శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం 358.4 మీటర్లు అనగా 837 కిలోహెడ్స్ పై ఎనలాగ్ ప్రసారాలతో పాటుగా డిఆర్ఎం రిసీవర్ ఉన్నవారు 828 కిలోహెడ్స్ పై డిజిటల్ ప్రసారాలు మరియు ఎఫ్ఎం 102.2 మెగాహెడ్స్ పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948, భాద్రపద మాసం 6వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం, ఆగస్టు నెల 28వ తేదీ, ఈరోజు శుక్రవారం, సమయం 5:53 దాటి 53 సెకండ్. శుభోదయం.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం సూక్తి సుధ సమర్పణ మహమ్మద్ షాహీనా తబస్సుం.
1: ప్రతి మనిషి జీవితానికి అత్యంత అవసరమైన అంశం నిద్ర. మనం ధనం, ఆస్తి, ప్రతిష్ట వంటి ఎన్నో సంపదలను సంపాదించవచ్చు, కానీ కోల్పోయిన నిద్రను ఈ సంపదతోనూ తిరిగి కొనలేం. అందుకే ఇస్లాం నిద్రను అల్లాహ్ ప్రసాదించిన గొప్ప వరంగా పేర్కొంది. పవిత్ర ఖురాన్లో అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు, మీ నిద్రను మేము విశ్రాంతిగా చేశాము, మరోచోట రాత్రి పగలు మీరు నిద్రించడం కూడా ఆయన సూచనలలో ఒకటి అని పేర్కొన్నాడు. ఈ వాక్యాల్లో నిద్ర అనేది కేవలం శరీరక అవసరం మాత్రమే కాకుండా అల్లాహ్ యొక్క గొప్ప అనుగ్రహం అని తెలియజేస్తున్నాయి. నేటి ఆధునిక ప్రపంచంలో నిద్రలేమి ఒక ప్రధాన ఆరోగ్య సమస్యగా మారింది. ఉద్యోగ ఒత్తిడి, వ్యాపార ఆందోళనలు, మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియా అధిక వినియోగం, మానసిక ఒత్తిడి, ఇవన్నీ మన నిద్రను దూరం చేస్తున్నాయి. వైద్యుల ప్రకారం సరిపడ నిద్ర లేకపోతే జ్ఞాపక శక్తి తగ్గడం, ఏకాగ్రత లోపించడం, చిరాకు, రక్తపోటు, గుండె జబ్బు, మధుమేహం వంటి అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇస్లాం బోధించిన జీవన విధానం ఎంత గొప్పదో మనకు అర్థమవుతుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇషా నమాజు అనంతరం అవసరం లేకుండా ఎక్కువసేపు మేల్కొని ఉండేవారు కాదు. రాత్రి సమయానికి విశ్రాంతి తీసుకొని తెల్లవారుజామున ఫజర్ నమాజ్కు లేచేవారు. ఈ జీవన శైలి శరీర గడియారానికి అనుకూలమని ఆధునిక వైద్య పరిశోధనలు కూడా సూచిస్తున్నాయి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసలం నిద్రకు ముందు వజు చేసేవారు, పడకను దులిపి శుభ్రం చేసుకుని కుడివైపు తిరిగి పడుకునేవారు, అలాగే ప్రార్థన చదివేవారు. అల్లహుమ్మ బీస్మిక ముతు వాహ్య అంటే, ఓ అల్లా, నీ నామంతోనే నేను నిద్రపోతున్నాను,

0: నీ నామంతోనే మళ్ళీ మేల్కొంటాను. అలాగే ఖురాన్లోని ఆయతుల్ కుర్సీ, సూరతుల్ ఇఖ్లాస్, సూరతుల్ ఫలక్, సూరతుల్ నాస్, అలాగే సూరతుల్ బకరా చివరి రెండు ఆయతులు చదివి నిద్రించాలని ఉమ్మత్కు ఆయన బోధించారు. ఇవి మనకు ఆధ్యాత్మిక రక్షణతో పాటు మనసుకు ప్రశాంతతను కూడా అందిస్తాయి. ఒకవేళ అర్ధరాత్రి నిద్రలేస్తే అల్లాహ్ను స్మరించాలి, ఇస్తగ్ఫార్ చేయాలి, సాధ్యమైతే తహజ్జుద్ నమాజు ఆచరించాలి. ఉదయం నిద్ర లేచిన వెంటనే ఈ ప్రార్థన చదవాలి. అల్హమ్దుల్లాహిల్లది అహ్యాన బాదమ అమతన వైలైహిన్ నుషూర్, అంటే మనలను మళ్ళీ జీవింపచేసిన అల్లాహ్కే సర్వస్తోత్రాలు. చివరికి ఆయన వద్దకే తిరిగి వెళ్లాల్సి ఉంది. ఈ దువా ద్వారా మరో రోజు జీవించే అవకాశం ఇచ్చినందుకు అల్లాహ్కు కృతజ్ఞతలు తెలియజేస్తాము. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కలల గురించి కూడా మార్గదర్శకత్వం ఇచ్చారు. ఒకవేళ భయంకరమైన కల వస్తే ఎడమ వైపు 3 సార్లు తేలికగా ఊది ఔజ్ బిల్లాహి మినషైతాన్ రజీం అని చదవాలి. ఆ కలను ఇతరులతో చెప్పకుండా అల్లాహ్పై నమ్మకం ఉంచాలి. మంచి కల వస్తే అల్లాహ్కు కృతజ్ఞతలు తెలుపుతూ విశ్వసనీయులైన వారితో మాత్రమే పంచుకోవాలని ఉపదేశించారు. ఇస్లాం బోధనలు, ఆధునిక వైద్య విజ్ఞానం చెప్పే సూచనలు అనేక విషయాల్లో ఒకే దిశగా ఉన్నాయి. వైద్యులు సమయానికి నిద్రపోవాలని, నిద్రకు ముందు మొబైల్ ఫోన్ వినియోగాన్ని తగ్గించాలని, సమతుల్య ఆహారం తీసుకోవాలని, తగినంత నీరు తాగాలని, మానసిక ఒత్తిడిని తగ్గించాలని సూచిస్తున్నారు. ఇవన్నీ ఇస్లాం ప్రోత్సహించే క్రమశిక్షణతో కూడిన జీవన శైలికి ఎంతో దగ్గరగా ఉన్నాయి. హజ్రత్ ఉమర్ రజియల్లాహు అన్హు ఇలా అన్నారు, పగటి పూట కొద్దిసేపు విశ్రాంతి తీసుకోండి, అప్పుడు రాత్రి ఇబాదత్ అంటే ఆరాధన చేయడానికి శక్తి ఉంటుంది. అలాగే హజ్రత్ అలీ రజియల్లాహు అన్హు, అధిక నిద్ర హృదయాన్ని నిర్జీవంగా చేస్తుంది అని హెచ్చరించారు. ఇమాం షాఫీ రహమతుల్లా కూడా, అధికంగా తినడం, ఎక్కువగా మాట్లాడడం, అధికంగా నిద్రించడం హృదయాన్ని కఠినంగా మారుస్తాయి అని చెప్పారు. చివరిగా, నిద్ర అనేది కేవలం శరీరానికి విశ్రాంతి మాత్రమే కాదు, అది అల్లాహ్ ప్రసాదించిన అమూల్యమైన వరం. కాబట్టి సున్నత్ అంటే ధర్మం ప్రకారం నిద్రిద్దాం, నిద్రకు ముందు ప్రార్థనలు చేద్దాం, అల్లాహ్ను స్మరిద్దాం, మొబైల్ వినియోగాన్ని పరిమితం చేద్దాం, సమయానికి నిద్రపోయి సమయానికి మేల్కొందాం. నిద్రలేమి సమస్య ఎక్కువ కాలం కొనసాగితే తప్పకుండా వైద్యులను సంప్రదించుదాం. అల్లాహ్ మనందరికీ ఆరోగ్యకరమైన జీవితం, ప్రశాంతతమైన నిద్ర, సునత్ ప్రకారం జీవించే సద్బుద్ధిని ప్రసాదించుగాక. ఆమీన్.
1: సూక్తి సుధ మీరు ఇంతవరకు విన్నారు. సమర్పణ మహమ్మద్ షాహీన తబస్సు. ఆకాశవాణి సమయం 6:05. కొంచెంసేపట్లో వార్తా ప్రసారం.
2: This is Akashwani. The news read by Ajay Kumar. India has stepped up efforts to trace and rescue Indian nationals stranded in Nepal due to the flash flood tragedy. Death toll in the massive flash floods in Nepal has reached 389 as authorities race against time to find thousands of missing people, including 290 Indians. Authorities in Tibet and Nepal have reported over 1,500 people missing. Out of these, many are foreigners. Both authorities reported that people from more than 30 countries are missing. The External Affairs Ministry has said that 84 Indian nationals have been rescued so far in Nepal. These include 63 workers of the Trishuli 1 project as well as 21 people from Tamil Nadu. The ministry said that contact with 290 Indians have not been established so far. Addressing media in New Delhi, External Affairs Ministry spokesperson Randeep Jaiswal said the Indian embassy in Kathmandu is in touch with the project authorities to collect information as communication links in the affected area have been disrupted. Mr. Jaiswal said India has sent more than 47 tons of emergency relief supplies aimed at supporting Nepal's ongoing rescue and relief operations. The Ministry of External Affairs has set up a round-the-clock control room in New Delhi to assist people. The control room can be contacted at +91 11 2308 8718, +91 11 2308 8719. For WhatsApp calls and messages, +91 99 68 29 1988 can be contacted. The emergency contact numbers of the Indian Embassy in Kathmandu are +977 985 131 6807, +977 970 910 7500 and 9779.

రంజని కార్యక్రమంలో మీరు ఇంతవరకు నాట్య కలాం విన్నారు. ఈనాటి భక్తి రంజని కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

వివిధ రసాయనిక ఎరువుల్లో లభించే పోషక విలువల గురించి తెలుసుకుందాం. ఆధునిక వ్యవసాయ రంగంలో రసాయన ఎరువులు కీలక పాత్రను పోషిస్తున్నాయి. పెరుగుతున్న జనాభా అవసరాలను తీర్చి ఆహారోత్పత్తిని పెంచడానికి వ్యవసాయంలో ఎరువులు విస్తృతంగా ఉపయోగంలో ఉన్నాయి. రసాయనిక ఎరువులను కూడా సమగ్ర పోషక యాజమాన్యంలో భాగం చేయటం వల్ల ఆశించిన దిగుబడులు సాధించవచ్చు. రసాయనిక ఎరువుల సంతులిత వాడకం, అలాగే సమర్థవంతమైన వినియోగం గురించి సరైన అవగాహన ఉన్నప్పుడే ఎరువుల నుండి పూర్తి ఫలితం పొందగలుగుతాం. ఎరువులు చేనుకి, మొక్కలకి పోషకాలు అందించడానికి, నేల ఆరోగ్యం పెంపొందించడానికి ఉపయోగపడతాయి. ఈ రసాయనిక ఎరువులను మూడు రకాలుగా వర్గీకరించవచ్చు. సూటి ఎరువులు, సంకీర్ణ ఎరువులు, మిశ్రమ ఎరువులుగా. ముందుగా సూటి ఎరువులను మనం గమనించుకున్నట్లయితే, నత్రజని, భాస్వరం, పొటాషియంలలో ఏదైనా ఒకే ప్రధాన పోషకాన్ని కలిగిన ఎరువులను సూటి ఎరువులు అంటారు. ఉదాహరణకు అమ్మోనియం నైట్రేట్, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, మ్యూరేట్ ఆఫ్ పొటాష్. అదే సంకీర్ణ ఎరువులను గమనించుకున్నట్లయితే, రెండు లేదా అంతకన్నా ఎక్కువ ప్రధాన పోషకాలున్న ఎరువులను సంకీర్ణ ఎరువులు అంటారు. ఉదాహరణకు మోనో అమ్మోనియం ఫాస్ఫేట్, డైఅమోనియం ఫాస్ఫేట్, డిఏపి. ఒకటి కంటే ఎక్కువ సూటి ఎరువులు గాని, సంకీర్ణ ఎరువులను గాని కలిగి ఉన్న ఎరువులను మిశ్రమ ఎరువులు అంటారు. ఉదాహరణకు 20-20-20, 17-17-17 ఇలాంటి వాటిని. ఎరువుల వినియోగ సామర్థ్యం అనేది అనేక అంశాల మీద ఆధారపడి ఉంటుంది. ఒక కిలో రసాయనిక పోషకాన్ని పంటకు అందించినప్పుడు వచ్చే దిగుబడిని, ఎలాంటి రసాయన ఎరువులు వాడకుండా వచ్చిన దిగుబడిని భేదీ చేసుకుని తదనుగుణంగా రసాయన ఎరువులను వాడటాన్ని సమర్థ ఎరువుల వినియోగం అంటారు. ఎరువుల్ని ఎలా వాడాలి అనే అంశాన్ని మనం గమనించుకున్నట్లయితే, నత్రజని, భాస్వరం, పొటాష్ పోషకాలను ఆహార పంటలకు 4:2:1 నిష్పత్తిలో వాడమని సిఫారసు.

0: సిఫార్సు చేస్తుండగా రైతులు నత్రజని ఎరువులను అవసరమైన దానికన్నా 2 నుండి 2.5 రెట్లు అధికంగా వేస్తున్నారు. తద్వారా అవసరం లేని పోషకాన్ని వేసి వృధా చేయడం వల్ల ఖర్చు పెరగడం, దాంతోపాటు పోషకాల సమతుల్యత లోపించడం, చీడపీడల ఉధృతి పెరగడం, దిగుబడి తగ్గడం, నేల ఆరోగ్యం, ఉత్పాదకత క్షీణించడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అవసరమైన మేరకే ఎరువులను వేయటం, వేసిన ఎరువులు సమర్థవంతంగా మొక్క తీసుకునేటట్లు చేయడం ద్వారా ఎరువు ఖర్చు తగ్గించుకోవచ్చు, అలాగే రసాయన ఎరువుల వినియోగ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. అసలు ఈ ఎరువులు ఎలా ఎంపిక చేసుకోవాలి, ఏ నేలకు ఏ ఎరువు పనికొస్తుంది అనే విషయాన్ని మనం చూసినట్లయితే, యూరియా, అమ్మోనియం సల్ఫేట్, కాల్షియం అమ్మోనియం నైట్రేట్ ఎరువుల్లో ఉన్న ముఖ్య పోషకం నత్రజని. అయినప్పటికీ అది రసాయనికంగా వివిధ రూపాల్లో ఉంటుంది. ఎరువుల లక్షణాలు కూడా వేర్వేరుగా ఉంటాయి. ఇసుక శాతం తక్కువగా ఉన్న మాగాణి భూముల్లో తప్ప మిగతా అన్ని నేలల్లోనూ వేసుకోవచ్చు. అమ్మోనియం సల్ఫేట్ను క్షారగుణం ఉన్న నేలలకు, సున్నపు శాతం ఎక్కువగా ఉన్న నేలలకు ఎప్పుడైనా వేసుకోవచ్చు. కాని ఆమ్ల భూములకు, సల్ఫైడ్ ఇంజురీ వచ్చే భూములకు వేసుకోకూడదు. కాల్షియం అమ్మోనియం నైట్రేట్ అన్ని భూములకు ఎప్పుడైనా వేసుకోవచ్చు, కాని వరిలో చిరుపుట్ట దశలో మాత్రమే వేసుకోవాలి. ఆఖరి దమ్ములో పైరు అడుగులోనూ మొదటిసారి పైపాడు సమయాల్లో వేస్తే అందులోని నైట్రేట్ నత్రజని వృధా అవుతుంది. సూపర్ఫాస్ఫేట్ను సాధారణంగా అన్ని పైర్లకు, సామాన్య స్థితి గల నేలలకు, అలాగే క్షార నేలలకు వేసుకోవచ్చు. కాని ఆమ్లగుణం గల నేలలకు, సల్ఫైడ్ ఇంజురీ వచ్చే నేలలకు వేసుకోకూడదు. ఆమ్లగుణం గల నేలలకు డైకాల్షియం ఫాస్ఫేట్, రాక్ ఫాస్ఫేట్ వంటివి పనికివస్తాయి. అయితే ఇవి క్షారగుణం గల నేలలకు, సాధారణ పైర్లకు ఉపయోగపడవు. ఫలవృక్షాలు, తోటవృక్షాలు వంటి బహువార్షికాలకు వాడుకోవచ్చు. భాస్వరం పంటల్లో వేరు వ్యవస్థ అభివృద్ధికి చాలా అవసరం. కావున భాస్వరం అందించే ఎరువులను, అంటే వార్షిక పంటలకు ఆఖరి దుక్కిలో వేసుకోవాలి. మ్యూరేట్ ఆఫ్ పొటాష్ను పాల చవుడు నేలలకు తప్ప మిగిలిన అన్ని నేలలకు వాడుకోవచ్చు. పొగాకు పైరుకు మాత్రం వేసుకోకూడదు, ఎందుకంటే పొగాకు నాణ్యత తగ్గిపోతుంది. సల్ఫేట్ ఆఫ్ పొటాష్ను అన్ని నేలలకు, అన్ని పైర్లకు వాడుకోవచ్చు. కాంప్లెక్స్ ఎరువుల్లో అమ్మోనియం ఫాస్ఫేట్ను అన్ని నేలలకు, అన్ని పైర్లకు వేసుకోవచ్చు. నైట్రోఫాస్ఫేట్ను మెట్ట, ఆరుతడి పైర్లకు, ఎర్రనేలలకు, సామాన్య రసాయన స్థితి గల నేలలకు, కొద్దిపాటి ఆమ్ల గుణం గల నేలలకు బాగా ఉపయోగపడుతుంది. వాటిని వరి పైర్లకు వేస్తే అందులోని నైట్రేట్ నత్రజని వృధా అవుతుంది. ఈ మెళకువులు పాటించి ఎరువులను ఎంపిక చేసుకోవటం వల్ల పైరుకు పోషకాలు సమర్థవంతంగా ఉపయోగపడతాయి. వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు వివిధ వ్యవసాయ పంటలకు అవసరమయ్యే పోషకాలను మోతాదు మేరకు సూచించాల్సి ఉంటుంది. ఉద్యాన పంటలకు మాత్రం మొక్కకు వాడవలసిన పోషకాల మోతాదును బట్టే ఎరువుల పరిమాణాన్ని సూచిస్తారు. రసాయన ఎరువుల్లోని ఈ మోతాదును లెక్కగట్టి వాడితే ఖర్చు తగ్గడమే కాక పైరుకు పోషకాలు సమతుల్యంగా అందినట్లు అవుతుంది. ఎరువుల ధరలు తరచూ పెరుగుతున్నందున వాటి వాడకం మరింత భారం కాకుండా పోషకాల మోతాదు గణనలో తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలని రైతులు గమనించుకోవాలి. ఎరువుల పోషకాల శాతం ఏ విధంగా గమనించుకోవాలో మనం చూసుకున్నట్లయితే, ఎరువుల బస్తాపై ఆ ఎరువులో ఉండే పోషకాల శాతం ముద్రించి ఉంటుంది. యూరియా బస్తాపై 46% ఉంటుంది. అంటే 100 కిలోల యూరియాలో 46 కిలోల నత్రజని ఉంటుంది. సింగిల్ సూపర్ ఫాస్ఫేట్లో 16% భాస్వరం ఉంటుంది. మ్యూరేట్ ఆఫ్ పొటాష్లో 60% పొటాష్ ఉంటుంది. ఈ ఎరువుల్లో ఒకే పోషక పదార్థం ఉన్నందున వీటిని సూటి ఎరువులు అంటారు. 2 లేదా 3 పోషకాలు కలిగి ఉండే ఎరువులను కాంప్లెక్స్ ఎరువులు అంటాం. డీఏపీలో 18% నత్రజని, 46% భాస్వరం ఉంటుంది. అదేవిధంగా పోషకాల గణనను ప్రతి రసాయనిక ఎరువుకు సంబంధించి ఖచ్చితమైన ఎరువుల శాతాన్ని సూచిస్తూ ఎరువుల గ్రేడ్ను ప్రకటిస్తారు. ఉదాహరణకు ప్రతి 100 కిలోల 10-20-10లో 10 కిలోల నత్రజని, 20 కిలోల భాస్వరం, అలాగే 10 కిలోల పొటాష్ ఉంటుంది. ఒక్కొక్కసారి రసాయనిక ఎరువుల్లో పోషకాల నిష్పత్తి ఒకటే అయినా కూడా పోషకాల శాతంలో తేడాలు ఉండవచ్చు. సంతులిత, ఖచ్చితమైన పోషకాల వాడకం అనేది సుస్థిర వ్యవసాయానికి, ఆహార భద్రత సాధించడానికి అవసరమైన సాధనం.
1: మిరప సాగులో అధిక దిగుబడులు సాధించటానికి సస్యరక్షణ పద్ధతుల గురించి తెలుసుకుందాము. మిరపను ఎర్రబంగారంగా పిలుచుకుంటాము. సేంద్రియ పదార్థం అధికంగా ఉన్న అన్ని రకాల నేలల్లో మిరప సాగు చేపట్టవచ్చు. ఉదజని సూచిక 6 నుండి 6.6 వరకు ఉన్న నేలలు అనుకూలంగా ఉంటాయి. మిరప సాగులో అధిక దిగుబడులు సాధించాలి అంటే 10 డిగ్రీల సెంటీగ్రేడ్ నుండి 30

5 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉన్న వాతావరణం అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. మిరప పంటకు ఎర్ర నేలలు అలాగే నల్లరేగడి నేలలు కూడా అనువైనవి. మిరప సాగులో అధిక దిగుబడులు సాధించడానికి సరైన సస్యరక్షణ పద్ధతులు పాటిస్తే, అలాగే కొన్ని మెళుకువలను కూడా పాటిస్తే కనుక మంచి పంట దిగుబడి పొందవచ్చు. ముందుగా నారుకుళ్ళు తెగులు గురించి మనం చూసినట్లయితే, మిరప నారుమడి పెంపకానికి ఎత్తైన నారుమళ్లు వేసుకోవటం మంచిది. లేకపోతే నీరు నిలిచి లేత మొక్కల మొదలు మెత్తబడి చనిపోతాయి. దీని నివారణకు మొదట విత్తనాలకు మాంకోజెబ్ 3 గ్రాములు కిలో విత్తనానికి విత్తన శుద్ది చేసుకోవాలి. నారు మొలకెత్తిన తర్వాత 10 రోజుల వ్యవధితో కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు లీటర్ నీటికి కలిపి నారుమడి తడిసేలాగా పిచికారి చేసుకోవాలి. అలాగే ఎండాకు తెగులు చూసినట్లయితే, మొక్కలు ఎదిగే కొద్దీ మొక్కల కాండం లోపలి భాగం ముదురు గోధుమ రంగులోకి మారి మొక్కలు ఆకులు పూర్తిగా వడలిపోయి కిందకు రాలిపోతాయి. దీని నివారణకు మొదట విత్తన శుద్దిలో ట్రైకోడెర్మా విరిడే 4 గ్రాములు కిలో విత్తనానికి పట్టించి విత్తుకోవాలి. పంట మీద నత్రజని అలాగే నీటి తడులు ఇవ్వటం తగ్గించాలి. కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు లీటర్ నీటికి కలిపి మొక్కల మొదళ్లు తడిసేలాగా పిచికారీ చేసుకోవాలి. ఈ విధమైన సస్యరక్షణ చర్యలను చేపట్టినట్లయితే మిరపలో మంచి దిగుబడిని సాధించి రైతులు మంచి ఆదాయాన్ని పొందవచ్చు.

ఈ నటి పొలం పనులు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి సమయం 6:45 కావస్తోంది. కొంచెం సేపట్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బీ. ముఖ్యాంశాలు. నేపాల్లో చిక్కుకున్న యాత్రికులను సురక్షితంగా స్వస్థలాలకు చేర్చడమే ప్రభుత్వ ప్రాధాన్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు తెలుగు రాష్ట్రాల ప్రజలకు రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. రాజధాని అమరావతి గ్రామాల్లో 1,437 కోట్ల రూపాయలతో మౌలిక సదుపాయాల కల్పనకు రాజధాని ప్రాంత అభివృద్ది ప్రాధికార సంస్థ ఆమోదం తెలిపింది. పంటల బీమాపై రైతులకు అవగాహన కల్పిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు చెప్పారు. నేపాల్లో సంభవించిన వరదల్లో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్ వాసుల పరిస్థితిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులతో నిన్న సమీక్ష నిర్వహించారు. రాష్ట్రానికి చెందిన 41 మంది నేపాల్ వరదల్లో చిక్కుకున్నట్లు గుర్తించామని అధికారులు తెలిపారు. కర్నూల్, ఆదోని ప్రాంతాలకు చెందిన 4 టిబెట్లో, తిరుపతికి చెందిన 28 మంది ఖాట్మండ్లో సురక్షితంగా ఉన్నట్లు తెలిపారు. 7 ఆచూకీ తెలియడం లేదని అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, నేపాల్లో చిక్కుకున్న ప్రతి ఒక్కరిని సురక్షితంగా స్వస్థలాలకు చేర్చడమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యమని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం భారత రాయబార కార్యాలయంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ ఆచూకీ తెలియని వారి వివరాలను గుర్తించాలని అధికారులను ఆదేశించారు. అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండుగను ప్రజలు దేశవ్యాప్తంగా ఈరోజు ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, ఏ రేవంత్ రెడ్డి తెలుగు రాష్ట్రాల ప్రజలకు రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. రక్షాబంధన్ సోదర సోదరీమణుల మధ్య ప్రేమానురాగాలు, ఆత్మీయత, పరస్పర రక్షణకు ప్రతీకని వారు పేర్కొన్నారు. ఈ పండుగ కుటుంబ బంధాలను మరింత బలోపేతం చేయాలని ఆకాంక్షించారు. రాజధాని అమరావతి ప్రాంతంలోని 29 గ్రామాల్లో 1,437 కోట్ల రూపాయలతో మౌలిక సదుపాయాల కల్పనకు రాజధాని ప్రాంత అభివృద్ది ప్రాధికార సంస్థ సీఆర్డీఏ ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన 65వ సీఆర్డీఏ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు.

0: ను మంత్రి పి నారాయణ పాత్రికేయులకు వెల్లడించారు. రెండవ దశ భూ సమీకరణకు భూములిచ్చిన రైతులకు కూడా రుణమాఫీ వర్తింపచేయనున్నామని చెప్పారు. ఇన్నర్ రింగ్ రోడ్డు రైల్వే లైన్ల వరకు ఉన్న భూములను ల్యాండ్ పూలింగ్ పరిధిలోకి తీసుకువచ్చేందుకు సీఆర్డీఏ అనుమతిచ్చిందని మంత్రి తెలియజేస్తూ
1: 29 గ్రామాల్లో కూడా ఈజీడీ చేసేటట్టుగా అడిషనల్ గా మరొక 533 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. విలేజ్ల గుండా ట్రంక్ రోడ్స్ పోతున్నాయో వాళ్ళకి ల్యాండ్ టు ల్యాండ్ ఇచ్చి లేఅవుట్ వేసిస్తున్నాం. మొత్తం 1437 కోట్లతో 29 గ్రామాల్లో 100% మౌలిక వసతులు పూర్తవుతాయి. 6/1/2026 ఆరో తేదీ ముందు వరకు ఎవరైతే లోన్లు తీసుకుంటారో కుటుంబానికి అప్ టు 1.5 లాక్ వరకు రుణమాఫీ చేసేదానికి సీఆర్డీకి యాక్చువల్ గా అప్రూవల్ ఇవ్వడం జరిగింది.
0: వచ్చే 5 ఏళ్లలో 25,000 కోట్ల రూపాయలతో క్రీడా మౌలిక వసతులు అభివృద్ది చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఢిల్లీలో నిర్వహించిన ఖేలో ఇండియా డైలాగ్ కార్యక్రమంలో కేంద్ర మంత్రి నిన్న మాట్లాడుతూ 2014 తర్వాత క్రీడారంగంలో పలు వ్యవస్థీకృత సంస్కరణలు చేపట్టినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరులో 14 కోట్లతో స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మిస్తున్నట్లు చెప్పారు. క్రీడా బడ్జెట్ను 2,000 కోట్ల నుంచి 4,000 కోట్లకు పైగా పెంచినట్లు పేర్కొన్నారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల నేపథ్యంలో అక్కడ ఉన్న తెలంగాణ వాసుల భద్రతపై రాష్ట ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. కుటుంబ సభ్యులు బంధువులు అందించిన సమాచారంతో ఇప్పటి వరకు 23 మంది తెలంగాణ వాసులను ప్రాథమికంగా గుర్తించి వారి వివరాలను కేంద్ర విదేశాంగ శాఖకు పంపినట్లు చెప్పారు. వారి ఆచూకీ భద్రతపై కేంద్ర విదేశాంగ శాఖ కాఠ్మండ్ భారత రాయబార కార్యాలయం నేపాల్ అధికారులతో తెలంగాణ ప్రభుత్వం నిరంతరం సమన్వయం చేస్తోందని అన్నారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ప్రత్యేక హెల్ప్ లైన్, హైదరాబాద్ సచివాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. భవిష్యత్ సాంకేతికతంతా కృత్రిమ మేధస్సు ఏఐదేనని జీఎస్టీ అదనపు డైరెక్టర్ జనరల్ ఈ రవికిరణ్ అన్నారు. ఏఐ యుగంలో విశ్లేషణాత్మక ఆలోచన ప్రాధాన్యత అనే అంశంపై విశాఖపట్నంలోని ఒక కళాశాలలో నిర్వహించిన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏఐ పనితీరు, భవిష్యత్ తరాలకు దానివల్ల కలిగే ప్రయోజనాలను విద్యార్థులకు వివరించారు. విద్యార్థులు చిన్ననాటి నుంచే క్రమశిక్షణ అలవర్చుకుని ఉన్నత విద్యను అభ్యసిస్తే అనుకున్న లక్ష్యాలను సాధించవచ్చునని తెలిపారు. ప్రాంతీయ వార్తలు వింటున్నారు. పుష్కర ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి జలాలను ఉత్తరాంధ్రకు తరలించనున్నామని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. విజయవాడలో మంత్రి నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ గత 16 నెలల్లో హందిరినివా ప్రాజెక్టుపై 3,500 కోట్ల రూపాయలు ఖర్చు చేసి కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాలకు నీటిని అందించినట్లు వెల్లడించారు. ఎల్నినో ప్రభావం నేపథ్యంలో పంటల బీమాపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని మంత్రి తెలియజేస్తూ
2: ఎకరా ఉరికి ఇన్సూరెన్స్ కట్టాలంటే 1 జిల్లాలో 34 రూపాయలే, 1 జిల్లాలో 74 రూపాయలే. రైతు వాటా ఎందుకు పెడుతున్నాం? రైతు వాటా అంటే కట్టలేక కాదు, బాధ్యత ఉండాలి. రైతుకి బాధ్యత కలిగించాలని 2% తో భాగస్వామ్యం చేసి ఇన్సూరెన్స్ కట్టారు. ఈ సంవత్సరం 45 లక్షల మంది ఇన్సూరెన్స్ కట్టారు. ఎక్కడ ఒత్తిడి చేయలేదు, ఎడ్యుకేట్ చేసి కట్టించాం. మొంత వచ్చిన మనం డబ్బులు ఇచ్చాం, విడత విడతలుగా ఇస్తున్నాం. అంతకుముందు 2-3 తుఫాన్లు వస్తే డబ్బులు ఇచ్చాం. బుడమేరు మునిగిపోయింది, 24 గంటల్లో ఎన్యూమరేషన్ చేసి డబ్బులు ఇచ్చాం.
0: కర్ణాటకలోని దేవదుర్గ గని నుంచి ఖనిజాలను వెలికితీసి దేశ సంపదను పెంపొందించేందుకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో కర్ణాటకలోని రాయచూరు జిల్లా దేవదుర్గ తాలూకా లింగదహళ్లి గ్రామంలో చేపట్టిన రాగి బంగారం అన్వేషణ కార్యక్రమాన్ని ఆయన నిన్న ప్రారంభించారు. అనంతరం అన్వేషణ ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన టెండర్లలో సింగరేణి సంస్థ దేవదుర్గ బ్లాక్ అన్వేషణ హక్కులను దక్కించుకుందని, పనులను త్వరలోనే వేగవంతం చేస్తామని చెప్పారు. బంగారం, రాగి నిక్షేపాలు లభిస్తే స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభించడంతో పాటు ఈ ప్రాంతం వేగంగా అభివృద్ది చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియలో నాణ్యతకు ప్రాధాన్యతనిస్తూ దోషరహిత జాబితా రూపొందించాలని కేంద్ర ఎన్నికల సంఘం సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ పవన్ కుమార్ శర్మ సూచించారు. ఆంధ్రప్రదేశ్లో ఎస్ఐఆర్ పురోగతిపై కలెక్టర్లు ఎన్నికల అధికారులతో విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు.

0: ప్రారంభించారు. ఈ సందర్భంగా పవన్ కుమార్ శర్మ మాట్లాడుతూ, అక్టోబర్ 3న తుది ఓటర్ల జాబితా ప్రచురించే వరకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఓటర్లు విచారణకు హాజరు కాలేని సందర్బాల్లో బూత్ స్థాయిలో అధికారులు బీఎల్ఓల ద్వారా ఇంటి వద్దే సహాయం అందించాలని ఆదేశించారు. ఎస్ఐఆర్లో వెనుకబడిన జిల్లాలు, నియోజకవర్గాలు సెప్టెంబర్ 5 తేదీలోపు పురోగతి సాధించాలని పవన్ కుమార్ శర్మ సూచించారు. తెలంగాణ దానిని ఆనుకొని ఉన్న రాయలసీమ ప్రాంతాలపై కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రస్తుతం దక్షిణ తెలంగాణ పరిసర ప్రాంతాలపై సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా రాయలసీమ జిల్లాల్లో రానున్న 3 రోజుల పాటు అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి జి లక్ష్మి తెలియజేస్తూ,
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాము మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రాయలసీమ ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో ఈ రోజు రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నేపాల్లో చిక్కుకున్న యాత్రికులను సురక్షితంగా స్వస్థలాలకు చేర్చడమే ప్రభుత్వ ప్రాధాన్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు తెలుగు రాష్ట్రాల ప్రజలకు రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. రాజధాని అమరావతి గ్రామాల్లో 1,437 కోట్ల రూపాయలతో మౌలిక సదుపాయాల కల్పనకు రాజధాని ప్రాంత అభివృద్ది ప్రాధికార సంస్థ ఆమోదం తెలిపింది. పంటల బీమాపై రైతులకు అవగాహన కల్పిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: राज्ययोः प्रशासनस्य समन्वयेन परिस्थितिं निरन्तरं निरीक्ष्यमाणा अस्ति। राष्ट्रियापत् प्रतिकार बलस्य महानिरीक्षकः नरेन्द्र सिंह बुन्देला उक्तवान् यत् उभयोः राज्ययोः राष्ट्रियापत् प्रतिकार बलस्य 20 दलानि नियोजितानि सन्ति। तेषु बिहारे 9 दलानि अथ उत्तरप्रदेशे च 11 दलानि सन्ति। प्रधानमन्त्री नरेन्द्र मोदी श्वः उज्बेकिस्तान देशस्य द्विदिवसीय यात्रायै प्रस्थास्यति। प्रधानमन्त्री उज्बेकिस्तानस्य राष्ट्रपतेः शौकत मिर्जियोयेव इत्यस्य आमन्त्रणे सति ताश्कन्द नगरं गमिष्यति। यात्रावधौ प्रधानमन्त्री मोदी राष्ट्रपतिना मिर्जियोयेव इत्यनेन सह प्रतिनिधिमण्डलस्तरीयां वार्तां करिष्यति। अस्याः वार्तायाः उद्देश्यं द्वयोः देशयोः रणनीतिक सहमतिम् इतोऽपि सुदृढीकरणमस्ति। प्रधानमन्त्री जनधन योजनायाः अद्य 12 वर्षाणि जातानि, येन देशस्य वित्तीय समावेशन परिदृश्यस्य परिवर्तने महत्वपूर्णं सोपानं चिह्नितमस्ति। 14.5 वर्षे अस्मिन्नेव दिने प्रधानमन्त्रिणा नरेन्द्र मोदिना इयं योजना समारब्धा। प्रधानमन्त्री जनधन योजनायाः अन्तर्गतम् अद्य पर्यन्तम् 61 कोट्यधिकाः लेखाः उद्घाटिताः सन्ति, यस्मिन् निक्षेपस्य मूल्यम् आहत्य 17,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000, भगिन्योः मध्ये विद्यमानस्य विशेष स्नेह बन्धनस्य पर्व अस्ति यत् अद्य सम्पूर्ण देशे आचर्यते। अस्मिन् अवसरे भगिन्यः स्वभ्रातृणां हस्तमणि बन्धेषु विविधवर्णानि रक्षसूत्राणि बध्नन्ति अथ च तेषां समृद्धेः आरोग्यस्य सुखस्य च कामनां कुर्वन्ति। तदनन्तरं भ्रातरः स्वभगिनीनां रक्षणस्य सहाय्यस्य च संकल्पं कुर्वन्ति सहैव ताभ्यः उपहारान् यच्छन्ति। राष्ट्रपतिः द्रौपदी मुर्मुः लोकसभाध्यक्षः ओम बिरला च रक्षाबन्धनस्य अवसरे देशवासिभ्यः शुभकामनाः प्रेषितवन्तौ इति वार्ताः।
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రసార విశేషాలు. ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు వింటారు. ఈ ప్రసారంలో ఉదయం 7:15 ఉదయ రేఖలు కార్యక్రమంలో భారత రాజ్యాంగ పరిణామ క్రమం శ్రీ ఎస్ఎల్ఎన్ రాజుగారిచే వివరాలు వింటారు. అనంతరం జీవనయాన ఇంధనం రక్షాబంధనం డాక్టర్ కోగంటి వెంకట శ్రీరంగ నాయక్ గారి ప్రసంగం గాంధీ మార్గం లలిత గీతాలు ఈ అంశాలు వింటారు. ఉదయం 8:30 వార్తా వ్యాఖ్య, 8:35 చిత్రతరంగిణి, 9:00 కర్ణాటక సంగీత కార్యక్రమంలో షేక్ చిరమోహన గారిచే నాదస్వర వాద్యం వింటారు. 9:30 నమస్తే అమరావతి, 10:00 11 ఏళ్ల ప్రధానమంత్రి జన్ధన్ యోజనపై ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం వారి సమర్పణలో వింటారు. అనంతరం రాబోయే అతిథి. ఉదయం 11:00 గుర్తు చేసుకుందాం, 12:10 లాహిరి లాహిరిలో, మధ్యాహ్నం 12:40 లలిత సంగీతం కార్యక్రమంలో శ్రీ మల్లిక్ శ్రీమతి ఆర్ ఛాయాదేవి గారు పాడిన లలిత గీతాలు వింటారు. ఈ మధ్యాహ్నం 1:30 వనితావాణి స్త్రీల కార్యక్రమంలో ఒత్తిడిని జయిద్దాం విజేతలుగా నిలుద్దాం డాక్టర్ రావి అరుణ గారి ప్రసంగం లలిత గీతాలు విశేషాలు ఈ అంశాలు ఉంటాయి. మధ్యాహ్నం 2:30 లలిత గీతాలు వింటారు. 3:00 టీన్ టైం, సాయంత్రం 4:00 యువలయ, 5:00 చిత్రగీతాలు ప్రసారమవుతాయి. 5:30 యువవాణి యువజనుల కార్యక్రమం వింటారు. సాయంత్రం 6:30 పల్లెసీమలు కార్యక్రమంలో రంగస్థలి భీష్మ నాటకం నుండి భీష్ముని పాత్ర వింటారు. నిర్వహణ శ్రీ నూకల జానకీరామయ్య, హార్మోనియం శ్రీ మోదుగుల శ్రీనివాసరావు. అనంతరం జానపద గీతం. 6:50 వ్యవసాయ సూచనలు. 7:15 పంటసీమలు కార్యక్రమంలో వర్షాకాలంలో నిమ్మ చీనీ తోటల్లో చీడపీడలు నివారణ చర్యలు డాక్టర్ బి గోవిందరాజుల గారితో పరిచయం వింటారు. అనంతరం జానపద గీతాలు.

విశేషాలు. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. 8:00 విజ్ఞాన పర్యావరణ కార్యక్రమంలో పునరుత్పాదక ఇంధన వనరులతో పర్యావరణ పరిరక్షణ డాక్టర్ కోదండరామయ్య గారి ప్రసంగం వింటారు. 8:15 చిత్రగీతాలు. 8:40 దేశభక్తి గీతం ప్రసారమవుతుంది. 9:15 స్పాట్ లైట్. 9:30 కరెంట్ అఫైర్స్. ఈ రెండు కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి వింటారు. ఈ రాత్రి 10:00 హరికథ కార్యక్రమంలో కృష్ణ రాయబారం హరికథ వింటారు. కథకురాలు శ్రీమతి నీల సరస్వతి. ప్రసార విశేషాలు. ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు మీరింతవరకు విన్నారు.

శ్రోతలకి ఒక గమనిక. గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ ఈ నెల 30వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, ఎఫ్ఎం రెయిన్బో, డిటిహెచ్, వివిధ భారతీయ కేంద్రాలు ఒకే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. అనంతరం మన్ కీ బాత్ తెలుగు అనువాదం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోని అన్ని కేంద్రాలు వెనువెంటనే ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం అదే రోజు రాత్రి 8 గంటలకు పునఃప్రసారమవుతుంది. గమనిక విన్నారు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 7:05 కామస్తోంది. కొంచెం సేపట్లో తెలుగులో వార్తా ప్రసారం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. నేపాల్లో ఆకస్మిక వరదలు వచ్చిన చోట్ల ఆచూకీ లేకుండా పోయిన భారతీయుల కోసం మన ప్రభుత్వం గాలింపు చర్యలు ముమ్మరం చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి ఉజ్బెకిస్తాన్ సందర్శిస్తారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అమెరికా పర్యటన పెడతారు. ప్రధానమంత్రి జన్ధన్ యోజన కింద 70% అకౌంట్లు గ్రామీణ ప్రాంతాల్లో తెరిచినట్లు ఈరోజు పథకం 13వ వార్షికోత్సవం సందర్భంగా ప్రభుత్వం తెలియజేసింది. రాఖీ పండుగను దేశవ్యాప్తంగా ఈరోజు ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్నారు. నేపాల్లో ఆకస్మిక వరదల్లో చిక్కుకుపోయిన భారతీయ పౌరులను గుర్తించి రక్షించే ప్రయత్నాలను భారత్ ముమ్మరం చేసింది. నేపాల్లో సంభవించిన భారీ ఆకస్మిక వరదల కారణంగా మృతుల సంఖ్య 389కి చేరింది. 290 మంది భారతీయులతో సహా వేలాది మంది గల్లంతైన వారిని వెతికేందుకు అధికారులు ముమ్మరంగా చర్యలు చేపడుతున్నారు. టిబెట్ నేపాల్ అధికారుల సమాచారం ప్రకారం 1500 మందికి పైగా గల్లంతయ్యారు. వారిలో చాలామంది విదేశీయులున్నారు. 30 దేశాలకు పైగా చెందిన ప్రజలు గల్లంతైనట్లు 2 దేశాల అధికారులు చెప్పారు. నేపాల్లో ఇంతవరకు 84 మంది భారతీయ పౌరులను రక్షించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. వారిలో త్రిశూలి 1 ప్రాజెక్టుకు చెందిన 63 మంది కార్మికులు, అలాగే తమిళనాడుకు చెందిన 21 మంది ఉన్నారు. ఇంతవరకు 290 మంది భారతీయులతో ఎటువంటి సంబంధం ఏర్పడలేదని మంత్రిత్వ శాఖ పేర్కొంది. న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్, ప్రభావిత ప్రాంతంలో సమాచార ప్రసార వ్యవస్థలు దెబ్బతినడంతో సమాచారాన్ని సేకరించేందుకు ఖాట్మండులోని భారత రాయబార కార్యాలయం ప్రాజెక్టు అధికారులతో సంప్రదింపులు జరుపుతోందని చెప్పారు. నేపాల్లో కొనసాగుతున్న రక్షణ సహాయ చర్యలకు మద్దతు ఇచ్చే లక్ష్యంతో భారత్ 47 టన్నులకు పైగా అత్యవసర సహాయ సామగ్రి పంపినట్లు కూడా జైస్వాల్ తెలియజేశారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ న్యూఢిల్లీలో 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. కంట్రోల్ రూమ్ ను 9111230887 18, 9111230887 19 అనే నంబర్లలో సంప్రదించవచ్చు. ఫోన్ నంబర్లు మరోసారి

0: 9113 08 87 18, 11 23 08 87 19. వాట్సాప్ కాల్స్ మెసేజ్ల కోసం కూడా ఒక నంబర్ ఏర్పాటు చేశారు. ఖాట్మండులోని భారత రాయబార కార్యాలయం కూడా అత్యవసర సంప్రదింపు నంబర్లను ఏర్పాటు చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఉజ్బెకిస్తాన్లో పర్యటిస్తారు. మధ్య ఆసియా దేశమైన ఉజ్బెకిస్తాన్లో ఆయన 2 రోజుల పాటు పర్యటిస్తారు. ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు షౌకత్ మిర్జియోయేవ్ ఆహ్వానం మేరకు ప్రధానమంత్రి తాష్కెంట్ సందర్శిస్తారు. ఈ పర్యటనలో 2 దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు ప్రధానమంత్రి ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడితో ప్రతినిధి స్థాయి చర్చలు జరుపుతారు. మరోపక్క ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు నుంచి అమెరికాలో 6 రోజుల పర్యటనలో ఉంటారు. తన అమెరికా పర్యటనలో భాగంగా షికాగో, యాష్విల్, న్యూయార్క్ నగరాలు సందర్శిస్తారు. షికాగోలో ప్రముఖ పెట్టుబడిదారులతో జరిగే రౌండ్ టేబుల్ సమావేశంలో ఆర్థిక మంత్రి పాల్గొని ప్రైవేట్ రంగానికి చెందిన ప్రముఖ సీఈఓలు, అధ్యక్షులు, సీనియర్ ప్రతినిధులతో చర్చిస్తారు. షికాగోలో కంపెనీల సీఈఓలు, సీనియర్ నాయకులతో ద్వైపాక్షిక వ్యక్తిగత సమావేశాలు కూడా జరుగుతాయి. భారత్లో పెట్టుబడి అవకాశాలు, ఆర్థిక దృక్పథం, భారత్ అమెరికా దేశాల మధ్య వ్యాపార పెట్టుబడి భాగస్వామ్యాలను బలోపేతం చేసే రంగాలపై ఈ చర్చలు ప్రధానంగా దృష్టి సారిస్తాయి. షికాగో విశ్వవిద్యాలయంలోని పోల్స్కీ సెంటర్ ఫర్ ఆంటర్ప్రినర్షిప్ అండ్ ఇన్నోవేషన్ను కూడా ఆర్థిక మంత్రి సందర్శించి అక్కడ పారిశ్రామికవేత్తలు, ఆవిష్కరణలు, సాంకేతిక వాణిజ్యీకరణపై అభిప్రాయాలు పంచుకోవడంతో పాటు భారత్లో వేగంగా విస్తరిస్తున్న స్టార్టప్ ఇన్నోవేషన్ ఇకోసిస్టమ్తో సంబంధాలను బలోపేతం చేయడం గురించి నిర్మలా సీతారామన్ చర్చిస్తారు. అలాగే షికాగోలో భారతీయ సంతతికి చెందిన వారు, ప్రవాస భారతీయులతో కూడా ఆమె సమావేశమవుతారు. యాష్విల్లో అమెరికా అధ్యక్షతన జరిగే G20 ఆర్థిక మంత్రుల సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల సమావేశంలో భారత ప్రతినిధి బృందానికి నిర్మలా సీతారామన్ నేతృత్వం వహిస్తారు. ఈ నెల 31 సెప్టెంబర్ 1 తేదీలో జరగనున్న ఈ సమావేశంలో G20 దేశాల ఆర్థిక మంత్రులు, కేంద్రీయ బ్యాంకుల గవర్నర్లు, సీనియర్ ఆర్థిక అధికారులు పాల్గొని కీలకమైన ప్రపంచ ఆర్థిక ద్రవ్య అంశాలపై చర్చిస్తారు. ఆగస్టు 29-30 తేదీల్లో అంతకుముందు G20 ఫైనాన్స్ అండ్ సెంట్రల్ బ్యాంక్ డిప్యూటీల సమావేశం జరుగుతుంది. కెనడాలోని టొరంటోలో జరిగే తొలగి ఇండియా కెనడా ఎకనామిక్ ఫైనాన్షియల్ డైలాగ్కు అంతకుముందు ఆర్థిక మంత్రి హాజరయ్యారు. ఆగస్టు 20 తేదీన ఆమె తన కెనడా పర్యటన మొదటి దశలో కెనడా భారత ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడంపై దృష్టి పెట్టారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. 2047 నాటికి అన్ని రంగాల్లో భారత్ను అభివృద్ది చెందిన దేశంగా తీర్చిదిద్దాలని కేంద్ర హోం సహకార శాఖల మంత్రి అమిత్ షా చెప్పారు. అహ్మదాబాద్లో జరిగిన ఫామా ఇన్నోవా అవార్డ్స్ 2026 కార్యక్రమంలో అమిత్ షా మాట్లాడుతూ గత 12 ఏళ్లలో భారత్ ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని తెలియజేశారు. అంతకుముందు గుజరాత్ విద్యాపీఠ 72వ స్నాతకోత్సవ వేడుకలో కూడా విద్యార్థులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.
1: పూజ్య బాపూ కా విచార్ థా కి స్వాధీనత తబ్ తక్ అధూరీ రహేగి జబ్ తక్ హమారీ భాషా హమారీ సంస్కృతి హమారా శ్రమ ఔర్ హమారా ఉద్దేశ్ రాష్ట్రీయ న హో అప్నా న హో హమారా ధర్మ హమారీ సంస్కృతి సే హమ్ బదే హువే నహీ హై तो स्वतंत्रता का कोई मतलब ही नहीं और मन में स्वराज की ये परिकल्पना को अनेक प्रयोगों से जमीन पर उतारने का काम किया.
0: మన సంస్కృతికి, మన మతానికి కట్టుబడి లేదే స్వాతంత్రానికి నిజమైన అర్థం లేదని అమిత్ షా తన ప్రసంగంలో అన్నారు. కామన్వెల్త్ ఒలింపిక్స్ క్రీడల నిర్వహణకు దేశం సిద్దంగా ఉండడం పైన అహ్మదాబాద్లోని సర్క్యూట్ హౌస్ లో ఆయన ఒక ఉన్నతస్థాయి సమావేశానికి అధ్యక్షత వహించారు. ప్రధానమంత్రి జన్ధన్ యోజన పథకం ఈవేళతో 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. దేశ ఆర్థిక సమ్మిళిత స్వరూపాన్ని మార్చడంలో ఇదొక కీలకమైన మైలురాయి. ఈ పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2014 ఇదే రోజున ప్రారంభించారు. ప్రధానమంత్రి జన్ధన్ యోజన కింద ఇంతవరకు 59 కోట్లకు పైగా ఖాతాలు తెరిచారు. మొత్తం డిపాజిట్లు 3,17,000 కోట్ల రూపాయలకు చేరాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక సమ్మిళిత పథకంగా జన్ధన్ యోజన భారతీయులందరికీ బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తీసుకొస్తోంది. ప్రతి ఖాతాలో సగటు డిపాజిట్ 5,356 రూపాయలుగా ఉంది. జన్ధన్ యోజన కింద 70% ఖాతాలు గ్రామీణ లేదా సెమీ అర్బన్ ప్రాంతాల్లో తెరిచారు. సుమారు 56% ఖాతాలు మహిళల పేరిట ఉన్నాయని, జన్ధన్ ఖాతాదారులకు 41 కోట్లకు పైగా రూపే కార్డులు జారీ చేశారని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ పథకం కోట్లాది మంది ప్రజలను, ముఖ్యంగా

పట్టడుగు వర్గాలకు చెందిన వారికి తమ సామాజిక ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచడానికి బ్యాంకింగ్ ఆర్థిక సేవలు పొందేలాగా సాధికారులను చేసింది. అన్నదమ్ములు అక్క

అది జూలై 3న ప్రారంభమైన ఈ 50 రోజుల యాత్ర విజయవంతంగా ముగిసింది. పవిత్ర గుహాలయానికి మహంత్ దీపేంద్రగిరి నేతృత్వంలో చడి ముబారక్ పవిత్ర గద చేరుకోవడంతో యాత్ర ముగింపు దశకు చేరుకుంటుంది. ఈ ఏడాది పహల్గాం బల్తాల్ మార్గాల ద్వారా 480,000 మందికి పైగా భక్తులు యాత్రలో పాల్గొని మన్సులింగాన్ని దర్శించుకున్నారు. అమెరికాలోని సెయింట్ లూయిస్ లో జరిగిన గ్రాండ్ చెస్ టూర్ ఫైనల్లో క్రితంసారి ఛాంపియన్ ఫ్యాబియానో కరువానాపై అద్భుతమైన విజయం సాధించి గ్రాండ్ చెస్ టూర్ గెలిచిన తొలి భారతీయుడిగా భారత గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద చరిత్ర సృష్టించారు. మహిళల హాకీలో నెదర్లాండ్స్ లోని అమ్స్టర్డామ్ లో జరిగిన ఎఫ్ఐహెచ్ ప్రపంచ కప్ మ్యాచ్ లో జర్మనీపై భారత్ 3-1 తేడాతో విజయం సాధించి 5వ స్థానంలో నిలిచింది. 1974లో జరిగిన తొలి ప్రపంచ కప్ లో 4వ స్థానంలో నిలిచిన తర్వాత మహిళా జట్టు సాధించిన అత్యుత్తమ విజయం ఇదే. పిఎస్ఏ బుడాపెస్ట్ స్క్వాష్ ఓపెన్ సెమీఫైనల్స్ లో మన దేశానికి చెందిన వీర్ చోట్రాణిపై 3-2 తేడాతో విజయం సాధించి మన దేశానికి చెందిన వేలవన్ సెందల్ కుమార్ ఫైనల్ కు దూసుకువెళ్లారు. అంతకుముందు ఈజిప్ట్ కు చెందిన మొహమ్మద్ ఎల్ షార్బనీపై 3-1 తేడాతో చోట్రాణి, మలేషియాకు చెందిన ప్రత్యర్థిపై 3-0 తేడాతో సందిల్ కుమార్ విజయాలు సాధించారు. విశేషాలు మరొకసారి. నేపాల్లో ఆకస్మిక వరదలు వచ్చిన చోట మన ప్రభుత్వం గాలింపు చర్యలు ముమ్మరం చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి ఉజ్బెకిస్తాన్ సందర్శిస్తారు. రాఖీ పండుగను దేశవ్యాప్తంగా ఈరోజు ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: కార్యక్రమంలో ఇప్పుడు భారత రాజ్యాంగ పరిణామ క్రమం, రాజ్యాంగ సవరణలు ఈ అంశంపై వివరాలు వింటారు. ఇందులో పాల్గొన్నవారు శ్రీ ఎస్ఎల్ఎన్ రాజు, శ్రీమతి పి శ్యామలమణి.
1: రాజ్యాంగం దేశాన్ని శాసించేది, వ్యక్తులను పాలించేది, వ్యవస్థలను నడిపించేది. మొత్తంగా ఒక దేశ స్థితిగతుల జీవన గమన మార్గాన్ని నిర్దేశించేది, ప్రజలను ఏకతాటిపై నడిపించేది, ఆర్థికంగా, సామాజికంగా, అభివృద్ధిపరంగా వ్యక్తులు ఎలా మనుగడ సాగించాలి, ఎలా నడుచుకోకూడదన్న అంశాలు రాజ్యాంగంలో పొందుపరిచి ఉంటాయి. ప్రజాభీష్టాలకు అనుగుణంగా ఒక దేశం గణతంత్రం సాధించినప్పుడు ఆ దేశం ప్రజాస్వామ్య రాజ్యంగా గుర్తింపబడుతుంది. ప్రజలే ప్రభువులై పాలించే ఆ దేశంలో పౌరులంతా పాటించవలసిన నియమ నిబంధనల గ్రంథమే రాజ్యాంగం. ప్రజాస్వామ్య దేశమైన భారతదేశానికి రాజ్యాంగం ఎంతో కీలకమైనది. ఇది పాలనకు సంబంధించే చట్టపరమైన అంశాలనే కాదు, భారతదేశ ప్రజల వైవిధ్యతతో కూడిన ఆకాంక్షలను నెరవేర్చే సజీవమైన, చైతన్యవంతమైన, ఉద్బోధక గ్రంథంగా కూడా రాజ్యాంగాన్ని అభివర్ణించవచ్చు.
2: భారతదేశ రాజ్యాంగం 1950 జనవరి 26వ తేదీ నుంచి అమలులోకి వచ్చింది. దేశానికి 1947 ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర్యం వస్తే భారతదేశం స్వంత రాజ్యాంగాన్ని రచించుకునేందుకు 2.5 ఏళ్ల కాలం పట్టింది. రాజ్యాంగ రచనలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కీలకంగా వ్యవహరించగా, అనేక మంది రాజనీతిజ్ఞులు, న్యాయ నిపుణులు దీని రూపకల్పనలో పాలుపంచుకున్నారు. భారత రాజ్యాంగంలో ఇప్పటి వరకు 106 సవరణలు జరిగాయి. భారతదేశంలో ప్రస్తుతం అమలవుతోన్న రాజ్యాంగంలోని 65% 1935 కాలం నాటి బ్రిటీష్ ఇండియా రాజ్యాంగం నుంచే తీసుకున్నారు. శతాబ్దాల బ్రిటీష్ పాలనా కాలం నుంచి వస్తున్న మార్పుల పరిణామక్రమాల పరిశీలన ఫలితంగా

0: భారత రాజ్యాంగం రూపుదిద్దుకుంది. భారతదేశంలో ఫెడరల్ రాజ్యాంగ వ్యవస్థ అమలవుతోంది. అంటే రాజ్యాంగాన్ని సవరించాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయం అత్యంత కీలకం. రాజ్యాంగ సవరణలకు సంక్లిష్టమైన నియమ నిబంధనలు పాటించవలసి ఉంటుంది.
1: రాజ్యాంగం ఏ ప్రజలకు సేవ చేసేందుకు నిర్దేశించిందో, ఆ ప్రజల మారుతున్న సామాజిక ఆర్థిక ఆకాంక్షలను ప్రతిబింబించేదిగా ఉండాలి. మారుతున్న కాలానికి తగినట్టు ప్రజల ఆలోచనలు కూడా మార్పులు సంతరించుకుంటాయి. రాజ్యాంగ సవరణలను తీసుకురావడం ద్వారా ఆ మార్పులను అందులో ప్రతిబింబించేటట్టు చేయగలిగినప్పుడే అది సజీవమై మనుగడ సాధించగలుగుతుంది. ఈ అంశాన్ని భారతదేశ సమగ్ర రాజ్యాంగ రూపకల్పన సమయంలోనే గుర్తించిన మన రాజ్యాంగ రూపశిల్పులు రాజ్యాంగంలోని 368వ ప్రకరణంలో రాజ్యాంగ సవరణలకు సంబంధించి విధి విధానాలను కూలంకుషంగా పొందుపరిచారు. భారత రాజ్యాంగ సవరణలను 3 రకాల పద్ధతుల ద్వారా చేపడతారు. సాధారణ మెజారిటీతో పార్లమెంటులో చట్టాన్ని ఆమోదించడం ద్వారా రాజ్యాంగాన్ని సవరించే అవకాశం ఉంది. కొత్త రాష్ట్రాల ఏర్పాటు, పేర్లు మార్పు, ప్రాంతాలు, సరిహద్దులు వంటి విషయాలు దీని పరిధిలోకి వస్తాయి. ఇక 2వ విధానంలోకి వస్తే, ఆర్టికల్ 368లో పేర్కొన్న ప్రత్యేక విధానాన్ని అనుసరించడం ద్వారా రాజ్యాంగ సవరణ బిల్లు ఉభయ సభల్లో 3/2 మెజారిటీతో ఆమోదం పొందాలి. చాలా వరకు రాజ్యాంగ సవరణలు ఈ పద్ధతిలోనే జరుగుతాయి. ఇక 3వ పద్ధతిలో రాజ్యాంగంలోని ఫెడరల్ ప్రొవిజనలకు సంబంధించిన మార్పులకు నిర్దేశించిన సవరణల విషయంలో పార్లమెంట్ 3/2 మెజారిటీతో సవరణ బిల్లును ఆమోదించడంతో పాటు దేశంలోని కనీసం సగం రాష్ట్రాలు సవరణలకు తమ ఆమోదాన్ని తెలపవలసి ఉంటుంది. జీఎస్టీ వంటి కీలక అంశాలు ఈ విధానం ద్వారానే దేశవ్యాప్తంగా అమలులోకి వచ్చాయి. రాజ్యాంగ సవరణ అంశంలో పార్లమెంటుకు కీలక అధికారాలున్నాయి. అందులో ఏ భాగాన్నైనా సవరించే వెసులుబాటు పార్లమెంట్ కలిగి ఉంటుంది.
0: 1951-1964 సంవత్సరాల్లో పలు కీలక కేసుల అంశాల విచారణ సమయాల్లో ప్రాథమిక హక్కులకు సంబంధించిన అంశాలతో సహా రాజ్యాంగంలోని ఏ భాగాన్నైనా సవరణ చేసే హక్కును పార్లమెంటుకు కల్పిస్తూ సవరణలు చేయడం జరిగింది. సర్వసత్తాక భారత రాజ్యాంగంగా పేరుగాంచిన భారతదేశం పలు సందర్భాల్లో ఎదురైన సంక్లిష్ట పరిస్థితులను అధిగమించేందుకు రాజ్యాంగంలో అనేక సవరణలు చేసింది. 1971లో ఆర్టికల్ 13, ఆర్టికల్ 368లకు కొత్త క్లాజులను చేర్చడం ద్వారా ప్రాథమిక హక్కుల సవరణకు కూడా పార్లమెంటుకు అధికారం ఉందని స్పష్టం చేసింది.
1: భారత రాజ్యాంగం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు 106 సార్లు దీనిని సవరించారు. అయితే అందులో కొన్నిటిని మాత్రం కీలకంగా చెప్పుకుంటారు. అందులో తొలి రాజ్యాంగ సవరణ 1951వ సంవత్సరంలో జరిగింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 కింద రూపొందించిన వివిధ చట్టాలకు సహేతుక ఆంక్షలను నిర్దేశించడం ఈ సవరణ ముఖ్య ఉద్దేశం. దేశంలో జమీందారీ వ్యవస్థకు చరమగీతం పాడిన ఈ సవరణ భూ సంస్కరణలకు నాంది పలికిందని చెప్పవచ్చు. తరువాత 1956వ సంవత్సరంలో భాషా ప్రాతిపాదికన రాష్ట్రాల పునర్విభజన అమలు చేయవచ్చంటూ ఫజల్ అలీ కమిటీ నివేదికలను అనుసరించి రాజ్యాంగంలో మార్పులు చేశారు.
0: ఇక 1976వ సంవత్సరంలో 42వ రాజ్యాంగ సవరణ ఎంతో కీలకమైంది, సంక్లిష్టమైనదిగా చెప్పుకోవచ్చు. ఈ సవరణలను మినీ రాజ్యాంగంగా కూడా అభివర్ణిస్తారు. ఎమర్జెన్సీ కాలంలో రాజ్యాంగంలో కీలకమైన పెనుమార్పులు చోటు చేసుకున్నాయి. రాజ్యాంగ ప్రవేశికలోని ఆదేశక సూత్రాల్లో సవరణలు ఈ సమయంలో తీసుకువచ్చినవే. ఆర్టికల్ 39(a), ఉచిత న్యాయ సహాయం 43(a) కింద పరిశ్రమ యాజమాన్యాల్లో కార్మికులు పాల్గొనడం, 48(a) కింద పర్యావరణం, వన్యప్రాణి సంరక్షణ, 4(a) ద్వారా ప్రాథమిక విధులను చేర్చడం, ఆర్టికల్ 74 కింద రాష్ట్రపతి మంత్రిమండలి సలహాకు లోబడి వ్యవహరించేటట్టు చూడడం, కొత్తగా రాజ్యాంగంలో పార్ట్ 14(a) కింద ఆర్టికల్ 323(a), 323(b)ని చేర్చి ట్రిబ్యునళ్ల ఏర్పాటుకు వీలు కల్పించడం వంటి పలు కీలక సవరణలను ఈ సమయంలోనే రాజ్యాంగంలో చేపట్టారు. ఆర్టికల్ 368కి క్లాజ్ 4, క్లాజ్ 5 చేర్చడం ద్వారా రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ను అయినా సవరించేందుకు పార్లమెంటుకు అపరిమిత అధికారాలను కల్పిస్తూ సవరణలు చేశారు. ఎమర్జెన్సీలో ఆమోదం పొందిన ఈ సవరణ పౌర స్వేచ్ఛను, న్యాయ

0: వ్యవస్థ అధికారాలను హరించి పౌర హక్కులను నిర్వీర్యం చేసిన సవరణగా చరిత్రలో నిలిచిపోయింది.
1: తరువాతి కాలంలో అంటే 1978లో 44వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని అప్పటి ప్రభుత్వం తీసుకువచ్చింది. ఇది ఎమర్జెన్సీ విధింపుకు సంబంధించి 352 చట్టంలో సవరణలకు మూలంగా నిలిచింది. అప్పటి వరకు చట్టంలో ఉన్న అంతర్గత కల్లోలాల స్థానంలో సాయుధ తిరుగుబాటు అనే పదం జనబాహుళ్యంలోకి వచ్చింది ఈ సమయం నుంచి. అలాగే ఎమర్జెన్సీని కోరుతూ రాష్ట్రపతికి కేబినెట్ లిఖితపూర్వక సలహా ఇవ్వడం తప్పనిసరి చేస్తూ చట్టాన్ని చేసి రాజ్యాంగంలో పొందుపర్చారు. ఎమర్జెన్సీ పాలన సమయంలో నెల రోజుల లోపల 2/3 మెజారిటీతో పార్లమెంటు ఉభయ సభల ఆమోదం పొందాలి. దీనిని కొనసాగించాలంటే ప్రతి 6 నెలలకు 2/3 మెజారిటీతో పార్లమెంట్ రెన్యూవల్ చేయాలి. ఇక ఎమర్జెన్సీ సమయంలో రాజ్యాంగ సవరణలో చేపట్టిన అన్నిటికంటే ముఖ్యమైన అంశం ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితాలో నుంచి తీసి లీగల్ రైట్గా మార్చడం. చట్టబద్ధ ప్రక్రియ ద్వారా తప్ప ఏ వ్యక్తి ఆస్తిని ప్రభుత్వం స్వీకరించడానికి వీలు లేకుండా రాజ్యాంగంలో సవరణలు చేశారు.
0: ఇక 1985లో 52వ రాజ్యాంగ ప్రకరణాన్ని చేపట్టారు. ఈ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో 10వ షెడ్యూల్ను చేర్చారు. పార్టీ పిరాయింపుల చట్టాన్ని తీసుకువస్తూ సవరణ చేశారు. 1988వ సంవత్సరంలో చేపట్టిన 61వ రాజ్యాంగ సవరణ ద్వారా ఓటు హక్కును 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలకు తగ్గించారు. యువతను రాజకీయ ప్రక్రియలో భాగస్వామ్యం చేయడమే లక్ష్యంగా రాజ్యాంగంలో ఈ సవరణను చేపట్టారు. తరువాతి కాలంలో 1992లో చేసిన 73, 74 రాజ్యాంగ సవరణల ద్వారా పంచాయతీరాజ్, మున్సిపాలిటీల ఏర్పాటు, ఇవి వికేంద్రీకృత ప్రజాస్వామ్య పాలనను విప్లవాత్మకం చేశాయని చెప్పుకోవాలి. ఇక 2014లో చేపట్టిన 99వ రాజ్యాంగ సవరణ ప్రకారం నేషనల్ జ్యుడీషియల్ అపాయింట్మెంట్ కమిషన్ ఏర్పాటు ద్వారా సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల నియామకానికి వీలు కల్పించేలా రాజ్యాంగ సవరణను చేపట్టినా ఇది రాజ్యాంగ మౌలిక స్వరూపానికి విరుద్ధంగా సుప్రీంకోర్టు దీనిని కొట్టివేసింది.
1: ఇక 2016లో చేసిన 101 రాజ్యాంగ సవరణ ఫెడరలిజానికి గొప్ప ముందడుగా చెప్పుకోవచ్చు. ఒకే దేశం ఒకే పన్ను విధానంతో ప్రజల్లోకి తీసుకువచ్చిన జీఎస్టీ పలు ప్రశంసలు పొందింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి పన్ను విధానానికి ఈ సవరణ శ్రీకారం చుట్టి కొత్త చరిత్రను సృష్టించింది. భారతదేశ రాజ్యాంగంలో చేపట్టిన 106వ సవరణ చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్కు వీలు కల్పిస్తూ తీసుకువచ్చిన రాజ్యాంగ సవరణ చట్టం. ఇది 2 దశాబ్దాలుగా ఎదురైన ఎన్నో అడ్డంకులను అధిగమిస్తూ చేపట్టిన ఈ రాజ్యాంగ సవరణం భవిష్యత్ కాలంలో మహిళల రాజకీయ సాధికారతకు బాటలు పరిచిందనే చెప్పుకోవాలి. సర్వసత్తాక సార్వభౌమత్వ దేశంగా స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన అతిపెద్ద ప్రజాస్వామిక రాజ్యంగా చెప్పుకునే భారతదేశంలో స్వాతంత్ర్యం సిద్ధించిన 7 దశాబ్దాలకు పైగా కాలంలో చేసిన పలు రాజ్యాంగ సంస్కరణలు దేశవ్యాప్తంగా పలు రంగాల్లో పెనుమార్పులను తీసుకువచ్చాయి. కొన్ని తరాల భవిష్యత్తును నిర్దేశిస్తూ భవిష్యత్ దార్శనిక దృక్కోణంతో దశాబ్దాలకు పూర్వం రూపొందించిన రాజ్యాంగం క్రమానుగత మార్పులను చేసుకుంటూ కొంగొత్త రూపును సంతరించుకుంటూ ప్రజాస్వామ్య వ్యవస్థలో మనుగడ సాగిస్తూనే ఉంటుందన్నది అతిశయోక్తి కాదు.
2: మీరింతవరకు భారత రాజ్యాంగ పరిణామ క్రమం, రాజ్యాంగ సవరణలు ఈ అంశంపై వివరాలు విన్నారు. ఇందులో పాల్గొన్నవారు శ్రీ ఎస్ఎల్ఎన్ రాజు, శ్రీమతి పి శ్యామలామణి.
3: కార్యక్రమంలో ఇప్పుడు జీవనయాన ఇంధనం, రక్షాబంధనం అనే అంశం గురించి డాక్టర్ కోగంటి వెంకట శ్రీరంగనాయకి గారి ప్రసంగం వింటారు.
4: శ్రావణ పూర్ణిమ వస్తున్నదంటే వీధులలో ఒకవైపున అమ్మవారి పూజకు కావలసిన అనేక విధాలైన పండ్లతో, రకరకాల పూలతో అందంగా కనపడుతూ ఉంటే, మరొక వైపున చిత్ర విచిత్ర వర్ణాలతో మనస్సుని ఆకట్టుకునే రాఖీలు రక్షాబంధనాలు దర్శనమిస్తాయి. శ్రావణ పూర్ణిమ రాఖీ పూర్ణిమగా పేరు పొందింది. ఈ పూర్ణిమ చాలా విశిష్టమైన పర్వదినం. ఈరోజే హయగ్రీవ జయంతి, జంధ్యాల పూర్ణిమ, విఘనస జయంతి, ఒక్కొక్కప్పుడు వరలక్ష్మి వ్రతం కూడా కలిసి వస్తే 4 పండుగలు కలిసి వచ్చే గొప్ప పండుగ శ్రావణ పూర్ణిమ. వీటిలో

వరలక్ష్మి వ్రతం, రాఖీ పండుగ చాలామందికి తెలుసు. హయగ్రీవ జయంతి, విఘ్నస జయంతి కొందరికే తెలుసు. రాఖీ పూర్ణిమ రోజున ఉదయమే తలంటి పోసుకుని కొత్త బట్టలు వేసుకుని అన్నకి చెల్లెలు గాని తమ్మునికి అక్క గాని రాఖీ కడతారు. రాఖీ అంటే రక్ష. రాఖీ పూర్ణిమ అంటేనే రక్షాబంధన్ పండుగ. ఈ పండుగకు వర్ణ వ్యవస్థ లేదు. ఎవరైనా ఎవరికైనా స్నేహభావంతో కట్టే రక్షాసూత్రమే రక్షాబంధనం. ఈనాడు దూరాన ఉన్నవాళ్లు తపాలా శాఖ ద్వారా కాని కొరియర్ ద్వారా కాని రాఖీని పంపిస్తున్నారు. ఇది ఇప్పటి వాళ్లకి తెలిసిన రక్షాబంధనం పండుగ. రక్షాబంధనాన్ని కట్టేటప్పుడు ఏ

ఆచల. ధనువు సంతానం దానవులు. దానవులకు అధిపతి అత్యంత బలశాలి అయిన బలిచక్రవర్తిని ఏ రక్షాసూత్రంతో బంధింపబడినాడో అదే రక్షాసూత్రంతో నిన్ను బంధిస్తున్నాను. ఓ రక్షాసూత్రమా, నీవు కదలకు, కదలకు, ఇక్కడే కదలకుండా ఉండి ఇతణ్ణి రక్షించు అంటూ రక్షాసూత్రాన్ని తోబుట్టువునకు మణికట్టు దగ్గర కడతారు. ఇలా కట్టడంలో మరొక ఆంతర్యం కూడా దాగి ఉంది. మన శరీరంలో మణికట్టు భాగంలో అనేక ముఖ్యమైన నాడులుంటాయి. అందుకనే పూర్వకాలం వాళ్లు మణికట్టు పట్టుకుని నాడీ స్పందనను గమనించి వ్యాధి నిర్ధారణ చేసి మందులిచ్చేవాళ్లు. రాఖీని మణికట్టుపై కొద్దిగా బిగుతుగా కట్టినందువలన ఆ నాడులపై ఒత్తిడి కలుగుతుంది. దీనివల్ల శరీరంలో రక్త ప్రసరణ క్రమబద్ధమవుతుంది, రోగ నిరోధక శక్తి మనోబలం పెరుగుతాయి అని ఆయుర్వేద శాస్త్రం రక్షాబంధనంలోని పరమార్థాన్ని వివరించింది. ఆధునిక కాలంలో చాలా మంచి ప్రశస్తిని పొందిన రక్షాబంధనం అనేది అనాది కాలం నుండి వస్తున్న సంప్రదాయం. వివాహాది శుభకార్యక్రమాలలో కట్టే రక్షా కంకణం మంత్రపూతమై విరాజిల్లుతున్నది. స్వామివారి కళ్యాణ మహోత్సవంలో స్వామికి కూడా రక్షా కంకణాన్ని కట్టడాన్ని భక్తులకు ప్రత్యేకంగా చూపిస్తున్నారు. ఈ విధానం శైవం, వైష్ణవం, వైఖానసం, స్మార్తం అనే భేదం లేకుండా ప్రసిద్ధమైన సంప్రదాయాలలో కనిపిస్తున్నది. మంత్రభాగం మాత్రం కొంచెం వేరుగా ఉంటుంది. స్త్రీలకు వేరుగా, పురుషులకు వేరుగా మంత్రాలు కనిపిస్తున్నాయి. రక్షాబంధన దేవతాభ్యో నమః, ధ్యానావాహనాది షోడశోపచార పూజాం సమర్పయామి అని షోడశోపచారాలతో రక్షాబంధన సూత్రాన్ని పూజించి కట్టించుకునే వాళ్ల చేతికి కొబ్బరికాయను, అక్షతలను ఇచ్చి బృహత్సాం అక్షత్రభృద్వృద్ధవృష్ణీయం త్రిష్టుభౌజశుభితముగ్రవీరం ఇంద్రస్తోమేన పంచదశేన మధ్యమిదం వాతేన సగరేణ రక్షా అనే మంత్రాన్ని చదువుతూ రక్ష కట్టి అక్షతలు తీసుకుని రక్షాబంధన ముహూర్త సుముహూర్తోస్తు అంటూ రక్షాబంధనంపై వేస్తారు. ఈ మంత్రం పురుషులకు రక్షాబంధనాన్ని కట్టేటప్పుడు చదివే మంత్రం. అలాగే ఓం విశ్వే తాతే సవనే శుప్రవాచ్య యాచకద్ధమగవన్నింద్రసున్వతే పారావతం యత్పురుసంహృతం వస్వపావృణో శరభాయ ఋషిబంధనే అనే మంత్రంతో స్త్రీ ఎడమ చేతికి భర్తతో రక్షాబంధనాన్ని కట్టిస్తారు. నామకరణం మొదలు ఏ శుభకార్యక్రమం చేసుకుంటున్నా నోములు, వ్రతాలు మొదలైనవి రక్షా కంకణం తప్పనిసరి. వైష్ణవంలో ఇవే మంత్రాలు. కాకపోతే కంకణ ధారణ తారుమారుగా ఉంటుంది. వైఖానసాగమంలో రక్షాబంధన మంత్రం వేరుగా కనపడుతుంది. ఈ వేదమంత్రాలు అందరికీ అర్థమయ్యేవి కావు. అందువల్లనే ఏన బద్ధో బలిరాజా అనే శ్లోకంతో రాఖీని కడుతున్నారు. సంస్కృత లౌకిక సాహిత్యంలో ప్రప్రథమ గ్రంథమైన శ్రీరామాయణంలో, అయోధ్యాకాండలో శ్రీరాముడు వనవాసానికి వెళ్లేటప్పుడు కౌసల్య శ్రీరామునికి రక్ష కడుతుంది. ఆ రక్ష కట్టడానికి మూలం ఈ మంత్రం అనిపిస్తుంది. యన్మంగళం సహస్రాక్షే సర్వదేవ నమస్కృతే వృత్రనాశే సమభవతు తత్తే భవతు మంగళం. వృత్రాసుర సంహార సమయంలో ఇంద్రునికి ఏ విధమైన శుభం కలిగిందో అటువంటి శుభం నీకు కలుగ్గాక. యన్మంగళం సుపర్ణస్య వినతా కల్పయత్పురా అమృతం ప్రార్థయానస్య తత్తే భవతు మంగళం. అమృతం తీసుకుని రావటానికి స్వర్గానికి వెళుతున్న గరుత్మంతునికి తల్లి అయిన వినత ఏ శుభాన్ని కలిగించిందో ఆ శుభం నీకు కలుగుగాక అని మొదలుపెట్టి ఓషధీంచాపి సిద్ధా

ಕ್ಷಣಾರ್ಥಾಂ ವಿಶಲ್ಯಕರಣೀಂ ಶುಭಾಂ ಚಕಾರ ರಕ್ಷಾಂ ಕೌಸಲ್ಯ ಮಂತ್ರೈರಭಿಜಜ ಅಪಚ. ವಿಶಲ್ಯಕರಣಿ అనే మూలికని అభిమంత్రించి కౌసల్య శ్రీరామచంద్రమూర్తికి కట్టింది. విశల్యకరణి అంటే లోలోపల కనపడకుండా దాగి ఉన్న ముళ్లను కూడా బయటికి తీసివేయగల శక్తి ఉన్న మూలిక. శ్రీకృష్ణునికి పసితనంలోనే గోపికలు రక్షకట్టిన విషయం సుప్రసిద్ధమే కదా. ఈ ప్రమాణాల వల్ల రక్షాబంధనం అనేది అనాది కాలం ఉన్న ఆచారం అనే విషయం మనకి తెలుస్తున్నది. ఈ విషయానికి సంబంధించి ఇతర పురాణాలలో కొన్ని కథలు కనిపిస్తున్నాయి. భాగవతం 8వ స్కంధంలోని బలిచక్రవర్తి కథ రక్షాబంధన విషయాన్ని ప్రతిపాదిస్తున్నదని పండితుల అభిప్రాయం. భృగువంశ బ్రాహ్మణుల ఆశీస్సులతో విశ్వజిత్ యాగం చేసి అత్యంత శక్తివంతులైన బలిచక్రవర్తి తన పరాక్రమంతో దేవేంద్ర లోకాన్ని జయించి 3 లోకాలని తన అధీనంలోకి తెచ్చుకున్నాడు. దేవతలందరూ చాలా బాధపడుతున్న తరుణంలో అదితి కూడా తీవ్రమైన ఆందోళన చెందుతుంది. కశ్యప ప్రజాపతి అదితికి పయోవ్రతాన్ని ఉపదేశిస్తాడు. అదితి పయోవ్రతాన్ని చేస్తుంది. ఫలితంగా శ్రీ మహావిష్ణువు వామన రూపంతో జన్మిస్తాడు. బలిచక్రవర్తి దగ్గరకు వెళ్లి 3 అడుగుల భూమిని దానం ఇమ్మని అడుగుతాడు. బలి ఇచ్చిన మాటకు కట్టుబడి తన గురువైన శుక్రాచార్యులు చెప్పినా వినకుండా 3 అడుగుల నేల ధారపోస్తాడు. 1 అడుగుతో భూమిని, 2వ అడుగుతో ఆకాశాన్ని ఆక్రమించి వామనుడు 3వ అడుగును ఎక్కడ పెట్టను అని బలిని ప్రశ్నిస్తాడు. బలి తన తలపై పెట్టమన్నాడు. బలి తలపై పాదాన్ని మోపి బలిని సుతలలోకానికి పంపించి అక్కడే తాను కూడా గదను పట్టుకుని ద్వారపాలకుడై కాపలా కాస్తూ ఉంటాడు విష్ణుమూర్తి. విష్ణుమూర్తి లేని వైకుంఠం కళావిహీనమైపోతుంది. లక్ష్మీదేవి ఒంటరిగా ఉండలేక బాధపడుతూ ఉన్న సమయంలో నారదుడు వైకుంఠలోకానికి వస్తాడు. లక్ష్మీదేవి నారద మహర్షికి నమస్కారం చేసి తన బాధను చెప్పుకుంటుంది. నారదుడు ఒక ఉపాయం చెబుతాడు. నారదుని మాటలను అనుసరించి లక్ష్మీదేవి సాధారణ స్త్రీ రూపంతో బలిచక్రవర్తి దగ్గరకు వచ్చి తన గోడు వివరిస్తుంది. బలి ఆశ్రయమిస్తాడు. కొంతకాలం గడిచిన తరువాత శ్రావణ పూర్ణిమ రోజున 1 నూలు దారంతో బలిచక్రవర్తి చేతికి రక్ష కడుతుంది. బలి ఎంతో సంతోషించి మారురూపంలో ఉన్న లక్ష్మీదేవిని సోదరిగా భావించి ఏ వరం కావాలో కోరుకోమంటాడు. అప్పుడు లక్ష్మీదేవి తన నిజరూపాన్ని ప్రకటించి ద్వారపాలకుడిగా ఉన్న తన భర్తను శ్రీ మహావిష్ణువును చూపించి, అన్నా, నా భర్తను తిరిగి నాకు ఇవ్వు, అదే నీవు నాకు ఇచ్చే కానుక అనగానే బలి ఆశ్చర్యచకితుడై అందుకు అంగీకరిస్తాడు. శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో వైకుంఠానికి బయలుదేరి వెళుతూ కార్తీక శుద్ధ ఏకాదశి నుండి పూర్ణిమ వరకు సుతలలోకంలో ఉంటానని బలికి మాట ఇస్తాడు. ఈ విధంగా రక్షాబంధనం శ్రీ మహావిష్ణువు అంతటి వాడిని బంధవిముక్తుణ్ణి చేసింది. ఈ కథ రక్తం పంచుకుని పుట్టకపోయినా రాఖీ ద్వారా ఏర్పడే బంధం ఎంతో పటిష్టమైనదనే అంశాన్ని చాటి చెబుతున్నది. భవిష్య పురాణంలో రక్షాబంధనానికి సంబంధించిన మరొక విషయం కనపడుతున్నది. ఒకప్పుడు దేవతలకు దానవులకు మధ్య భయంకర సంగ్రామం జరిగింది. రాక్షసరాజైన బలిచక్రవర్తి చేతిలో దేవేంద్రుడు ఓడిపోయే పరిస్థితి వస్తున్నది. ఆ సమయంలో దేవేంద్రుని భార్య శచీదేవి కఠోర తపస్సు చేసి ఒక రక్షాసూత్రాన్ని సిద్ధం చేసింది. శ్రావణ పూర్ణిమ రోజున ఆ దారాన్ని దేవేంద్రుని కుడిచేతి మణికట్టు దగ్గర కట్టింది. ఈ రక్షాబంధన ప్రభావంతో దేవేంద్రుడు బలిని జయించాడు. ఈ కథ వల్ల ప్రాచీన కాలంలో రక్షాబంధనం కేవలం సోదరీ సోదరుల మధ్య మాత్రమే కాకుండా భర్త శ్రేయస్సును కోరుతూ భార్య కూడా భర్తకు రక్షాబంధనాన్ని కట్టవచ్చనే విషయం తెలుస్తున్నది. ఇలాగే ద్రౌపది శ్రీకృష్ణుల కథ, యమునా యముల కథల వంటి మరికొన్ని కథలు పురాణ వాంగ్మయాకాశంలో ధృవతారలుగా ప్రకాశిస్తున్నాయి. చారిత్రకంగా కూడా రక్షాబంధనానికి విశిష్ట స్థానం ఉంది. ఆ స్థానాన్ని చాటి చెప్పే విషయాలలో రాణి కర్ణావతి హుమాయూన్ కథ ఒకటి. ఇది అత్యంత ప్రసిద్ధమైన కథ. గుజరాత్ సుల్తాను బహదూర్ షా చిత్తోడ్పై దండెత్తి వచ్చాడు. తన రాజ్యాన్ని కాపాడుకోవటానికి

0: రాణి కర్ణావతి మొఘల్ చక్రవర్తి హుమాయూన్కి రాఖీని పంపి సహాయం కోరింది. ఆ రాఖీ విలువను గుర్తించిన హుమాయూన్ వేరే యుద్ధంలో అవిశ్రాంతంగా ఉన్నప్పటికీ తన సైన్యంతో చిత్తోడ్ రక్షణకు తరలివచ్చి రాణి కర్ణావతి కోరిన విధంగా రాజ్యాన్ని రక్షించాడు. అలెగ్జాండర్ భార్య. క్రీస్తుపూర్వం 326లో అలెగ్జాండరు భారతదేశంపై దండెత్తి వచ్చాడు. భారతీయ రాజు పురుషోత్తముడి పరాక్రమానికి భయపడి అలెగ్జాండర్ భార్య రోక్సానా ఒక పవిత్రమైన దారాన్ని రాఖీని పంపి, అన్నా, నా భర్తను చంపవద్దు, నిన్ను నేను సోదరునిగా భావిస్తున్నానని వేడుకొన్నది. జీలం యుద్ధంలో పోరస్కు అలెగ్జాండర్ను చంపే అవకాశం వచ్చింది, అయినా తన చేతికున్న రాఖీని చూసి చంపకుండా విడిచిపెట్టాడు. తమ రాజ్యాలకు విదేశీ దండయాత్ర భయం ఉన్నదని గ్రహించిన రాజపుత్ర స్త్రీలు తమ మాన ప్రాణ రక్షణ కోసం పొరుగుదేశాల రాజులలో సోదరభావాన్ని పెంపొందించటం కోసం రాఖీలను పంపేవారు. ఆ రాజులు కూడా ఈ రాజపుత్ర స్త్రీల పట్ల సోదరభావంతో వీరి దేశ రక్షణకు, స్త్రీల రక్షణకు కవచంలా నిలబడి రాజ్యాలను, స్త్రీలను ఇతర రాజుల నుండి రక్షించేవారు. 1905లో బెంగాల్ విభజన జరిగినప్పుడు శ్రీ రవీంద్రనాథ్ ఠాగూర్ సామాజిక రక్షాబంధన్ని నిర్వహించారు. ఆ సమయంలో ఠాగూర్ స్ఫూర్తితో దేశం ముక్కలు కాకుండా నిలిచింది. రక్షాబంధన్ ప్రజలకు స్ఫూర్తిని అందించినదనటానికి ఇంతకంటే నిదర్శనమేం కావాలి? ఈ చారిత్రక విషయాల వలన రక్షాబంధనం ద్వారా రాజ్యాలను కూడా రక్షించుకోవచ్చనే సందేశం మనకి తెలుస్తున్నది. మనం జాగ్రత్తగా పరిశీలిస్తే రాఖీ పండుగ వైదిక కాలం నుండి నేటి వరకు అనేక విధాలైన రక్షణలను కల్పిస్తున్న పర్వదినం అనటంలో ఏమాత్రం సందేహం లేదు.
1: ఇంతవరకు మీరు జీవనయాన ఇంధనం, రక్షాబంధనం అనే అంశం గురించి డాక్టర్ కోగంటి వెంకట శ్రీరంగనాయకి గారి ప్రసంగం విన్నారు.
2: కార్యక్రమంలో ఇప్పుడు గాంధీ మార్గం.

బాపూజీ సత్యాగ్రహం గురించి తన రచనలో ఈ విధంగా వ్రాసుకున్నారు. సత్యాగ్రహం అంటే సత్యశక్తి లేక ఆత్మశక్తి. అసలు నిజం తెలియదు గనుక శిక్షించడం తప్పు కావచ్చు. అందుకని హింసాయుత రాక్షస శక్తిని వాడేందుకు అది అంగీకరించదు.

சாந்தச பிரவருத்திகா సఫ్రాజెట్ నాన్ కన్ఫార్మిస్ట్ ఇంగ్లీషు ఉద్యమాలు మౌన ప్రతిఘటనను అవలంబించాయి. ఆశయ సిద్ధికి శస్త్రప్రయోగం ఇందులో నిషిద్ధం కాదు. ఒకప్పుడు ఈ ప్రతిఘటన నిషిద్ధం కాదు, ధర్మవిరుద్ధమైన శాసనాలు చట్టాలు వీటిని ఉల్లంఘించడమే సివిల్ ఉల్లంఘన. బానిసరాజ్య శాసనాలకు వ్యతిరేకంగా ధోరో మహాశయుడు దీనిని ప్రతిపాదించి ఒక పెద్ద గ్రంథాన్ని రచించి అహింస కూడా అవసరమే అన్నాడు. ధోరో పన్నులు చెల్లించవద్దు అని మాత్రమే అన్నాడు. 1919లో నాగరిక అవిధేయత సివిల్ డిస్ ఒబీడియన్స్ ఉద్యమం సందర్భంగా అధర్మం అనిపించిన శాసనాలు అన్నింటినీ వ్యతిరేకించాం. అట్టి ధిక్కారానికి శిక్షలు కూడా సంతోషంగా అనుభవించాం. అది సత్యాగ్రహ ఉద్యమ విభాగం. సహాయ నిరాకరణోద్యమం కంటే కలుషితమైన ప్రతి ప్రభుత్వ చర్యకు సహాయం నిరాకరించడం, దీనిలో చిన్నపిల్లలతో సహా అందరూ అనుసరించవచ్చును. నాగరిక అవిధేయత ఉద్యమంలో చట్టాలను మన్నించి ఉల్లంఘన వలన వచ్చే శిక్షలను కూడా మన్నించడం ఉన్నది. కనుక అందరూ ఆ ఉద్యమాన్ని చేపట్టలేరు. దీనిని ఆఖరి ఆయుధంగా వాడాలి. సహాయ నిరాకరణ కూడా సత్యాగ్రహ ఉద్యమ విభాగం. అది సత్యమార్గాన్ని అనుసరిస్తుంది. సత్యాగ్రహ ఉద్యమానికి ధన సహాయం గాని ఏ ఇతర సహాయం గాని అక్కర్లేదు. హింస మాటే వద్దు. వ్యక్తులకు వర్గాలకు ఇది ఉపయుక్తం. రాజకీయ రంగంలో గాని గృహరంగంలో గాని దీనిని ప్రయోగించవచ్చు. అందరికీ ఉపయుక్తం గనక అపజయమన్నది లేదు. స్త్రీలు పిల్లలు అందరూ దీనిని ఆచరించవచ్చు. హింసతో ఎదుర్కోలేని బలహీనులకు ఇది పనికి వస్తుంది అనడం భ్రమ. బలహీనులు దీనిని తలపెట్టనేలేరు. పశు ప్రవృత్తిని మించినది మానవునిలో ఉన్నదని, దానిని పశుత్వాన్ని నిరోధించవచ్చునని నిజంగా నమ్మేవారే సత్యాగ్రహోద్యమకారులు. ట్రాన్స్వాల్లో 1907 చట్ట ప్రకారం జరుపుబడే పరిపాలన మాకు సమ్మతం కాలేదు. ఆ చట్టం రద్దు కావాలి. రెండే దారులు ఉన్నాయి. దెబ్బకు దెబ్బతీసి ప్రతిఘటించడము లేక శిక్షలను అనుభవించి చట్టాన్ని చేసిన వారి మనసులో మార్పు వచ్చేదాకా ఓర్పుతో ఉండడము. అనుకున్నది అయ్యేందుకు చాలా కాలం పట్టింది. సత్యాగ్రహ విధానాలు సరిగా అర్థం చేసుకోకుండా ఓర్పు తగ్గినప్పుడు శిక్షలను అనుభవించే బదులు దెబ్బతీయడం వగైరా తప్పులు జరిగాయి. ప్రధానంగా పేదరికం ఓర్చుకోవడం మహాకష్టం. ఉన్నది తిని లేకుంటే మాడి ఉండడం ప్రజ్ఞులకు తప్ప అన్యులకు చేతకాదు. సరైన ఆత్మనిగ్రహం ఉంటే అలసత్వం ఉండదు. ప్రశిక్షణ ఉండాలి. ఆషామాషీగా వ్యవహరించకూడదు. అయినా ఈ ఉద్యమం జనసామాన్యానికి నచ్చింది. సత్యాగ్రహోద్యమకారులు తమకు తాము మాత్రమే కాదు ఇతరులకు కూడా పనికి వస్తారు. ఈ విద్య మహోన్నతమైనది. ప్రారంభిక శిక్షణ దీనితోనే ఆరంభం కావాలి. పిల్లలకు కూడా ఆత్మశక్తిని గురించి బోధ జరగాలి. దీనివలన జీవిత సంగ్రామంలో వారు తడబడరు. కోపాన్ని ద్వేషాన్ని ప్రేమతో జయించే అలవాటు వారికి అబ్బుతుంది. మీరా బజన్స్.

ఈనాటి ఉదయరేఖలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 8 గంటలకు అవస్తోంది. కొంచెంసేపట్లో వార్తా ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి వింటారు.

0: Indians stranded in Nepal. World's largest financial inclusion initiative, Pradhan Mantri Jan Dhan Yojana, completes 12 years today. Festival of Raksha Bandhan being celebrated across the country. 57-day-long annual Amarnath Yatra to conclude in Jammu and Kashmir. Finance Minister Nirmala Sitharaman to be on a 6-day visit to US beginning today. An Indian Grandmaster R. Pragyanandan creates history, becomes the first Indian to win Grand Chess Tour. For details of this stories and more, log on to our website newsonair.gov.in and News on AIR app. And with that, we end the morning news. Have a nice day.
1: ఆకాశవాణి వార్తా వ్యాఖ్య.
2: ఫిట్ ఇండియా కార్యక్రమంపై వార్తా వ్యాఖ్యను ఇప్పుడు వింటారు. వికసిత్ భారత్ 2047 స్వప్నం నెరవేరాలంటే దేశ జనాభాలో అత్యధిక శాతంగా ఉన్న యువత శారీరక మానసిక దృఢత్వంతో ఉండడం అత్యంత కీలకం. ప్రస్తుతం మారుతున్న ఆహార అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం, పని ఒత్తిడి తదితర కారణాలతో చిన్న వయసులోనే మనుషులు రోగాల బారిన పడుతున్నారు. ఆధునిక జీవనశైలి వల్ల వస్తున్న మానసిక ఒత్తిడి, శారీరక సమస్యలు, ఊపకాయం, గుండె జబ్బులు వంటి సమస్యలకు భారతీయ సంప్రదాయ యోగా, స్వదేశీ క్రీడలు అద్భుతమైన పరిష్కారాన్ని అందిస్తున్నాయి. కబడ్డీ, ఖోఖో, మల్లకంబ వంటి పురాతన క్రీడలు శరీరంలో సామర్థ్యం, వేగం, కండరాల బలాన్ని పెంచుతాయి. సహజ సిద్దమైన ఖర్చులేని భారతీయ జీవన విధానం శారీరక ఆరోగ్యాన్నే కాకుండా మానసిక ప్రశాంతతను అందించి పరిపూర్ణ సమతుల్య జీవనానికి దోహదపడుతుందనే దార్శనికతతో శారీరక ఆరోగ్యం పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫిట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించారు. ప్రజల జీవన శైలిలో మార్పులు తీసుకురావడం, ప్రతి ఒక్కరిని రోజూ ఏదో ఒక శారీరక శ్రమ వైపు ప్రోత్సహించే లక్ష్యంతో జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా 2019 ఆగస్టు 29వ తేదీన ఫిట్ ఇండియాకు శ్రీకారం చుట్టారు. ఫిట్ ఇండియా కింద సమాజంలోని అన్ని వర్గాల ప్రజలను భాగస్వామ్యం చేస్తూ కేంద్ర క్రీడలు, యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ అనేక వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా స్వతంత్ర దినోత్సవం ఆగస్టు 15 నుంచి గాంధీ జయంతి అక్టోబర్ 2వ తేదీ వరకు ఎక్కడైనా ఎప్పుడైనా పరిగెత్తండి అనే నినాదంతో దేశవ్యాప్తంగా నడక, పరుగు కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రతి ఒక్కరూ పాల్గొనేలా ప్రోత్సహిస్తున్నారు. పాఠశాల విద్యార్థుల్లో వ్యాయామం, ఆటల పట్ల ఆసక్తి పెంచడానికి ఏటా డిసెంబర్ నెలలో ఒక వారాన్ని ఫిట్ ఇండియా స్కూల్ వీక్ గా నిర్వహిస్తున్నారు. విద్యార్థుల్లో చిన్నతనం నుంచే ఆరోగ్యం పట్ల అవగాహన పెంచడానికి పాఠశాలల్లో ప్రత్యేక వారోత్సవాలు, పర్యావరణ పరిరక్షణతో పాటు శారీరక దృఢత్వాన్ని పెంపొందించడానికి సైకిల్ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. పాఠశాలల్లో క్రీడా మైదానాలు, క్రీడా మౌలిక సదుపాయాలు, వ్యాయామ ఉపాధ్యాయులు, రోజువారీ ఆటల సమయాన్ని బట్టి పాఠశాలలకు ఫిట్ ఇండియా స్కూల్ లేదా ఫిట్ ఇండియా 3-స్టార్ 5-స్టార్ స్కూల్ సర్టిఫికేషన్ ఇస్తారు. పరిగెత్తడం, నడవడంతో పాటు రోడ్లపై ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలను ఏరివేయడం ప్రాధాన్యంగా ఫిట్ ఇండియా ఫ్లోగింగ్ రన్ నిర్వహిస్తున్నారు. శారీరక దృఢత్వంతో పాటు పర్యావరణ పరిశుభ్రత సాధించడం ఈ కార్యక్రమ ముఖ్య ప్రయోజనంగా చెప్పవచ్చు. దేశవ్యాప్తంగా సైక్లింగ్ సంస్కృతిని పెంచడం, పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడం, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, సైక్లింగ్ ను నిత్య జీవితంలో భాగంగా మార్చడం లక్ష్యంగా ఫిట్ ఇండియా సైక్లోథాన్ నిర్వహిస్తున్నారు. పాఠశాల విద్యార్థులకు క్రీడలు, సంప్రదాయ ఆటలు, ఆరోగ్యంపై జాతీయ స్థాయిలో ఫిట్ ఇండియా క్విజ్ను నిర్వహిస్తూ ఇందులో గెలిచిన విద్యార్థులకు నగదు బహుమతులు అందిస్తున్నారు. వికసిత్ భారత్ సాకారానికి మూల స్తంభాలైన యువత వ్యసనాలకు బానిసలై నిర్వీర్యం కాకుండా వారిని చైతన్యపరిచేందుకు నెహ్రూ యువ కేంద్ర సంఘటన సహాయంతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో స్థానికంగా ఫిట్నెస్ కార్యక్రమాలు, ఆటల పోటీలు నిర్వహిస్తున్నారు. వయసుతో సంబంధం లేకుండా ప్రతి వ్యక్తి రోజుకు కనీసం 30 నిమిషాల పాటు ఏదో ఒక శారీరక శ్రమ చేయడం తప్పనిసరని తెలుపుతూ అవగాహన కల్పించే దిశగా ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలకు అనుగుణంగా ఫిట్నెస్ కడోస్ ఆధా గంటా రోజు నినాదంతో ప్రచార కార్యక్రమాలు చేపడుతున్నారు. ఫిట్ ఇండియా మూమెంట్ దేశవ్యాప్తంగా ప్రజల ఆలోచన విధానంలో, ఆరోగ్యంలో గణనీయమైన మార్పు తీసుకువచ్చింది. రోజువారీ శారీరక శ్రమ పెరగడం వల్ల ఊబకాయం, మధుమేహం, అధిక రక్తపోటు, గుండె జబ్బుల ప్రమాదం గణనీయంగా తగ్గుతోంది. ఫిట్నెస్ కార్డోస్ ఆధా గంటా రోజు ప్రచారం ద్వారా సామాన్య ప్రజలు కూడా రోజుకు కనీసం 30 నిమిషాలు వాకింగ్, యోగా లేదా వ్యాయామం చేయడం అలవాటు చేసుకుంటున్నారు. ఫిట్ ఇండియా స్కూల్ వీక్ ద్వారా పాఠశాలల్లో పిల్లలకు ఆటలు, యోగా, వ్యాయామాలను తప్పనిసరి చేయడం వల్ల వారిలో శారీరక దృఢత్వం పెరుగుతోంది. పిల్లలు మొబైల్ ఫోన్లు, టీవీలకు పరిమితం కాకుండా మైదానాల్లో ఆటలు ఆడడానికి ప్రోత్సాహం లభిస్తోంది. శారీరక శ్రమ వల్ల శరీరంలో ఎండోర్ఫిన్లు విడుదలవుతాయి. ఇవి పని ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ను తగ్గించి రోజువారీ పనిలో ఉత్సాహాన్ని నింపుతాయి. ఈ ప్రచారం వల్ల దేశంలో ఒక క్రీడా సంస్కృతి ఏర్పడింది. కబడ్డీ, ఖోఖో, యోగా లాంటి భారతీయ సంప్రదాయ క్రీడలకు మళ్లీ ఆదరణ పెరిగింది. ఫ్రీడమ్ రన్, సైక్లోథాన్ వంటి సామూహిక ఈవెంట్

0: వల్ల ప్రజల్లో సామాజిక బంధాలు బలపడుతున్నాయి. సైక్లింగ్, వాకింగ్ ప్రోత్సహించడం వల్ల స్వల్ప దూరాలకు వాహనాల వాడకం తగ్గి పర్యావరణానికి కూడా మేలు జరుగుతోంది. ఫిట్ ఇండియా, సైక్లోథాన్, ఫ్రీడమ్ రన్, వాక్థాన్, సండే సన్ సైకిల్ వంటి విభిన్న కార్యక్రమాల ద్వారా కల్పిస్తున్న అవగాహన ఆరోగ్య భారత నిర్మాణానికి బాటలు వేస్తుందనడంలో సందేహం లేదు. ఫిట్ ఇండియా కార్యక్రమంపై వార్తా వ్యాఖ్యను ఇప్పటి వరకు విన్నారు. రచన ఎంఎల్ఎన్ మాధురి, వ్యాఖ్యానం షేక్ మస్తాన్వి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ. ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్ర తరంగిణి కార్యక్రమంలో ఫిలిం గీతాలు వింటారు. ముందుగా వాణిజ్య ప్రకటన.
2: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
3: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
2: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈ-కేవైసి.
4: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
5: వినండి వినండి వినండి గ్రామస్తులారా, కేవైసి అప్డేట్ సందేశాన్ని నిర్లక్ష్యం చేయకండి. వెంటనే కేవైసి అప్డేట్ చేయించుకోండి. గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి. లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఇమెయిల్ లేదా మొబైల్ నెంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాన్ని ప్రకటింపచేయండి. ఒకవేళ ఏదైనా మార్పు ఉంటే కొత్త గుర్తింపు, ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి ఖాతాని సక్రియంగా ఉంచుకుని బ్యాంకింగ్ సేవల లాభాలు పొందండి. మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసి అప్డేట్ చేసుకోవచ్చు.
6: ఆర్బీఐ అంటుంది,
7: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
8: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
9: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
8: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
9: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
8: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
9: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడీ దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
8: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఇఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
9: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
8: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
10: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
11: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
10: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
11: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
10: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
1: కార్యక్రమంలో ముందుగా రాజశ్రీ సాహిత్యానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, సుశీల గానం వింటారు చిత్రం జీవన రాగం.

కార్యక్రమం తర్వాత వనమాలి సాహిత్యానికి కేఎం రాధాకృష్ణన్ సంగీతంలో కారుణ్య గాయత్రి పాడిన గీతం వింటారు. చిత్రం చందమామ.

కార్యక్రమంలో ఇప్పుడు కాటమరాయుడు చిత్రానికి నాకషాజీజ్, నూతన మోహన్ పాడిన అనూప్ రూబెన్ సంగీతం, భాస్కర్ పట్ల సాహిత్యం.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: Up to 85% LTV తో మనపురం ఐడియల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

చిత్రతరంగిణి మీరింతవరకు విన్నారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం కర్ణాటక సంగీతం కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో శ్రీ షేక్ చినమోలన్న గారిచే నాదస్వర వాద్యం వింటారు. ముందుగా ఆనంద నటన ప్రకాశం, కేదార రాగం, మిశ్ర చాపుతాళం, ముత్తుస్వామి దీక్షితార్ కృతి.

కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీ షేక్ చినమోలాన గారిచే నాదస్వర వాద్యం వింటున్నారు. కార్యక్రమంలో చివరిగా పరులన్న మాట కాపీరాగం రూపకతాళం జావళి ధర్మపురి సుబ్బరామ అయ్యర్ రచన.

కర్ణాటక సంగీతం కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ షేక్ చిన్నమోలన గారిచే నాదస్వర వాద్యం విన్నారు. ఈనాటి కర్ణాటక సంగీతం కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నమస్తే అమరావతి కార్యక్రమంలో చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా నారీ నారీ నడమ మురారి చిత్రానికి హరిచరణ్ పాడిన గీతం.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
3: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
2: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
3: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
2: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
4: కార్యక్రమంలో ఇప్పుడు వినండి కళ్యాణ వైభోగమే. ఈ చిత్రానికి చిన్మయ్యి పాడిన గీతం.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి. మీరు అనుకున్న లక్ష్యం

0: చేరండి. మనప్పురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనప్పురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: కార్యక్రమంలో చివరిగా జాను చిత్రానికి ప్రదీప్ కుమార్ పాడిన గీతం వింటారు.

0: నమస్తే. అమరావతి కార్యక్రమం మీరు ఇంతవరకు విన్నారు ఆకాశవాణి.
1: 11 ఏళ్ల ప్రధానమంత్రి జన్ధన్ యోజనపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
2: భారత ఆర్థిక వ్యవస్థలో గత దశాబ్ద కాలంలో చోటు చేసుకున్న కీలకమైన పరివర్తనలో ప్రధానమంత్రి జన్ధన్ యోజన ఒకటి. బ్యాంకింగ్ సేవలు అందుబాటులో లేని కోట్లాది మంది పేదలు, గ్రామీణులు, మహిళలు, అసంఘటిత రంగ కార్మికులను అధికారిక ఆర్థిక వ్యవస్థలోకి తీసుకురావడంలో ఈ పథకం కీలక పాత్ర పోషించింది. ఒకప్పుడు బ్యాంకు ఖాతా అనేది మధ్యతరగతి, సంపన్న వర్గాలకే పరిమితమైన ఆర్థిక సాధనంగా కనిపించేది. కానీ జన్ధన్ యోజనతో బ్యాంకు ఖాతా ప్రతి సాధారణ పౌరుడి ఆర్థిక జీవితంలో ఒక ప్రాథమిక భాగంగా మారింది. పొదుపు నుంచి బీమా వరకు, ప్రభుత్వ సంక్షేమ పథకాల నుంచి డిజిటల్ చెల్లింపుల వరకు అనేక సేవలకు ఈ ఖాతా ఒక ప్రవేశ ద్వారంగా నిలిచింది. 2014కి ముందు భారతదేశంలో సుమారు 65% మంది ప్రజలకు మాత్రమే బ్యాంకు ఖాతాలున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో రైతులు, శ్రామికులు, మహిళలు, చిన్న వ్యాపారులు బ్యాంకు ఖాతాలు లేకుండా నగదు కోసం అధిక వడ్డీ రేట్లతో అనేక ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ఈ పరిస్థితిని మార్చాలనే సంకల్పంతో జన్ధన్ యోజన రూపుదిద్దుకుంది. బ్యాంకు ఖాతా లేని ప్రజలకు ఆర్థిక స్వాతంత్ర్యాన్ని, ఆర్థిక భద్రతా భావాన్ని కల్పిస్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ 2021 స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ప్రతి ఇంటికి బ్యాంకు ఖాతా ఉండాలని, ప్రతి వయోజనుడికి బీమా, పింఛను భద్రత ఉండాలని తెలియజేస్తూ జన్ధన్ యోజన ప్రకటించారు. జన్ధన్ యోజనపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాట్లాడుతూ,
3: ఆజాది కే పర్వ పర్ మే యోజనా కో బహుత్ తేజ్ ఆగే బఢానే కా సంకల్ప కర్నే కే లియే ఆప్కే పాస్ ఆయా ఏక్ ప్రధానమంత్రి జన్ ధన్ యోజనా. ఇస్ ప్రధానమంత్రి జన్ ధన్ యోజనా కే మాధ్యమ్ సే హమ్ దేశ్ కే గరీబ్ సే గరీబ్ లోగో కో బ్యాంక్ అకౌంట్ కీ సువిధా సే జోడనా చాహతే. ఆజ్ కరోడో కరోడో పరివార్ హై జిస్కే పాస్ మొబైల్ ఫోన్ తో హై లేకిన్ బ్యాంక్ అకౌంట్ నహీ హై. యే స్థితి హమే బదల్నీ హై. దేశ్ కీ ఆర్థిక సంసాధన గరీబ్ కే కామ్ ఆయే ఇస్కీ శురువాత్ యహీ సే హోతీ హై. యహీ తో హై జో ఖిడ్కీ ఖోల్తా హై. ఔర్ ఇస్లియే ప్రధానమంత్రి జన్ ధన్ యోజనా కే తహత్ జో అకౌంట్ ఖోలేగా ఉస్కో డెబిట్ కార్డ్ దియా జాయేగా.
2: 2014 ఆగస్టు 28న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన ప్రధానమంత్రి జన్ధన్ యోజన దేశంలో ఆర్థిక సార్వజనీయతకు కొత్త దిశను చూపింది. బ్యాంకింగ్ వ్యవస్థకు దూరంగా ఉన్న ప్రతి కుటుంబాన్ని ఆర్థిక వ్యవస్థలోకి తీసుకురావాలన్న లక్ష్యంతో ఈ పథకాన్ని రూపొందించారు. కనీస బ్యాలెన్స్ ఉంచాల్సిన అవసరం లేకుండా ప్రాథమిక బ్యాంకు ఖాతాను అందించడం, ఉచిత రూపే డెబిట్ కార్డు ఇవ్వడం, ప్రమాద బీమా రక్షణ కల్పించడం, అర్హులైన వారికి ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం అందించడం వంటి చర్యలు పేదలకు బ్యాంకింగ్ను చేరువ చేశాయి. జన్ధన్ యోజన సాధించిన అతిపెద్ద విజయాల్లో ఒకటి దాని విస్తృతి. 2025 నాటికి దేశవ్యాప్తంగా 56.16 కోట్ల జన్ధన్ ఖాతాలు తెరవబడ్డాయి. ఈ సంఖ్య భారతదేశ జనాభాలో ఆర్థిక సేవలను విస్తృతం చేసేందుకు చేపట్టిన కార్యక్రమం ఎంత పెద్ద స్థాయిలో అమలైందో తెలియజేస్తుంది. ఈ ఖాతాల్లో 31.31 కోట్ల ఖాతాలు మహిళల పేరిట ఉన్నాయి. అంటే మొత్తం జన్ధన్ ఖాతాల్లో 55.7% మహిళల ఖాతాలే. మహిళలకు సొంత బ్యాంకు ఖాతా ఉండడం వారి ఆర్థిక స్వావలంబనకు, కుటుంబ ఆర్థిక నిర్ణయాల్లో వారి పాత్రకు, ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను నేరుగా పొందేందుకు ఎంతో ఉపయోగకరంగా మారింది. జన్ధన్ యోజన ప్రభావం గ్రామీణ భారతదేశంలో మరింత స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తం జన్ధన్ ఖాతాల్లో 66.7% అంటే 37.48 కోట్ల ఖాతాలు గ్రామీణ పట్టణ ప్రాంతాలకు చెందినవే. గతంలో బ్యాంకు శాఖలు దూరంగా ఉండడం, కనీస బ్యాలెన్స్ వంటి నిబంధనలు, ఆర్థిక అవగాహన లోపం వంటి కారణాలతో గ్రామీణ ప్రాంతాల్లోని అనేక కుటుంబాలు బ్యాంకింగ్ సేవలకు దూరంగా ఉండేవి. జన్ధన్ యోజన, బ్యాంకింగ్ కరస్పాండెంట్ వ్యవస్థ, ఆధార్, మొబైల్ కనెక్టివిటీ, డిజిటల్ చెల్లింపు వ్యవస్థల సహకారంతో ఈ అంతరాన్ని గణనీయంగా తగ్గించింది. జన్ధన్ ఖాతాల సంఖ్య పెరగడంతో పాటు వాటిలో ప్రజలు ఉంచుతున్న డిపాజిట్లు కూడా భారీగా పెరిగాయి. 2025 ఆగస్టు నాటికి జన్ధన్ ఖాతాల్లో మొత్తం 2,67,756 కోట్ల రూపాయల డిపాజిట్లున్నాయి. 2015 ఆగస్టుతో పోలిస్తే ఖాతాల సంఖ్య సుమారు 3 రెట్లు పెరగగా,

0: డిపాజిట్లు దాదాపు 12 రెట్లు పెరిగాయి. ఒక్కో జన్ధన్ ఖాతాలో సగటు డిపాజిట్ 4768గా ఉంది. 2015 ఆగస్టుతో పోలిస్తే ఈ సగటు డిపాజిట్ సుమారు 3.7 రెట్లు పెరిగింది. ప్రజలు తమ జన్ధన్ ఖాతాలను కేవలం ప్రభుత్వ ప్రయోజనాలు పొందేందుకు మాత్రమే కాకుండా పొదుపు కోసం కూడా ఉపయోగించుకుంటున్నారనే విషయాన్ని ఈ గణాంకాలు సూచిస్తున్నాయి. జన్ధన్ యోజన ద్వారా ఆర్థిక సార్వజనీయతకు మరో ముఖ్యమైన అంశం. ప్రతి ఖాతాదారుడికి ఉచిత రూపే డెబిట్ కార్డు అందించడం ద్వారా డిజిటల్ బ్యాంకింగ్ను సామాన్య ప్రజలకు చేరువ చేశాయి. 2025 ఆగస్టు నాటికి జన్ధన్ ఖాతాదారులకు 38.68 కోట్ల రూపే కార్డులు జారీ అయ్యాయి. రూపే కార్డులతో పాటు పాయింట్ ఆఫ్ సేల్ యంత్రాలు, మొబైల్ ఆధారిత చెల్లింపు వ్యవస్థలు, యూపీఐ వంటి డిజిటల్ సాంకేతికతలు విస్తరించడంతో దేశంలో డిజిటల్ లావాదేవీల సంఖ్య గణనీయంగా పెరిగింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో డిజిటల్ లావాదేవీలు సుమారు 535 కోట్ల స్థాయిలో ఉండగా 2024-25 ఆర్థిక సంవత్సరంలో అవి 2338 కోట్లకు చేరాయి. ఇదే సమయంలో పీఓఎస్, ఈ కామర్స్ రంగాల్లో రూపే కార్డు లావాదేవీలు 2017-18లో 67 కోట్లుగా ఉండగా 2024-25లో 93.85 కోట్లకు పెరిగాయి. దీనిని బట్టి జన్ధన్ యోజన బ్యాంకు ఖాతాల విస్తరణకే పరిమితం కాకుండా భారతదేశంలో డిజిటల్ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి కూడా పరోక్షంగా బలమైన పునాది వేసిందని చెప్పవచ్చు.
1: प्रधानमंत्री जन धन योजना लॉन्च की गई थी. इस योजना ने गांव और गरीब के आर्थिक सशक्तिकरण के साथ ही रोजगार निर्माण में भी बहुत बड़ी भूमिका निभाई है. पहले देश में बहुत बड़ी संख्या में लोगों के पास बैंक खाता ही नहीं था, बेचारों ने बैंक का दरवाजा नहीं देखा था. लेकिन जन धन योजना के कारण 50 करोड़ से ज्यादा नए बैंक खाते खोल चुके हैं.
0: జన్ధన్ యోజనకు అత్యంత కీలకమైన మరో ప్రయోజనం ప్రత్యక్ష ప్రయోజన బదిలీ, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ లేదా డీబీటీ వ్యవస్థతో దాని అనుసంధానం. ప్రభుత్వ సంక్షేమ పథకాల కింద లబ్దిదారులకు అందాల్సిన డబ్బును నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ చేయడానికి జన్ధన్ ఖాతాలు ఎంతో ఉపయోగపడ్డాయి. గతంలో సంక్షేమ పథకాల ప్రయోజనాలు లబ్దిదారులకు చేరే క్రమంలో మధ్యవర్తిత్వం, జాప్యం, లీకేజీలు వంటి సమస్యలుండేవి. జన్ధన్, ఆధార్, మొబైల్తో కూడిన జామ్ వ్యవస్థ ద్వారా లబ్దిదారుల ఖాతాల్లోకి నేరుగా డబ్బు బదిలీ చేయడం సాధ్యమైంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో వివిధ డీబీటీ పథకాల కింద 6.9 లక్షల కోట్ల రూపాయలను బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా బదిలీ చేశారు. జన్ధన్, ఆధార్, మొబైల్, జామ్ వ్యవస్థలో జన్ధన్ ఖాతా కీలకమైన భాగంగా మారింది. జన్ధన్ బ్యాంకు ఖాతాను అందిస్తే ఆధార్ వ్యక్తి గుర్తింపును బలోపేతం చేసింది. మొబైల్ సాంకేతిక సమాచారాన్ని, డిజిటల్ లావాదేవీలను సులభతరం చేసింది. ఈ మూడు వ్యవస్థలు పరస్పరం అనుసంధానమవడంతో ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలులో పారదర్శకత, వేగం, సమర్థత పెరిగాయి. ముఖ్యంగా పేదలు, వెనుకబడిన వర్గాలు, గ్రామీణ కుటుంబాలకు ప్రభుత్వ సహాయం నేరుగా చేరే మార్గం మరింత బలపడింది. జన్ధన్ యోజన కేవలం బ్యాంకు ఖాతా తెరవడం వరకే పరిమితం కాలేదు. ఖాతాదారులకు సామాజిక భద్రత కల్పించడంపైన దృష్టి పెట్టింది. జన్ధన్ ఖాతాదారులు ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన వంటి జన్ సురక్ష పథకాలలో చేరే అవకాశం పొందారు. అలాగే పింఛను పథకాల ద్వారా భవిష్యత్ ఆర్థిక భద్రతకు మార్గం ఏర్పడింది. దీంతో ఒక సాధారణ బ్యాంకు ఖాతా పొదుపు, బీమా, పింఛను, ప్రభుత్వ ప్రయోజనాలు, డిజిటల్ చెల్లింపులు, రుణ సౌకర్యం వంటి అనేక ఆర్థిక సేవలకు కేంద్రంగా మారింది. జన్ధన్ ఖాతాదారులకు ఉచిత రూపే డెబిట్ కార్డుతో పాటు 2 లక్షల వరకు ప్రమాద బీమా రక్షణ కల్పించే సదుపాయం కూడా ఉంది. పేద కుటుంబాల్లో కుటుంబ పెద్దకు ప్రమాదం జరిగినప్పుడు ఏర్పడే ఆర్థిక భారం చాలా తీవ్రంగా ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో బీమా రక్షణ కొంత ఆర్థిక భద్రతను అందిస్తుంది. అర్హత ఉన్న ఖాతాదారులకు 10,000 వరకు ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం కూడా అందుబాటులో ఉండడం అత్యవసర సమయంలో ఆర్థిక సహాయానికి ఉపయోగపడుతుంది. జన్ధన్ ఖాతాల మరో ప్రత్యేకత ఏమిటంటే కేవైసీ నిబంధనలను పాటించే ప్రాథమిక ఖాతాల్లో కనీస బ్యాలెన్స్ ఉంచాల్సిన అవసరం లేకపోవడం. ఖాతాదారులు బ్యాంకు శాఖలు, ఏటీఎంలు, సీడీఎంల ద్వారా నగదు డిపాజిట్ చేయవచ్చు. డిజిటల్ మార్గాల ద్వారా లావాదేవీలు నిర్వహించవచ్చు. నిబంధనలకు లోబడి నెలలో 4 నగదు ఉపసంహరణలను ఎలాంటి రుసుము లేకుండా చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ సదుపాయాలు పేద కుటుంబాలకు బ్యాంకింగ్ను మరింత సులభతరం చేశాయి. ఆర్థిక సార్వజనీయతలో మహిళల పాత్రను పెంచడంలో కూడా జన్ధన్ యోజన ప్రత్యేకమైన ప్రభావాన్ని చూపింది. 31

0: 3.1 కోట్ల మహిళల పేరిట ఖాతాలు ఉండడం ఒక ముఖ్యమైన సామాజిక మార్పుకు సంకేతం. మహిళకు సొంత బ్యాంకు ఖాతా ఉండడం అంటే ఆమెకు తన డబ్బుపై ప్రత్యక్ష నియంత్రణ ఏర్పడడం, ప్రభుత్వ సహాయం నేరుగా ఆమె ఖాతాలోకి రావడం, పొదుపు చేసుకునే అవకాశం ఉండడం, బీమా లేదా పింఛను పథకాలలో చేరడం వంటి అవకాశాలు మహిళల ఆర్థిక సాధికారతను పెంచుతాయి. జన్ధన్ ఖాతా ఒక వ్యక్తి ఆర్థిక జీవితంలో తదుపరి అవకాశాలకు కూడా పునాది వేయగలదు. ఖాతాలో పొదుపు చరిత్ర ఏర్పడడం, బ్యాంకింగ్ లావాదేవీలు పెరగడం ద్వారా భవిష్యత్తులో రుణ సౌకర్యాలు పొందే అవకాశాలు మెరుగుపడవచ్చు. ముద్ర వంటి రుణ పథకాలతో అనుసంధానం ద్వారా చిన్న వ్యాపారాలు, స్వయం ఉపాధి, సూక్ష్మ పరిశ్రమలకు ఆర్థిక సహాయం లభించే అవకాశం ఉంటుంది. ఈ విధంగా బ్యాంకు ఖాతా ఒక సాధారణ సేవ నుంచి ఆర్థిక సాధికారతకు ప్రారంభ బిందువుగా మారుతుంది. ఆర్థిక సార్వజనీనతను మరింత విస్తరించేందుకు 2025 జూలై 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు. దేశంలోని సుమారు 2.7 లక్షల గ్రామ పంచాయతీల్లో కనీసం ఒక శిబిరం నిర్వహించాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని అమలు చేశారు. ఈ శిబిరాల ద్వారా కొత్త జన్ధన్ ఖాతాలు తెరవడం, కేవైసీ వివరాలను నవీకరించడం, నామినీ వివరాలను నమోదు చేయడం, బీమా పింఛను పథకాల్లో ప్రజలను చేర్చడం, మైక్రో ఇన్సూరెన్స్ను విస్తరించడం వంటి చర్యలను చేపట్టారు. ఈ ప్రచారంలో భాగంగా వివిధ జిల్లాల్లో 177,102 శిబిరాలు నిర్వహించినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. జన్ధన్ యోజన విజయంలో మిషన్ మోడ్లో అమలు చేయడం ఒక ముఖ్యమైన అంశం. కేంద్ర ప్రభుత్వం, బ్యాంకులు, రాష్ట ప్రభుత్వాలు, బీమా సంస్థలు, బ్యాంకింగ్ కరస్పాండెంట్లు, డిజిటల్ సాంకేతిక వ్యవస్థలు, ఆధార్ వంటి డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిసి పనిచేయడం వల్ల ఈ పథకం ఇంత విస్తృత స్థాయిలో అమలైంది. ఒకే ప్రభుత్వ పథకం కాకుండా అనేక ఆర్థిక సేవలను ఒకే వ్యవస్థతో అనుసంధానించడం దీని ప్రత్యేకతగా నిలిచింది. అయితే ఆర్థిక సార్వజనీనత ప్రయాణం ఇంకా పూర్తి కాలేదు. ప్రతి వ్యక్తికి ఖాతా ఉండడం మొదటి అడుగు మాత్రమే. ఆ ఖాతాలు చురుకుగా ఉండేలా చూడడం, ఆర్థిక అక్షరాస్యతను పెంచడం, డిజిటల్ మోసాలపై ప్రజలకు అవగాహన కల్పించడం, బీమా పింఛను పథకాల పరిధిని మరింత విస్తరించడం, నిద్రణ ఖాతాలను తగ్గించడం వంటి అంశాలు భవిష్యత్తులో కీలకంగా మారనున్నాయి. బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి వచ్చినంత మాత్రాన వాటిని సమర్థంగా ఉపయోగించుకునే సామర్థ్యం కూడా ప్రజల్లో పెరగాలి. పీఎంజేడీవై ప్రారంభమైన 11 సంవత్సరాల్లో సాధించిన ఫలితాలను పరిశీలిస్తే ఇది భారతదేశ ఆర్థిక వ్యవస్థలో ఒక కీలక మలుపు అని స్పష్టమవుతుంది. 56.16 కోట్ల ఖాతాలు, 2,67,756 కోట్ల డిపాజిట్లు, 31.31 కోట్ల మహిళా ఖాతాదారులు, 37.48 కోట్ల గ్రామీణ సెమీ అర్బన్ ఖాతాలు, 38.68 కోట్ల రూపే కార్డులు వంటి గణాంకాలు ఈ పథకం విస్తృతిని మాత్రమే కాకుండా దాని సామాజిక ప్రభావాన్ని కూడా ప్రతిబింబిస్తున్నాయి. ప్రధానమంత్రి జన్ధన్ యోజన భారత ఆర్థిక చరిత్రలో ఒక పథకం మాత్రమే కాదు, అది కోట్లాది మంది ప్రజలను అధికారిక ఆర్థిక వ్యవస్థలోకి తీసుకువచ్చిన ఒక పరివర్తనాత్మక ఉద్యమం. ఒక సాధారణ బ్యాంకు ఖాతా ద్వారా పేదలకు పొదుపు అవకాశం లభించింది. బీమా, పింఛను, డిజిటల్ చెల్లింపులు, రుణ సౌకర్యాలకు తలుపులు తెరుచుకున్నాయి. మహిళలకు ఆర్థిక స్వావలంబనకు అవకాశం పెరిగింది. గ్రామీణ ప్రజలకు బ్యాంకింగ్ వ్యవస్థ మరింత చేరువైంది. అందుకే జన్ధన్ యోజనను కేవలం బ్యాంకు ఖాతాల పథకంగా చూడడం సరైంది కాదు. ఇది ఆర్థిక సార్వజనీనత నుంచి ఆర్థిక సాధికారతకు, ఆర్థిక సాధికారత నుంచి ఆర్థిక స్వాతంత్ర్యానికి తీసుకువెళ్లే ఒక దీర్ఘకాలిక ప్రయాణానికి పునాది. భవిష్యత్తులో డిజిటల్ ఆర్థిక వ్యవస్థ, బీమా, పింఛను, రుణ సదుపాయాలు మరింత విస్తరించే కొద్దీ జన్ధన్ ఖాతాల ప్రాధాన్యం కూడా పెరుగుతుంది. దేశ అభివృద్ది ఫలాలు ప్రతి ఒక్కరికి అందాలంటే ఆర్థిక వ్యవస్థలో ప్రతి పౌరుడి భాగస్వామ్యం అవసరం. ఈ లక్ష్యానికి జన్ధన్ యోజన ఒక బలమైన వేదికగా నిలిచింది. కోట్లాది భారతీయుల చేతుల్లో ఆర్థిక అవకాశాల తాళంచెవిని ఉంచిన ఈ పథకం సమగ్ర అభివృద్ది దిశగా భారతదేశం సాగిస్తున్న ప్రయాణంలో చిరస్థాయిగా నిలిచిపోయే అధ్యాయంగా మిగిలిపోతుంది.
1: పదకొండేళ్ల ప్రధానమంత్రి జన్ధన్ యోజనపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పటి వరకు విన్నారు. రచన వై యుగంధర్, వ్యాఖ్యానం కె సుగుణ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం రాబోయే అతిథి కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకున్న చిత్రగీతాల కార్యక్రమం వింటారు. మీరు కూడా వాట్సాప్ ద్వారా మీకు నచ్చిన పాటలు వినాలి అనుకుంటే వాట్సాప్ చేయవలసిన మా నెంబర్ 8662488812. ఈనాటి కార్యక్రమంలో ముందుగా అభినయ శ్రీనివాస్ సాహిత్యానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట వినిపించండి అంటూ మనకి మెసేజ్ చేశారు పంతడి శ్రీనివాసరావు.

వింటున్న ఆ గీతం సహస్ర వర్షశ్రీ అంకిత్ హర్షిత్ ఎద్దు మైలారం నుండి అడుగుతున్నారు. బంగారు గాజులు చిత్రానికి సుశీల పాడిన సి నారాయణరెడ్డి సాహిత్యం.

రక్త సంబంధం చిత్రానికి ఘంటసాల సుశీల గానం, ఘంటసాల సంగీత దర్శకత్వంలో అలిశెట్టి సాహిత్యానికి ఈ పాట వినిపించమంటున్నారు నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద జానకిరాజు.

0: రాబోయే అతిథి కార్యక్రమంలో శ్రోతల వాట్సప్ ద్వారా కోరుకున్న చిత్ర గీతాల కార్యక్రమం వింటున్నారు. శ్రోతలకు ఒక గమనిక. గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ ఈ నెల 30వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, ఎఫ్ఎం రెయిన్బో, డిటిహెచ్, వివిధ భారతి కేంద్రాలు ఒకే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. అనంతరం మన్ కీ బాత్ తెలుగు అనువాదం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోని అన్ని కేంద్రాలు వెనువెంటనే ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం అదే రోజు రాత్రి 8 గంటలకు పునః ప్రసారమవుతుంది. గమనిక విన్నారు.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫార్మ్ 6A నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫార్మ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
2: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

మిర్చి ఈ చిత్రం నుంచి విజయప్రకాశ్ అనితా పడిన రామజోగే శాస్త్రి సాహిత్యం వినిపించమంటున్నారు. సికింద్రాబాద్ ఓల్డ్ ఆల్వాల్ నుండి శ్రీరామదాసు కృపాచారి అనిత సాయివర్షి శ్రీరామదాసు సాయి రిత్విక్ దమ్మోజి వెంకటాచారి వరలక్ష్మి కృష్ణమ్మ.

విజయ ఈ చిత్రానికి ఎస్ జానకి పాడిన వేటూరి సాహిత్యం వినిపించండి అంటూ నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి మెసేజ్ చేశారు.

రాబోయే అతిథి కార్యక్రమాన్ని శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకున్న చిత్ర గీతాల కార్యక్రమం మీరు వింటున్నారు. తర్వాత కరీంనగర్ జిల్లా అమరగుత్తు నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి, కిరణ్ వీరు అడుగుతున్నారు వేటూరి సాహిత్యంలో సుశీల పాడిన కిరాయి రోడీలు చిత్రం నుంచి పాట వినిపించండి అంటూ.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్.

0: సిఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: రామోయే అతిథి కార్యక్రమంలో మీరు కొరుకున్న చిత్రగీతాలు వింటున్నారు. నల్గొండ జిల్లా చంద్రంపేట మండలం చిత్రాల గ్రామం నుంచి వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధువాణి, రవి, నవీన, రాధిగా, త్రిలోక్, నెహా, శ్రీరామదాస, కృపాచారి, అనిత, సాయి, వర్షి, సాయి రిక్వేత్ వీళ్ళందరూ పాట అడిగారు. ఇంతకు ముందు అడిగిన పాట అయితే కనుక మీకు వినిపించాను. అలాగే చాలా మంది శ్రోతలు గోరింటాకు రక్త సంబంధం చిత్రాల నుండి పాట అడిగారు. ఆ పాటలు ప్లే చేసేసాం కాబట్టి వారి పేరు చదవడం కుదరలేదు, ఎందుకంటే ఈ లోపల చాలా మంది మెసేజెస్ వచ్చేసాయి కదా. సో మరి గమనిస్తానే అనుకుంటున్నాను వెంకటాచారి గారు, మీ యొక్క కుటుంబ సభ్యులు అడిగిన పాట కూడా నేను ప్లే చేసేసారు కదా, సో మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటూ ఈ రోజు మన రాబోయే అతిథి కార్యక్రమంలో తరువాత అంటే లాస్ట్ సాంగ్ ఎవరు అడుగుతున్నారు అంటే హైదరాబాద్ వనస్థలిపురం నుండి రేణుకా, బాలాజీ, బద్రి, హరిణి, లోకేష్, సాయి, కృప వీరు అడుగుతున్న పాట. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సుశీల, శైలజ పడ్న, సి నారాయణరెడ్డి సాహిత్యం వినండి.

కార్యక్రమంలో తరువాత గంగోత్రి చిత్రానికి కీరవాణి గంగా కల్పన శ్రీవర్ధిని గానం చేశారు. గీత రచన వేటూరి

కార్యక్రమంలో తరువాత రారండోయ్ వేడుక చూద్దాం. ఈ చిత్రానికి రంజిత్, గోపికా, పూర్ణిమ పాడిన పాట, గీత రచన రామజోగయ్య శాస్త్రి.

మీరు విన్న పాట ప్రేమించు ఉందాంరా. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రగానం చేశారు. గీత రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి. కార్యక్రమంలో తరువాత రేసుగుర్రం చిత్రానికి దినేష్ మేఘా పాడిన పాట, గీత రచన రెహమాన్.

0: మీరింతవరకు గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో చిత్రగీతాలు విన్నారు.
1: కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి. విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి, ఆకాశవాణి.

0: చాలా బాగా పాడుతున్నారే.
1: పైషజ్యం మందరం. ఆ

గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ ఈ నెల 30వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, ఎఫ్ఎం రెయిన్బో, డిటిహెచ్, వివిధ భారతి కేంద్రాలు ఒకే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. అనంతరం మన్ కీ బాత్ తెలుగు అనువాదం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోని అన్ని కేంద్రాలు వెనువెంటనే ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం అదే రోజు రాత్రి 8 గంటలకు పునః ప్రసారమవుతుంది. కార్యక్రమంలో చివరిగా స్వర్ణకమలం చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, వాణి జయరాం పాడిన పాట, గీతరచన సిరివెన్నెల సీతారామశాస్త్రి.

మీరింతవరకు లాహిరి లాహిరిలో కార్యక్రమంలో చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 12:30 కావస్తుంది. తెలుగులో వార్తాప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ప్రధానమంత్రి జన్ధన్ యోజన ఆర్థిక రంగంలో అపూర్వమైన సాధికారత సాధించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి ఉజ్బెకిస్తాన్లో పర్యటిస్తారు. నేపాల్ టిబెట్ ప్రాంతాల్లో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా మృతుల సంఖ్య 392కి పెరిగింది. ఈరోజు ప్రపంచ సంస్కృత దినోత్సవం, రాఖీ పండుగను దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. గ్రాండ్ చెస్ టూర్ టైటిల్ గెలిచిన తొలి భారతీయుడిగా భారత గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద చరిత్ర సృష్టించారు. జన్ధన్ యోజన అపూర్వమైన స్థాయిని, పరివర్తనాత్మకమైన ఫలితాలను అందించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆర్థిక రంగంలో దీనివల్ల అపూర్వమైన సాధికారత సాధించగలిగామని ఆయన చెప్పారు. ప్రధానమంత్రి జన్ధన్ యోజన కింద ఇప్పటి వరకు 59 కోట్లకు పైగా ఖాతాలు తెరిచారు. మొత్తం డిపాజిట్లు 3,17,000 కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ పథకాన్ని 2014లో ఇదే రోజున ప్రారంభించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక సమానత్వ కార్యక్రమంగా ఈ పథకం భారతీయులందరికీ బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ పథకం కింద 78% ఖాతాలు గ్రామీణ లేదా సెమీ అర్బన్ ప్రాంతాల్లో తెరిచారు. సుమారు 56% ఖాతాలు మహిళల పేరుటున్నాయి. ప్రతి ఖాతాలో సగటు డిపాజిట్ 5,356 రూపాయలుగా ఉంది. జన్ధన్ ఖాతాదారులకు 41 కోట్లకు పైగా రూపే కార్డులు జారీ చేశారని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ పథకం కోట్లాది మంది ప్రజలను, ముఖ్యంగా అట్టడుగు వర్గాలను తన సామాజిక ఆర్థిక పరిస్థితులను మెరుగుపరుచుకోవడానికి బ్యాంకింగ్ ఆర్థిక సేవలు పొందేలాగా శక్తివంతులను చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఉజ్బెకిస్తాన్లో పర్యటిస్తారు. ఆయన తాష్కండ్ నగరంలో 2 రోజుల పాటు గడుపుతారు. ఈ పర్యటనలో భాగంగా 2 దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు షౌకత్ మిర్జియోయెవ్తో ప్రధానమంత్రి ప్రతినిధి స్థాయి చర్చలు జరుపుతారు. తాష్కండ్లోని శాస్త్రీ స్మారక చిహ్నాన్ని కూడా సందర్శిస్తారు. తాష్కండ్లోని లాల్ బహదూర్ శాస్త్రీ స్మారక చిహ్నం నగరంలోని శాస్త్రీ వీధిలో ఉన్న భారత్ 3వ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి కాంస్య విగ్రహం, 1976లో ఆవిష్కరించిన ఈ స్మారకాన్ని ప్రధానమంత్రి సందర్శిస్తారు. స్థానిక ఉజ్బెకిస్తాన్ శిల్పి యాకోవ్ షాపిరో ఈ కాంస్య విగ్రహానికి రూపకల్పన చేశారు. అక్కడ నివాళులు అర్పించేందుకు వచ్చే భారతీయ ప్రయాణికులు, దౌత్యవేత్తలు, వ్యాపార సందర్శకులకు తాష్కండ్లో ఈ ప్రదేశం అత్యంత ప్రముఖమైన చోటుగా ఆవిర్భవించింది. అలాగే తాష్కండ్ స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ ఓరియంటల్ స్టడీస్లో మహాత్మాగాంధీ కేంద్రాన్ని కూడా ప్రధానమంత్రి మోదీ సందర్శిస్తారు. భారత ప్రజల సాహిత్య చరిత్ర, అభివృద్ది దశలపైన, ముఖ్యంగా హిందీ ఇతర భారతీయ భాషలపైన ఈ కేంద్రంలో విద్యా పరిశోధనలు జరుగుతాయి. ఉజ్బెకిస్తాన్ భారత్ మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేయడానికి కూడా ఈ కేంద్రం ప్రత్యేకంగా కృషి చేస్తోంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ వెంట నుంచి అమెరికాలో 6 రోజుల పర్యటనలో ఉంటారు. ఆమె తన పర్యటనలో భాగంగా షికాగో, ఆష్విల్, న్యూయార్క్ నగరాలను సందర్శిస్తారు. షికాగోలో ప్రముఖ పెట్టుబడిదారులతో జరిగే రౌండ్ టేబుల్ సమావేశంలో ఆర్థిక మంత్రి పాల్గొని ప్రైవేట్ రంగానికి చెందిన ప్రముఖ సీఈఓలు, అధ్యక్షులు, సీనియర్ ప్రతినిధులతో చర్చిస్తారు. షికాగోలో ఎంపిక చేసిన కంపెనీల సీఈఓలు, సీనియర్ నాయకులతో ద్వైపాక్షిక వ్యక్తిగత సమావేశాలను కూడా ఆర్థిక మంత్రి నిర్వహిస్తారు. భారత్లో పెట్టుబడి అవకాశాలు, ఆర్థిక దృక్పథం, భారత్ అమెరికా మధ్య వ్యాపార పెట్టుబడి భాగస్వామ్యాలను బలోపేతం చేసే రంగాలపైన ఈ చర్చల్లో ప్రముఖంగా దృష్టి కేంద్రీకరిస్తారు. షికాగో విశ్వవిద్యాలయంలోని పోల్స్కీ సెంటర్ ఫర్ ఆంటర్ప్రినర్షిప్ అండ్ ఇన్నోవేషన్ను కూడా ఆర్థిక మంత్రి సందర్శిస్తారు. అలాగే షికాగోలో భారతీయ సంతతికి చెందినవారు, ప్రవాస భారతీయులతో కూడా ఆమె సమావేశమవుతారు. నేపాల్ టిబెట్ ప్రాంతంలో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా మృతుల సంఖ్య 392కి పెరిగింది. సరిహద్దులో ఇరువైపులా 1,468 మందికి పైగా గల్లంతయ్యారని అంచనా వేస్తున్నారు. నేపాల్లో 910 మంది ఆచూకీ లేకుండా పోయినట్లు అధికారులు వెల్లడించగా, టిబెట్లో మరో 558 మంది ఆచూకీ లభించలేదని అధికారులు చెప్పారు. ప్రభావిత జిల్లాల నుంచి నేపాల్ భద్రతా సిబ్బంది 800 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ పెను ప్రమాదం అనంతరం భారత్ భారీగా రక్షణ చర్యలను చేపట్టింది. నేపాల్లో ఉన్న 290 మంది భారతీయ పౌరులతో ఇంతవరకు ఇంకా కమ్యూనికేషన్ ఏర్పడలేదని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. కనిపించకుండా పోయిన భారతీయుల్లో జల విద్యుత్ ప్రాజెక్టు కార్మికులు, వివిధ రాష్ట్రాలకు చెందిన పర్యాటక బృందాలు ఉన్నాయి. వారి ఆచూకీ తెలుసుకోవడానికి రక్షణ చర్యలు సమన్వయం చేసేందుకు మన దేశం అత్యవసర ప్రయత్నాలు చేస్తోంది. విదేశాంగ మంత్రిత్వ శాఖ 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. ఇప్పటి వరకు 84 మంది పౌరులను రక్షించినట్లు తెలుస్తోంది. అందులో త్రిశూలి 1 రన్ ఆఫ్ రివర్ జల విద్యుత్ ప్రాజెక్టుకు చెందిన 63 మంది కార్మికులు, అలాగే తమిళనాడుకు చెందిన 21 మంది ఉన్నారు. నేపాల్ ప్రధానమంత్రి బాలేంద్ర షాతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడి భారత్ తరఫున పూర్తి మానవతా సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా ప్రపంచ సంస్కృత దినోత్సవం జరుపుకుంటున్నారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రపంచ సంస్కృత దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. సంస్కృతం భారతదేశ జ్ఞానం, తత్వశాస్త్రం, నాగరికతలకు చెందిన కాలాతీతమైన భాష అని, ఇది దేశంలో గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని, బౌద్ధిక సంప్రదాయాన్ని మరింతగా పెంపొందించిందని చెప్పారు. భవిష్యత్ తరాలను శాశ్వత జ్ఞాన సంప్రదాయంతో అనుసంధానించాలని, ఆధునిక ప్రపంచంలో సంస్కృత భాష ప్రాముఖ్యతను పెంపొందించాలని, సంస్కృతంలో ఉన్న అమూల్యమైన నిధిని సంరక్షించి ప్రోత్సహించాలని, ప్రచారం చేయాలని ఉపరాష్టపతి విజ్ఞప్తి చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సందేశమిస్తూ సంస్కృత భాష కాలాతీతమైన సమృద్దిని గుర్తు చేసుకోవడానికి శ్రావణ పౌర్ణమి రోజు ప్రపంచ సంస్కృత దినోత్సవం జరుపుకుంటారని తెలియజేశారు. భారతదేశ జ్ఞానం, ఆలోచన, సృజనాత్మకతకు సంస్కృతం నిరంతర వాహకంగా ఉందని, దాని సానుకూల ప్రభావం ఇప్పటికీ అనేక రంగాల్లో కనిపిస్తుందని ప్రధానమంత్రి అన్నారు. దేశంలోనూ ప్రపంచవ్యాప్తంగా సంస్కృతం నేర్చుకుంటున్న, బోధిస్తున్న వారికి, భావితరాలకు అందించేందుకు కృషి చేస్తున్న వారందరికీ ప్రధానమంత్రి అభినందనలు తెలియజేశారు. ఈరోజు రక్షాబంధన్ పండుగ సందర్భంగా దేశ విదేశాల్లో భారతీయులకు రాష్టపతి ద్రౌపది ముర్ము శుభాకాంక్షలు తెలియజేశారు. రాఖీ పండుగ పవిత్ర సంప్రదాయం ప్రాచీన కాలం నుంచి భారతీయ సాంస్కృతిక ఆధ్యాత్మిక సంప్రదాయాల్లో అంతర్భాగంగా ఉందని రాష్టపతి పేర్కొన్నారు. జీవితంలో ప్రతి సంబంధానికి నమ్మకం, సహానుభూతి, పరస్పర సహకారమే పునాది అని రక్షాబంధన్ గుర్తు చేస్తుందని రాష్టపతి చెప్పారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. జమ్మూకాశ్మీర్లో వార్షిక శ్రీ అమర్నాథ్ యాత్ర ఈవేళతో ముగుస్తుంది. ఏడాది జూలై 3వ తేదీన ప్రారంభమైన ఈ 57 రోజుల యాత్ర ఈరోజు శ్రావణ పౌర్ణమి సందర్భంగా విజయవంతంగా ముగుస్తుంది. పవిత్ర గుహాలయానికి మహంత్ దీపేంద్రగిరి నేతృత్వంలో పవిత్ర ఛడి ముబారక్ చేరుకోవడంతో యాత్ర ముగుస్తుంది. ఈ ఏడాది పెహల్గాం బల్తాల్ మార్గాల ద్వారా 480,000 మందికి పైగా భక్తులు యాత్రలో పాల్గొని పవిత్ర మన్సు శివలింగాన్ని దర్శించుకున్నారు. భారత్లో ప్రస్తుతం 7 ప్రదేశాల్లో 24 అణు విద్యుత్ రియాక్టర్లు పనిచేస్తున్నాయి. వీటి మొత్తం స్థాపిత సామర్థ్యం 8.78 గిగావాట్లు. మరో 9 రియాక్టర్లు నిర్మాణంలో ఉన్నట్లు అణుశక్తి శాఖ తెలియజేసింది. విద్యుత్ ఉత్పత్తికి మాత్రమే కాకుండా వైద్య రంగం, వ్యవసాయం, వివిధ పారిశ్రామిక లక్ష్యాలకు తోడ్పడుతూ భారత్ అభివృద్ది ప్రయాణంలో అణుశక్తి ఒక ముఖ్యమైన అంశంగా అవతరించిందని అణు ఇంధన శాఖ తెలియజేసింది. ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్ పాకిస్తాన్ గూఢచర్య సంస్థ ఐఎస్ఐ మద్దతుతో నడుస్తున్న ఒక గూఢచర్య నెట్వర్క్ను భగ్నం చేశారు. సోషల్ మీడియా వేదికగా 2024 నుంచి పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్స్ పిఐఓ కోసం పనిచేస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీకి చెందిన ఒక దంపతులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ దంపతులు భారతీయ సిమ్ కార్డులను సేకరించి దుబాయ్ మీదుగా పాకిస్తాన్కు పంపడం ద్వారా పాకిస్తాన్ హ్యాండ్లర్లకు లాజిస్టికల్ మద్దతు అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ సిమ్ కార్డులను పాకిస్తాన్ ఆపరేటర్లు వాట్సాప్ ఖాతాలను యాక్టివేట్ చేసేందుకు, భారతీయులకు సందేశాలు పంపించేందుకు ఉపయోగించారు. అమెరికాలోని సెయింట్ లూయిస్లో జరిగిన గ్రాండ్ చెస్ టూర్ ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ ఫ్యాబియానో కరువానాపై మన దేశానికి చెందిన ఆర్ ప్రజ్ఞానంద చరిత్ర సృష్టించారు. గ్రాండ్ చెస్ టూర్ గెలిచిన తొలి భారతీయుడిగా ప్రజ్ఞానంద చరిత్ర సృష్టించారు. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి జన్ధన్ యోజన ఆర్థిక రంగంలో అపూర్వమైన సాధికారత సాధించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు జన్ధన్ యోజన 13వ వార్షికోత్సవం సందర్భంగా చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి ఉజ్బెకిస్తాన్లో పర్యటిస్తారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈవేళ నుంచి అమెరికాలో పర్యటిస్తారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా మృతుల సంఖ్య 392కి పెరిగింది. ఈరోజు ప్రపంచ సంస్కృత దినోత్సవం, రాఖీ పండుగ దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. గ్రాండ్ చెస్ టూర్ టైటిల్ గెలిచిన తొలి భారతీయుడిగా గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద చరిత్ర సృష్టించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఈనాటి లలిత సంగీతం కార్యక్రమంలో శ్రీ మల్లిక్, శ్రీమతి ఆర్ ఛాయాదేవి గారు పాడిన లలిత సంగీతం వింటారు. ముందుగా శ్రీ మల్లిక్ గారు గానం చేసిన లలిత గీతాలు.

మీరింతవరకు శ్రీ మల్లిక్ గారు గానం చేసిన లలిత సంగీతం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు శ్రీమతి ఆర్ ఛాయాదేవి గారు గానం చేసిన లలిత సంగీతం వింటారు.

0: మీరింతవరకు శ్రీమతి ఆర్ ఛాయాదేవి గారు గానం చేసిన లలిత గీతాలు విన్నారు. ఈనాటి లలిత సంగీతం కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రగీతాలు కార్యక్రమంలో ముందుగా వాణిజ్య ప్రకటన.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 ఏ నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
2: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: ఆరుద్ర గారి సాహిత్యంలో ఆత్మీయులు చిత్రానికి పి సుశీల పాడిన పాట వింటారు.

ఆది దంపతులు. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, జి ఆనంద్ పాడిన పాట. గీత రచన దాసరి నారాయణరావు.

మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 1:20 కావస్తుంది. ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోన్రు భరత్ రత్నాకర్. ముఖ్యాంశాలు. దేశంలోని ప్రతి ఒక్కరికి బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తీసుకురావడంలో జన్ధన్ యోజన కీలక పాత్ర పోషిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న ప్లాంట్ల ద్వారా ఉత్పత్తి అయ్యే చెత్తను అదే రోజు విద్యుత్గా మార్చేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పి నారాయణ తెలిపారు. వెలుగొండ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి ప్రకాశం జిల్లాకు తాగు సాగునీరు అందించనున్నామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. ప్రతి ప్రాంతానికి మెరుగైన రవాణా సౌకర్యం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. వార్తల వివరాలు. ప్రధానమంత్రి జన్ధన్ యోజన పథకం గొప్ప ఫలితాలను సాధించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. 2014లో ఇదే రోజున జన్ధన్ యోజనను ప్రారంభించగా ఈ పథకం కింద ఇప్పటి వరకు 59 కోట్లకు పైగా బ్యాంకు ఖాతాలు తెరవగా వాటిలో 3,17,000 కోట్ల రూపాయలకు పైగా డిపాజిట్లు ఉన్నాయని తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక సమ్మిళిత కార్యక్రమంగా జన్ధన్ యోజన దేశంలోని ప్రతి ఒక్కరికి బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. ఈ పథకం కింద తెరిచిన ఖాతాల్లో 78% గ్రామీణ పాక్షిక పట్టణ ప్రాంతాలకు చెందినవని, సుమారు 56% ఖాతాలు మహిళల పేరిట ఉన్నాయని తెలిపారు. అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం కృష్ణంపాలెం గ్రామస్తులు కాలుష్యం నుంచి కాపాడాలంటూ చేసిన విజ్ఞప్తిపై ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ స్పందించారు. ఆయన ఆదేశాలతో కాలుష్య నియంత్రణ మండలి అధికారులు సంబంధిత సంస్థలో తనిఖీలు నిర్వహించారు. పరిశ్రమలో యంత్ర పరికరాల ప్రారంభ సమయంలో కలప వ్యర్థాలను ఇంధనంగా వినియోగించడం వల్ల కాలుష్య వాయువుల ద్వారా కృష్ణంపాలెం గ్రామం పునరావాస కాలనీ

0: వైపు వ్యాపిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. కాలుష్య నియంత్రణ పరికరాలను పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసి నిబంధనల ప్రకారం శుద్ది చేసిన ఉద్గారాలను తగిన ఎత్తులోని చిమ్నీ ద్వారా విడుదల చేసిన తర్వాతే కార్యకలాపాల ప్రక్రియ చేపట్టాలని అధికారులు సంస్థ యాజమాన్యానికి సూచించారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న 6 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ల ద్వారా ఉత్పత్తి అయ్యే చెత్తను అదే రోజు విద్యుత్గా మార్చేలా చర్యలు తీసుకుంటున్నామని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. పాత వ్యర్థాల తొలగింపు, వ్యర్థాల శుద్ది కేంద్రాల ఏర్పాటు పనులపై అమరావతి సచివాలయంలో మంత్రి ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ 150 లక్షల టన్నుల పాత వ్యర్థాలను పూర్తిగా తొలగిస్తున్నామని తెలిపారు. ఉత్పత్తి అయ్యే ఘన వ్యర్థాల నిర్వహణ కోసం ఏర్పాటు చేస్తున్న ఫ్రెష్ వేస్ట్ ప్లాంట్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. రాష్ట్రాన్ని డంపింగ్ యార్డులు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి నారాయణ తెలిపారు. వెలిగొండ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి ప్రకాశం జిల్లాకు తాగు సాగునీరు అందించనున్నామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. మార్కాపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ 2 ఏళ్లలోనే వెలిగొండ ప్రాజెక్టులోని ఫీడర్ కెనాల్కు సంబంధించి 11 కిలోమీటర్ల లైనింగ్ పూర్తి చేశామని వివరించారు. వెలిగొండ నిర్వాసితులకు అన్ని విధాల ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి తెలియజేస్తూ
1: 2026 ఆగస్టు కల్లా వెలుగొండను పూర్తి చేసి ప్రకాశం ఉమ్మడి జిల్లాకు సాగు త్రాగునీరు అందించాలి ఒక లక్ష్యం నిర్దేశించడం, 2,250 కోట్ల రూపాయలు 2 ఏళ్లలో వెచ్చించి 2025 ఆ ఫీడర్ కెనాల్కు సంబంధించినటువంటి 5.3 కిలోమీటర్ల సీసీ వాల్ నిర్మాణం చేసి 11 కిలోమీటర్ల లైనింగ్ ను పూర్తి చేశాం. 31వ తేదీన వెలుగొండ ప్రాజెక్టు ని అందించేటువంటి కార్యక్రమం సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఓడలరేవు నుంచి సముద్రంలో వేటకు వెళ్లి గల్లంతైన 7 మత్స్యకారులు ఈరోజు రాష్ట్రానికి చేరుకున్నారు. ప్రభుత్వ సహకారంతో పశ్చిమ బెంగాల్ నుంచి అధికారులు వారిని కాకినాడకు తీసుకువచ్చారు. ఈ నెల 3వ తేదీన చేపల వేటకు వెళ్లిన వారి బోటు గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు పశ్చిమ బెంగాల్లోని శంకర్పూర్ జెట్టీ వద్ద మత్స్యకారుల ఆచూకీ గుర్తించారు. వారిని రాష్ట్రానికి తీసుకురావడంతో కాకినాడకు చేరుకున్న మత్స్యకారులకు స్థానిక శాసనసభ్యులు వి కొండబాబు, మండలి సభ్యులు రాజశేఖర్ స్వాగతం పలికారు. అభివృద్దికి రహదారులే కీలకమని, ప్రతి ప్రాంతానికి మెరుగైన రవాణా సౌకర్యంతో పాటు రహదారి అనుసంధానం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలోని జాతీయ రహదారి NH 26 నుంచి విశ్వనాథపురం మీదుగా కొత్త వలస వరకు 8 కిలోమీటర్ల మేర చేపట్టనున్న రహదారి అభివృద్ది పనులకు మంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సుమారు 4,43,00,000 రూపాయల అంచనా వ్యయంతో ఈ పనులు చేపట్టనున్నామని చెప్పారు. రహదారి నిర్మాణం పూర్తయితే పలు గ్రామాలకు రవాణా సౌకర్యం అందుబాటులోకి రానుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ రోజూ వ్యాయామం చేయడం ద్వారా ఆరోగ్యవంతమైన సమాజం సాధ్యమవుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ అన్నారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఆవరణలో విద్యార్థులతో కలిసి ఆయన ఈరోజు ఉదయపు నడకలో పాల్గొన్నారు. అనంతరం మాధవ్ పాత్రికేయులతో మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు ఫిట్ ఇండియా కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ ఆరోగ్య సూత్రాలను పాటించాలని పివిఎన్ మాధవ్ సూచిస్తూ
2: జ్ఞాన భండారమైన ఈ యొక్క ఎస్వి యూనివర్సిటీలో జరగటం జరిగింది. అలాగే ఇంకో పక్క ప్రకృతి అందాలు, వృక్ష సంపద ఉంది. కొంచెం అద్భుతమైన వాతావరణంలో ఉదయాన్నే ఆరోగ్యానికి ఆహ్లాదకరమైన వాతావరణం జోడవటం ఏదైతుందో నిజంగానే చాలా సంతోషం. అందరూ కూడా తప్పనిసరిగా ఫిట్ గా ఉండడానికి ఫిట్ ఇండియా మూవ్మెంట్ అని చెప్పి నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు. ఆ మూవ్మెంట్ లో మనందరం కూడా తప్పనిసరిగా భాగస్వాములు అవ్వాలి. ఆ విధంగా నేను ప్రతిరోజు యోగా చేయటం, అలాగే వాకింగ్ చేయటం నిత్య విధిగా మార్చుకోవాలి. తద్వారా ఒక ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మాణం చేయడానికి మనకు కారణం అవసరం.
0: జనసేన పార్టీ శాసనమండలి సభ్యులు కొణిదల నాగబాబు ఆంధ్రప్రదేశ్ గ్రీన్ సొసైటీ కార్యనిర్వాహక కమిటీ చైర్మన్గా ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని అరణ్యభవన్లో జరిగిన కార్యక్రమంలో చైర్మన్గా బాధ్యతలు చేపట్టారు. 2047 నాటికి రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో అటవీ వృక్ష విస్తీర్ణాన్ని 50% పెంచే లక్ష్యంతో ప్రభుత్వం ఏపీ గ్రీన్ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా నాగబాబుకు ఈ బాధ్యతలు అప్పగించగా ప్రభుత్వం ఆయనకు కేబినెట్ ర్యాంకు హోదా కల్పించింది. తిరుపతిలో మాదక ద్రవ్యాల వ్యతిరేక అవగాహన ర్యాలీని ఈరోజు నిర్వహించారు. రాష్ట క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీలో అమరావతి ఛాంపియన్షిప్ క్రీడా పోటీల్లో విజేతలైన క్రీడాకారులు విద్యార్థులు పాల్గొన్నారు. తారకరామా స్టేడియం నుంచి ఎన్టీఆర్ సర్కిల్ వరకు సాగిన ర్యాలీని జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తిరుపతిని మాదక ద్రవ్య రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యమని అన్నారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి విద్యా క్రీడలపై దృష్టి సారించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ తమ లక్ష్య సాధన దిశగా ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్ ఆకాంక్షించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియలో ఎటువంటి లోపాలకు తావు లేకుండా క్షేత్రస్థాయిలో సమగ్ర పరిశీలన చేపట్టాలని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి ఏ శ్యామ్ ప్రసాద్ అధికారులకు సూచించారు. పుట్టపర్తిలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఓటర్ల జాబితా సవరణ క్షేత్రస్థాయిలో జరుగుతున్న ప్రక్రియ అధికారులు చేపడుతున్న చర్యలపై జిల్లా ఎన్నికల ఓటర్ల జాబితా పరిశీలకులతో కలిసి ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా శ్యామ్ ప్రసాద్ మాట్లాడుతూ అర్హత కలిగిన ప్రతి ఒక్కరి పేరు ఓటర్ల జాబితాలో ఉండేలా చర్యలు తీసుకోవడంతో పాటు అనర్హులు మరణించిన వారి పేరు నమోదులను పరిశీలించాలని సూచించారు. చేనేతల సంక్షేమం ఆర్థిక భద్రతకు రాష్ట ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో నేతన్న సేవల పథకం అమలుపై సంబంధిత అధికారులతో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశంలోని ప్రతి ఒక్కరికి బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తీసుకురావడంలో జన్ ధన్ యోజన కీలక పాత్ర పోషిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న ప్లాంట్ల ద్వారా ఉత్పత్తి అయ్యే చెత్తను అదే రోజు విద్యుత్గా మార్చేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పి నారాయణ తెలిపారు. వెలుగొండ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి ప్రకాశం జిల్లాకు తాగు సాగునీరు అందించనున్నామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. ప్రతి ప్రాంతానికి మెరుగైన రవాణా సౌకర్యం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: వనితావాణి మహిళల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా వాణిజ్య ప్రకటనలు.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈ-కేవైసి.
3: ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
4: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది? మేడం
5: చెప్పండి.
4: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
5: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
4: కానీ ఇది ఎలాగవుతుంది?
5: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి. లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
4: అలాగా? మరి ఏదైనా మార్పు ఉంటేనో?
5: అలాగైతే కొత్త గుర్తింపు, ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
4: అంతేనా?
5: అంతే.
4: అర్థమైంది.
5: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
6: ఆర్బీఐ అంటుంది,
7: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
8: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
9: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
8: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
9: విదేశాల్లో నివసించే భారతీయులు NRI నమోదు కోసం ఫార్మ్ 6 నింపాలి.
8: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
9: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం ఫార్మ్ 8 లో దరఖాస్తు చేయాలి.
8: పూర్తి చేసిన దరఖాస్తులను July 31 నుండి August 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
9: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
8: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
10: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
11: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ EMI గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
10: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
12: వనితావాణి శ్రోతలకు నమస్కారం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా ఒత్తిడిని జయిద్దాం, విజేతలుగా నిలుద్దాం డాక్టర్ రావి అరుణ్ గారి ప్రసంగం వింటారు.
13: ఒత్తిడిని జయిద్దాం, విజేతలుగా నిలుద్దాం. ఈరోజు మనం ఈ ప్రసంగంలో పరీక్షలు అంటే ఏమిటి, పరీక్షల ఒత్తిడి కారణాలు మరియు లక్షణాలు, ఒత్తిడి నిర్వహణకు శాస్త్రీయ పద్ధతులు, జ్ఞాపక శక్తిని పెంచే పోషకాహారం, పేపర్ను అందంగా తీర్చిదిద్దడం ఎలా, ప్రజెంటేషన్ స్కిల్స్, పరీక్షాపై చర్చ, ప్రధాని మోదీ గారి అమూల్యమైన సూచనలు, డిజిటల్ యుగంలో చదువులో AI మరియు టెక్నాలజీ వాడకం వంటి వాటి గురించి మనం సవివరంగా తెలుసుకుందాం. ముందుగా పరీక్షలు అంటే ఏమిటి అనే అంశం గురించి మనం గమనించినట్లయితే, మానవ జీవితంలో నేర్చుకోవడం అనేది ఒక నిరంతర ప్రక్రియ. మనం పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటాం. అయితే మనం నేర్చుకున్నది ఎంతవరకు అర్థమైంది, ఆ జ్ఞానాన్ని అవసరమైనప్పుడు ఎలా ఉపయోగిస్తున్నాం అని విశ్లేషించే సాధనమే ఈ పరీక్ష. విద్యార్థి దశలో పరీక్షలు అనేవి కేవలం తరగతిగతికి పరిమితమైనవి కాదు. అవి ఒక వ్యక్తి యొక్క మేధోపరమైన మరియు మానసిక ఎదుగుదలకు పునాదులు. చాలామంది పరీక్షలను ఒక శిక్షగా లేదా భయంగా భావిస్తారు. కానీ వాస్తవానికి పరీక్ష అనేది ఒక అద్దం వంటిది. మనకు ఏ విషయాలు బాగా తెలుసు, ఏ విషయాల్లో మనం ఇంకా మెరుగుపడాలి అని మనకు మనమే తెలుసుకునే అవకాశం ఇది. మార్కుల కోసం కాకుండా మనలోని లోపాలను సరిదిద్దుకోవడానికి పరీక్షలను ఒక అవకాశంగా చూడాలి. పరీక్షలు కేవలం పుస్తకాల్లోని సమాచారాన్ని గుర్తుంచుకుని పేపర్ మీద పెట్టడం మాత్రమే కాదు. నూతన విద్యా విధానం ప్రకారం పరీక్షలు విద్యార్థి యొక్క అప్లికేషన్ స్కిల్స్ని పరీక్షించాలి. అంటే ఒక సూత్రాన్ని చదవడం మాత్రమే కాదు, దాన్ని నిజ జీవితంలో ఎక్కడ వాడుతామో తెలియడం, ఒక చారిత్రక సంఘటనను గుర్తించుకోవడం మాత్రమే కాదు, దాని నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠమేమిటో విశ్లేషించడం, జీవిత పాఠాలకు పునాది పరీక్షలు. విద్యార్థి దశలో ఎదుర్కొనే పరీక్షలు భవిష్యత్తులో వచ్చే పెద్ద సవాళ్లకు మనల్ని సిద్ధం చేస్తాయి. 3 గంటల పరీక్షలో ఏ ప్రశ్నకు ఎంత సమయం ఇవ్వాలో నిర్ణయించుకోవడం ద్వారా జీవితంలో ప్రాధాన్యతలను ఎలా సెట్ చేసుకోవాలో నేర్చుకుంటాం. పరిమిత సమయంలో లక్ష్యాన్ని చేరుకోవాలనే పట్టుదల, ఆందోళనను అదుపులో ఉంచుకోవడం వంటి లక్షణాలు పరీక్షల ద్వారానే అలవడతాయి. పరీక్ష అనేది ఒక ముగింపు కాదు, అది ఒక కొత్త ప్రారంభం. ఒక పరీక్షలో తక్కువ మార్కులు వస్తే అది మన సామర్థ్యాన్ని తక్కువ చెయ్యదు, మనం ఇంకా కష్టపడాలని సూచిస్తుంది. గొప్ప శాస్త్రవేత్తలు, నాయకులు అందరూ అనేక పరీక్షల్లో విఫలమై ఆ తప్పుల నుండి నేర్చుకుని విజేతలుగా నిలిచినవారే. పరీక్ష అనేది ఒక యజ్ఞం వంటిది. దీనిలో మనం పెట్టే ప్రతి ప్రయత్నం మనల్ని మరింత రాటుదేలుస్తుంది. కాబట్టి పరీక్షలను చూసి భయపడటం మానేసి వాటిని ఒక పండగలా ఆహ్వానించాలి. మనల్ని మనం నిరూపించుకోవడానికి, మనలోని ప్రతిభను ప్రపంచానికి చాటి చెప్పడానికి ఇది ఒక గొప్ప వేదికగా భావించాలి. ఇప్పుడు మనం పరీక్షల ఒత్తిడి కారణాలు మరియు లక్షణాల గురించి మనం చర్చించుకుందాం. పరీక్షల సమయం దగ్గర పడుతున్న కొద్దీ ప్రతి విద్యార్థిలోనూ ఒక రకమైన ఆందోళన మొదలవుతుంది.

దీనే మనం పరీక్షల ఒత్తిడి అంటాం. పరిమిత స్థాయిలో ఉండే ఒత్తిడి మనల్ని చదివేలా ప్రోత్సహిస్తుంది, కానీ అది హద్దులు దాటితే మన జ్ఞాపక శక్తిపై మరియు ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. దీన్నే మనం డిస్ట్రెస్ అంటాం. ఒత్తిడి అనేది ఒక్కసారిగా రాదు, అది రకరకాల కారణాల వల్ల మొదలవుతుంది. పరీక్షలకు తక్కువ సమయం ఉండి చదవాల్సింది ఎక్కువగా ఉన్నప్పుడు నేను పూర్తి చేయగలనా అనే సందేహం ఒత్తిడికి దారి తీస్తుంది. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా మనకి మనమే పెట్టుకున్న అతిపెద్ద లక్ష్యాలు భారాన్ని పెంచుతాయి. ర్యాంకు రాకపోతే ఏమవుతుంది అనే భయం దీనికి మూలమవుతుంది. తోటి విద్యార్థుల ప్రిపరేషన్తో మనల్ని మనం పోల్చుకోవటం, వాడు అన్ని చాప్టర్లు పూర్తి చేశాడు, నేను ఇంకా మొదలు పెట్టలేదు అనే ఆలోచన ఆందోళన పెంచుతుంది. ఏ సబ్జెక్టు ఎప్పుడు చదవాలో తెలియకపోవడం, పూర్ ప్లానింగు, చివరి నిమిషం వరకు చదువును వాయిదా వేయటం, సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల మెదడు అలసిపోతుంది. అది నేరుగా ఒత్తిడికి కారణమవుతుంది. ఇక ఒత్తిడి యొక్క లక్షణాలను మనం గమనించినట్లయితే వీటిని మూడు రకాలుగా గుర్తించవచ్చు. ఒత్తిడిని గుర్తించడం కూడా చాలా ముఖ్యం. అందులో శారీరక లక్షణాల గురించి మనం గమనించినట్లయితే తరచుగా వచ్చే తలనొప్పి లేదా కడుపు నొప్పి, గుండె వేగంగా కొట్టుకోవటం, విపరీతమైన అలసట మరియు నిద్రలేమి, ఆకలి మందగించడం లేదా అతిగా తినడం, ఇవన్నీ కూడా మనకి ఇలాంటి లక్షణాలు శారీరక లక్షణాలుగా మనం గమనించవచ్చు. ఇక మానసిక లక్షణాలకి మనం గమనించినట్లయితే చిన్న విషయాలకే చిరాకు పట్టడం లేదా ఏడవటం, చదివింది ఏమీ గుర్తుకు రావటం లేదనే భయం, ఏకాగ్రతను కోల్పోవటం, నిరాశావాద ధోరణి మరియు భవిష్యత్తుపై ఆందోళన, ఇటువంటి లక్షణాలను మనం గమనించవచ్చు. ఇక ప్రవర్తన మార్పులనే మనం గమనించినట్లయితే స్నేహితులకు కుటుంబ సభ్యులకి దూరంగా ఒంటరిగా ఉండడం, చదువును పూర్తిగా పక్కన పెట్టేయడం లేదా పుస్తకం ముందు కూర్చొని ఖాళీగా కూర్చోవడం, గోళ్లు కొరకడం లేదా కాళ్ళు ఆడించడం వంటి అలవాట్లను మనం గమనించవచ్చు. కాబట్టి ఈ లక్షణాలను మనం గమనించి ఈ ఒత్తిడి నిర్వహణకు కొన్ని శాస్త్రీయ పద్ధతులు అనేది మనం అవలంబించాల్సి ఉంటుంది. ఒత్తిడిని గుర్తించడం చాలా ముఖ్యమని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. పరీక్షల సమయంలో విద్యార్థి ప్రవర్తనలో మార్పులను తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తప్పకుండా గమనించాలి. ఒత్తిడి ఎక్కువగా ఉంటే మెదడులోని హిప్పోక్యాంపస్, జ్ఞాపక శక్తి కేంద్రం సరిగ్గా పనిచేయదు. దీనివల్ల ఎంత చదివినా ఫలితం ఉండదు. అందుకే లక్షణాలను ముందుగానే ఉపాధ్యాయులు కానీ తల్లిదండ్రులు కానీ గుర్తించి తగిన విశ్రాంతి మరియు సానుకూల మద్దతు అందిస్తూ ఒత్తిడి నిర్వహణకు కొన్ని శాస్త్రీయ పద్ధతులు అనేది మనం అవలంబించాలి. ఒత్తిడి అనేది ఒక తాత్కాలిక స్థితి మాత్రమే. దీనిని సరైన అవగాహనతో మరియు ప్రణాళికతో జయించవచ్చు. మన మెదడు పనితీరును మనం అర్థం చేసుకుని దానికి అనుగుణంగా చదువును ప్లాన్ చేసుకుంటే తక్కువ సమయంలో ఎక్కువ ఫలితాన్ని సాధించవచ్చు. ఒత్తిడిని తగ్గించి ఏకాగ్రతను పెంచే కొన్ని శాస్త్రీయ పద్ధతులను గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. పొమొడోరో టెక్నిక్, ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన సమయ నిర్వహణ పద్ధతి. మన మెదడు నిరంతరాయంగా గంటల తరబడి ఏకాగ్రతను నిలుపలేదు. 25 నిమిషాల పాటు పూర్తి ఏకాగ్రతతో చదవాలి. ఆ తరువాత 5 నిమిషాల చిన్న విరామం తీసుకోవాలి. ఈ 5 నిమిషాల విరామం మెదడును రీఛార్జ్ చేస్తుంది. 4 పొమొడోరోల తర్వాత, అంటే 2 గంటల తరువాత, 15 నుండి 30 నిమిషాల సుదీర్ఘ విరామం తీసుకోవాలి. ఇది అలసటను తగ్గిస్తుంది. పరీక్ష హాలులో లేదా చదివేటప్పుడు విపరీతమైన ఆందోళన కలిగితే 4-4-4 బ్రీతింగ్ టెక్నిక్, బాక్స్ బ్రీతింగ్ అంటారు దీన్ని. ఈ పద్ధతి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అంటే 4 సెకండ్ల పాటు నెమ్మదిగా శ్వాస తీసుకోవాలి, తరువాత 4 సెకండ్ల పాటు శ్వాసను లోపలే ఆపాలి, ఆ తరువాత 4 సెకండ్ల పాటు నెమ్మదిగా శ్వాస వదలాలి. ఇది మన నాడీ వ్యవస్థను తక్షణమే ప్రశాంతపరుస్తుంది మరియు రక్తపోటును కూడా అదుపులో ఉంచుతుంది. అలాగే మరి ఒక శాస్త్రీయ పద్ధతి యాక్టివ్ రికాల్ మరియు స్పేస్డ్ రివిజన్, అంటే చదివిన విషయాన్ని మర్చిపోకుండా ఉండడానికి ఇది ఒక శాస్త్రీయ మార్గం. యాక్టివ్ రికాల్ అంటే ఒక పేజీ చదివిన తరువాత పుస్తకం మూసివేసి మీరు చదివిన ప్రధాన అంశాలను మనసులోనే
లేదా బయటకు చెప్పడానికి ప్రయత్నించండి. ఇది మెదడులోని నరాలను బలోపేతం చేస్తుంది. ఇక స్పేస్ డివిజన్ విషయానికి వస్తే, ఒక విషయాన్ని ఈరోజు చదివితే దానిని రేపు, ఆపై వారం తర్వాత, ఆపై నెల తర్వాత రివిజన్ చేయాలి. దీనివల్ల సమాచారం షార్ట్ టర్మ్ మెమరీ నుండి లాంగ్ టర్మ్ మెమరీకి చేరుతుంది. అలాగే మరి ఒక శాస్త్రీయ పద్ధతి శారీరక కదలిక మరియు హైడ్రేషన్. 5 నిమిషాల స్ట్రెచ్చింగ్ గురించి మనం గమనించినట్లయితే, చదువు మధ్యలో విరామం తీసుకున్నప్పుడు కాసేపు నడవటం లేదా శరీరాన్ని స్ట్రెచ్ చేయడం వల్ల రక్త ప్రసరణ పెరిగి మెదడుకు ఆక్సిజన్ అందుతుంది. అలాగే నీరు త్రాగడం, మెదడులో 75% నీరే ఉంటుంది. డీహైడ్రేషన్ వల్ల తలనొప్పి మరియు ఏకాగ్రత లోపం కలుగుతాయి. కాబట్టి చదివేటప్పుడు మనం పక్కన వాటర్ బాటిల్ తప్పనిసరిగా ఉంచుకోవాలి. ఈ విధంగా శాస్త్రీయ పద్ధతులను అలవాటు చేసుకోవడం వల్ల చదువు భారం కాదు, ఒక ఆసక్తికరమైన ప్రక్రియగా మారుతుంది. మన మెదడు శరీర బరువులో కేవలం 2% మాత్రమే ఉన్నప్పటికీ మనం తీసుకునే శక్తిలో 20% పైగా ఉపయోగించుకుంటుంది. కాబట్టి పరీక్షల సమయంలో మెదడుపై ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దీనికి సరైన ఇంధనం, సరైన ఆహారం, ఆరోగ్యకరమైన ఆహారం అవసరం. మన జ్ఞాపక శక్తిని పెంచే పోషకాహారం గురించి తెలుసుకుందాం. మొదటిగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్. మెదడు కణాల నిర్మాణానికి ఇవి చాలా ముఖ్యం. ఇవి మెదడులోని రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. వాల్నట్స్, బాదం గింజలు, అవిసె గింజలు మరియు చేపలు మనం తీసుకునే ఆహారం నేర్చుకునే సామర్థ్యాన్ని పెంచుతాయి మరియు మతిమరుపును తగ్గిస్తాయి. ఇక 2వ రకమైన పోషకాహారం చూసినట్లయితే కోలిన్, జ్ఞాపక శక్తి విటమిన్ అని కూడా అంటారు దీన్ని. కోలిన్ అనేది మెదడులో సమాచారాన్ని చేరవేసే ఎసిటైల్ కోలిన్ అనే న్యూరో ట్రాన్స్మీటర్ తయారీకి అవసరం. కోడిగుడ్డులోని పచ్చసొన తీసుకున్నట్లయితే దీనిలో ఇది ఉంటుంది. చదువుకునే పిల్లలు ఉదయం అల్పాహారంలో 1 లేదా 2 గుడ్లు తీసుకోవడం వల్ల రోజంతా మెదడు చురుగ్గా ఉంటుంది. ఇక 3వ రకమైన ఆహారం చూసినట్లయితే యాంటీ ఆక్సిడెంట్లు మరియు విటమిన్లు. ఇవి మెదడు కణాలు దెబ్బతినకుండా రక్షణ కల్పిస్తాయి. నల్ల ద్రాక్ష, స్ట్రాబెర్రీలు మరియు సిట్రస్ పండ్లు అంటే నిమ్మ, నారింజ మొదలైన విటమిన్ సి సంబంధించిన పండ్లు తీసుకోవడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. పాలకూర వంటి ఆకుకూరల్లో ఫోలేట్ మరియు విటమిన్ కే ఉంటాయి. ఇవి మెదడు వయసు పెరగకుండా కాపాడుతాయి. అలాగే ఇక ఖనిజ లవణాల గురించి వచ్చినట్లయితే జింకు మెదడులోని సమాచార వ్యవస్థను నియంత్రిస్తుంది. గుమ్మడి గింజలు దీనికి ఉత్తమ వనరు. మెగ్నీషియం పరీక్షల సమయంలో కలిగే ఆందోళనను మరియు నిద్రలేమిని తగ్గిస్తుంది. అలాగే కాజు, జీడిపప్పు మరియు డార్క్ చాక్లెట్లో కూడా ఇది లభిస్తుంది. మెదడులో సుమారు 75% నీరు ఉంటుంది. శరీరంలో కేవలం 2% నీరు తగ్గినా ఏకాగ్రత దెబ్బతింటుంది. కాబట్టి పరీక్షల సమయంలో టీ, కాఫీ అతిగా తీసుకోకుండా కొబ్బరి నీళ్లు, మజ్జిగ లేదా సాధారణ నీటిని ఎక్కువగా తీసుకోవాలి. ఇది మెదడును చల్లబరుస్తాయి. అతిగా చక్కెర ఉన్న పదార్థాలు మెదడును త్వరగా అలసిపోయేలా చేస్తాయి. అలాగే నూనెలో వేయించిన జంక్ ఫుడ్ పదార్థాలు మత్తును కలిగిస్తాయి. దీనివల్ల చదువుపై శ్రద్ధ తగ్గుతుంది. మంచి ఆహారం, మంచి ఆలోచన, సరైన పోషకాహారం తీసుకోవడం వల్ల మీరు చదివిన విషయాలు మెదడులో ఎక్కువ కాలం గుర్తుంటాయి. మీరు ఎంత చదివారు అన్న దానితో పాటు దాన్ని ఎలా ప్రజెంట్ చేశారు పేపర్ మీద అనేది కూడా చాలా ముఖ్యం. కాబట్టి ప్రజెంటేషన్ స్కిల్స్ ద్వారా అదనపు మార్కులు ఎలా పొందాలో కూడా తెలుసుకుందాం. పేపర్కు ఇరువైపులా మార్జిన్లు వదలటం, ముఖ్యమైన పాయింట్లు, కీలక పదాలను పెన్సిల్తో అండర్లైన్ చేయటం, సమాచారం మధ్యలో ఫ్లోచార్ట్లు లేదా బొమ్మలు గీయడం వల్ల టీచర్కు మీ అవగాహనపై నమ్మకం కలుగుతుంది కాబట్టి ఆ నమ్మకాన్ని కలగజేయడం, కొట్టివేతలు లేకుండా స్పష్టంగా రాయటం, ఒక సమాధానం పూర్తయిన తరువాత కనీసం 2 లైన్లు ఖాళీ వదిలి లేదా ఒక గీత గీయడం, సమాధానానికి మరో సమాధానానికి మధ్య వ్యత్యాసాన్ని చూపించినట్లయితే ప్రశ్నకి ప్రశ్నకి మధ్య ఆ గ్యాప్ వల్ల ఆ పేపర్ అనేది అందంగా కనిపిస్తుంది. అలాగే పరీక్ష పూర్తి కావడానికి 10 నిమిషాల ముందే రాయడం ముగించి
క్వశ్చన్ నెంబర్లు సరిగ్గా

వేశామా లేదా అని కూడా చెక్ చేసుకోవాలి. చక్కని చేతిరాత మరియు క్రమబద్ధమైన ప్రజెంటేషన్ మీ ఆత్మవిశ్వాసాన్ని ప్రతిబింబిస్తాయి. ఇవి అదనంగా 5 నుండి 10% మార్కులు తెచ్చిపెడతాయి. విజయం అనేది అదృష్టం వల్ల వచ్చేది కాదు, ఇది నిరంతర శ్రమ మరియు క్రమశిక్షణతో కూడిన సాధన వల్ల లభించే ఫలితం. తెలివితేటల కంటే క్రమశిక్షణ మిమ్మల్ని గొప్ప స్థానానికి చేరుస్తుంది. రోజుకి 10 గంటలు ఒకేసారి చదవటం కంటే ప్రతిరోజు కనీసం 2 గంటల క్రమం తప్పకుండా చదవడం వల్ల మెరుగైన ఫలితాలు వస్తాయి. దీన్నే కన్సిస్టెన్సీ అంటారు. నేర్చుకోవడం అనేది ఒక ప్రయాణం కాదు, నేర్చుకోవడం అనేది ఒక గమ్యం కాదు, నేర్చుకోవడం అనేది ఒక నిరంతర ప్రక్రియ. మన భారత ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రతి సంవత్సరం పరీక్షలకు ముందు నిర్వహించే పరీక్షపై చర్చ ఒక వినూత్న కార్యక్రమం. ఏ దేశ ప్రధాని కూడా విద్యార్థులతో ఇంత సన్నిహితంగా మమేకమై వారి పరీక్షల భయం గురించి చర్చించలేదు. ఈ చర్చల సారాంశం విద్యార్థులనే కాకుండా తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను కూడా ఆలోచింపచేస్తోంది. ఇందులో భాగంగా తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, విద్యార్థులకు మన ప్రియతమ ప్రధాని కొన్ని సూత్రాలను కూడా సూచించడం జరిగింది. మోదీగారు చెప్పిన మొదటి సూత్రం, పరీక్ష అనేది ఒక యుద్ధం కాదు, అది ఒక పండుగ. మనం పండుగలని ఎలాగైతే ఉత్సాహంగా, సంతోషంగా ఆహ్వానిస్తామో పరీక్షలను కూడా అలాగే ఆహ్వానించాలి. భయం ఉన్నచోట మేధస్సు పనిచేయదు, ఉత్సాహం ఉన్నచోట జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఇక 2వ సూత్రానికి వచ్చినట్లయితే, పరీక్ష హాలులోకి వెళ్లేటప్పుడు విద్యార్థి ఒక యోగిలా ప్రశాంతంగా ఉండాలి, రోగిలా కాదు. ఆందోళన వద్దు. పరీక్షకు ముందు రోజు రాత్రి నిద్రపోకుండా చదవడం వల్ల శరీరం రోగిలా మారుతుంది. తగినంత నిద్ర, ప్రశాంతమైన మనస్సు ఉన్నప్పుడు మనం చదివింది పేపర్ మీద పెట్టగలుగుతాం. ఇక 3వ సూత్రానికి వచ్చినట్లయితే, సాంకేతికత అనేది ఒక మంచి సేవకుడు, కానీ అది యజమాని కాకూడదు. రోజులో కనీసం కొంత సమయం స్మార్ట్ ఫోన్లకి, సోషల్ మీడియాకి దూరంగా ఉండాలి. దీనినే ఆయన డిజిటల్ ఫాస్టింగ్ అని పిలుస్తారు. ఇది ఏకాగ్రతను పెంచి మెదడుకు విశ్రాంతిని ఇస్తుంది. ఇక 4వ సూత్రాన్ని మనం చర్చించినట్లయితే, ప్రధాని తల్లిదండ్రులను ఉద్దేశించి ఒక ముఖ్యమైన విషయం చెబుతారు. మీ పిల్లలను ఇతరులతో పోల్చడం ఆపండి. విద్యార్థి వేరే వారితో పోటీ పడకూడదు. తన నిన్నటి రికార్డును తనే అధిగమించాలి. ప్రతి బిడ్డకి ఒక ప్రత్యేక నైపుణ్యం ఉంటుంది, దానిని గుర్తించి ప్రోత్సహించాలి. ఇక 5వ ప్రధాన సూత్రం చూసినట్లయితే, పరీక్ష హాలులో మొదటి 15 నిమిషాలు ప్రశ్నపత్రాన్ని పూర్తిగా చదవండి. మీకు తెలిసిన ప్రశ్నలతో ప్రారంభించి ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోండి. కష్టమైన ప్రశ్న వచ్చినప్పుడు కంగారు పడకుండా మీకు తెలిసిన అంశాలను గుర్తు తెచ్చుకుంటూ రాయండి. ఇక 6వ సూత్రాన్ని మనం గమనించినట్లయితే, పరీక్షలో వచ్చే మార్కులు మీ జీవితాన్ని నిర్ణయించలేవు. జీవితం అనేది ఒక పెద్ద సముద్రం. పరీక్షలు కేవలం చిన్న అలలు మాత్రమే. ఒకవేళ ఆశించిన ఫలితం రాకపోయినా కుంగిపోకుండా తదుపరి ప్రయత్నంపై దృష్టి పెట్టాలని ఆయన స్ఫూర్తినిచ్చారు. పరీక్షలు మీ వ్యక్తిత్వానికి కొలమానం కావు. మోదీగారి ఈ మాటలు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపుతాయి. మనం ఇప్పుడు 4వ పారిశ్రామిక విప్లవంలో ఉన్నాం. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ 4.0లో ఉన్నాం. నేటి విద్యార్థులకు కేవలం పుస్తకాలు మాత్రమే కాదు, ఇంటర్నెట్ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి శక్తివంతమైన అభ్యసన సాధనాలు ఉన్నాయి. నేటి కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విద్యార్థులు ఒక గొప్ప వరప్రసాదం. కష్టమైన కాన్సెప్ట్లని సులభంగా అర్థం చేసుకోవడానికి, పర్సనలైజ్డ్ నోట్స్ తయారు చేసుకోవడానికి AI బాగా ఉపయోగపడుతుంది. టెక్నాలజీని కేవలం ఒక సాధనం మాత్రమే చూడాలి, అంతేకాని సొంతగా ఆలోచించే శక్తిని కోల్పోకూడదు. నిద్రపోయే ముందు గంటసేపు ఫోన్కి దూరంగా ఉండడం వల్ల మెదడుకు విశ్రాంతి దొరుకుతుంది. టెక్నాలజీ మనకు రెక్కలు ఇస్తుంది, కానీ ఎటు ఎగరాలో నిర్ణయించాల్సింది మనమే. డిజిటల్ సాధనాలను తెలివిగా వాడితే అవి మీ విజయానికి వారధులుగా మారుతాయి. పరీక్షల ప్రయాణం కేవలం ఒక గమ్యాన్ని చేరుకోవడం మాత్రమే కాదు, అది ఒక వ్యక్తిగా మనల్ని మనం మలుచుకునే ప్రక్రియ.
ఈ చర్చలో

0: మనం ఒత్తిడిని ఎలా జయించాలో, ఏ ఆహారం తీసుకోవాలో, టెక్నాలజీని ఎలా వాడుకోవాలో మరియు ప్రజెంటేషన్ ద్వారా మార్కుల్ని ఎలా మెరుగుపరుచుకోవాలో తెలుసుకున్నాం. చివరిగా విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు కొన్ని ముఖ్యమైన సూచనల గురించి మనం చర్చించినట్లయితే, విద్యార్థులకు సూచనలు మనం గమనించినట్లయితే, ఒక పరీక్షా పత్రం మీ ప్రతిభను, మీ భవిష్యత్తును పూర్తి స్థాయిలో నిర్ణయించలేదు. మార్కులు తక్కువ వస్తే అది ఓటమి కాదు, అది ఒక కొత్త పాఠం మాత్రమే. మార్కులు మాత్రమే జీవితం కాదు, మీరు పడిన కష్టాన్ని నమ్మండి. ఫలితం ఎలా ఉంటుందో అని ఆలోచించే బదులు మీరు ఎంత బాగా ప్రజెంట్ చేయగలరో అనే దానిపై దృష్టి పెట్టండి. భయం వద్దు, భరోసా పెంచుకోండి. చదువుని ప్రేమించి చదవండి, భయపడి కాదు. ప్రతిరోజు చేసే చిన్న చిన్న ప్రయత్నాలే రేపు పెద్ద పెద్ద విజయాలుగా మారుతాయి. ఇక తల్లిదండ్రులకు మనం ఇవ్వగలిగిన సూచనలు పరిశీలించినట్లయితే, పిల్లలకు అండగా నిలవండి. పరీక్షల సమయంలో పిల్లలకు మీ మార్కుల కంటే మీ మద్దతు ఎంతో అవసరం. వారు ఒత్తిడిలో ఉన్నప్పుడు కోపగించుకోకుండా వారికి ధైర్యం చెప్పండి. పోలికలు ఒక విషం, పక్కింటి అబ్బాయికి అన్ని మార్కులు వచ్చాయి, నీకెందుకు రాలేదు అనే మాటలు పిల్లల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తాయి. ప్రతి బిడ్డ ఒక ప్రత్యేకమైన విత్తనం, అది మొలకెత్తడానికి తనదైన సమయం తీసుకుంటుంది. ఇంట్లో ప్రశాంతమైన మరియు సానుకూల ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించినట్లయితే వారు ఎన్నో విజయాలు సాధించుతారు. వారు సరిగ్గా తింటున్నారా, నిద్రపోతున్నారో గమనించండి. ఇక ఉపాధ్యాయులకు సూచనలు మనం గమనించినట్లయితే, ఉపాధ్యాయులు కేవలం సిలబస్ను పూర్తి చేసేవారు మాత్రమే కాదు, వారు విద్యార్థుల మనోవేదనను అర్థం చేసుకునే మార్గదర్శకులు. విద్యార్థికి సబ్జెక్టుపై ఆసక్తిని కలిగించడం మరియు వారిలోని సృజనాత్మకతను వెలిగితీయడం ద్వారా పరీక్షల భయాన్ని పోగొట్టవచ్చు. మనం ఇప్పుడు ఎలా నేర్చుకోవాలి అనే యుగంలో ఉన్నాం. పరీక్షల కోసం చదవడం అనేది ఒక తాత్కాలిక ప్రక్రియ, కానీ జ్ఞానాన్ని సముపార్జించడం అనేది ఒక నిరంతర యజ్ఞం. 26-27 విద్యా సంవత్సరం నుండి అందుబాటులోకి వస్తున్న నూతన అవకాశాలను అందిపుచ్చుకొని ప్రపంచస్థాయి నైపుణ్యాలను పెంపొందించుకోవాలి. పరీక్షలు అనేవి మీ మేధస్సుకు సానపట్టే రాళ్లు మాత్రమే. ధైర్యంగా ముందుకు సాగండి. మీ నిరంతర సాధన, ఏకాగ్రత మరియు సానుకూల దృక్పథం మిమ్మల్ని తప్పకుండా ఉన్నత శిఖరాలకు చేరుస్తాయి. ఆల్ ద బెస్ట్. మీ విజయం మీ చేతుల్లోనే ఉంది.
1: మీరింతవరకు ఒత్తిడిని జయిద్దాం, విజేతలుగా నిలుద్దాం ఈ అంశం గురించి డాక్టర్ రావి అరుణ గారి ప్రసంగం విన్నారు.
2: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
3: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి, లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
1: కార్యక్రమంలో ఇప్పుడొక లలిత గీతం వింటారు.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

0: ఎగ్జామానే.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
4: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
3: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
4: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 ఏ నింపాలి.
3: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
4: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
3: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
4: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
3: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలు

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
4: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
3: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
4: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 ఏ నింపాలి.
3: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
4: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
3: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
4: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
3: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.

మీరింతవరకు లలిత గీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం శ్రోతలకు గమనిక. 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కార్యక్రమాలు రేడియో సెట్లలో ప్రసారం కావు. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ మరియు డిటిహెచ్ ఛానల్లో మాత్రమే వినవచ్చు. గమనిక విన్నారు. టీన్ టైమ్ కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు వింటారు. ముందుగా వినబోతున్న పాట బాజీగర్ చిత్రానికి వినోద్ రాథోడ్, అల్కాయాగ్నిక్ గానం చేశారు.

మీరు విన్న పాట హమ్ ఆప్కే హై కౌన్. ఈ చిత్రానికి లతా మంగేష్కర్, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం చేశారు. కార్యక్రమంలో తరువాత అందాజ్ చిత్రానికి కిషోర్ కుమార్ పాడిన పాట.

మీరు విన్న పాట ఆరాధన చిత్రానికి కిషోర్ కుమార్ గానం చేశారు. కార్యక్రమంలో తరువాత బంధన్ ఈ చిత్రానికి కుమార్ సాను పాడిన పాట.

టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు దిల్ చాహతా హై ఈ చిత్రానికి శంకర్ మహదేవన్, షాన్, కేకే పాడిన పాట.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం యువలయ కార్యక్రమానికి స్వాగతం. శ్రోతలు మరి రెడీగా ఉన్నారా? ఈనాటి మన యువలయ కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దామా. ముందుగా అందరికీ కూడా రాఖీ సందర్భంగా శుభాకాంక్షలు. మరి కార్యక్రమంలోకి వెళ్ళిపోదామా. నేనడిగే ప్రశ్నలకు మీకు సమాధానాలు తెలిస్తే 0866242888 ఈ నంబర్కి వాట్సాప్ ద్వారా మీ సందేశాన్ని పంపించండి. మరి ముందుగా నేను అడగబోతున్న ప్రశ్న, భారత ఫోటోగ్రఫీ పితామహుడు ఎవరు? ప్రశ్న మరొకసారి చెప్తున్నాను, భారత ఫోటోగ్రఫీ పితామహుడు ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానం తెలిస్తే 0866242888 ఈ నంబర్కి వాట్సాప్ ద్వారా మీ సందేశాన్ని పంపించండి. ఈలోగా మనం మా ఇంటి దేవత చిత్రం నుంచి ఒక మంచి పాట విందాం.

ఓకే అండి, మరి నేను అడిగిన ప్రశ్న భారత ఫోటోగ్రఫీ పితామహుడు ఎవరు అని అడిగాను కదా, ఈ ప్రశ్నకు కరెక్ట్ సమాధానంతో ముందుగా మనకి వాట్సప్ చేశారు అశోక్, రమ్య, దినకర్, దేవాన్ష్, శ్రీకృష్ణ ఒంగోలు నుండి. కరెక్ట్ ఆన్సర్ అండి, కంగ్రాచులేషన్స్. మరి నెక్స్ట్ ఎవరు పంపించారో చూద్దాం. పిఎస్ లక్ష్మి ఒంగోలు నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు హరినాథ్పురం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారండి.

నెక్స్ట్ ఎవరు పంపించారంటే మధుసూదన్ రెడ్డి పాపినేపాలెం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబ్బాని కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎస్పీఆర్ విఠల్, కృష్ణసాయి, లక్ష్మి, అనూష, ఆద్యశ్రీ, శ్రీగాయత్రి, రమా మనోహర్ తెనాలి నుంచి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మరి హంపాపురం గ్రామం నుంచి నాగభూషణ, వగ్గా శివయ్య, ముంతా పెద్దన్న వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రెంటచింతల లక్ష్మి, కామేశ్వరి, ఆర్ శ్రీనివాస్ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. తర్వాత బొమ్మిదేని లక్ష్మీనారాయణ కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. శ్రీరామదాసు, అంజాచారి, బ్రహ్మచారి, చిలకమరి ఉపేంద్రాచారి తిప్పర్తి నల్గొండ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎం కొండారెడ్డి, సిద్ధవటం, కడప జిల్లా నుంచి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు మనకి. తరువాత సుజాత, ప్రకాష్, మెర్లిన్, ఆశ్రయ విజయవాడ నుంచి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. నిజామాబాద్ జిల్లా ఉమ్మడ నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహ, భాను జైనుద్దీన్ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. చిత్తూరు నుండి నరేంద్రారెడ్డి, స్వరూప, సాయి పూజ, ప్రత్యూష, దిలీప్, అన్విత వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి, యశోద, జానకిరాజు కరెక్ట్ ఆన్సర్ అండి. రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుంచి బిజిలి, వెంకటేష్, శ్యామల, శివ, నాగటిపండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మా, బ్రహ్మయ్య వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తర్వాత హ్యాపీ హోమ్స్ కాలనీ నల్గొండ నుంచి త్రివేణి, చిన్మయి, ప్రీతం కరెక్ట్ ఆన్సర్ అండి. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య, శారద కరెక్ట్ ఆన్సర్ పంపించారు. బెంగళూరు నుండి సిరిచందన, సాయి, కృష్ణకాంత్ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పాపినేపాలెం నుంచి నల్లమ్మ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. నెక్స్ట్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రామ్మోహన్ రావు, సత్యవతి, గీతికాభిరామ్, హారిక, ఇరుసుమండ, అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దైదాభిక్షం, వెంకటి, గాంధీనగర్, మిర్యాలగూడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. దమ్మోజ్ వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక, త్రిలోక్, శ్రీవాణి, సౌమ్య వీరందరూ కూడా నల్గొండ జిల్లా చందంపేట.

అనమాట. చిత్రియాల నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తర్వాత నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. విజయశేఖర్ నంద్యాల నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మిడతల రామూర్తి ఉరవకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. కరీంనగర్ జిల్లా చంద్రపురి కాలనీ నుంచి కిషోర్ కుమార్, లలిత, రవిత్రేణి, జస్విత, సులోచన వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సత్తుపల్లి నుంచి కృష్ణమూర్తి, శకుంతల, శివాన్వి, స్వీటీ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తర్వాత వరగంటి బదరీ విశాల నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. కొత్తగూడెం నుంచి రాజేశం, సరోజిని, మాయా వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎం కొండారెడ్డి కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్, సుప్రియ కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ ఎవరు పంపించారంటే ఫణిరాజ్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హంపాపురం నుంచి ఆల్రెడీ పంపించారండి, పంపించిన వారు తిరిగి పంపించొద్దు, ఓకేనా? అప్పుడు మనం వేరే వాళ్ళ పేర్లు చదవడానికి అవకాశం ఉంటుంది. చిలుకా నారాయణ, అనసూయ, యమున, జాన్కంపేట్ నిజామాబాద్ జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఓకేనా? మరి ఆన్సర్ చూసేద్దామా. నేను అడిగిన ప్రశ్న, భారత ఫోటోగ్రఫీ పితామహుడు ఎవరు అని అడిగాను కదా, దానికి కరెక్ట్ ఆన్సర్ రఘురాయ్. చాలామంది ఇక్కడ చిన్న కన్ఫ్యూజ్ అయ్యారనమాట. రాజా దీన్ దయాళ్ అని ఇచ్చారు. ఈయన తొలితరం వాణిజ్య ఫోటోగ్రాఫర్గా గుర్తింపు పొందారు, అసలు మొట్టమొదట రఘురాయ్ గారు. ఓకేనా? ఎనీవే నేను కొంతమందికి ఆ ఆన్సర్ చెప్పిన వారికి కూడా ఓకే చెప్పేశాను. అసలు ఆన్సర్ వచ్చి భారత ఫోటోగ్రఫీ పితామహుడు రఘురాయ్. ఓకేనా? మరి మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. పురాణాలు మరియు సాంప్రదాయాల ప్రకారం మొట్టమొదటి రక్షాబంధన్ కట్టింది ఎవరు? ఓకేనా? ఎవరికి కట్టారో కూడా చెప్తే ఇంకా బాగుంటుంది మీకు తెలిస్తే. పురాణాలు మరియు సాంప్రదాయాల ప్రకారం మొట్టమొదటి రక్షాబంధన్ కట్టింది ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానం తెలిస్తే 0866-24888-12 ఈ నంబర్కి వాట్సాప్ ద్వారా మీ సందేశాన్ని పంపించండి. ఈలోగా మనం అన్నదముల అనుబంధం చిత్రం నుంచి పాట విందాము.

నేను అడిగిన రెండవ ప్రశ్న, పురాణాలు మరియు సంప్రదాయాల ప్రకారం మొట్టమొదటి రక్షాబంధన్ కట్టింది ఎవరు అని అడిగాను కదా. ఈ ప్రశ్నకు కరెక్ట్ సమాధానంతో ముందుగా మనకి వాట్సాప్ చేశారు పిఎస్ లక్ష్మి ఒంగోలు నుంచి. కరెక్ట్ ఆన్సర్ అండి, కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ ఎవరు పంపించారంటే, ఎం కొండారెడ్డి కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. వరగంటి బదరి విశాల నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తర్వాత శ్రీరామదాసు అంజాచారి బ్రహ్మచారి ఉపేంద్రాచారి తిప్పర్తి నల్గొండ జిల్లా నుంచి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు మనకి. ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు హరనాథ్పురం నుంచి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుభాని కరెక్ట్ ఆన్సర్ అండి. రాధాప్రకాష్ ఖమ్మం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. బొమ్మిదేని లక్ష్మీనారాయణ కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. రాధాగారు ఖమ్మం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సుజాత ప్రకాష్ మెర్లిన్ ఆశ్రయ విజయవాడ నుంచి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఫణిరాజ్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. మధుసూదన్ రెడ్డి పాపినేపాలెం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు వీరు కూడా మనకి. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలీ వెంకటేష్ శ్యామల అయోన్స్ సియోనా నాగటిపండు అశోక్ బాబు శోభన్ బాబు సాయి ప్రకాష్ సుష్మా బ్రహ్మయ్య వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ ఎవరు పంపించారంటే, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద జానకిరాజు వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మిడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహాబాను జైనుద్దీన్ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తర్వాత కర్తాల్ రంగారెడ్డి జిల్లా కానుగుల గోపాల్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఇంకెవరు పంపించారంటే, తెనాలి నుంచి ఎంవి ప్రసాద్ ఇందిరా రఘురామ్ మౌనిక త్రిలోక్ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి దమ్మోజ్ వెంకటాచారి వరలక్ష్మి కృష్ణమ్మ మధు రవి నవీన రాధిక త్రిలోక్ శ్రీవాణి సౌమ్య నేహన్ వారి కుటుంబ సభ్యులు వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దైదాభిక్షం వెంకటి గాంధీనగర్ మిర్యాలగూడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్ సుమలత సంతోష్ కుమార్ నిత్య సంతోషిని వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారండి మనకి. తరువాత చిత్తూరు నుండి నరేంద్రారెడ్డి స్వరూప సాయి పూజ కరెక్ట్ ఆన్సర్ అండి. దస్తగిరి సంధ్య యాస్మిన్ సాదియా ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హ్యాపీ హోమ్స్ కాలనీ నుంచి నల్గొండ నుంచి త్రివేణి చిన్మయి ప్రీతం కరెక్ట్ ఆన్సర్ అండి. నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి కరెక్ట్ ఆన్సర్ పంపించారు.

బెంగళూరు నుంచి రాజనేడి సిరిచందన, సాయి కృష్ణకాంత్ కరెక్ట్ ఆన్సర్ అండి. కడప నుంచి వినయ్, శ్రీదేవి, శైలజ, ప్రవీణ్.

ఎం ప్రతాప్, ఐటీఐ జంక్షన్, విశాఖపట్నం నుండి. కరెక్ట్ ఆన్సర్. సత్తుపల్లి నుంచి కృష్ణమూర్తి, శకుంతల, శివాన్వి, స్వీటీ. కరెక్ట్ ఆన్సర్ అండి. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య, శారద. హాఫ్ ఆన్సరే కరెక్ట్. నెక్స్ట్ హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్, సుప్రియ. కరెక్ట్ ఆన్సర్ అండి. కొత్తగూడెం నుంచి రాజేశం, సరోజిని, మాయ. కరెక్ట్ ఆన్సర్ అండి. కరీంనగర్ జిల్లా చంద్రపురి కాలనీ నుంచి కిషోర్ కుమార్, లలిత, రవిత్రేణి, జస్విత, సులోచన. వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ ఎవరు పంపించారంటే, సత్తిరెడ్డి అనపర్తి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పాత గుంటూరు నుండి రాజినేడి రవిశంకర్, బూరుగుల విజయలక్ష్మి. వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు మనకి. తర్వాత రవి, మహేష్ రెడ్డిపేట విలేజ్ నుంచి, వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఓకే అండి, మరి ఆన్సర్ చూసేద్దామా? నేను అడిగిన ప్రశ్న, పురాణాలు మరియు సంప్రదాయాల ప్రకారం మొట్టమొదటి రక్షాబంధన్ కట్టింది ఎవరు అని అడిగాను కదా. సచీదేవి, ఆవిడనే ఇంద్రాణి అని కూడా అంటారు. ఆవిడ కట్టారు. దేవతలకు అలాగే రాక్షసులకు మధ్య జరిగిన యుద్ధంలో దేవేంద్రుడు విజయం సాధించాలని ఇంద్రుడి భార్య ఆయన మణికట్టుకి ఈ పవిత్రమైన రక్షాసూత్రాన్ని కట్టారు. ఓకేనా? మరి మన నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దామా? టెక్స్ట్ బుక్స్ మొదటి పేజీలలో కనిపించే జాతీయ ప్రతిజ్ఞను రాసిన రచయిత ఎవరు? ప్రశ్న మరొకసారి. టెక్స్ట్ బుక్స్, మనం స్కూల్ టెక్స్ట్ బుక్స్ చూస్తాం కదా, ఆ టెక్స్ట్ బుక్స్లో మొదటి పేజీలలో కనిపించే జాతీయ ప్రతిజ్ఞను రాసిన రచయిత ఎవరు? పేజీలు తిరిగేసి ఇండెక్స్ దాటిపోయి లెసన్స్లోకి వెళ్ళిపోతున్నారే కానీ ఆ ముందు ఉన్న పేజీలు ఎవ్వరూ కూడా పట్టించుకోవట్లేదు ఈ రోజులో చాలామంది. ఒక్కసారి ఆ జాతీయ ప్రతిజ్ఞను రాసిన రచయిత పేరు తెలుసుకుందాం. మరి ఆ పేరు తెలిస్తే 0866-24-8812 ఈ నంబర్కి వాట్సాప్ ద్వారా పంపించండి. ఈలోగా మనం చంద్రలేఖ చిత్రం నుంచి పాట విందాం.

నేనడిగిన ప్రశ్న టెక్స్ట్ బుక్స్ మొదటి పేజీలలో కనిపించే జాతీయ ప్రతిజ్ఞను రాసిన రచయిత ఎవరు అని అడిగాను కదా. ఈ ప్రశ్నకి కరెక్ట్ సమాధానంతో ముందుగా మనకి వాట్సాప్ చేశారు బొమ్మిదేని లక్ష్మీనారాయణ, కరీంనగర్ జిల్లా అమనగుర్తు నుంచి. కరెక్ట్ ఆన్సర్ పంపించారండి, కంగ్రాచ్యులేషన్స్. నెక్స్ట్ ఎవరు పంపించారంటే శ్రీరామదాసు, అంజాచారి, బ్రహ్మచారి, చిలకమరి ఉపేంద్రాచారి, తిప్పర్తి నల్గొండ జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. తరువాత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంటి పేర్లు కొంతమంది కొంచెం తప్పుగా టైప్ చేస్తున్నారు, ఒకసారి చూసుకోండి. ఎం కొండారెడ్డి కడప జిల్లా నుంచి, వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు మనకి. ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు హరినాథపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. సత్తుపల్లి నుంచి కృష్ణమూర్తి, శకుంతల, శివాన్వి, వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రాధగారు ఖమ్మం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఫణిరాజ్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. కరీంనగర్ జిల్లా చంద్రపురి కాలనీ నుంచి కిషోర్ కుమార్, లలిత, రవిత్రేణి, జస్విత, సులోచన, వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు మనకి. తరువాత మధుసూదన్ రెడ్డి పాపినేపాలెం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. దోర్నల బాలాజీ హైదరాబాద్ వనస్థలిపురం నుంచి, వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇప్పుడే జాయిన్ అయినట్టున్నారు మీరు, ఓకే, ఎనీవే కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తరువాత పిఎస్ లక్ష్మి ఒంగోలు నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద, వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కొత్తగూడెం నుంచి రాజేశం, సరోజిని, మాయా, వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. వారణాసి రెంటచింతల లక్ష్మి, కామేశ్వరి, ఆర్ శ్రీనివాస్, వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ సుప్రియ, వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ విశాల నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాస్ రెడ్డి. టైపింగ్ ఫాస్ట్గా చేసేస్తున్నారు, ఆ టైపింగ్లో కొంచెం స్పెల్లింగ్ మిస్టేక్స్ వస్తున్నాయి, ఓకే పర్వాలేదండి. సుజాత ప్రకాష్, మెర్లిన్, ఆశ్రియ విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహాబాను జైనుద్దీన్, వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. విజయశేఖర్ ఎస్బీఐ కాలనీ నంద్యాల నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కట్టాల్ రంగారెడ్డి జిల్లా కానుగుల గోపాల్ కరెక్ట్ ఆన్సర్ అండి. పాలెం పోలయ్య ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి సాల్మన్ రాజు, శశిరెడ్డి, చిన్నప్ప, ముంతా పెద్దన్న, నరేంద్రారెడ్డి, అహోబిలం వెంకటేశ్వర్లు, రామకృష్ణయ్య, ఇంకా వారి కుటుంబ సభ్యులు, వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు మనకి. చిలుకా నారాయణ, అనసూయ, యమున జాన్కంపేట నిజామాబాద్ జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పాత గుంటూరు నుండి రాజినేడి రవిశంకర్, బూరుగుల విజయలక్ష్మి, ఇంకా బెంగళూరు నుండి సిరిచందన, సాయికృష్ణకాంత్, వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు మనకి. ఎం ప్రతాప్ ఐటీఏ జంక్షన్ విశాఖపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల నుంచి దమ్మోజి వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక, త్రిలోక్, శ్రీవాణి, సౌమ్య, నేహన్, ఇంకా వారి కుటుంబ సభ్యులు, వీరందరూ కూడా మనకి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి, యశోద, జానకిరాజు కరెక్ట్ ఆన్సర్ అండి. భారత్ ఫ్యూచర్ సిటీ కట్టాల నుంచి ప్రవళిక, విష్ణువర్ధన్, విఘ్నేష్, వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దైదాభిక్షం వెంకటి, గాంధీనగర్, మిర్యాలగూడ, నల్గొండ జిల్లా నుంచి, వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు మనకి. నెక్స్ట్
ఎవరు పంపించారంటే, హంపాపురం గ్రామం చిరంజీవి నాగభూషణ వగ్గా శివయ్య ముంతా పెద్దన్న వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హ్యాపీ హోమ్స్ కాలనీ నుంచి త్రివేణి చిన్మయి ప్రీతం వీరు నల్గొండ జిల్లా నుంచి పంపించారు మనకి. నెక్స్ట్ వినయ్ శ్రీదేవి ప్రవీణ ఆచారిపేట విలేజ్ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కోట మన్మథరావు శోభారాణి శ్రీహారిక రాజోలు రాజమహేంద్రవరం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. చిత్తూరు నుండి నరేంద్రారెడ్డి స్వరూప సాయి పూజ ప్రత్యూష వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గణగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. మిడతల రామ్మూర్తి ఉరవకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నల్గొండ జిల్లా చందంపేట నుంచి దమ్మోజ్ వెంకటాచారి వరలక్ష్మి దమ్మోజ్ కృష్ణమ్మ మధు శ్రీవాణి రవి రాధిక శ్రీరామదాసు ఇంకా వారి కుటుంబ సభ్యులు వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు మనకి. గుంటూరు జిల్లా దాసరిపాలెం నుండి శివదాసురెడ్డి తిరుపతమ్మ వారి కుటుంబ సభ్యులు వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు మనకి. నేదునూరు కళ్యాణ్చారి రుత్విక్ శ్రీవైష్ణవ్ కల్వకుర్తి నాగర్ కర్నూలు జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు నుంచి శివకుమార్ స్నేహ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఓకే అండి, నెక్స్ట్ ఆన్సర్ చూసేద్దామా. మరి టెక్స్ట్ బుక్స్ మొదటి పేజీలలో కనిపించే జాతీయ ప్రతిజ్ఞను వ్రాసిన రచయిత పైడిమర్రి వెంకట సుబ్బారావు గారు 1962 నల్గొండ జిల్లా అన్నెపర్తిలో ఈయన జన్మించారు. ఓకేనా, మరి కరెక్ట్ సమాధానం పంపించిన వారందరికీ కూడా కంగ్రాచ్యులేషన్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దాం. ఏ పండుకైనా మనం విత్తనాలు పండు లోపల చూస్తూ ఉంటాం కదా, మరి ఇప్పుడు నేను అడగబోయే ప్రశ్నలో ఆ పండుకి విత్తనాలు పండు బయటే ఉంటాయంట. చూద్దాం, బయటవైపు విత్తనాలు ఉండే ఏకైక పండు ఏది? ఓకేనా, ఈ ప్రశ్నకి సమాధానం పంపించండి. మన మూడో ప్రశ్నకి శైలజ శర్మ లక్ష్మి వీరందరూ కూడా పంపించారు. ఓకే, కరెక్ట్ ఆన్సరేనండి. ఇక ఫోర్త్ ఆన్సర్కి, ఫోర్త్ క్వశ్చన్కి ఆన్సర్ పంపించండి. బయటవైపు విత్తనాలు ఉండే ఏకైక పండు ఏది? ఓకేనా, ఈలోగా మనం చందమామ చిత్రం నుంచి ఒక పాట విందాం.

శ్రోతలు కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఒక విత్తనమే ఉండదు, పండు బయట విత్తనాలు అంటే ఎక్కువ కదా, ఒక్కదానికన్నా ఎక్కువ ఉంటాయి. ఓకేనా? బయటవైపు విత్తనాలు ఉండే ఏకైక పండు. ఓకేనా?

ఓకే అండి, మరి నేను అడిగిన ప్రశ్న, బయట వైపు విత్తనాలు ఉండే ఏకైక పండు ఏది అని అడిగాను కదా. ఈ ప్రశ్నకు కరెక్ట్ సమాధానంతో ముందుగా మనకి వాట్సాప్ చేశారు ప్రసాద్, ఎల్ఐసి కాలనీ నెల్లూరు హరినాథ్పురం నుంచి. కంగ్రాచులేషన్స్ అండి, ఆన్సర్ వెంటనే మార్చేశారు. ఓకేనా, ఎనీవే కంగ్రాచులేషన్స్, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తర్వాత ఎం కొండారెడ్డి కడప జిల్లా నుంచి, వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. బొమ్మితేని లక్ష్మీనారాయణ కరీంనగర్ జిల్లా అమనగుర్తి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పిఎస్ లక్ష్మి ఒంగోలు నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. సుదర్శనం శ్రీకుమార్ పెరుమాళ్ శ్రీవాణి ఢిల్లీ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రాధాప్రకాష్ ఖమ్మం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఫణిరాజ్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. విజయశేఖర్ ఎస్బీఐ కాలనీ నంద్యాల నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. మిడతల రామూర్తి ఉరవకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రాధా ఖమ్మం నుంచి కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోదా జానకిరాజు, వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు మనకి. నెక్స్ట్ చిలుకా నారాయణ అనసూయ యమున జాన్కంపేట్ నిజామాబాద్ జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దైదాభిక్షం వెంకటి గాంధీనగర్ మిర్యాలగూడ నల్గొండ జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి, వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలీ వెంకటేష్ శ్యామల అయాన్స్ నాగూర్ పండు అశోక్ బాబు శోభన్ బాబు సాయి ప్రకాష్ సుష్మా బ్రహ్మయ్య, వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ నాగార్జున లక్ష్మి వడియంపేట అనంతపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. యూపీ వారణాసి నుంచి రెంటచింతల లక్ష్మి కామేశ్వరి ఆర్ శ్రీనివాస్, కరెక్ట్ ఆన్సర్ అండి. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహ భాను జైనుద్దీన్, వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తర్వాత నేదునూరి కళ్యాణ్చారి రిత్విక శ్రీవైష్ణవ్ కల్వకుర్తి నాగర్ కర్నూలు జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. ఆప్షన్ ఇచ్చారు, రెండు పేర్లు పెట్టారు. ఎం ప్రతాప్ ఐటీఏ జంక్షన్ విశాఖపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుభాని, కరెక్ట్ ఆన్సర్ అండి. హ్యాపీ హోమ్స్ కాలనీ నల్గొండ నుంచి త్రివేణి చిన్మయి ప్రీతం, కరెక్ట్ ఆన్సర్. హంపాపురం గ్రామం చిరంజీవి నాగభూషణ వగ్గా శివయ్య ముంతా పెద్దన్న, వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెల్లూరు జిల్లా కోవూరు నుండి బి విజయకుమార్ రెడ్డి, కరెక్ట్ ఆన్సర్ అండి. విశాల నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కడప వినయ్ కుమార్ శ్రీదేవి, వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు మనకి. తర్వాత నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుంచి దమ్మోజ్ వెంకటాచారి వరలక్ష్మి కృష్ణమ్మ మధు రవి నవీన రాధిక త్రిలోక్ నేహాన్ శ్రీవాణి సౌమ్య కృపాచారి అనిత సాయి వర్షిత్ సాయి రిక్విత్, వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. శ్రీరామదాసు అంజాచారి బ్రహ్మచారి చిలకమర్రి ఉపేంద్రాచారి తిప్పర్తి నల్గొండ జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సత్తుపల్లి నుంచి కృష్ణమూర్తి శకుంతల శివాన్వి, వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. బెంగళూరు నుండి సిరిచందన సాయి కృష్ణకాంత్, కరెక్ట్ ఆన్సర్ అండి. కర్తాల్ రంగారెడ్డి జిల్లా కానుగుల గోపాల్, కరెక్ట్ ఆన్సర్. మధుసూదన్ రెడ్డి పాపినేపాలెం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ సుప్రియ, కరెక్ట్ ఆన్సర్. కర్తాల్ భారత్ ఫ్యూచర్ సిటీ హైదరాబాద్ నుంచి ప్రవళిక విష్ణువర్ధన్ విఘ్నేష్, వీరు కూడా కరెక్ట్ ఆన్సర్.

పంపించారు. కొత్తగూడెం నుంచి రాజేశం, సరోజిని, మాయావీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గనగలూరు రామకృష్ణారెడ్డి, కర్ణాటక రాష్ట్రం. ఈ కాయలు అనుకుంటున్నాం అని రాశారు. ఓకే, కరెక్టే పంపించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరీంనగర్ జిల్లా చంద్రపురి కాలనీ నుంచి కిషోర్ కుమార్, లలిత, రవిత్రేణి, జస్విత, సులోచన, కరెక్ట్ ఆన్సర్ అండి. కోనసీమ జిల్లా మురిపొలం నుండి పంతాడి శ్రీనివాసరావు, గంగా భవాని, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆళ్లగడ్డ నుంచి ఎస్కే చాంద్, వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. చిత్తూరు నుండి స్వరూప, సాయి పూజ, కరెక్ట్ ఆన్సర్ అండి. ఎం శ్రీనివాసరావు, సూర్యతేజ, రాజమహేంద్రవరం, తూర్పుగోదావరి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. వినయ్, శ్రీదేవి, ప్రవీణ, వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఊరు పంపించలేదు వాళ్ళు. నెక్స్ట్ పాత గుంటూరు నుండి రాజినేడి రవిశంకర్, బూరుగుల విజయలక్ష్మి, వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఓకే అండి, మరి ఆన్సర్ చూసేద్దామా? బయటవైపు విత్తనాలు ఉండే ఏకైక పండు ఏది అని అడిగాను కదా, ఈ ప్రశ్నకి కరెక్ట్ సమాధానం స్ట్రాబెర్రీ. ఓకేనా? కరెక్ట్ ఆన్సర్ పంపించిన వారందరికీ కూడా కంగ్రాచ్యులేషన్స్. మరి ఇప్పుడు సంతోషం చిత్రం నుంచి ఒక పాట విందాం.

ప్రశ్న మరొకసారి క్షమించాలి. ఇప్పుడు ఒక ప్రశ్న, మన దేశంలో ఎమర్జెన్సీని ఎప్పుడు విధించారు, అంటే ఏ సంవత్సరంలో విధించారు? ఓకేనా? ప్రశ్న మరొకసారి చెప్తున్నాను, మన దేశంలో ఎమర్జెన్సీని ఏ సంవత్సరంలో మొట్టమొదటిగా విధించారు? ఓకేనా?

నేను అడిగిన ప్రశ్న, మన దేశంలో ఎమర్జెన్సీని మొట్టమొదటిగా ఏ సంవత్సరంలో విధించారు అని అడిగాను కదా. ఈ ప్రశ్నకి కరెక్ట్ సమాధానంతో ముందుగా మనకి వాట్సాప్ చేశారు పిఎస్ లక్ష్మి ఒంగోలు నుంచి. కరెక్ట్ ఆన్సర్ అండి, కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ ఫణిరాజ్ నెల్లూరు నుంచి, కరెక్ట్ ఆన్సర్. ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు హరినాథపురం నుంచి, కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. సుదర్శనం శ్రీకుమార్ పెరుమాళ్ శ్రీవాణి ఢిల్లీ నుంచి, రాంగ్ ఆన్సర్. కేఎస్ఎస్ రావు ఒంగోలు నుంచి, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మిడతల రామ్మూర్తి ఉరవకొండ నుంచి, కరెక్ట్ ఆన్సర్. విశాల నెల్లూరు నుంచి, కరెక్ట్ ఆన్సర్ పంపించారు.

0: ఆలగడ్డ నుంచి శ్రీనివాసులు, వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. విజయశేఖర్ ఎస్బీఐ కాలనీ నంద్యాల నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి, వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తర్వాత ఎవరు పంపించారంటే సిరిచందన సాయికృష్ణకాంత్ బెంగళూరు నుంచి, వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుంచి దమ్మోజు వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక, త్రిలోక్, నేహాన్, శ్రీవాణి, సౌమ్య ఇంకా వారి కుటుంబ సభ్యులు, వీరందరూ కూడా మరి కరెక్ట్ ఆన్సర్ పంపించారు మనకి. హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి, నాగభూషణ, వగ్గా శివయ్య, ముంతా పెద్దన్న, వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తర్వాత హైదరాబాద్ కర్తాల్ ప్రవళిక, విష్ణువర్ధన్, విఘ్నేష్ రాంగ్ ఆన్సర్ పంపించారండి. ఓకే అండి, మరి నేను అడిగిన ప్రశ్న చూద్దామా మరొకసారి. మన దేశంలో ఎమర్జెన్సీని మొట్టమొదటిగా ఎప్పుడు విధించారు అని అడిగాను. మరొకరు పంపించారు సుదర్శనం శ్రీకుమార్ పెరుమాళ్, శ్రీవాణి ఢిల్లీ నుంచి, కరెక్ట్ ఆన్సర్ అండి. చాలామంది 1962 అని టైప్ చేశారు. 1975 జూన్ 25వ తారీఖున అర్ధరాత్రి నుంచి. ఓకేనా, మరి కరెక్ట్ సమాధానం పంపించిన వారందరికీ కూడా కంగ్రాచులేషన్స్. మరి కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ కూడా అభినందనలు. ఈనాటి మన యువలయ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి యువలయలో కలుసుకుందాం.
1: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి, ఆకాశవాణి. మీ ఉత్పత్తికి విస్తృత ప్రచారం కావాలంటే,
2: మీ వాణిజ్యాన్ని మరింత విస్తరించుకోవాలంటే,
1: మీ వినియోగదారుల్ని నేరుగా చేరుకోవాలంటే,
2: మీ ప్రకటనను స్పష్టంగా తెలపాలంటే,
1: వేరే మార్గాల కోసం వెతకండి,
2: ఆకాశవాణిని సంప్రదించండి.
1: ప్రపంచంలోనే అతిపెద్ద నెట్వర్క్ తో 99% శ్రోతల్ని చేరే ఏకైక ప్రసార వ్యవస్థ, మీ వ్యాపారానికి సరైన వేదిక.
2: వివరాలకు ఫోన్స్ 0402321516323215164.
1: కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.

0: అమరవీరుల త్యాగఫలం ఈనాటి మన దేశ స్వాతంత్ర్యం.
1: ప్రగతి పరుగులో వడివడిగా అడుగులేస్తూ ఈనాడు ఎన్నో దేశాలకు నడవడి నేర్పే స్థాయికి చేరాం మనం.
0: కానీ ఈ స్థితిలో మన దేశ వినాశనానికి తీవ్రవాద శక్తులెన్నో విజృంభిస్తున్నాయి.
1: వారి కుట్రల్ని భగ్నం చేయడానికి మనమందరం సన్నద్ధం కావాలి.
0: బాపు బాటలో పయనిస్తూ శాంతి గీతాన్ని ఆలపిద్దాం.
1: భారతీయ ఆత్మ సంఘటిత శక్తి అని మరోసారి నిరూపిద్దాం.
0: నినదిద్దాం.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రగీతాలు కార్యక్రమంలో ముందుగా వాణిజ్య ప్రకటన.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
0: వేటూరి గారి సాహిత్యంలో అన్వేషణ ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
3: వేటూరుగారి సాహిత్యంలో సితార చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: తర్వాత వినండి అభినందన చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట, గీత రచన ఆత్రేయ.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
3: రాజా చిత్రం నుంచి చిత్ర పాడిన పాటను మీరిప్పుడు వినండి.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: శ్రోతలకు ఒక గమనిక. గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం వన్ కీ బాత్ ఈ నెల 30వ తేదీ ఆదివారం 11 గంటలకు ప్రసారమవుతుంది. దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, ఎఫ్ఎం, రెయిన్బో, డిటిహెచ్, వివిధ భారతి కేంద్రాలు ఒకే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. అనంతరం మన్ కీ బాత్ తెలుగు అనువాదం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోని అన్ని కేంద్రాలు వెనువెంటనే ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం అదే రోజు రాత్రి 8 గంటలకు పునః ప్రసారమవుతుంది. గమనిక విన్నారు. ఇప్పుడు వినండి పెళ్ళి చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, గీత రచన సిరివెన్నెల.

0: మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.

శ్రోతలకు నమస్కారం. ఈరోజు మనం ఎన్నో ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకోబోతున్నాం. ముందుగా నేడు నేషనల్ ఐ డొనేషన్ ఫోర్ట్నైట్ సందర్భంగా ఈ విషయం గురించి కొన్ని తెలుసుకుందాం. మనిషి జీవితంలో మనం చాలా గిఫ్ట్స్ ఇవ్వగలం, కానీ మనం ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్లిన తర్వాత కూడా ఇంకొకరి జీవితంలో వెలుగు నింపే గిఫ్ట్ ఒకటి ఉంది. అదే ఐ డొనేషన్. మన కళ్ళతో మనం ఈ అందమైన ప్రపంచాన్ని చూస్తాం, మన కుటుంబాన్ని చూస్తాం, ప్రకృతిని చూస్తాం. కానీ మనం మరణించిన తర్వాత కూడా మన కళ్ళలోని ఒక చిన్న భాగం ఇంకొకరికి మళ్లీ ఈ ప్రపంచాన్ని చూసే అవకాశం ఇవ్వగలదు. అందుకే ప్రతి సంవత్సరం ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 8 వరకు నేషనల్ ఐ డొనేషన్ ఫోర్ట్నైట్ నిర్వహిస్తారు. ఈ సంవత్సరం అంటే 2026లో 41st నేషనల్ ఐ డొనేషన్ ఫోర్ట్నైట్ నిర్వహిస్తున్నారు. దీని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఐ డొనేషన్ గురించి ప్రజల్లో ఉన్న మూఢనమ్మకాలు, భయాలు, అపోహలు తొలగించి సరైన ఇన్ఫర్మేషన్ అందించడం మరియు మరణం తర్వాత కూడా ఐ డొనేషన్ చేయడానికి ఎక్కువ మందిని ఎంకరేజ్ చేయడం. అయితే అసలు ఐ డొనేషన్ అంటే ఏమిటి? చాలా మందికి నా కళ్ళని ఇంకొకరికి ట్రాన్స్ప్లాంట్ చేస్తారా అనే సందేహం ఉంటుంది. కానీ సాధారణంగా ఐ డొనేషన్లో ముఖ్యంగా ఉపయోగించేది కార్నియా. మన కంటిలో ముందు భాగంలో ఉండే పారదర్శకమైన లేయర్నే కార్నియా అంటారు. మనం చూసే ప్రాసెస్లో దీనికి చాలా ముఖ్యమైన పాత్ర ఉంటుంది. కొన్ని డిసీజెస్, ఇన్ఫెక్షన్స్, ఇంజురీస్ లేదా ఇతర కారణాల వల్ల కార్నియా దెబ్బతింటే చూపు తీవ్రంగా తగ్గిపోతుంది. ఇలాంటి కొన్ని కేసెస్లో డొనేటెడ్ కార్నియా ద్వారా కార్నియల్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసి చూపును రీస్టోర్ చేసే అవకాశం ఉంటుంది. అంటే ఐ డొనేషన్ అనేది ఒక వ్యక్తి మరణం తర్వాత ఇంకొకరికి మళ్లీ ప్రపంచాన్ని చూసే అవకాశం ఇవ్వగల ఒక గొప్ప సహాయం. ఐ డొనేషన్ అనేది జీవించి ఉన్న వ్యక్తి నుంచి జరగదు, మరణం తర్వాత మాత్రమే జరుగుతుంది. మనం జీవించి ఉన్నప్పుడు చేయగలిగేది ఐ డొనేషన్ గురించి మన కుటుంబ సభ్యులకు మన నిర్ణయం చెప్పాలి. ఎందుకంటే చివరికి ఐ డొనేషన్ జరిగే సమయంలో కుటుంబ సభ్యులు కోఆపరేషన్ చాలా ముఖ్యమైనది. ఇప్పుడు చాలా మందికి వచ్చే పెద్ద క్వశ్చన్, ఒక వ్యక్తి మరణించిన తర్వాత ఐ డొనేషన్ ఎలా జరుగుతుందన్నదే. మరణం సంభవించిన తర్వాత కుటుంబ సభ్యులు వీలైనంత త్వరగా సమీపంలోని రిజిస్టర్డ్ ఐ బ్యాంక్ లేదా సంబంధిత హాస్పిటల్ను కాంటాక్ట్ చేయాలి. కార్నియా డొనేషన్ సాధారణంగా మరణం తర్వాత పరిమిత సమయంలోనే రిట్రీవ్ చేయాలి. అఫీషియల్ గైడెన్స్ ప్రకారం సాధారణంగా 6 నుంచి 8 అవర్స్ లోపు రిట్రీవల్ చేయవచ్చు. కుటుంబ సభ్యులు ఐ బ్యాంకు వెంటనే ఇన్ఫార్మ్ చేస్తే ట్రైన్డ్ ఐ బ్యాంక్ టీమ్ అవసరమైన ప్రక్రియ కోసం ఇంటికైనా లేదా హాస్పిటల్కైనా రావచ్చు. కార్నియా డొనేషన్ ఇంట్లో మరణం జరిగిన తర్వాత కూడా సాధ్యమవుతుంది. టీమ్ వచ్చే వరకు కూడా కొన్ని సింపుల్ ప్రికాషన్స్ తీసుకోవచ్చు. మన దేశంలో ఐ డొనేషన్ మరియు ఇతర ఆర్గాన్ టిష్యూ డొనేషన్కు సంబంధించిన వ్యవస్థకు ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గాన్స్ అండ్ టిష్యూ యాక్ట్ 1994 అంటే

తోట ముఖ్యమైన లీగల్ ఫ్రేమ్వర్క్. ఈ యాక్ట్ మరియు దానికి సంబంధించిన రూల్స్ ద్వారా ఆర్గన్ అండ్ టిష్యూ డొనేషన్, స్టోరేజ్, ట్రాన్స్ప్లాంటేషన్ వంటి అంశాలకు లీగల్ ఫ్రేమ్వర్క్ ఉంది. ఈ వ్యవస్థ అమల్లో నేషనల్ ఆర్గన్ అండ్ టిష్యూ ట్రాన్స్ప్లాంటేషన్ ఆర్గనైజేషన్ కీలక పాత్ర పోషిస్తుంది. నోటో మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ పరిధిలో పనిచేస్తూ ఆర్గన్ అండ్ టిష్యూ డొనేషన్కు సంబంధించిన నేషనల్ లెవెల్ కోఆర్డినేషన్, అవేర్నెస్ మరియు ఇతర కార్యక్రమాల్లో భాగస్వామ్యం అవుతుంది. అలాగే భారతదేశంలో నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ కంట్రోల్ ఆఫ్ బ్లైండ్నెస్ అండ్ విజువల్ ఇంపైర్మెంట్ అంటే NPCBVI కూడా ఐ డొనేషన్ అవేర్నెస్లో ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. అంటే ఐ డొనేషన్ గురించి సరైన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం చాలా ముఖ్యం. మనకు ఏవైనా డౌట్స్ ఉంటే అఫీషియల్ సోర్సెస్ లేదా ఐ బ్యాంక్స్ ద్వారా తెలుసుకోవచ్చు. ఈ నేషనల్ ఐ డొనేషన్ ఫోర్ట్నైట్ సందర్భంగా ఈ డొనేషన్పై ఉన్న అపోహలు పక్కన పెట్టి సరైన అవేర్నెస్ను పెంచుకుందాం. మనం కూడా ఈ ఇన్ఫర్మేషన్ను కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్తో షేర్ చేసి మరింతమందికి ఈ విషయం గురించి తెలియజేద్దాం. ఇప్పుడు కొంచెం ఇష్టం కొంచెం కష్టం చిత్రం నుంచి శంకర్ ఇషాన్ లాయ్, సంగీతంలో మహాలక్ష్మి అయ్యర్, శిల్పారావు పాడిన పాట మీకోసం.

ఇప్పటి వరకు మనం ఆయోడినేషన్ గురించి, మరణం తర్వాత కూడా మన కళ్ళ ద్వారా ఇంకొకరి జీవితంలో వెలుగునింపే అవకాశం గురించి తెలుసుకున్నాం. కానీ ఇప్పుడు ఇంకొక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. మనకు ఉన్న ఈ కళ్ళను మనం ఈరోజు ఎంత జాగ్రత్తగా చూస్తున్నాం అన్నదే. ఎందుకంటే సమస్య వచ్చిన తరువాత చికిత్స తీసుకోవడం కంటే ముందుగానే మన ఐ హెల్త్ని కాపాడుకోవడం ఇంకా మంచిది కదా. మన కళ్ళతోనే ఈ అందమైన ప్రపంచాన్ని చూస్తాం, చదువుకుంటాం, పనిచేస్తాం, మనకు ఇష్టమైన వాళ్లను చూస్తాం. ముందుగా మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, మంచి ఐ హెల్త్ కోసం బ్యాలెన్స్డ్ డైట్ చాలా ఇంపార్టెంట్. మనం చిన్నప్పటి నుంచి క్యారెట్ తింటే కళ్ళకు మంచిది అని వింటూ ఉంటాం. నిజానికి క్యారెట్లో ఉండే బెటా కెరోటిన్ మన శరీరంలో వైటమిన్ ఏగా మారడానికి సహాయపడుతుంది. వైటమిన్ ఏ సాధారణంగా విజన్కు ముఖ్యమైన న్యూట్రియంట్. కానీ ఐ హెల్త్ కోసం కేవలం క్యారెట్ ఒక్కటే తింటే సరిపోదు. మన డైట్లో రకరకాల న్యూట్రీషియస్ ఫుడ్స్ ఉండాలి. ఉదాహరణకు క్యారెట్, ఆకుకూరలు, టమాటా, పాలకూర, స్వీట్ పొటాటో, పంప్కిన్ వంటి కలర్ఫుల్ వెజిటేబుల్స్ను ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అలాగే ఆరెంజ్, స్వీట్ లైమ్, జామకాయ వంటి ఫ్రూట్స్లో ఉండే న్యూట్రియంట్స్ కూడా ఓవరాల్ హెల్త్కు మంచివి. ఇంకా గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్లో ఉండే ల్యూటిన్ మరియు జిజాంథిన్ వంటి న్యూట్రియంట్స్ గురించి కూడా మనం తెలుసుకోవాలి. ఇవి కంటి ఆరోగ్యంతో సంబంధంగా ఉన్న న్యూట్రియంట్స్. అలాగే ఆల్మండ్స్, వాల్నట్స్, సీడ్స్ వంటి ఫుడ్స్ను బ్యాలెన్స్డ్ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఫిష్ తినేవారికైతే కొన్ని ఫ్యాటీ ఫిష్లో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఓవరాల్ ఐ హెల్త్కు ఉపయోగపడతాయి. కానీ ఇక్కడ ఒక విషయం చాలా క్లియర్గా గుర్తుంచుకోవాలి. ఆ ఒక్క ఫుడ్ తింటే వెంటనే ఐసైట్ పెరుగుతుంది అనుకోవడం సరైంది కాదు. ఈ ఒక్క జ్యూస్ తాగితే గ్లాసెస్ పోతాయి అంటూ సోషల్ మీడియాలో వచ్చే క్లెయిమ్స్ని బ్లైండ్గా నమ్మకూడదు. హెల్తీ ఫుడ్ అంటే లాంగ్ టర్మ్ హెల్త్ను సపోర్ట్ చేసే మంచి హ్యాబిట్. మరి ఈ రోజుల్లో యువతలో ఎక్కువగా కనిపిస్తున్న మరో విషయం ఏమిటంటే స్క్రీన్ టైం. ఉదయం లేచినప్పటి నుంచి మొబైల్, క్లాసెస్ లేదా వర్క్ కోసం ల్యాప్టాప్, తర్వాత ఎంటర్టైన్మెంట్ కోసం టెలివిజన్ లేదా ఫోన్, ఇలా రోజులో చాలా గంటలు స్క్రీన్ ముందు గడుపుతున్నాం. ఎక్కువసేపు స్క్రీన్ చూస్తే కొందరికి ఐ స్ట్రెయిన్, డ్రైనెస్, టైట్నెస్ లేదా హెడ్ఏక్ వంటి ప్రాబ్లమ్స్ రావచ్చు. దీనికి ఒక సింపుల్ హ్యాబిట్ 20-20-20 రూల్. ప్రతి 20 మినిట్స్కి కనీసం 20 ఫీట్ దూరంలో ఉన్న వస్తువును సుమారు 20 సెకండ్స్ చూడాలి. దీనివల్ల కళ్లకు కొంచెం బ్రేక్ దొరుకుతుంది. అలాగే స్క్రీన్ను చాలా దగ్గరగా పెట్టుకొని చూడకూడదు. రూమ్లో సరైన లైట్నింగ్ ఉండాలి. పూర్తిగా చీకట్లో మొబైల్ బ్రైట్నెస్ ఎక్కువగా పెట్టుకొని గంటల తరబడి స్క్రోల్ చేయడం కూడా మంచి హ్యాబిట్ కాదు. ఇంకొక ముఖ్యమైన విషయం, మనం స్క్రీన్ చూస్తున్నప్పుడు సాధారణంగా కళ్లను బ్లింక్ చేయడం మర్చిపోతాం. అందువల్ల కొందరికి డ్రైనెస్ అనిపించవచ్చు. కాబట్టి మధ్య మధ్యలో బ్లింక్ చేయడం, స్క్రీన్ నుంచి చిన్న బ్రేక్ తీసుకోవడం చాలా యూస్ఫుల్ హ్యాబిట్స్. కళ్ళలో డ్రైనెస్, పెయిన్, రెడ్నెస్ లేదా బ్లర్డ్ విజన్ తరచూ ఉంటే మనకు మనమే ట్రీట్మెంట్ చేసుకోవడం లేదా ర్యాండమ్ ఐ డ్రాప్స్ వాడటం మంచిది కాదు. ముఖ్యంగా స్టెరాయిడ్ కలిగిన ఐ డ్రాప్స్ను డాక్టర్ అడ్వైస్ లేకుండా వాడకూడదు. అవసరమైతే ఐ డాక్టర్ లేదా ఆప్థల్మాలజిస్ట్ని కన్సల్ట్ చేయాలి. ఇప్పుడు యోగా గురించి కూడా మాట్లాడుకుందాం. కొందరు యోగా చేస్తే గ్లాసెస్ పూర్తిగా పోతాయి అని చెప్తుంటారు. కానీ ప్రతి ఒక్కరికి ఐసైట్ ప్రాబ్లం ఒకే కారణంతో ఉండదు. కాబట్టి యోగా ఒక్కటే అన్ని విజన్ ప్రాబ్లమ్స్ను క్యూర్ చేస్తుందని చెప్పడం సరైంది కాదు. అయితే యోగా, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, మెడిటేషన్ వంటి ప్రాక్టీసెస్ స్ట్రెస్ను తగ్గించడంలో, రిలాక్సేషన్లో సహాయపడవచ్చు. అలాగే కళ్ళ కోసం యోగా లేదా ఐ ఎక్సర్సైజెస్ చేస్తున్నప్పుడు కూడా చాలా

మనసుగా చేయకూడదు. కళ్ళను ఎక్కువగా స్ట్రెయిన్ చేయడం, వేగంగా అటూ ఇటూ తిప్పడం వల్లనే ఐసైట్ ఇంప్రూవ్ అవుతుందని అనుకోవాల్సిన అవసరం లేదు. మన కళ్లకు అవసరమైనది స్ట్రెయిన్ కాదు, సరైన కేర్, రెస్ట్ మరియు అవసరమైనప్పుడు మెడికల్ చెకప్. ఇంకా బయటకు వెళ్ళినప్పుడు కూడా ఐ ప్రొటెక్షన్ గురించి ఆలోచించాలి. ఎక్కువ సన్లైట్లో అవసరమైతే మంచి క్వాలిటీ యూవీ ప్రొటెక్టివ్ సన్ గ్లాసెస్ ఉపయోగించవచ్చు. డస్ట్ లేదా కెమికల్స్ ఉండే వర్క్ స్పేస్లో పనిచేసేవారు సేఫ్టీ గాగుల్స్ వంటి ప్రాపర్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ వాడాలి. అలాగే కళ్ళలో ఏదైనా పార్టికల్ పడితే చేతులతో గట్టిగా రబ్ చేయకూడదు. ముందుగా క్లీన్ వాటర్తో రిన్స్ చేసి ప్రాబ్లం కొనసాగితే డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. మన లైఫ్ స్టైల్ కూడా ఐ హెల్త్ పై ప్రభావం చూపుతుంది. సో ఫ్రెండ్స్, ఈరోజు నుంచే చిన్న చిన్న హ్యాబిట్స్ మార్చుకుందాం. ప్లేట్లో కలర్ఫుల్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ను ఇంక్లూడ్ చేద్దాం. స్క్రీన్ ముందు గంటల తరబడి కూర్చోకుండా మధ్య మధ్యలో కాస్త బ్రేక్ తీసుకుందాం. సోషల్ మీడియా మిత్స్ ని బ్లైండ్ గా నమ్మకుండా ప్రాపర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. మరియు ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆలస్యం చేయకుండా ఐ డాక్టర్ని కన్సల్ట్ చేద్దాం. ఇప్పుడు గబ్బర్ సింగ్ చిత్రం నుంచి, దేవిశ్రీ ప్రసాద్ సంగీతంలో, శంకర్ మహదేవన్, గోపికా పూర్ణిమ పాడిన పాటను విందాం.

మన సమాజంలో మార్పు తీసుకురావాలంటే పెద్ద పదవి ఉండాల్సిన అవసరం లేదు, మన ఆలోచనలో మార్పు ఉంటే చాలు అని తన జీవితంతో చూపించిన గొప్ప సోషల్ రిఫార్మర్ శ్రీ నారాయణ గురు. ఈరోజు వారి జయంతి సందర్భంగా వారి జీవితం, వారు అందించిన సందేశం గురించి తెలుసుకుందాం. శ్రీ నారాయణ గురు 1856 ఆగస్టు 20 కేరళలో జన్మించారు. చిన్నప్పటి నుంచే వారికి చదువు, ఆధ్యాత్మికతపై ఆసక్తి ఉండేది. అయితే వారు జీవించిన కాలంలో సమాజంలో క్యాస్ట్ డిస్క్రిమినేషన్, అన్టచబిలిటీ వంటి సామాజిక సమస్యలు ఎక్కువగా ఉండేవి. మనుషులను వారి కులం ఆధారంగా వేరు చేయడం, సమానంగా చూడకపోవడం వంటి పరిస్థితులను వారు ప్రశ్నించారు. అందరూ మనుషులే, ప్రతి ఒక్కరికి సమాన గౌరవం ఉండాలనే ఆలోచనను సమాజంలో బలంగా ముందుకు తీసుకువచ్చారు. వారి సందేశాన్ని ఒకే మాటలో చెప్పాలంటే, వన్ క్యాస్ట్ వన్ రిలీజియన్ వన్ గాడ్ ఫర్ మ్యాన్. ఈ సందేశం ద్వారా మనుషుల మధ్య విభేదాలు కంటే మానవత్వం, సమానత్వం ముఖ్యమని వారు తెలియజేశారు. సమాజంలోని వెనుకబడిన వర్గాలకు విద్య, స్వాభిమానం, సమాన అవకాశాలు చాలా అవసరమని చెప్పారు. శ్రీ నారాయణ గురు దృష్టిలో విద్య అనేది కేవలం ఉద్యోగం కోసం మాత్రమే కాదు, మనిషి ఆలోచనను మార్చే ఒక శక్తి. అందుకే విద్య ద్వారా సమాజంలో ఉన్న అసమానతను తగ్గించొచ్చని వారు నమ్మారు. ముఖ్యంగా యువతగా మనం ఒకరిని వారి క్యాస్ట్, రిలీజియన్, బ్యాక్గ్రౌండ్ ఆధారంగా జడ్జ్ చేయకుండా వారి వ్యక్తిత్వాన్ని, ప్రతిభను గౌరవించడం నేర్చుకోవాలి. అందరికీ సమాన గౌరవం ఇవ్వడం, వివక్షను ప్రోత్సహించకపోవడం, విద్య ద్వారా ముందుకు వెళ్లటం, ఇవే వారి సందేశాన్ని మన జీవితంలో అమలు చేసే నిజమైన మార్గాలు. కాబట్టి శ్రీ నారాయణ గురు జయంతి సందర్భంగా వారిని ఒక సోషల్ రిఫార్మర్గా గుర్తు చేసుకోవడమే కాదు, వారు చెప్పిన ఈక్వాలిటీ, ఎడ్యుకేషన్, హ్యుమానిటీ అనే విలువలను మన జీవితంలో కూడా పాటించడానికి ప్రయత్నిద్దాం. అదే వారికి మనం ఇచ్చే నిజమైన గౌరవం. ఇప్పుడు జీన్స్ చిత్రం నుంచి ఒక చక్కని పాట మీకోసం.

ఇదండి ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమం. మరెన్నో విషయాలతో రేపటి యువవాణి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 6 గంటలకు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలోను, అనంతరం 5 గంటల 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: UPI has made payments easier in villages and small towns. Nearly 60% of UPI payments are below 500 rupees. And one in every two digital payments globally is now made in India.
1: Street vendor se lekar aapki gaadi ke showroom tak aapki sari payments sirf ek QR code scan karke ho jati hai.
0: 10 years of UPI. Digital, self-reliant, worry-free.
2: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. నియోజకవర్గాల విజన్ యాక్షన్ ప్లాన్ అమలు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. మహిళల పురోగతికి సంక్షేమానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఒక నెల ఒక నియోజకవర్గం నాలుగు సందర్శనలు కార్యక్రమం ద్వారా ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరిస్తున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ఉపరితల ఆవర్తన ప్రభావంతో పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా తీరాలపై రేపు అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశముందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వార్తల వివరాలు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందు వరుసలో ఉంచేందుకు నియోజకవర్గాల విజన్ యాక్షన్ ప్లాన్ అమలు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. స్వర్ణ నియోజకవర్గం విజన్ యాక్షన్ ప్లాన్ అమలుపై ప్రజాప్రతినిధులు, అధికారులతో ఈరోజు జరిగిన సమీక్షలో భాగంగా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నియోజకవర్గాల వారీగా విజన్ ప్లాన్ రూపొందించుకుని పనిచేయడం దేశంలోనే తొలిసారిగా మన రాష్టంలో అమలు చేస్తున్నామని, దీనికి జాతీయ స్థాయిలో మంచి పేరు వచ్చిందని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ క్రమంలో నియోజకవర్గాల విజన్ను సమర్థవంతంగా అమలు చేయాలని, విజన్ ప్లాన్ అమలులో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలది కీలక పాత్ర అని పేర్కొన్నారు. నియోజకవర్గాల విజన్ ప్లాన్ అమలు పనితీరుకు ప్రామాణికమన్న ముఖ్యమంత్రి విజన్ ప్లాన్పై ప్రజా ప్రతినిధులు నిరంతరం సమీక్షించాలని స్పష్టం చేశారు. ఎక్కడికి వెళ్లినా తెలుగు ఆడపడుచులు చూపే ప్రేమాభిమానాలు ఎప్పటికీ మరువలేనివని రాష్ట పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పర్యటనకు వచ్చిన ఆయనకు స్థానిక శాసనసభ్యురాలు నెలవల విజయశ్రీ ఘనస్వాగతం పలికి రాఖీ కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, మహిళల భద్రత, వారి సాధికారతకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్నారు. మహిళల పురోగతికి, సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. రక్షాబంధన్ పండుగను పురస్కరించుకుని రాష్టంలోని మహిళలందరికీ కందుల దుర్గేష్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి ఇప్పటికే ఫిర్యాదుల దినోత్సవం నిర్వహిస్తున్న రాష్ట ప్రభుత్వం తాజాగా కాన్స్టిట్యుయెన్సీ విజన్ యాక్షన్ ప్లాన్ సీవీఏపీని ప్రతి నియోజకవర్గంలోనూ అందుబాటులోకి తీసుకువచ్చింది. గుంటూరు జిల్లాలో తొలి సీవీఏపీ కార్యక్రమాన్ని తెనాలి పట్టణంలో ఈరోజు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, సాంకేతికత సహకారంతో ప్రజా ఫిర్యాదుల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన ఈ వ్యవస్థను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సున్నా ఫిర్యాదులు వచ్చే దిశగా పరిపాలన కొనసాగిస్తున్నామని చెప్పారు. ఒక నెల ఒక నియోజకవర్గం నాలుగు సందర్శనలు కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. మహనీయుల జీవితాలు, సేవలు, స్ఫూర్తిదాయక ఆలోచనలు నేటి యువతకు, భావితరాలకు మార్గదర్శకంగా నిలుస్తాయని రాష్ట ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. ప్రకాశం జిల్లా పర్యటనలో భాగంగా ఆయన ఒంగోలు 150 వసంతాల ఉత్సవాల సందర్భంగా ఒంగోలు అభివృద్దికి కృషి చేసిన 20 మంది మహనీయుల విగ్రహాలను ఆవిష్కరించారు. మహనీయుల విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు.

ఈ సందర్బంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ మహనీయుల త్యాగాలను భావితరాలకు పరిచయం చేయడమే లక్ష్యంగా విగ్రహాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సామాజిక, సాంస్కృతిక, విద్యా, రాజకీయ, సాహిత్య రంగాలకు చెందిన 20 మంది ప్రముఖుల విగ్రహాలు ఒంగోలుకు మరో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయన్నారు. ప్రకాశం జిల్లా సంస్కృతి, పశు సంపదకు ప్రతీకగా ఒంగోలు గిత్త విగ్రహాన్ని ఏర్పాటు చేయడం సముచితమని వ్యాఖ్యానించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. డ్రగ్స్ వద్దు, క్రీడలు ముద్దు, డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్య సాధనలో భాగస్వాములు కావాలని ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ ఏ రవినాయుడు పిలుపునిచ్చారు. తిరుపతిలో ఈరోజు డ్రగ్స్ వద్దు, క్రీడలు ముద్దు నినాదంతో జరిగిన భారీ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ అమరావతి ఛాంపియన్షిప్లో పాల్గొన్న క్రీడాకారులు సామాజిక బాధ్యతతో కూడిన డ్రగ్స్ వ్యతిరేక అవగాహన కార్యక్రమంలో భాగస్వాములు కావడం అభినందనీయమన్నారు. క్రీడాకారులు క్రమశిక్షణ, ఫిట్నెస్కు ప్రతీకలుగా యువతకు ఆదర్శంగా నిలుస్తూ సమాజంలో మంచి మార్పు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించగలరని పేర్కొన్నారు. రాష్ట ప్రభుత్వం, పోలీసు శాఖ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల నియంత్రణకు అవగాహన కార్యక్రమాలు, చట్టపరమైన చర్యలు చేపడుతున్న నేపథ్యంలో క్రీడాకారులు తమ మద్దతు అందించారని అన్నారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో అబార్షన్ వికటించి ఓ మహిళ మృతి చెందిన ఘటనపై విచారణ జరుపుతామని ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ వెల్లడించింది. వైద్యుడు ఫోన్లో సలహాలు ఇస్తూ ఉండగా సిబ్బందితో అబార్షన్ ప్రక్రియ నిర్వహించినట్టు వచ్చిన వార్తలపై కౌన్సిల్ స్పందించింది. మండలిలో అంతర్భాగంగా ఉన్న యాంటీ క్వాకరీ కమిటీ ద్వారా ఘటనకు సంబంధించిన వాస్తవాలను నిర్ధారించి కౌన్సిల్కు ఉన్న అధికారాల మేరకు తగిన చర్యలు తీసుకుంటామని చైర్మన్ డాక్టర్ గార్లపాటి నందకిషోర్ తెలిపారు. ఈ ఘటన అత్యంత విషాదకరమని, అనధికార వైద్య చర్యలను ఉపేక్షించేది లేదని ఆయన ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. ప్రభుత్వ వైద్య కళాశాలలు, బోధనాసుపత్రుల్లో పీజీ వైద్య విద్యార్థుల నిధుల నిర్వహణ, డ్యూటీ రోస్టర్లు, సెలవుల విషయంలో అమలులో ఉన్న నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ విష్ణువర్ధన్ స్పష్టం చేశారు. ఈ మేరకు అన్ని ప్రభుత్వ వైద్య కళాశాలలు, ప్రిన్సిపాళ్లు, బోధనాసుపత్రుల సూపరింటెండెంట్లకు ఆదేశాలు జారీ చేశారు. పీజీ వైద్య విద్యార్థులకు వారానికి 74 గంటలకు మించి విధులు కేటాయించరాదని, ప్రతి పీజీ విద్యార్థికి వారానికి ఒక పూర్తి రోజు సెలవు తప్పనిసరిగా ఇవ్వాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. రాత్రి డ్యూటీ చేసిన పీజీ విద్యార్థికి మరుసటి రోజు తప్పనిసరిగా సెలవు ఇవ్వాలన్నారు. పూర్వ ఉత్తర్వులను అమలు చేయకపోతే ప్రిన్సిపాళ్లు, సూపరింటెండెంట్లపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఉత్తర బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాలపై సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో వాయవ్య బంగాళాఖాతంలోనూ, పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా తీరాలపై రేపు అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశముందని పేర్కొంది. ఫలితంగా ఉత్తర కోస్తాంధ్రాలో రేపు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1-2 చోట్ల కురిసే అవకాశముందని వెల్లడించింది. పురపాలక, పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ అమరావతిలోని రాష్ట సచివాలయంలో లెగసీ వేస్ట్ తొలగింపు, ఫ్రెష్ వేస్ట్ ప్లాంట్ల ఏర్పాటు పనులపై ఈరోజు సమీక్ష నిర్వహించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నియోజకవర్గాల విజన్ యాక్షన్ ప్లాన్ అమలు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. మహిళల పురోగతికి, సంక్షేమానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఒక నెల ఒక నియోజకవర్గం, 4 సందర్శనలు కార్యక్రమం ద్వారా ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరిస్తున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ఉపరితల ఆవర్తన ప్రభావంతో పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా తీరాలపై రేపు అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశముందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

0: పల్లసీమలు రంగస్థలి శీర్షికన భీష్మ నాటకం నుండి భీష్ముని పాత్ర పద్యాలు వింటారు. నిర్వహణ శ్రీ నూకల జానకిరామయ్య, హార్మోనియం శ్రీ మోదుగుల శ్రీనివాసరావు.
1: పితృదేవో భవ తండ్రి, సచివ సామంత దళాధిప కవిగాయక పండిత విద్వర్ణుని పొంగబోలచే సభాభవనము అనుదినము కళకళలాడుచుండడి. బోసివైన సింహాసనం సభికులను విముఖులను చేయుచున్నది. కారణమేమిటి తండ్రి? మీకు సమస్య నిరుపమ పాలనా నిరతి నిస్తుల కీర్తి ప్రతిష్టలీదగల్ సురుచిరదాతృవైభవము శుద్ధ మనో

శుభ ధార్మిక తేజ విరాజమాన్యులై అరమరలేమి కెల్వెనని ఆ

ఇది ఒక సమస్య. పైగా పరిష్కరింపబడిన సమస్య. రాజా రత్తస్య భాజనం, రాజునకు ఎట్టి కులమున మెట్టుడకైన అర్హత కలదని శాస్త్రములు పలుకుచున్నాయి. ఆలస్యమిందులకు మీరు నాకు అనుమతి నుండు. మాత గంగకు సరిపడు ఖ్యాతి నలరు, ఒక్క కుల స్త్రీని తెచ్చి మీ అక్కు చేర్చి పూర్ణ కళ్యాణ శోభలు పొంగి పొరలు జతను గూర్చద.

0: సంతోషమునాయన. ఇది కోరరాని కోరిక అయినను తప్పినది కాదు, తప్పిదమో ఒప్పిదమో తప్పనిసరి మన అని మనసు ఒప్పుకుంటున్నది. నాయన దేవవ్రత నిబంధన అది ఎట్టిదైనను సరి ఆచరించుటకైనను సాధించుటకైనను నాకు సమర్థత కలదు తండ్రి.
1: జనకుని ఇచ్చగాంచి నవజాతక యోగం.

అంబా, గాంగేయుడు భీష్ముడైన కథ నీకు తెలియదా? అనుజుని కొరకై నాడై, అనుజుని కొరకై నాడే మనువును తెలియనిచ్చినట్టి మాసబదమ్మును.

ద్రువద పుత్రిక వమానం ద్రుపలోకడు భేదము జనార్దను నిసల్ది.

విధి ఎంతటి చిత్రమిది. నిఖిల ధర్మార్థ ఇతిహాస తత్వబోధాయమాన శాంత సమదమ నిత్య సత్య శీలా లీలా విలాస వేద వ్యాసంభవ సిద్ధైక వంశంభవు చంద్రవంశమున జన్మించి హరిపాదోద్భవ సకల కల్మస పరిహారో దీపిత అవనుత కరుణాంతరంగ గంగకు సుతుడనై ధర్మ కర్మానుభవైక వితరణ శీల సంపత్కర సుగుణాలాంకృతుండనై అనుక్షణము అనుక్షణము అనుచిత క్రియా వ్యతిరేకరైన నాకు ఎందుకింతటి దైన్యమును కలుగు చేసి కాలమా? ఇది నీ మాయాజాలమా లేక నా గ్రహచారమా? ధృత ధర్మావతంసుడైన ధృతరాష్ట్రుని గర్భము సర్వదురిత సమాహార పరివేష్టి తంపగు అధర్మ జన్మస్థానం పోయినదేలా? ఇందులకేనా గాంధారి సుతులను చేరదీసి పరంధామా, నేను ఈ శిక్షణ పరింపజాలను, నా చేజతుల్లో నా మనుమలను దునువాడజాలను. ఒకచో విజయమ పాండవులదే అయినను పాండవులచే హతులైన ధార్తరాష్ట్రుల అవసానమును కూడా వీక్షింపజాలను. ఎటుగాంచులను స్వజన రక్తమే రక్త తర్పణమే తప్ప అన్యము గోచరించడం లేదు. పరమాత్మ, దూర్జటి భ్రూణైన కాల కీల జ్వాల బీలము ఆపాద మస్తకము దహించుచున్నట్లు గుండె వేదనతో గుబగుబలాడుచున్నది. ఈ శిక్షణ నేను భరింపజాలను, శతకోటి సరవుల కరకుదరము కోసినట్టు తనువు రివరివరాడుచున్నది.

మీరింతవరకు రంగస్థలి శీర్షికన భీష్మ నాటకం నుండి భీష్ముని పాత్రపత్యాలు విన్నారు. నిర్వహణ శ్రీ నూకల జానకిరామయ్య, హార్మోనియం శ్రీ మోదుగల శ్రీనివాసరావు. కార్యక్రమంలో ఇప్పుడు జానపద గీతం వింటారు.

పల్లెసీమలు కార్యక్రమం మీరింతవరకు విన్నారు. ఈనాటి పల్లెసీమలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: వాణి వ్యవసాయ సూచనలు.
1: మినుము మరియు పెసర సాగులో సస్యరక్షణ గురించి తెలుసుకుందాం. మినుము ఇంకా పెసర పంటలో తొలిదశ నుండి కాయదశ వరకు ఆశించే పురుగులు మరియు తెగుళ్ల నివారణ గురించి తెలుసుకుందాము. రైతులందరూ సకాలంలో సస్యరక్షణ చర్యలను చేపట్టించో తగిన దిగుబడులను పొందటానికి అవకాశం ఉంటుంది. ముందుగా మనం పంటను ఆశించే పురుగులు, వాటి నివారణ పద్ధతుల గురించి తెలుసుకుందాము. చిత్త పురుగుల గురించి తెలుసుకుందాం. ఈ పురుగులు పైరుపై రెండు ఆకుల దశలో ఆశించి రంధ్రాలు చేస్తాయి. వీటి బెడద ఎక్కువగా ఉన్నప్పుడే నివారించకపోతే 80% మొక్కలు ఈ దశలోనే చనిపోతాయి. వీటి నివారణకు 2.5 మిల్లీలీటర్ల క్లోరిపైరిఫాస్ లేదా ఎసిఫేట్ 1 గ్రాము లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. తర్వాత తామర పురుగుల విషయానికొస్తే, ఈ పురుగులు తొలిదశలో లేత ఆకులపై వృద్ధి చెంది ఆకుల అడుగు నుండి రసాన్ని పీలుస్తాయి. వీటి వల్ల ఆకుముడత అనే వైరస్ వ్యాధి కూడా వ్యాపిస్తుంది. పంటకు 15 నుండి 20% నష్టం కలుగజేస్తుంది. వీటి నివారణకు ఎసిఫేట్ 1 గ్రాము లేదా ఫిప్రోనిల్ 1 మిల్లీలీటర్ 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. అలాగే మరొక పురుగు మారుక మచ్చల పురుగు. ఈ పురుగు మొగ్గ, పూత, పిండ దశల్లో ఆశించి ఎక్కువ నష్టం కలగజేస్తూ ఉంటుంది. పూత దశలో పూలను గూడుగా చేసి లోపలి పదార్థాలను తింటుంది. కాయలు తయారయ్యేటప్పుడు కాయలను దగ్గరకు చేర్చి గూడుగా కట్టి కాయలకు రంధ్రం చేసి లోపలి గింజలను తింటం వలన పంటకు ఎక్కువ నష్టం కలగజేస్తుంది. వీటి నివారణకు పైరు పూత దశకు రాక ముందు నుండే జాగ్రత్తలు చేపట్టుకోవాలి. పూత దశలో తప్పనిసరిగా పైరుపై 5% వేపగింజల కషాయం లేదా వేప నూనె 5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసినట్లయితే రెక్కల పురుగులు గ్రుడ్లు పెట్టకుండా నివారించవచ్చు. వేప సంబంధిత మందులు వికర్షకాలుగా పనిచేయడం వలన రెక్కల పురుగులు గుడ్లు పెట్టడానికి ఇష్టపడవు. అంతేకాక అప్పటికే పంట మొక్కలపై ఉన్న గ్రుడ్లు కూడా పగిలి చనిపోతాయి. తక్కువ కాల పరిమితి గల పైర్లపై ఇది అత్యంత ఉపయోగకరంగా పనిచేస్తుంది. మొగ్గ పూత దశలో అక్కడక్కడా కొన్ని పూ మొగ్గలను సేకరించి వాటిని తెరచి పిల్ల పురుగులు ఉన్నాయో లేదో మనం పరిశీలించుకుంటూ ఉండాలి. పిల్ల పురుగులు కనిపించినట్లయితే వెంటనే క్లోరిఫైరిఫాస్ 2.5 మిల్లీలీటర్లు లేదా థయోడికార్బ్ 1 గ్రాము లేదా ఎసిఫేట్ 1 గ్రాము 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. పంటలో గూళ్లు గమనించినట్లయితే నివారణకు ఎసిఫేట్ 1 గ్రాము లేదా క్వినాల్ఫాస్ 2 మిల్లీలీటర్లు లేదా క్లోరిఫైరిఫాస్ 2.5 మిల్లీలీటర్లు ఏదో ఒక మందును 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. పంటలో గూళ్లు కనిపించినట్లయితే నివారణకు ఎసిఫేట్ 1 గ్రాము లేదా క్వినాల్ఫాస్ 2 మిల్లీలీటర్లు లేదా క్లోరిఫైరిఫాస్ 2.5 మిల్లీలీటర్లు ఈ మందులలో ఏదో ఒక మందును 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. మరలా అవసరమైతే మందులను మార్చి 2 నుండి 3 సార్లు పూత మరియు కాయదశల్లో పిచికారీ చేసుకోవాలి. పురుగు ఉధృతి అధికంగా గమనించినప్పుడు స్పైనోసాడ్ 0.3 మిల్లీలీటర్లు లేదా ఎమామెక్టిన్ బెంజోయేట్ 0.4 గ్రాములు లేదా ప్లూబెండయమైడ్ 0.2 మిల్లీలీటర్లు ఏదో ఒక మందును 1 లీటర్ నీటికి కలిపి పైరుపై పిచికారీ చేసుకోవాలి. ఇక తెల్లదోమ విషయానికొస్తే, ఈ పురుగులు ఆకుల్లోని రసాల్ని పీలుస్తాయి. అంతేకాక ఎల్లో మెజాయిక్ అనే వైరస్ వ్యాధిని కూడా ఇది వ్యాప్తి చేస్తుంది. వీటి నివారణకు 2 మిల్లీలీటర్లు మిటైల్ డెమోటాన్ను లేదా ఎసిటామిప్రిడ్ 0.2 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. పొగాకు లద్ద పురుగు గురించి తెలుసుకుంటే, ఈ పురుగులు ఆకుల్లోని పచ్చని పదార్థాన్ని గీకి తినడం వలన ఆకులు తెల్లగా కనిపిస్తాయి. ఆకులకు రంధ్రాలు చేసి ఆకులను పూర్తిగాను పువ్వులను ఇంకా పిందెలను కూడా తింటాయి. ఈ పురుగులు రాత్రిపూట ఎక్కువగా తింటూ పగలు మొక్కల మొదళ్లలోనూ భూమి నెర్రల్లోనూ చేరతాయి. వీటి నివారణకు గ్రుడ్ల సముదాయాలను ఏరివేయాలి. పిల్ల పురుగులతో ఉన్న ఆకులను ఏరి నాశనం చేసుకోవాలి. ఎకరాకు 4 లింగాకర్షక బుట్టలను ఏర్పాటు చేసి పురుగు ఉధృతిని గమనించాలి. ఎకరానికి NPV 200 LE ద్రావణాన్ని సాయంకాలంలో పిచికారీ చేయాలి. పురుగు ఉధృతి అధికంగా ఉన్నప్పుడు పొలంలో విషపు ఎర్ర ముద్దల్ని వెదజల్లాలి. చివరగా క్లోరిపైరిఫాస్ 2.5 మిల్లీలీటర్లు లేదా నొవల్యూరాన్ 1 మిల్లీలీటర్ లేదా థయోడి కార్బు 1 గ్రాము లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇక తెగుళ్ల విషయానికి వస్తే ముందుగా కోరినోస్పోరా ఆకు

0: మచ్చ తెగుల గురించి తెలుసుకుందాం. ఈ తెగులు సోకిన ఆకులపై చిన్న చిన్న గుండ్రని గోధుమ రంగు మచ్చలు ఏర్పడి ఆకులు ఎండి రాలిపోతూ ఉంటాయి. వీటి నివారణకు 1 లీటర్ నీటికి 2.5 గ్రాములు మాంకోజెబ్ లేదా 3 గ్రాములు కాపర్ ఆక్సిక్లోరైడ్ ను లేదా 2 మిల్లీలీటర్లు హెక్సాకోనాజోల్ 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి. ఎల్బీజీ 648 రకం ఈ తెగులను తట్టుకుంటుంది. ఇక ఎండు తెగులు విషయానికొస్తే, ఈ తెగులు ఆశించిన మొక్కలు వడలి ఎండిపోతూ ఉంటాయి. పంటకు అధిక నష్టం కలుగజేస్తుంది. ఈ తెగులు భూమిలో ఉన్న శిలీంధ్రం ద్వారా వ్యాపిస్తుంది. కనుక పైరుపై మందులను వాడి నివారించుట లాభసాటి కాదు. ఎల్బీజీ 611, ఎల్బీజీ 648, 685 రకాలకు ఈ తెగులను తట్టుకునే శక్తి ఎక్కువగా ఉంటుంది. ఒకే పైరు సంవత్సరాల తరబడి వేయకుండా మార్చి మార్చి రకాలను వేసుకుంటూ ఉంటే రైతులకు దిగుబడిని పొందటానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇటువంటి తెగుళ్లు సోకకుండా నివారించుకోవటానికి అవకాశం ఉంటుంది. తర్వాత తెగులకొస్తే పక్షికన్ను తెగులు, సీతాఫలం తెగులు అని అంటారు. ఈ తెగులు సోకిన ఆకులపై లేత పసుపు రంగు అంచులతో కూడిన చిన్న చిన్న గోధుమ రంగు మచ్చలు కనిపిస్తూ ఉంటాయి. ఈ తెగులు నివారణకు మాంకోజెబ్ 2.5 గ్రాములు లేదా హెక్సాకొనాజోల్ 2 మిల్లీలీటర్లు లేదా కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలిపి 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకోవాలి. తుప్పు లేదా కుంకుమ తెగులు విషయానికొస్తే, పైరు పూత దశలో ఈ తెగులు లక్షణాలు బాగా కనిపిస్తూ ఉంటాయి. ఆకు ఉపరితలం పైన లేత పసుపు వర్ణం గల గుండ్రని చిన్న చిన్న మచ్చలు కుంకుమ లేక తుప్పు రంగును పోలి ఉంటాయన్నమాట. ఈ తెగులు నివారణకు లీటరు నీటికి 3 గ్రాములు మాంకోజెబ్ దానితో పాటు 1 మిల్లీలీటర్ డైనోకాప్ లేదా 1 మిల్లీలీటర్ ట్రైడిమార్ఫ్ లేదా 1 గ్రాము బేలిటాన్ కలిపి 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకోవాలి. రబీ కాలంలో మాగాణి భూముల్లో మినుము పైరుపై 35 నుండి 40 రోజుల దశలో ఆశించే కొరినోస్పోరా ఆకుమచ్చ తెగులు, అలాగే 45 నుండి 50 రోజుల దశల్లో బూడిద తెగులు, ఇంకా 60 నుండి 65 రోజుల దశల్లో తుప్పు తెగుళ్లు ఆశిస్తూ ఉంటాయి. ఈ తెగుళ్ల నివారణకు సస్యరక్షణ చర్యలు, లీటర్ నీటికి 35 నుండి 35 రోజుల దశలో 3 గ్రాములు కాపర్ ఆక్సిక్లోరైడ్ లేదా 2.5 గ్రాములు మాంకోజెబ్ దాంతోపాటు 1 మిల్లీలీటర్ డైనోకాప్ కలిపి పిచికారీ చేసుకోవాలి. బూడిద తెగుళ్ల విషయానికొస్తే, రాత్రి వేళల్లో చలిగాను పగటిపూట వేడిగాను ఉన్నప్పుడు బూడిద తెగులు ఉధృతి పెరగటానికి అవకాశం ఉంటుంది. ఈ తెగులు లక్షణాలను గమనించినట్లయితే, మొదటి ఆకుల మీద తెల్లని మచ్చలు ఏర్పడతాయి. తద్వారా ఈ మచ్చల నుండి శిలీంధ్ర బీజాలు ఉత్పత్తి అయ్యి ఆకుల మీద బూడిద పొరగ ఏర్పడటం వల్ల కిరణజన్య సంయోగక్రియ తగ్గిపోయి తగినంత ఆహార పదార్థం తయారు కాక దిగుబడులు తగ్గటమే కాక గింజ నాణ్యత కూడా తగ్గిపోతుంది. తెగులు ఉధృతి ఎక్కువైనప్పుడు తెల్లని బూడిదలాంటి పొర పిందెలు, కాయలు ఇంకా కాండం మీదకు వ్యాప్తి చెందుతుంది. క్రమేపీ ఆకులు ఎండి రాలిపోతూ ఉంటాయి. వీటి నివారణకు పొలంలో మరియు గట్ల మీద తెగులు సోకిన కలుపు మొక్కలను ముందుగా పీక్కి నాశనం చేసుకోవాలి. లీటర్ నీటికి 2 మిల్లీలీటర్లు హెక్సాకొనజోల్ లేదా 1 మిల్లీలీటర్ ప్రొపికొనజోల్ లేదా 1 మిల్లీలీటర్ డెఫనాకొనజోల్ లేదా 1 గ్రాము మైక్లోబ్యూటానిల్ లేదా 1 గ్రాము కార్బండిజన్ లీటరు నీటిలో కలిపి అవసరాన్ని బట్టి 10 నుండి 15 రోజుల వ్యవధిలో మందులను మార్చి మార్చి పిచికారీ చేసుకోవాలి. ఇంకా పల్లాకు తెగులు. ఈ తెగులు విషయానికొస్తే, ఇది జెమిని వైరస్ జాతి వలన కలిగే తెగులు. ఈ తెగులు సోకిన మొక్కల ఆకులు, కాయల మీద పసుపుపచ్చ మచ్చలు ఏర్పడతాయి. తొలి దశలో ఈ వైరస్ తెగులు ఆశించినట్లయితే పైరు గిడసబారిపోయి పూత పూయక ఎండిపోతుంది. ఈ వైరస్ తెగులు తెల్లదోమ ద్వారా వ్యాప్తి చెందుతూ ఉంటుంది. పల్లాకు తెగులను తట్టుకునే ఎల్బీజీ 752, PU31, T9, TU92 ఈ 4 రకాలను సాగు చేసుకోవాలి. విధిగా విత్తన శుద్ధి పాటించుకుంటూ ఉండాలి. పొలంలో పల్లాకు తెగులు సోకిన మొక్కలను పీకి నాశనం చేసుకోవాలి. తెల్లదోమ నివారణకు ఎసిఫేట్ 1 గ్రాము లేదా డైమిథోయేట్ 2 మిల్లీలీటరు లేదా ప్రొఫెనోఫాస్ 1.5 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలిపి వారం నుండి 10 రోజులు వ్యవధిలో మందును మార్చి మార్చి పిచికారీ చేసుకోవాలి. ఇలా రైతులు పంటలో ఎటువంటి తెగులు వచ్చింది అనేది గమనించుకుని ముందుగానే సస్యరక్షణ చేసుకుంటూ మంచి మందుల్ని వాడుకున్నట్లయితే పైరు ఏపుగా పెరిగి మంచి దిగుబడిని ఇవ్వటానికి అవకాశం ఉంటుంది.
1: మీరింతవరకు వ్యవసాయ సూచనలు విన్నారు.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రసార విశేషాలు వింటారు. ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఈ ప్రచారంలో 7:15 పంట సీమలు కార్యక్రమంలో వర్షాకాలంలో నిమ్మ చిని తోటల్లో చీడపీడలు నివారణ చర్యలు ఈ అంశం గురించి డాక్టర్ బి గోవిందరాజులు గారితో పరిచయం వింటారు. తర్వాత జానపద గీతం, అలాగే కొబ్బరిలో కొమ్ము పురుగు నివారణ గురించి విశేషాలు వింటారు. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. 8:00 విజ్ఞాన మరియు పర్యావరణ శీర్షికన పునరుత్పాదక ఇంధన వనరులలో పర్యావరణ పరిరక్షణ ఈ అంశం గురించి డాక్టర్ కోదండ రామయ్య గారి ప్రసంగం వింటారు. 8:15 చిత్రగీతాలు, 8:40 దేశభక్తి గీతం, 9:15 స్పాట్లైట్, 9:30 కరెంట్ అఫైర్స్ ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 10:00 గజేంద్ర మోక్షం హరికథ వింటారు కథకులు మడమల రాంబాబు. ఇవి ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాలు విన్నారు.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
0: శ్రోతలకు ఒక గమనిక. గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ ఈ నెల 30వ తేదీ ఆదివారం ఉదయం 11:00 ప్రసారమవుతుంది. దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, ఎఫ్ఎం రెయిన్బో, డిటిహెచ్, వివిధ భారతి కేంద్రాలు ఒకే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. అనంతరం మన్ కీ బాత్ తెలుగు అనువాదం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోని అన్ని కేంద్రాలు వెనువెంటనే ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం అదే రోజు రాత్రి 8:00 పునఃప్రసారమవుతుంది. గమనిక విన్నారు.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీప్రసూన. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి 2 రోజుల పాటు ఉజ్బెకిస్తాన్ దేశంలోని తాష్కెంట్ నగరంలో పర్యటిస్తారు. నేపాల్లో సంభవించిన వరద కారణంగా 320 మంది భారతీయ పౌరుల ఆచూకీ తెలియలేదని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. ప్రధానమంత్రి జన్ధన్ యోజన పథకం దేశవ్యాప్తంగా ప్రజలను సాధికారత వైపు నడిపించడంలో కీలక పాత్ర పోషిస్తోందని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఒడిశా బీహార్లలో రేపటి వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఉజ్బెకిస్తాన్ దేశంలో రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. ఆయన తాష్కెంట్ నగరంలో 2 రోజుల పాటు పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా 2 దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి ఉజ్బెకిస్తాన్ అధ్యకుడు షవ్కత్ మిర్జియోయేవ్ ప్రధానమంత్రి ప్రతినిధి స్థాయిలో జరుపుతారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి తాష్కెంట్లోని లాల్ బహదూర్ శాస్త్రి స్మారక చిహ్నాన్ని సందర్శించనున్నారు. అలాగే తాష్కెంట్ స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ ఓరియంటల్ స్టడీస్లోని మహాత్మాగాంధీ కేంద్రాన్ని కూడా ప్రధానమంత్రి సందర్శించనున్నారు. నేపాల్ టిబెట్ ప్రాంతాల్లో సంభవించిన ఆకస్మిక వరదల వల్ల మరణించిన వారి సంఖ్య 547కు చేరింది. ప్రవాహంలో కొట్టుకుపోయిన వారి మృతదేహాలు, ప్రాణాలతో బయటపడిన వారి కోసం సహాయక బృందాలు నదీ తీరాలు, నిర్జన ప్రాంతాల్లో గాలింపు చర్యలు ముమ్మరం చేయగా ఇంకా 1545 మంది గల్లంతైనట్లు తెలుస్తోంది. ప్రభావిత జిల్లాల నుంచి అధికారులు ఇప్పటికే 800 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. నైరుతి చైనాలో 5.1 తీవ్రతతో భూకంపం సంభవించడంతో మరిన్ని వరదలు వచ్చే ప్రమాదం ఉందనే ఆందోళనల నడుమ అధికారులు తాజాగా హెచ్చరికలు జారీ చేశారు. త్రిశూలి ప్రాంతంలో నదీ నీటిమట్టం వేగంగా పెరుగుతుండటంతో స్థానికులను తక్షణమే ఇళ్లను ఖాళీ చేయాలని ఆదేశించారు. భౌగోళిక పరిస్థితులు కఠినంగా ఉండడం, ప్రతికూల వాతావరణం నెలకొనడంతో సహాయక చర్యలకు తీవ్ర విఘాతం కలుగుతోంది. నేపాల్లో సంభవించిన వరద కారణంగా 320 మంది భారతీయ పౌరులకు ఆచూకీ తెలియలేదని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. ఇతర దేశాల పౌరసత్వం కలిగిన దాదాపు 100 మంది భారత సంతతి వ్యక్తుల ఆచూకీ కూడా తెలియలేదని ఆయన అన్నారు. ఢిల్లీలో ఈరోజు మీడియా సమావేశంలో మాట్లాడిన రణధీర్ జైస్వాల్, త్రిశూలి 1 జల విద్యుత్ ప్రాజెక్టులో పనిచేస్తున్న 63 మంది భారతీయులను వరద ప్రభావిత ప్రాంతం నుంచి సురక్షితంగా రక్షించినట్లు వెల్లడించారు. చైనా వైపు చిక్కుకుపోయిన మరో 96 మంది భారతీయ పౌరులు సురక్షితంగా నేపాల్లోకి ప్రవేశించారని, వారిని తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతం నుంచి నిన్న ఠాట్మండు చేరుకున్న తమిళనాడుకు చెందిన 21 మంది భారతీయ పౌరులు ఈరోజు మధ్యాహ్నం న్యూఢిల్లీకి చేరుకున్నారని ఆయన వివరించారు.
1: 21 భారతీయ నాగరిక్ జో ఫసే హువే థే కైలాష్ మానసరోవర్ కి యాత్రా పే గయే థే కల్ కఠమండు పహుంచే ఉస్ క్షేత్ర సే జహాన్ పర్ యే హాదసా హువా ఔర్ కల్ హమారే రాజదూత్ ఉన్సే మిలే ఉన్కా హాల్చాల్ పూచా ఔర్ హమారీ ఎంబసీ నే ఉన్కే లియే యే ట్రావెల్ అరేంజ్మెంట్ బనాయా ఆజ్ వో దిల్లీ పహుంచ చుకే హై ఉస్కే అలావే 63 భారతీయ నాగరిక్ జో త్రిశూలి హైడ్రో పవర్ మే కామ్ కర్తే హై త్రిశూలి 1 ఉన్కో భీ వహాన్ సే బచాయా గయా హై 96 భారతీయ నాగరిక్ చీన్ సే నేపాల్ కి తరఫ్ ఆ చుకే హై ఔర్ యే సభీ లోగ్ సురక్షిత్ హై.
0: చైనా వైపు ఉన్న దాదాపు 400 మంది భారతీయ పౌరులు సురక్షితంగా ఉన్నారని, తమ కుటుంబాలతో సంప్రదింపుల్లోనే ఉన్నారని జైస్వాల్ తెలిపారు. వారిని సురక్షితంగా తరలించేందుకు బీజింగ్లోని భారత రాయబార కార్యాలయం స్థానిక అధికారులు, బృంద నాయకులు, ట్రావెల్ ఏజెంట్లతో సమన్వయం చేసుకుంటోందని అన్నారు. మరోవైపు నేపాల్కు భారత్ మానవతా దృక్పథంతో సహాయాన్ని మరింత వేగవంతం చేసింది. నేపాల్లో కొనసాగుతున్న సహాయక రక్షణ చర్యలకు మద్దతుగా భారత్ 47 టన్నులకు పైగా అత్యవసర సహాయక సామాగ్రిని పంపినట్లు జైస్వాల్ చెప్పారు. కాగా నేపాల్లోని వరద ప్రభావిత ప్రాంతంలో చిక్కుకుని సురక్షితంగా బయటపడిన తమిళనాడుకు చెందిన 21 మంది ప్రయాణికుల బృందాన్ని కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు న్యూఢిల్లీలో కలిశారు. ఈ సందర్భంగా విదేశాంగ మంత్రి సోషల్ మీడియా ద్వారా నేపాల్ ప్రభుత్వం అక్కడ రక్షణ చర్యలు చేపట్టిన సైన్యానికి ధన్యవాదాలు తెలిపారు. అలాగే యాత్రికులు సురక్షితంగా భారత్ తిరిగి వచ్చేలా సహాయం అందించిన ఠాట్మండులోని భారత రాయబార కార్యాలయాన్ని ఆయన అభినందించారు. ప్రధానమంత్రి జన్ధన్ యోజన గత 12 ఏళ్లలో విస్తరించి విప్లవాత్మక ఫలితాలను అందించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఈ పథకం ఆర్థిక రంగాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకురావడంలో, దేశవ్యాప్తంగా ప్రజలను సాధికారత వైపు నడిపించడంలో కీలక పాత్ర పోషిస్తోందని నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ప్రధానమంత్రి జన్ధన్ యోజన

యోజన కింద ఇప్పటి వరకు 59 కోట్లకు పైగా ఖాతాలు తెలవగా, వాటిలోని మొత్తం డిపాజిట్లు 3.17 లక్షల కోట్ల రూపాయలకు చేరాయి. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద ప్రతిష్టాత్మక గ్రాండ్ చెస్ టూర్ టైటిల్ను గెలుచుకున్న తొలి భారతీయ ఆటగాడిగా నిలిచినందుకు ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ చారిత్రాత్మక విజయం ప్రజ్ఞానంద అసాధారణ ప్రతిభ, పట్టుదల, ప్రశాంతత, అత్యుత్తమ ప్రదర్శన సాధించాలనే నిరంతర తపనకు నిదర్శనమని ఉపరాష్టపతి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ప్రజ్ఞానంద మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించి దేశానికి మరింత పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు ఉపరాష్టపతి భవన్లో పాఠశాల విద్యార్థులతో కలిసి రక్షాబంధన్ వేడుకలను జరుపుకున్నారు. రక్షాబంధన్ అనేది ప్రేమ, నమ్మకం, రక్షణలకు ప్రతీకగా నిలిచే ఒక అందమైన బంధమని ఈ సందర్భంగా ఆయన సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ నెల 30వ తేదీ ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఇది ప్రతి నెలా ప్రసారమయ్యే రేడియో కార్యక్రమంలో 137వ సంచిక. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ మొత్తం నెట్వర్క్, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్, కేంద్ర సమాచార ప్రసార శాఖ యూట్యూబ్ ఛానళ్లలో కూడా ప్రత్యక్ష ప్రసారమవుతుంది. హిందీ ప్రసంగం ముగిసిన వెంటనే తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. తిరిగి రాత్రి 8 గంటలకు తెలుగు అనువాదం పునఃప్రసారమవుతుంది. భారత్ కువైట్ సంయుక్త రక్షణ కమిటీ తొలి సమావేశం ఈరోజు న్యూఢిల్లీలో జరిగింది. ఈ భేటీలో శిక్షణ, సైనిక విన్యాసాలు, మిలిటరీ మెడిసిన్, స్టాఫ్ ట్యాక్స్, రక్షణ పరిశ్రమ, పరిశోధన, అభివృద్ది వంటి వివిధ రంగాల్లో ద్వైపాక్షిక రక్షణ సహకారాన్ని మరింత విస్తరించుకోవాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. 2024 డిసెంబర్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కువైట్ పర్యటన సందర్భంగా కుదిరిన రక్షణ సహకార ఒప్పందం లక్ష్యాలను ఆచరణలో పెట్టేందుకు ఈ తొలి జేడీసీ సమావేశం ఎంతగానో తోడ్పడనుంది. దేశంలో చక్కెర కొరత ఏమీ లేదని, వినియోగదారులకు అందుబాటు ధరలలో చక్కెర లభించేలా అన్ని అవసరమైన చర్యలు తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇటీవల మిల్లుల వద్ద చక్కెర ధరలు దాదాపు 20% మేర తగ్గాయని, రిటైల్ మార్కెట్లోనూ ధరలు తగ్గుముఖం పడుతున్నాయని వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశీయ మార్కెట్లో కృత్రిమ కొరత ఏర్పడకుండా సరుకు నిరంతరం అందుబాటులో ఉండేలా ముందస్తు చర్యలు చేపట్టినట్లు పేర్కొంది. దేశవ్యాప్తంగా చక్కెర ధరలు, నిల్వలు, సరఫరా పరిస్థితులను ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తోంది. నార్వే రాజు 89 సంవత్సరాల 5వ హెరాల్డ్ ఆస్లోలోని ఆసుపత్రిలో ఈరోజు కన్నుమూశారు. ఆయన కుమారుడు ప్రిన్స్ హోకోన్ నార్వే తదుపరి రాజుగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయన మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర సంతాపం తెలిపారు. ఈ ఏడాది ప్రారంభంలో నార్వే పర్యటన సందర్భంగా రాజు హెరాల్డ్తో జరిపిన సమావేశాన్ని సామాజిక మాధ్యమ వేదికగా ప్రధానమంత్రి గుర్తు చేసుకున్నారు. ఒడిషా, బీహార్లలో రేపటి వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. తూర్పు ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, జార్ఖండ్, సబ్ హిమాలయన్ పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాలలో కూడా ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. వచ్చే 2 రోజుల్లో అండమాన్ నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్, ఒడిశాలలో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్ ప్రాంతాల్లో రేపటి వరకు ఇదే తరహా పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందని తెలిపింది. పీఎస్ఏ బుడాపెస్ట్ స్క్వాష్ ఓపెన్ ఫైనల్లో భారత క్రీడాకారుడు వేలవన్ సెంథిల్ కుమార్ ఈ రాత్రి హంగరీకి చెందిన బాలాజ్ ఫార్కాస్తో తలపడనున్నారు. నిన్న రాత్రి జరిగిన సెమీఫైనల్లో స్వదేశీ ఆటగాడు వీర్ చోట్రానిపై 3-2 తేడాతో విజయం సాధించి వేలవన్ ఫైనల్కు చేరుకున్నారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి 2 రోజుల పాటు ఉజ్బెకిస్తాన్ దేశంలోని తాష్కెంట్ నగరంలో పర్యటిస్తారు. నేపాల్లో సంభవించిన వరద కారణంగా 320 మంది భారతీయ పౌరుల ఆచూకీ తెలియలేదని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. ప్రధానమంత్రి జన్ ధన్ యోజన పథకం దేశవ్యాప్తంగా ప్రజలను సాధికారత వైపు నడిపించడంలో కీలక పాత్ర పోషిస్తోందని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఒడిశా, బీహార్లలో రేపటి వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7:15.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: ఈనాటి పంటసీమలు కార్యక్రమంలో వర్షాకాలంలో నిమ్మ చీనీ తోటల్లో చీడపీడలు నివారణ చర్యలు ఈ అంశం గురించి డాక్టర్ బి గోవిందరాజులు గారితో పరిచయ కార్యక్రమం వింటారు.
1: గోవిందరాజులు గారు నమస్కారం అండి.
2: నమస్కారం అండి.
1: మీరు ఇక్కడ నెల్లూరు జిల్లా పెట్లూరులో ఉన్నటువంటి నిమ్మ పరిశోధన స్థానంలో ప్రధాన శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు కదండి.
2: అవునండి.
1: ఇక్కడ నెల్లూరు అనేసరికి మనకి ఇక్కడ చీనీ నిమ్మ తోటలు అనేవి ఎక్కువ విస్తీర్ణంలోనే సాగవుతూ ఉంటాయి కదండి.
2: అవునండి.
1: ఇప్పుడు వాతావరణాన్ని చూసుకున్నట్టయితే మనకి వానలు అనేవి మొదలయ్యాయి, వర్షాలు పడుతూ ఉన్నాయి కదండి. ఎక్కువ రోజులు ముసురు పట్టి కూడా ఉంటుంది.
2: అవునండి.
1: ఇట్లాంటి పరిస్థితుల్లో మనం ఈ చీనీ తోటల్లో కానీ అలాగే నిమ్మ తోటల్లో కానీ ఎక్కువగా సమస్యలు అనేవి గమనిస్తూ ఉంటాం కదండి.
2: అవునండి.
1: చాలా రకాల పురుగులు తెగుళ్ళు అనేవి ఇటువంటి సమయంలో ఈ తోటలను ఎక్కువగా నష్టపరుస్తూ ఉంటాయి.
2: అవునండి.
1: వాటి ప్రారంభంలోనే గనక మనం గుర్తించి నివారణ చర్యలు గనక చేపట్టినట్టయితే మనం పంట నష్టపోకుండా ఉంటాము, అలాగే ఆరోగ్యవంతంగా మనం చెట్లను కూడా చూసుకోవడానికి అవకాశం ఉంటుంది కదండి. అసలు ఇటువంటి పరిస్థితుల్లో అంటే ఈ వర్షాకాలంలో ఈ చీనీ తోటల్లో కానీ అలాగే నిమ్మ తోటల్లో కానీ ఎటువంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందంటారు?
2: మీరు అన్నట్లుగా మనము గత ఒక మాసం నుంచి చూస్తే తొలకరి వర్షాలు ప్రారంభమయ్యాయి రాష్ట్రంలో. రాయలసీమ ప్రాంతంలో కూడా ఈసారి వర్షాలు కురుస్తున్నాయి.
1: అవును.
2: కాబట్టి ముఖ్యంగా మెట్ట ప్రాంతాల్లో ఉండేటటువంటి రాయలసీమ ప్రాంతంలో అంటే మనకి కడప జిల్లా కానీ, లేదు చిత్తూరు జిల్లా కానీ, లేకపోతే నెల్లూరు జిల్లా కానీ, ఇటు వస్తే మనకి ప్రకాశం జిల్లా, తర్వాత గుంటూరు, తర్వాత ఇప్పుడు కృష్ణా, వెస్ట్ గోదావరి వరకు కూడా మనకి ఎడతెరపు లేకుండా వర్షాలు పడుతున్నాయి. దీనిలో భాగంగా ఎక్కువగా ఈ మెట్ట ప్రాంతాల్లో, ఈ జిల్లాల్లో ఉండేటువంటి మెట్ట ప్రాంతాల్లో నిమ్మ ఎక్కువగా పండిస్తుంటారు. అయితే ఈసారి మనకి తొందరగా వర్షాలు పడుతున్నాయి కాబట్టి నిమ్మ రైతులంతా కూడా సేద్యము తయారు చేసుకుంటున్నారు. దానిలో భాగంగానే ఈ పురుగులు తెగుళ్లు నివారించాలంటే ఇదే సరైన సమయము. కాబట్టి ఎక్కడైతే ఈ తొలకరి వర్షాలు పడిన వెంటనే మనమంతా కూడా ఎండాకాలంలో ఉండేటటువంటి ఎండు పుల్లంతా పడి ఉంటుంది మనకి. నిమ్మ చెట్లలో ఎండు పుల్ల పడి ఉంటుంది. తరువాత ఈ గజ్జి తెగులు ఆశించి రెమ్మలు కొమ్మలు కూడా ఎండిపోవడం జరుగుతుంది. కాబట్టి బాగా ముదురు తోటల్లో ఉండేటటువంటి ఈ ఎండు పుల్లనంతా కూడా కత్తిరించేసి కాల్చేయాలి. అయితే చాలా మంది రైతులు వాటిని కత్తిరించి ఆ ముళ్ళు అవి ఉంటది కాబట్టి ఎక్కువగా కంచెలో వేసుకుంటూ ఉంటారు. అది మంచి పద్ధతి కాదు. లేదంటే ఎప్పుడైతే ఈ బ్యాక్టీరియా గజ్జి తెగులు ఆశించినటువంటి రెమ్మలు గాని కొమ్మలు గాని ఉంటాయో అవి కట్ చేసి తీసుకెళ్లి మళ్ళీ కంచెలో వేస్తే ఈ వర్షాకాలంలో మళ్ళా ఈ వర్షాల ద్వారా అంటే నీటి ద్వారా గాలి ద్వారా కూడా మళ్ళీ తోటలోకి ప్రవేశించేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి వాటిని ఆ గజ్జి తెగులు ఆశించినటువంటి రెమ్మలు గాని కొమ్మలు గాని తీసేసి కాల్చేయాలి. కాల్చేసిన తరువాత కాపర్ ఆక్సిక్లోరైడ్ అంటాం, అది బ్లైటాక్స్ పొడి మందు 30 గ్రాములు, దానితో పాటు యాంటీబయాటిక్ స్ట్రెప్టోసైక్లిన్ అనే మందు 1 గ్రాము 10 లీటర్ల నీళ్లలో కలిపి పిచికారీ చేయాలి. ఈ విధంగా చేసినప్పుడు ఆ గజ్జి తెగులు ఫర్దర్ గా అంటే ఈ వర్షాల్లో స్ప్రెడ్ కాకుండా ఉంటుంది. వీలైతే రైతాంగం అంతా కూడా ఈ 1% బోర్డో మిశ్రమం తయారు చేసుకోవటం, 1% బోర్డో పేస్ట్ తయారు చేసుకోవటం చేసుకుని ప్రతి ఒక్క నిమ్మ రైతు గాని చీనీ రైతు గాని వాటిని ఈ బోర్డో మిశ్రమాన్ని పైన పిచికారీ చేయటమే కాకుండా ఈ బోర్డో పేస్ట్ ను కూడా తయారు చేసుకుని చుట్టూ మొదల్లో పూసినట్లయితే చాలా వరకు ఈ తుంపర్లు ఇవి పడినప్పుడు ఆ మందు కరిగి కూడా భూమిలో ఉండేటటువంటి వేరు వ్యవస్థను కూడా శుద్ధి చేసేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ తొలకరి వర్షాల్లో తప్పనిసరిగా ఈ బోర్డో మిశ్రమం పిచికారీ చేసుకోవాలి, అదేవిధంగా బోర్డో పేస్ట్ పూసుకోవాలి. చాలా మంది రైతులు ఈ బ్లైటాక్స్ పొడి మందు రెడీమేడ్ గా తెచ్చుకొని కూడా వాడుతుంటారు. అదైనా సరే అదైతే

కనీసం 3 దఫాలుగా పిచికారీ చేయాల్సి ఉంటుంది. అదే మనం తయారు చేసుకున్నది అయితే ఒకసారి పిచికారీ చేస్తే చాలా వరకు ప్రొఫైలాక్టిక్గా మనకి ఎటువంటి తెగుళ్ళు రాకుండా ఉండేదానికి ఆస్కారం ఉంది. అయితే కొత్తగా తోటలు వేసుకోదలిచిన వాళ్ళు ఇప్పుడు మంచిగా పొలాలన్నీ కూడా దున్నుకున్నారు.

0: చీనీ పరిశోధనా స్థానము పెట్లూరు నెల్లూరు జిల్లాలో అక్కడ తయారు చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఇప్పుడు మేము ఈ పెట్లూరు సెలక్షన్ వన్ అనే నిమ్మ రకము, అదేవిధంగా బాలాజీ అనే నిమ్మ రకము, తర్వాత ప్రమాణి అనే రకాన్ని అక్కడ నర్సరీలో కూడా పెంచడం జరుగుతూ ఉంది. కాబట్టి రైతాంగం ఎవరైనా ముందుకొచ్చి కావాలనుకుంటే మా నిమ్మ చీనీ పరిశోధనా స్థానం వారిని సంప్రదిస్తే వారికి ఈ గజ్జి తెగులను తట్టుకునే రకాన్ని వేసుకునేదానికి ఆస్కారం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే గాలిని తోట మీదకి రానివ్వకుండా చూసుకోవాలి.
1: అంటే ఏం చేయాలండి?
0: కొత్తగా తోటలు వేసుకున్న వాళ్ళు ఈ విండ్ బ్రేక్స్ అనేటివి వేసుకోవాలి కంచిలో. మనకి తోట కొత్తగా
1: పెట్టుకున్నా
0: గాలి నిరోధకాలు, దానిలో భాగంగా మనం ఇప్పుడు ఈ క్యాజురీనా వేసుకోవచ్చు, లేదు గ్లైరిసీడియా. ఇది ఎందుకంటే మనకు ఆకు కూడా మన తోట పచ్చిరొట్టగా పనికొస్తుంది. అదే విధంగా వేప వేసుకోవచ్చు, కానుగేసుకోవచ్చు, సీమ చింత వేసుకోవచ్చు, తంగేడు వేసుకోవచ్చు. ఇలాంటివన్నీ కూడా మన కటవలో వేసుకుంటే లోపలికి ఏవి రావు, ప్లస్ మనకి ఒక కాలంలో మనకి పచ్చిరొట్ట ఎరువుగా ఆ ఆకులన్నింటినీ కూడా తీసుకొని మనం కట్ చేసి పాదుల్లో వేసుకునేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి కొత్తగా వేసుకోదలిచిన రైతాంగం మాత్రం ఈ గజ్జి తెగులను తట్టుకునే రకాలని వేసుకోవాలి. మాకు చాలా మంది ఇక్కడ వెస్ట్ గోదావరి నుంచి కూడా వస్తున్నారు, ఏలూరు నుంచి, తర్వాత కృష్ణా జిల్లా వాళ్ళు కూడా వస్తున్నారు. కాబట్టి ఈ నిమ్మ వేసుకోదలిచిన వాళ్ళు ఈ రకాలు వేసుకోవాలి. ఇక చీనీ విషయానికి వస్తే రాయలసీమ ప్రాంతంలో కానీ, లేదు ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో కానీ, అక్కడ వేసుకోదలుచుకున్న వాళ్ళు ఈ రంగపూర్ నిమ్మ మీద కట్టినటువంటి సాద్గుడి అనే చీనీ వేసుకుంటే చాలా వరకు మనకు బెట్టను తట్టుకోవడమే కాకుండా వేరుకుళ్ళను కూడా తట్టుకుంటుందని మా పరిశోధనలు తేలింది. కాబట్టి ఈ మెట్ట ప్రాంతంలో ఉండే చీనీ రైతులు కూడా ఈ రంగపూర్ నిమ్మం మీద ఉండే అంట్లు వేసుకుంటే ఆ నీటి వసతిని బట్టి వాళ్ళు బాగా పెంచుకొని చేసుకునేదానికి ఆస్కారం ఉంటుంది. అయితే ఇక్కడ మన ప్రాంతాల్లో నీటి వసతి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వేసుకోదలిచిన వాళ్ళు గజ నిమ్మ మీద కట్టిన అంట్లు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి తెనాల్లో పైనే ఉంటాయి నీళ్లు, అక్కడంతా కూడా అంట్లుకు పోవాలనుకున్నప్పుడు రంగపూర్ నిమ్మ మీద పోతే వాళ్ళకి నీళ్లు పైనే ఉంటది కాబట్టి వేర్లంతా కుళ్ళిపోయి చనిపోయేదానికి ఆస్కారం ఉంటుంది. అలాంటి వాళ్ళు గజ నిమ్మ మీద కట్టిన నిమ్మ కూడా వేసుకోవచ్చు. కాబట్టి మనకి తెనాలి ప్రాంతంలో ఎక్కువగా ఈ బాలాజీ వేసుకోవచ్చు, పెట్లూరు సెలక్షన్ వేసుకోవచ్చు, తరువాత ఈ వెస్ట్ గాని లేకపోతే కృష్ణా గాని లేకపోతే ప్రకాశం జిల్లాలో కూడా ఈ రకాలను వేసుకుంటే చాలా వరకు మనకి 60% వరకు, అంటే మన భూమి మంచిదై ఉండి, మన నీరు మంచిదై ఉండి, మనము నాటేటటువంటి మొలకలు గాని అంట్లు గాని మంచివిగా ఉంటే 60% వరకు కూడా వాళ్ళకి రిస్క్ తగ్గిపోతుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ తొలకరి వర్షాల్లో తప్పనిసరిగా ఈ గజ్జి తెగులను అదుపు చేసుకోవాలి.
1: అలాగే మనకి ఈ తోటల్లో వేరుకుళ్ళు తెగులు కూడా మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది కదండి.
0: అవునండి.
1: మరి ఈ వేరుకుళ్ళు తెగులు గనక తోటలకి సోకినట్టయితే ఎటువంటి లక్షణాలు కనిపిస్తాయి, దాని నివారణకు ఏం చేయాలి?
0: ఈ వేరుకుళ్ళు తెగులు అనేది ఇప్పుడు మనకి ఎడతెరపి లేకుండా వర్షాలు పడతా ఉంటాయి. ఎక్కడైతే కొన్ని భూ శిలీంధ్రాలు వేరు వ్యవస్థను ఆశించి, అంటే అది డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అంటే మనకి వేసవిలో నీటి వసతి లేకుండా ఇప్పుడు నీళ్లు ఎక్కువగా పెట్టడము, నీటి ఒడుదొడుకులు ఉండటము, తర్వాత మనకి వేర్లలో అక్కడ భూమిలో మనకి మంచి కండ పొలం కాకపోతే అక్కడ మనకి హాని కలిగించే శిలీంధ్రాలు ఎక్కువగా డెవలప్ అవుతాయి. అంటే ఈ ఫ్యూజేరియం అనేది కానీ, గ్యానోడర్మాని కానీ, రైజోక్టోనియా కానీ. ఈ వర్షాకాలంలో ఎక్కువగా మనకి ఈ పుట్టకొక్కు తెగులు, అంటే గ్యానోడర్మా తెగులు అంటాం దాన్ని. అంటే మన చెట్టు మొదళ్లలో చూస్తే అక్కడక్కడ పుట్టకొక్కులు లేస్తాయి, అది తేనె వంటి రంగులో ఉంటుంది పైన. అలాంటివి వస్తే చాలా హానికరము, ఎందుకంటే ఆ చెట్లంతా కూడా వడలిపోతాయి. పిందే పూతా పిందే ఉన్నా కూడా అట్లే నిలువున వడలిపోయి ఒక వారం 10 రోజుల్లో చనిపోయేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ పుట్టకొక్కు తెగులు ఆశించిన వాటికంతా కూడా మనం వెంటనే ఆ పుట్టకొక్కు కనిపించిన వెంటనే దాన్ని కొడవలతో అట్లా తీసేసి దానికి క్యాలిక్జిన్ అనే మందు 2 ml ఒక లీటర్ నీటికి చొప్పున ఆ పాదిని బట్టి సుమారు 5 నుంచి 10 లీటర్ల మందు ద్రావణాన్ని తయారు చేసుకుని పాదుల్లో పోయాలి. ఇంకొకటి ఏంటంటే ఆరోగ్యవంతమైన చెట్లు కూడా మనకి హాని కలిగించే శిలీంధ్రాలైనటువంటి గ్యానోడర్మా వేరుకుళ్ళు తెగుల్ని అదుపు చేయాలంటే మనం ఈ ట్రైకోడర్మా అని మనం ఉపయోగపడే శిలీంధ్రాల్ని డెవలప్ చేయాల్సిన అవసరం ఎంతైనా.
1: ఎలా చేసుకోవాలండి దాన్ని?
0: ఆ ట్రైకోడర్మా విరిడి అనేది పౌడరు మన ఉద్యాన శాఖ వారు సప్లై చేస్తారు, వ్యవసాయ శాఖ వారు కూడా సప్లై చేస్తూ ఉంటారు. ఆ పౌడర్ 1 కిలో పౌడర్తో సుమారు మనం 10 కిలోల వేప పిండి కలుపుకోవాలి. దాంతోపాటు 3 గంపల పశువుల ఎరువు, అంటే సుమారు 100 కిలోల పశువుల ఎరువు, బాగా చీకిన పశువుల ఎరువు 3 కలబెట్టి తగినంత నీళ్లు చిలకరించి 4-5 రోజులు మాగబెట్టాలి. అలా మాగబెట్టినప్పుడు కొన్ని ఆ శిలీంధ్రాలు, ఆ జీవ శిలీంధ్రాలు అక్కడ ఉన్న 1 కిలో దాంట్లో
1: వృద్ధి చెందుతుంది.
0: ఆ పౌడర్ లో నుంచి వృద్ధి

0: బాగా ఆ ఎరువుని అలా వృద్ధి చెందినటువంటి ట్రైకోడర్మా మిక్స్చర్ అంటాం. ఆ మిక్స్చర్ ని మామూలుగా ఈ తెగులు ఆశించిన చెట్లు, డల్ గా ఉండేటటువంటి చెట్లు ఏదైతే ఆశించిన వడలిపోయిన చెట్లకంతా కూడా 10 కిలోల వరకు ప్రతి సంవత్సరము మనము ఈ తొలకరి వర్షాలు పడతానే ఒక దప్ప, తర్వాత మళ్లీ మనము వర్షాలు ఆగిపోయిన తర్వాత డిసెంబర్ జనవరి మాసాలు ఒక దప్ప వేసుకుంటే చాలా వరకు ఈ గ్యానోడర్మా వేరుకుళ్ళు తెగుల్ని ఈ వర్షాకాలంలో అదుపు చేస్తుంది. అంతేకాకుండా ఇది ఒక ప్యాకేజ్ లాగా ఎరువులు ఏ విధంగా మనం ప్రతి సంవత్సరం వేసుకుంటామో జూన్ జూలై మాసం డిసెంబర్ జనవరిలో ఇది కూడా వేసుకునేటట్లుగా ఉండాలి. అయితే ఇది వేసిన వారం 10 రోజుల దాకా కూడా రసాయనిక మందులు ఏవి వాడకూడదు. ఒకవేళ మనం ఈ విధంగా డ్రించింగ్ చేసినా కూడా మనము పాదుల్లో క్యాలిక్జిన్ అనే మందు గాని లేకపోతే బావిస్టిన్ అనే పొడి మందు గాని డ్రించింగ్ చేసిన తర్వాత కూడా ఒక వారం 10 రోజుల తర్వాత ఈ ట్రైకోడర్మా మిక్స్చర్ ని వేసుకోవాలి. అలా వేసుకుంటే చెట్టు పాదులో బాగా వృద్ధి చెంది అది ఆ వేర్లలోకి చొచ్చుకొని పోతుంది. అప్పుడు ఈ హాని కలిగించే శిలీంధ్రాలు వేరు వ్యవస్థ చుట్టూ ఉన్నప్పటికీ కూడా అవి వృద్ధి చెందకుండా మనకు ఉపయోగపడే శిలీంధ్రాల ద్వారా ఆహారం కూడా కింద నుంచి పైకి చెట్టుకు బాగా అంది మంచిగా ఆరోగ్యంగా ఉండేదానికి ఆస్కారం ఉంటుంది. అలా వచ్చినప్పుడు మనము ఒక దఫా కూడా ఈ లేత ఆకులు ఎక్కువగా ఉన్నప్పుడు మనకి ఈ సూక్ష్మధాతు లోపాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. మనకి ముఖ్యంగా నిమ్మచిన్ని విషయానికి వస్తే మనకి ఎక్కువ జింకు, ఐరన్ ధాతు లోపాలు ఉంటాయి. ఎక్కడైతే ఈ ధాతు లోపాలు ఉన్న చోట ఈ వేరుకుళ్ళు తెగులు ఉధృతి కూడా ఎక్కువగా ఉన్నట్లు గమనించడమైంది. కాబట్టి మేము సర్వే చేసినప్పుడు నిమ్మగాని బత్తాయి తోటల్లో ఎక్కువగా ఈ ఇనుము, జింకు ధాతు లోపాలు 90% వరకు తోటల్లో ఉండాలని గమనించడమైంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్క నిమ్మ చిని రైతులు కూడా ఆ ధాతు లోపాన్ని సవరించాలంటే అన్నబేది అనేది బాగా కాపు కాసే చెట్లు, అంటే సుమారు 4-5 సంవత్సరాల వయసు పైబడిన చెట్లకు అన్నిటికి కూడా 150 గ్రాములు మనము ఒక్కొక్క చెట్టుకు వేసుకోవచ్చు. అది కూడా పశువుల ఎరువుల్లో కలిపెట్టి, ఇప్పుడు ఎరువులు కూడా వేస్తారు కాబట్టి ఆ పశువుల ఎరువుల్లో కలబెట్టి ఒక 3-4 రోజులు మాగబెట్టి వేస్తే ఆ ఇనుము ధాతు లోపం కూడా చెట్టు బాగా గ్రహిస్తుంది.
1: మరి ఇనుప ధాతు లోపం వచ్చిందని మనకి ఎలా తెలుస్తుందండి?
0: ఇప్పుడు లేత ఇగురులు వస్తాయి మనకి. ఇప్పుడు ఈ జూన్ జూలై తర్వాత ఇప్పుడు ఆగస్ట్ లో కూడా తోటలన్నీ కూడా లేత ఇగురులు వచ్చి లేత ఆకులు వస్తా ఉంటాయి. ఆ ఆకులన్నీ కూడా పేల్ యెల్లో కలర్, అంటే మనకి పసుపు కలర్ లో ఆకంతా కూడా పసుపు కలర్ లో ఉంటే అది ఇనుము ధాతు లోపం. అదే విధంగా ఆకంతా పసుపుగా ఉండి ఈనెలు మాత్రం పచ్చగా ఉంటే అది జింకు ధాతు లోపం. కాబట్టి ఈ 2 ధాతు లోపాలు అయితే ప్రతి ఒక్క తోటలో ఉంది. కాబట్టి ఇప్పుడు ఇమీడియట్ గా రైతులు వేసుకోదలుచుకున్న వాళ్ళు ఈ అన్నబేదిని 100 నుంచి 150 గ్రాములు చెట్టు వయసును బట్టి వేసుకోవాలి. అదే విధంగా జింక్ సల్ఫేట్ అయితే 250 గ్రాములు 5 సంవత్సరాలు దాటిన చెట్టుకి జింక్ సల్ఫేట్ 250 గ్రాములు ప్రతి చెట్టుకు వేసుకుంటే ఆ లోపాలు లేకుండా ఉంటాయి, చెట్టు కూడా ఆరోగ్యంగా ఉంటుంది, వచ్చేటటువంటి కాయలు కూడా మనకి దిగుబడి కూడా నాణ్యత గల కాయలు లభించేదానికి ఆస్కారం ఉంది.
1: అలాగే మనం ఈ పళ్ళ తోటల విషయానికి వచ్చినట్టయితే సూక్ష్మధాతు లోపాలు అని చెప్తున్నారు కాబట్టి బోరాన్ లోపం కూడా మనం గమనిస్తుంటాం.
0: అవునండి.
1: మరి ఈ బోరాన్ లోపం ఎలా సవరించాలి?
0: ఈ బోరాన్ లోపం గత సంవత్సరం ఉండి అంటే కాయలు పగిలిపోవటం, కాయలు సొట్టబోవటం ఇలాంటివన్నీ ఉంటే మాత్రము తప్పనిసరిగా ఈ బోరాన్ అనేది కూడా ఈ సమయంలో వేసుకుంటే మంచిది. అది ఒక 50 గ్రాములు బోరాక్స్ పౌడర్ 50 గ్రాములు మనము ఒక చెట్టుకి అంటే కాపు కాసే చెట్లకు వేసుకుంటే అది సవరణ అవుతుంది. అంతేకాకుండా వీలైతే ఇప్పుడు మనకి ఎట్లా 3 పిచికారీలు తగ్గుతుంది మనము ఈ తెగుళ్ళు తట్టుకునే రకాలు వేసుకుంటే, దానికి బదులు బాగా కాపు కాసే చెట్లు ఇప్పుడు పూతంతా వస్తా ఉంది, పూత వచ్చి పిందిగా మారుతుంది రేపు నెలలో. అలా మారిన అంటే 60% పిందెలు ఏర్పడి నిలబడిన తరువాత ఒక ఈ సూక్ష్మధాతు లోపాల సవరణకు గాని అన్ని కూడా కొన్ని కనిపివు మనకి, కొన్ని మాస్క్ అయిపోయి ఉంటాయి. అలాంటివన్నిటికీ సవరణ చేయాలంటే ప్రతి ఒక్క తోటలో కూడా ఒక దప్ప పిచికారీ చేయాలి. అక్టోబర్ మాసంలో చేసుకుంటే మనకి నవంబర్ డిసెంబర్ నుంచి వచ్చేటటువంటి దిగుబడి బాగా ఉంటుంది. దానిలో భాగంగానే మనం ఆ పిచికారీలో ఫెర్రస్ సల్ఫేటు 2.5 గ్రాము, జింక్ సల్ఫేటు 5 గ్రాములు, బోరాన్ 1 గ్రాము, మెగ్నీషియం సల్ఫేట్ 2.5 గ్రాము, మ్యాంగనీ సల్ఫేట్ 2 గ్రాములు, ఈ విధంగా ఒక 10 గ్రాములు యూరియా, ఒక 5 గ్రాములు పొడి సున్నము, ఇవన్నీ 1 లీటర్ నీటి కలుపుకొని మనము పిచికారీ చేయొచ్చు. లేదు మనకి ఫార్ములా 4 అని, మల్టీప్లెక్స్ అని, వివిధ కంపెనీల నుంచి దొరుకుతూ ఉంటాయి. అలాంటిదైనా ఒక దప్ప పిచికారీ చేయాలి. ఇది పిచికారీ చేసేటప్పుడు మాత్రం ముదురు ఆకుల మీద పిచికారీ చేస్తే పనిచేయదు. కాబట్టి లేత ఆకులు, ఇప్పుడు సేగలన్నీ వచ్చి లేత ఆకులు వస్తాయి, అలాంటప్పుడు పిచికారీ చేస్తే చాలా వరకు కూడా మనకు తెలియకుండానే చెట్టు ఆరోగ్యంగా ఉండటమే కాకుండా

0: ఈ గజ్జి తెగులు కానీ లేకపోతే వేరుకుళ్ళు తెగులు కానీ ఉధృతిని కూడా అదుపు చేస్తూ వస్తుంది. అంతేకాకుండా ఇంత మునుపు మనం అనుకున్నట్లుగా ఈ బోర్డో మిశ్రమాన్ని పిచికారీ చేయాలనుకున్నాం ఒక దప అన్న, చేస్తే చాలా వరకు గజ్జి తెగులు తగ్గుతుంది. అదేవిధంగా వేరుకుళ్ళు తెగులు ఆశించిన చెట్లకు కూడా క్యాలిక్సిన్ మందు పోస్తూ తర్వాత ఈ బోర్డో పేస్ట్ పూయటం చాలా మంచిది తోటలో. ఇప్పుడు కాండానికి ఒకటి ఒక అడుగు ఒకటిన్నర అడుగు వరకు ఈ బోర్డో పేస్ట్ అనేది పూస్తే చాలా వరకు ఆ మందు ద్రావణం ఈ తొలకరి వర్షాలకి మనకి మొదుల దగ్గర పైన కొమ్మలంతా తడిచి ఎక్కువ వర్షం పడినప్పుడు మొదుల మీద నుంచి నీరు కారుతుంది. కారినప్పుడు ఆ మందు కరిగి మనకి అపాదు లేకపోయి వేరు వ్యవస్థను కూడా శుద్ధి చేస్తూ ఉంటుంది. అలాంటప్పుడు కూడా మనకి వేరుకుళ్ళు తెగులు చాలా వరకు మనము అదుపు చేసుకోవచ్చు.
1: అలాగే గోవిందరాజులు గారు, ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా వింటున్న తెగులు ఈ చీని తోటల్లో కానీ నిమ్మ తోటల్లో కానీ పింక్ తెగులు అని చెప్పి మనం ఎక్కువగా వింటూ ఉన్నాం కదండి. అసలు ఈ పింక్ తెగులు అంటే ఏంటి, దాని నివారణకు ఏం చేయాలి?
0: ఈ పింక్ తెగులు అనేది మామూలుగా మాకు రాయలసీమ ప్రాంతంలో అయితే మాకు నార్త్ ఈస్ట్ మాన్సూన్ మనకి సెప్టెంబర్ అక్టోబర్ లో తుఫాన్ల వల్ల వచ్చేటటువంటి వర్షాల వల్ల 4-5 రోజులు ముసురు వాతావరణం ఉంటుంది. ఇప్పుడు పరిస్థితి చూస్తే మనకి ఉభయ గోదావరి జిల్లాల్లో అయితే ఏమి, కృష్ణాలో అయితే ఏమి, ప్రకాశం నుంచి కూడా వర్షాలు బాగానే పడతా ఉంది. ఇప్పుడు గుంటూరు జిల్లాలో కూడా పడతా ఉంది. వాతావరణం కూడా అంటే రాత్రి ఉష్ణోగ్రతలు తక్కువగాను పగటి ఉష్ణోగ్రతలు కూడా 35 లోపు ఉండటము వలన 4-5 రోజులు ముసురు వాతావరణం ఉంటే ఈ పింకు తెగులు అనేది బాగా ఆరోగ్యవంతమైన చెట్లకు వస్తుంది. కాబట్టి ఎవరైతే బాగా నౌరు మీద పెట్టి ఎరువులు పెట్టి బాగా ఆరోగ్యంగా పెంచుతుంటున్నారో ఆ రైతులు చాలా జాగ్రత్త వహించాలి. ఎందుకంటే ఆ నౌరు మీద చెట్లు అంటే బాగా హెల్దీగా ఉన్న చెట్లలో ఆ కొమ్మల మీద అంటే పంగాలల్లో మనకి ఒక బూజు వస్తుంది. ఆ బూజు ఆ పింక్ కలర్ లో ఉంటుంది, ఊదా రంగులో ఉంటుంది. అందువల్ల దాన్ని పింక్ తెగులు అంటాం మనము. అది ఒక పైన ఒక పొరలాగా వచ్చేస్తుంది, మనకు తెలియనే తెలియదు. తోటంతా ఆరోగ్యంగా ఉంటుంది, చూసేదానికి పచ్చగా కళకళలాడుతూ ఉంటుంది. ఉన్నట్లుండి ముసురు వాతావరణం వల్ల ఒక్కొక్క కొమ్మ ఎండిపోతా ఉంటుంది. దూరం నుంచి చూస్తే ఒక కొమ్మ ఎండిపోయి ఉంటుంది, మంచి కొమ్మ, దాంట్లో బాగా కాపు ఉంటుంది. అలాంటి కొమ్మలు ఎండిపోతా ఉంటుంది. కాబట్టి ఈ ముసురు వాతావరణం ఒక 5-4 రోజులు మినిమం ఉన్నా కూడా ఈ ఉష్ణోగ్రతలు తక్కువ ఉన్నప్పుడు ముసురు వాతావరణం తప్పనిసరిగా మనము ఆరోగ్యవంతమైన తోటలకైతే హెక్సాకోనాజోల్ అనే మందు 2 మిల్లీ 1 లీటర్ నీటికి చొప్పున కలుపుకొని ఒక దప్ప పిచికారీ చేసేయాలి. ఈ ముసురు వాతావరణం అలాగే ఉండి మధ్యలో మళ్ళా ఎండ వచ్చి మళ్ళా ముసురు వాతావరణం, ఇంకా మళ్ళీ మనకి సెప్టెంబర్ అక్టోబర్ లో సైక్లోనిక్ రెయిన్స్ వచ్చినప్పుడు మళ్ళా వచ్చినప్పుడు అయితే అప్పుడు బావిస్టిన్ అనే పొడి మందు 1 గ్రాము 1 లీటర్ నీటికి చొప్పున కలుపుకొని ఒక దప్ప పిచికారీ చేసేస్తే చాలా వరకు ఈ పింక్ తెగుల్ని మనము నివారించవచ్చు.
1: అంటే మందుల్ని మార్చి పిచికారీ చేయాలి. ఒక్కొక్కసారి మనం చూసినట్టయితే తోటలన్నీ బాగా ఉంటాయండి, ఉన్నట్టుండి చెట్ల ఆకులన్నీ కూడా రాలిపోతూ ఉంటాయి. ఇది ఏమన్నా తెగులు అంటారా, లేకపోతే ఇది ఒక సమస్య?
0: ఇది ఏంటంటే మనకి ఇప్పుడు ఈ వాతావరణంలో జూన్ జూలై నుంచి అంటే మనకి వేసవి తరువాత ఈ జూన్ జూలైలో ఈ కందిన మచ్చ తెగులు అనేది ఒకటి ఉంది. అంటే ఆకు అడుగు భాగంలో మనం చూసినట్లయితే నల్లటి మచ్చలు అక్కడక్కడ ఉంటాయి, కందిన మచ్చ తెగులు. అది మనకి తెలియకుండానే వస్తుంది గ్రీజెస్ పాటు. ఈ క్లైమేట్ కి ఎక్కువగా వస్తుంది, ఉధృతి ఎక్కువ అవుతుంది. ఎప్పుడైతే దాని ఉధృతి ఎక్కువ అవుతుందో అలాంటప్పుడు ఆకులన్నీ కూడా జలజల రాలిపోతుంటాయి. అంతేకాకుండా ఇంకొక విధంగా మాకు బెట్ట ప్రాంతాల్లో చూస్తే ఎక్కువగా మొన్నంతా టెంపరేచర్స్ ఎక్కువ వచ్చినాయి వేసవిలో. ఆ వేసవిలో ఈ మైట్స్ అటాక్ కూడా ఉంటది. ఆ మైట్స్ అటాక్ వల్ల ఏమవుతుందంటే అవి కింద ఆకు అడుగు భాగంలో ఉంటాయి, ఈ కందిన మచ్చ తెగులు ఇవి ఉంటాయి. ఈ రెండింటి ఉధృతి వల్ల ఆకులు జలజలారాలిపోవడం జరుగుతూ ఉంది. మళ్ళా లేకపోతే ఈ గురిలో వస్తే మళ్ళీ అది తెగులు స్ప్రెడ్ అవుతా ఉంటది. అంతేకాకుండా ఎక్కువగా నిమ్మ తోటల్లో ఈ అంతర పంటలుగా వంగ, బెండ టమోటా, మిరపాయ వేస్తున్నారు. అలా వేసిన తోటల్లో కూడా ఈ నులి పురుగులు ఎక్కువగా వేర్లల్లో ఉంటాయి. కాబట్టి ఇక్కడ కింద నుంచి ఆహారం సరిగ్గా అందదు, పైనుంచి పైపెచ్చు ఇవి రసం పీల్చేదాని వల్ల ఆకులు జలజల రాలిపోవటం, ఇవంతా ఒక కాంప్లెక్స్ లాగా గుర్తించడం జరిగింది. కాబట్టి ఎక్కడైతే జలజలాని ఆకులు రాలుతున్నాయో ఈ 3 సమస్యలు ఉన్నాయా చూసుకోవాలి రైతు. ఒకవేళ ఆకు అడుగు భాగంలో ఒట్టి కందిన మచ్చ తెగులు ఉంటే మాత్రము ఇంత మునుపు మనం అనుకున్నట్లుగా కాపర్ ఆక్సిక్లోరైడ్ బాగా పనిచేస్తుంది. దాని తర్వాత ఈ బావిస్టిన్ అనే పొడి మందు పనిచేస్తుంది. రీసెంట్ గా మా పరిశోధనలో కూడా పైరాక్లోస్ట్రోబిన్ అనే మందు కూడా ఇవి మార్చి మార్చి కొట్టుకోవచ్చు. ఒకవేళ సీరియస్నెస్ ఎక్కువ ఉంటే మాత్రము 2 దపాలుగా పిచికారీ చేసుకోవాలి. అంతేకాకుండా ఇప్పుడు ఈ నిమ్మ తోటల్లో ఎక్కువగా ఆకు ముడత ఆకు తినే పురుగులు, ఇప్పుడు లేత ఎగురులు వస్తాయి.

0: అది ఈ క్లైమేట్ కి ఉన్నట్లుండి అంటే లేదోటల్లో ఎక్కువగా నర్సరీల్లో కానీ, నర్సరీల్లో అయితే ఇంకా ఆకులు తినేస్తుంది. ఒక సంవత్సరం నుంచి 3-4 సంవత్సరాల తోటల్లో కూడా ఈ పురుగులు, ఆకు తినే పురుగులు రెట్టలాగా ఉంటాయి, అవి పక్షి రెట్టలాగా, అవి ఆకులు విరివిగా తినేస్తా ఉంటాయి. తినేసి ఒట్టి ఈనెలు మాత్రమే గుల్స్తా ఉంటాయి. కాబట్టి దీనిని మనం సరిదిద్దాలంటే తప్పనిసరిగా ప్రొఫినోఫాస్ అనే మందు 1.5 మిల్లీ 1 లీటర్ నీటికి చొప్పున కలుపుకొని పిచికారీ చేస్తే ఈ పురుగు నిలువున చనిపోతుంది. ఒకవేళ అది ఇంకా ఉధృతి ఎక్కువ ఉందంటే మనకి చేతికి అందేటటువంటి తోటల్లో అయితే, లేదోటల్లో అయితే పురుగులు ఏరి చంపేయచ్చు. చంపిన తర్వాత ఇది స్ప్రే చేయొచ్చు. ఇంకొక మందుగా క్వినాల్ఫాస్ అనే మందు కూడా ఈ పురుగుల్ని బాగా అదుపు చేస్తుంది, కంట్రోల్ కూడా చేస్తుంది. అంతేకాకుండా కొత్తగా లేదోటలు ఉండేవాళ్ళు ఈ నులి పురుగుల నివారణకు కూడా అక్కడక్కడ బంతి చెట్లు వేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎక్కడైతే ఈ వంగ, బెండ, టమోటా, మిరప వేసుంటారో వాటిల్లో వేరు వ్యవస్థలో ఉండేటువంటి నులి పురుగులు కూడా ఈ వేరు మెయిన్ మన నిమ్మ చీనికి వస్తూ ఉంటాయి. కాబట్టి దానికి పోయినా కూడా ఆ పురుగులంతా అట్రాక్ట్ చేసేదానికి బంతి పూలు వేస్తే చాలా వరకు వాటి వేరు వ్యవస్థకు వస్తుంది. మనం పూలు అమ్ముకోవచ్చు. తర్వాత ఆ వేర్లంతా కూడా వేరుతో సహా పీకేసి కాల్చేస్తే ఆ నులి పురుగులు బెడద కూడా క్రమేపీ తగ్గించేదానికి ఆస్కారం ఉంటుంది. ఇంకా రెండవది, వేప పిండిని విరివిగా నిమ్మ తోటలో వాడాలి ఇప్పుడు. ఎందుకంటే చాలా మందికి అపోహ రైతులకి, వేప పిండి వాడితే ఎండు పుల్ల పడుతుంది నిమ్మ చెట్లు ఎక్కువగా. ఎందుకంటే రాయలసీమ ప్రాంతంలో నీరు సరిగ్గా ఉండదు కాబట్టి నీటి ఒడుదొడుకులు ఉంటారు. అలాంటి చోట ఎక్కువ డోస్ వేస్తే మనకి వేప పిండి చెట్లు ఎండిపోయేదానికి ఆస్కారం ఉండదు. కాకపోతే ఎప్పుడైతే వర్షాలు పడి సమృద్ధిగా భూమి చల్లబడి ఉంటుందో అలాంటప్పుడు తప్పనిసరిగా వేప పిండి వేసుకుంటే చాలా వరకు అది ఈ నులి పురుగుల్ని అదుపు చేసేయడమే కాకుండా అది అట్మాస్ఫియర్కి మామూలుగా మనకి నైట్రోజన్ ఇస్తుంది. తర్వాత అది ఒక ఫైటోటానిక్ ఎఫెక్ట్ లాగా చెట్టు మీద చూపించి నాణ్యమైన దిగుబడి మనకి వచ్చేదానికి ఆస్కారం.
1: కాబట్టి గోవింద రాజులు గారు, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా అసలు రోజు రైతు అనేది గమనించుకుంటూ ఉండాలి తోటల్ని. ఈ ఎరువుల యాజమాన్యంలో కూడా జాగ్రత్తలు తీసుకుని అలాగే వేప పిండి వేసుకుంటూ ఈ ట్రైకోడర్మా విరిడిన్ కూడా వాడుకుంటూ సూక్ష్మ పోషకాల మిశ్రమాన్ని కూడా మీరు చెప్పారు, అది పిచికారీ చేసుకున్నట్టయితే కనుక ఈ తెగుళ్ల బారిన పురుగుల బారిన ఈ తోటలు పడకుండా కాపాడబడి మంచి నాణ్యత గల అధిక దిగుబడులు తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. నమస్కారం.
0: నమస్కారం.
2: వర్షాకాలంలో నిమ్మ చీనీ తోటల్లో చీడపీడలు నివారణ చర్యలు, ఈ అంశం గురించి డాక్టర్ బి గోవిందరాజుల గారితో పరిచయ కార్యక్రమం మీరింతవరకు విన్నారు. ఇప్పుడు జానపద గీతం వింటారు.

0: జానపద గీతం విన్నారు. కార్యక్రమంలో చివరిగా కొబ్బరిలో కొమ్ము పురుగు నివారణ చర్యల గురించి విశేషాలు వింటారు. కొబ్బరిలో కొమ్ము పురుగు నివారణకు సమగ్ర యాజమాన్య పద్ధతుల గురించి తెలుసుకుందాం. ఈ మధ్యకాలంలో కొత్తగా నాటిన కొబ్బరి తోటలను ఆశించి ఎక్కువగా నష్టపరుస్తున్న పురుగుల్లో కొమ్ము పురుగు ఒకటి. ఈ కొమ్ము పురుగు ఆశించిన తర్వాత ఎర్రముక్కు పురుగు, మొవ్వుకుళ్ళు ఆశించే అవకాశం ఉంది. దీనివల్ల దిగుబడి గణనీయంగా తక్కి చెట్టు చనిపోయే అవకాశం ఎంతైనా ఉంది. కాబట్టి కొమ్ము పురుగును సమగ్ర యాజమాన్య పద్ధతులతో రైతులు నివారించినట్లయితే అధిక దిగుబడులను సాధించడానికి అవకాశం ఉంటుంది. ముందుగా ఈ కొమ్ము పురుగు ఏ విధంగా ఉంటుందో మనం గమనించినట్లయితే, ఈ పురుగు తలపై ఖడ్గమృగానికి ఉన్నట్లుగా కొమ్ము ఉండటం వల్ల దీనిని కొమ్ము పురుగుగా పిలుస్తారు. కొమ్ము పురుగు యొక్క రెక్కల పురుగులు దృఢమైన రెక్కలు కలిగిన నల్లని పెంకు పురుగుల్లాగా కనిపిస్తాయి. వీటి లక్షణాలు, అలాగే ఇవి చేసే నష్టాన్ని మనం చూస్తున్నట్లయితే, విప్పారిన ముదురు ఆకులపై వి ఆకారంలో కత్తిరించినట్లు ఉంటుంది. కొబ్బరి చెట్టు మొవ్వులో పురుగు తొలచిన రంధ్రాలు, మొవ్వు భాగంలో పురుగు నమిలి విడిచి పెట్టిన పిప్పి ఉంటుంది. కొమ్ము పురుగు కొబ్బరి లేత మొవ్వు భాగము పొత్తులను తొలచడం వలన విప్పారిన లేత ఆకులు, పొత్తులు నష్టపోయి కొబ్బరి దిగుబడులు తగ్గే అవకాశం ఉంటుంది. చిన్న మొక్కల్లో ఈ పురుగు ఆశించి మొవ్వు దెబ్బతిని మొక్క చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. అంతేకాక కొమ్ము పురుగు ఆశించిన మొక్కల మొవ్వు వంకర ఫింగర్లు తిరిగి ఉంటాయి. ఈ పురుగు ప్రత్యక్షంగానే కాక పరోక్షంగా కూడా నష్టం కలగచేసే అవకాశం ఉంటుంది. ఈ పురుగు ఆశించిన చెట్లు మొవ్వుకుళ్లు బారిన పడే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. అంతేకాక కొమ్ము పురుగు నష్టపరిచిన మొవ్వు భాగం నుండి వచ్చే పులిసిన వాసనకు కొబ్బరికాండం తొలిచే ఎర్రముక్కు పురుగు ఆశించి నష్టం కలగజేసే ప్రమాదం ఉంది. దీనికి సమగ్ర యాజమాన్య పద్ధతులను మనం చూసుకున్నట్లయితే, ముందుగా తోటలో ఉన్న పడిపోయిన చెట్లను తొలగించి నాశనం చేసుకోవాలి. చెట్ల మొదళ్లు అంటే భూమిలో ఉన్న భాగం తవ్వించి తగలబెట్టాలి. తోటల్లో పశువుల ఎరువు కుప్పలు ఉంచకూడదు. దగ్గరలోని పశువుల ఎరువు కుప్పలను 3 నెలలకు ఒకసారి తిరగేస్తూ ఉండాలి. మెటారైజియం ద్రావణాన్ని 1 ఘనపు చదరపు మీటరు 5 గ్రాముల లీటర్ నీటికి కలిపి ఆ ద్రావణాన్ని ఎరువు కుప్పలపై బాగా తడిసేలాగా పిచికారీ చేయాలి. 3 నెలలకొకసారి కొబ్బరి చెట్ల మొవ్వల్లో ఆకు వలయాల్లో వేపపిండి లేదా వేపగింజల పొడి 100 గ్రాములు లేదా 150 గ్రాములు ఇసుకలో కలిపి చల్లాలి. 2 నుండి 4 సంవత్సరాల లోపల వయస్సు గల కొబ్బరి మొక్కల్లో కొమ్ము పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు క్లోరాంట్రనిలిప్రోల్ 4G గుళికలు 5 నుండి 10 గ్రాములు సన్నటి పాలిథిన్ ప్యాకెట్లలో పెట్టి ఆ ప్యాకెట్లను చిన్న చిన్న రంధ్రాలు చేసి కనీసం 4 ప్యాకెట్లు చొప్పున మొవ్వులో ఉంచాలి. కొమ్ము పురుగును ఆకర్షించు రైనోల్యూర్ ఫిరమోన్ ఎరను బకెట్లో పెట్టి చెట్టుకి 1.5 మీటర్ల ఎత్తులో కట్టి ఉంచి 5 ఎకరాల తోటకు 1 చొప్పున పెట్టి ఆకర్షితమైన తల్లి పురుగులను చంపాలి. ఈ పురుగు తీవ్రత తగ్గించడానికి ఆకు వలయాల దగ్గరగా కలరా ఉండలను అంటే నాఫ్థలిన్ గుళికలను 12 గ్రాములు చెట్టుకి అనగా 2 ఉండల చొప్పున ఉంచాలి. మీరింతవరకు కొబ్బరిలో కొమ్ము పురుగు నివారణ చర్యల గురించి విశేషాలు విన్నారు.
1: పంట సీమలు కార్యక్రమం మీరింతవరకు విన్నారు. పంట సీమలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.
2: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7:45. ఇప్పుడు వికసిత్ భారత్ శీర్షికన జెన్ నెక్స్ట్ సపోర్ట్ ఫర్ ఇన్నోవేషన్ స్టార్టప్ జెన్సిస్ పథకం, ఈ అంశం గురించి అలెప్వి హబ్ అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ డాక్టర్ జహరుల్లా గారితో పరిచయం. పరిచయకర్త డాక్టర్ సామశివరావు కన్రాతి గారు.
3: భారత ప్రభుత్వ సంస్థ నీతి ఆయోగ్ సపోర్ట్ చేస్తున్న అటల్ ఇన్నోవేషన్ మిషన్ ద్వారా ఏర్పాటు చేసిన అలెప్వి హబ్ అటల్ ఇంక్యుబేషన్ సెంటర్కు చీఫ్ ఇన్నోవేటివ్ ఆఫీసర్గా బాధ్యతలు

0: నిర్వహిస్తున్న డాక్టర్ జహూరుల్లా గారు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. నమస్కారం డాక్టర్ జహూరుల్లా గారు.
1: నమస్కారం సార్.
0: ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ అమలుపరుస్తున్న జెనెసిస్ పథకం గురించి తెలియజేయండి.
1: సో ఈ ఎలక్ట్రానిక్స్ మరియు ఐటీ మంత్రిత్వ శాఖ ద్వారా స్థాపించబడిన ఈ స్కీము, దీని పేరు మేటీ జెనెసిస్, జనరేషన్ నెక్స్ట్ ఫర్ ఇన్నోవేటివ్ స్టార్టప్స్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. GENESIS. సో దానికి జనరేషన్ నెక్స్ట్ ఇన్నోవేటివ్ స్టార్టప్స్ అని నామకరణం చేయబడింది. సో ఈ స్కీమ్ 2025లో స్టార్ట్ చేశారండి. సో దీంట్లో ముఖ్యంగా వచ్చేసి ఈ స్కీమ్ మన ఇన్నోవేటివ్ స్టార్టప్స్, అంటే ఈ ఇన్నోవేషన్ ఉన్న ఎటువంటి పర్సన్ అయినా సరే, మన భారతదేశానికి సంబంధించిన ఎటువంటి పౌరులైనా సరే, 18 ఇయర్స్ ఉన్నవాళ్ళు జనరల్గా ఈ బిజినెస్ అన్నటువంటిది స్టార్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మన ROC, రిజిస్ట్రేషన్ ఆఫ్ కంపెనీస్ కూడా ఒక 18 ఇయర్స్ ఉన్న వాళ్లకు చేయాలి కాబట్టి. సో ఇలా Tier 2, Tier 3 రీజియన్స్, అంటే ఈ సిటీస్ కాకుండా టౌన్స్, మండలాల్లో ఉండే యువతకు, అలానే ఎనీ సిటిజన్ ఆఫ్ ఇండియా అని చెప్పినట్టు, సో వీళ్లకు ఈ జెనెసిస్ స్కీమ్ అన్నటువంటిది స్టార్ట్ చేయడం జరిగింది.
0: జెనెసిస్ పథకం యొక్క ప్రధాన లక్ష్యాలు ఏమిటి?
1: సో ముఖ్యంగా ఈ జెనెసిస్ స్కీమ్ కింద ఈ నేను చెప్పినటువంటి ఈ Tier 2, Tier 3 రీజియన్స్, అంటే ఈ డిస్ట్రిక్ట్స్, మండలాల్లో, అలానే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ఎటువంటి ఇన్నోవేషన్స్ చేసే వాళ్ళైనా సరే, ఇప్పుడు పల్లెటూర్లలో ఎక్కువగా ఫీల్డ్స్, అగ్రికల్చర్ ఫీల్డ్స్లో మనకు డ్రోన్స్ ఉపయోగించి, సో అలానే ఒక మోటార్ పంప్ని IoT ద్వారా ఆన్ ఆఫ్ చేయడానికి, కంట్రోల్ చేయడానికి, అలానే ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని యూజ్ చేసి ఎటువంటి ఆవిష్కరణలు అయినా సరే, సో వాటికి స్కీమ్ ద్వారా కొన్ని గ్రాంట్లు ఉన్నాయి. ఆ గ్రాంట్ల ద్వారా దీనికి మనము సపోర్ట్ అన్నటువంటిది దొరుకుతుంది. సో ఎలక్ట్రానిక్స్ ఐటీకి సంబంధించిన ఎటువంటి టెక్నాలజీ అయినా సరే, సో జనరల్గా మనకు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అలానే మిషన్ లెర్నింగ్, అలానే వచ్చేసి ఈ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అని, ఆగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ అని, సైబర్ సెక్యూరిటీ, బ్లాక్ చైన్ టెక్నాలజీ, అలానే వచ్చేసి రోబోటిక్స్, ఇప్పుడు ఎక్కువగా రోబోటిక్స్, క్వాంటమ్ టెక్నాలజీస్, ఇప్పుడు మన భారతదేశం ఎక్కువగా క్వాంటమ్ టెక్నాలజీ వైపు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, అలానే దీంట్లో రీసెర్చ్ కూడా బాగానే నడుస్తుంది ఇప్పుడు ప్రజెంట్ మన భారతదేశంలో. సో అలానే కొన్ని స్టేట్స్ కూడా చాలా వరకు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. అందులో మన తెలంగాణ స్టేట్ అయినా సరే, ఆంధ్రప్రదేశ్ అయినా సరే, సో తమిళనాడు అయినా సరే, కర్ణాటక అయినా సరే, సో ఇలా ఎన్నో స్టేట్స్ ముందుకొచ్చాయి క్వాంటమ్ టెక్నాలజీస్ మీద. సో అందులో కూడా ఇన్నోవేషన్స్ ఉంటే కనుక, సో ఈ మేటీ జెనెసిస్ డీప్ టెక్నాలజీస్, అంటే బాగా లోతుగా రీసెర్చ్ చేసినటువంటి ప్రోడక్ట్స్ని తయారు చేసిన వాటికి ఇందులో ముఖ్యంగా సహకరిస్తామండి.
0: డాక్టర్ గారు, ఇప్పుడు మీరు చెప్పారు ఎలక్ట్రానిక్ ఐటీకి సంబంధించిన ఎటువంటి ఇన్నోవేషన్స్కైనా ఈ పథకం వర్తిస్తుంది అని, అంటే వీటిలో కూడా స్పెసిఫిక్గా ఒక సాఫ్ట్వేర్ డెవలప్మెంటా లేకపోతే ఒక హార్డ్వేర్ డెవలప్మెంటా, ఏ దాంట్లో అంటే ఇన్నోవేషన్లో వీళ్ళకి ఈ పథకం వర్తిస్తుంది?
1: సో ఇందులో 3 రకాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి ఐడియా స్టేజ్, ఇంకొకటి వచ్చేసి POC స్టేజ్, అలానే ప్రోటోటైప్ స్టేజ్. సో ఈ 3 రకాలటువంటి స్టేజెస్లో ఉన్న ఏ ఇన్నోవేషన్ అయినా సరే, సో దానికి మనకు ఈ ఎలక్ట్రానిక్స్ ఐటీకి ఇప్పుడు నేను చెప్పిన కొన్ని టెక్నాలజీస్, సో వాటిలో వీళ్ళు ఎటువంటి స్టేజ్లో ఉన్నా సరే వాళ్లకు ఈ గ్రాంట్ ఆర్ స్కీమ్ అనేటువంటివి ఇవ్వడం జరుగుతుంది. అలానే ఇందులో ఇంకా కొన్ని స్కీములు ఉన్నాయి, సబ్ స్కీములు ఉన్నాయి, అలాంటి వాటి ద్వారా వాళ్లకు ఒక మార్కెట్లో వెళ్ళడానికి వాళ్లకు కావాల్సిన పర్చేస్ ఆర్డర్, వర్క్ ఆర్డర్ అని అంటారు, సో అలాంటి కస్టమర్ నుంచి వచ్చిన పర్చేస్ ఆర్డర్స్, అలాంటివి కూడా వాళ్ళు వాటిని కన్వర్ట్ చేయడానికి, అంటే పర్చేస్ ఆర్డర్స్ని ముందుకు తీసుకుని వెళ్ళడానికి వాళ్లకు జనరల్గా డబ్బులు, ముందు ఒక ఇన్వెస్ట్మెంట్ డబ్బులు అనేటువంటివి ఉండవు, సో వాళ్ళు ఒక ప్రోడక్ట్ తయారు చేయాలి. సో కాబట్టి గ్రాంట్ ద్వారా వాళ్లకు మంచి సహాయం ఏర్పడుతుంది. సో దాని ద్వారా వాళ్ళు ఒక పర్చేస్ ఆర్డర్ని కూడా వాళ్ళు కంప్లీట్ చేయొచ్చు అన్నమాట.
0: ఈ స్కీమ్ ఎకో సిస్టమ్ నిర్మాణం ఎలా ఉంటుంది? ఇప్పటిదాకా ఎంతమందికి మద్దతు లభించింది? ఎంతమందికి మీరు మద్దతు ఇవ్వగలుగుతారు?
1: సో ఇప్పటి వరకు అంటే ఈ స్కీమ్ ద్వారా

0: ఒక 5 సంవత్సరాల వరకు కనీసం అంటే ఒక 10,000 స్టార్టప్స్కి టార్గెట్ చేసి వాళ్లకు ఇవ్వాలని చెప్పేసి ప్లాన్ చేయడం జరిగింది మంత్రిత్వ శాఖ ద్వారా. అలానే కనీసం అంటే ఒక 500 స్టార్టప్ల వరకు దీని ద్వారా తోడ్పాటునిచ్చి వాళ్లకు ఈ డీప్ టెక్ టెక్నాలజీస్ వాటి మీద వాళ్లకు సపోర్ట్ చేద్దామని చెప్పేసి ప్లాన్ చేశారు. సో అందులో ఇప్పటి వరకు ఒక 1 ఫేజ్ వరకు కంప్లీట్ అయ్యిందని చెప్పొచ్చు. సో ఇందులో ఒక దేశవ్యాప్తంగా 30 పైన ఇంక్యుబేటర్లు ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నాయి. అందులో ముఖ్యంగా మనది అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ ఎలీప్ వీహబ్ ద్వారా మేము దీని ద్వారా మా స్టార్టప్స్కి కూడా ఈ గ్రాంట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇందులో ముఖ్యంగా ఒక 3 గ్రాంట్లు, ఈఐఆర్ 10 లక్షలు, అలానే పైలట్ గ్రాంట్ అని చెప్పేసి ఒక 40 లక్షలు, అలానే మ్యాచింగ్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పేసి ఒక 50 లక్షలు. సో ఈ 3 రకాల గ్రాంట్ల ద్వారా వాళ్లకు స్టార్టప్స్ ఇన్నోవేటర్స్కి మనము టైర్ 2 టైర్ 3 రీజియన్స్ నుంచి వచ్చిన వాళ్లకు ఇవ్వడం జరుగుతుంది.
1: స్టార్టప్స్కు నిధులు ఎలా కేటాయిస్తారు, వాటి పూర్తి వివరాలు తెలియజేయండి.
0: సో ఇప్పుడు నేను చెప్పినటువంటి మైటీ జెనసిస్ కింద ఈఐఆర్ 10 లక్షలు, ఇందులో ముఖ్యంగా ఈ ఎలక్ట్రానిక్స్ ఐటీ ఇన్నోవేషన్స్ ఉన్న డీప్ టెక్ ఉన్న స్టార్టప్స్ టైర్ 2 టైర్ 3లో పనిచేసే స్టార్టప్స్కి ఈ ఒక ప్రోటోటైప్ తీసుకొస్తే, లేదా ఒక పిఓసి ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ అంటాము. సో ఇది తీసుకొచ్చిన తర్వాత వాళ్లకు ఎవాల్యుయేట్ చేస్తాం, స్క్రీనింగ్ కమిటీ అన్నటువంటిది ఏర్పరిచి ఆ కమిటీ మెంబర్స్ ద్వారా వాళ్ళు ఒకవేళ సెలెక్ట్ చేస్తే దాన్ని ఒక వాళ్ళకు ఒక రిజెక్ట్ చేస్తే ఎనీహౌ మళ్ళీ వాళ్ళు దాని మీద వర్కౌట్ చేసి మళ్ళీ మనం ఒక ఇంక్యుబేషన్ ప్రోగ్రామ్లు కూడా వాళ్లకు తీసుకోవచ్చు. కానీ సెలెక్ట్ చేసిన వాళ్లకు తప్పకుండా వాళ్ళకు ఒక 10 లాక్స్ వరకు కేటాయించడం జరుగుతుంది ఈ ఈఐఆర్ ఎంటర్ప్రినర్షిప్ ఇన్ రెసిడెన్స్. సో ఇది ఒక గ్రాంట్. అలానే ఇంకొక గ్రాంట్ పైలట్ స్కీమ్ అని చెప్పేసి, సో ఈ మైటీ జెనెసిస్ పైలట్ స్కీమ్ కింద 40 లక్షల రూపాయలు ఒక స్టార్టప్కి పర్చేస్ ఆర్డర్ కావాలి అంటే సో వాళ్లకు ఒక 40 లక్షల రూపాయల వరకు వాళ్లకు అందజేయడం జరుగుతుంది. ఇది కూడా ఒక స్క్రీనింగ్ కమిటీ ద్వారా జరుగుతుంది. మన వైపు నుంచి ఉన్న స్క్రీనింగ్ కమిటీ ఇంటర్నల్గా సెలెక్ట్ చేస్తుంది ఆ ఇన్నోవేటర్ స్టార్టప్కి. అలానే మైటీ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రిత్వ శాఖ ద్వారా కూడా ఒక స్క్రీనింగ్ కమిటీ ఏర్పరచడం జరుగుతుంది. వాళ్ళు కూడా దీన్ని సెలెక్ట్ ఆర్ రిజెక్ట్ కూడా చేయొచ్చు. సో ఈ విధంగా ఈ పైలట్ స్కీమ్లో ముఖ్యంగా 40 లక్షల వరకు వాళ్ళకి గ్రాంట్ రావడం జరుగుతుంది. అలానే ఇందులో ఇంకా ఎలిజిబిలిటీలో చూస్తే వాళ్ళు ఒక పర్చేస్ ఆర్డర్ ఒక కంపెనీ నుండి ఒక 70 కోట్ల టర్న్ ఓవర్ ఉన్న కంపెనీ నుండి ఒక పర్చేస్ ఆర్డర్ చూపించడము, లేకపోతే ఒక పిఓ అదే ఈ పబ్లిక్ లిస్టింగ్ ఐపీఓ పబ్లిక్ లిస్టింగ్ కంపెనీ నుంచి అయినా కానీ లిమిటెడ్ కంపెనీ నుంచి అయినా ఒక పర్చేస్ ఆర్డర్ని తీసుకురావడము చూపించడము కమిటీ మెంబర్స్కి, ఇది ఒక ఎలిజిబిలిటీ. అలానే ఒక స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ పర్చేస్ ఆర్డర్ ఆర్ వర్క్ ఆర్డర్ అది కూడా చూపిస్తే కూడా వాళ్ళు దీనికి అర్హులు అవుతారు. సో ఈ విధంగా అలానే ఒక యూనికార్న్ కంపెనీ ఒక స్టార్టప్ యూనికార్న్ కంపెనీ ద్వారా కూడా ఒక వర్క్ ఆర్డర్ని వాళ్ళు తీసుకొస్తే చూపిస్తే అది కూడా ఒక అర్హత లాగా తీసుకోవడం జరుగుతుంది. సో ఈ కండిషన్స్ మీద ఈ పైలట్ స్కీమ్ అన్నటువంటిది 40 లక్షల వరకు వాళ్ళు కేటాయించడం జరుగుతుంది. అలానే థర్డ్ కేటగిరీ వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ మ్యాచింగ్ మైటీ జెనసిస్. సో ఇందులో ముఖ్యంగా ఈ 50 లక్షలు అన్నది గ్రాంట్ 1:1 కాంట్రిబ్యూషన్ అంటాం. అంటే ఒక ఇన్వెస్టర్ ద్వారా మీరు ఈ 50 లక్షల గ్రాంట్కి ఈక్వలెంట్గా 50 లక్షలు మీరు కనుక ఒక ఇన్వెస్టర్ ద్వారా చూపిస్తే మీ అకౌంట్లో, సో ఆ ఇన్వెస్టర్ కూడా అది కూడా ఒక వ్యాలిడేషన్ చేస్తాము. ఒక అగ్రిమెంట్ని ఏర్పరిచిన తర్వాత వాళ్ళు 50 లక్షల వరకు ఇన్వెస్ట్ చేస్తారు ఈ కంపెనీలో అని తెలిసిన తర్వాత అర్హత వచ్చిన తర్వాత అప్పుడు మేము కూడా ఈ స్కీమ్ ద్వారా 50 లక్షల వరకు వాళ్లకు ఇవ్వడం జరుగుతుంది.
1: ఈ జెనసిస్ పథకానికి అర్హతలు ఏమిటి, అర్హులు ఎలా దరఖాస్తు చేసుకోవాలి, దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి సర్టిఫికెట్లు అవసరమవుతాయి?
0: సో మన దేశ పౌరులు 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు, అలానే ఒక టైర్ 2 టైర్ 3 రీజియన్లో పనిచేసే వాళ్ళు, సో కంపెనీ స్టార్టప్ కంపెనీ కూడా అక్కడే రిజిస్టర్ చేసి ఉండాలి. సో ఇంకొకటి వచ్చేసి వీళ్ళు ఖచ్చితంగా ఒక స్టార్టప్ కంపెనీ రిజిస్టర్ చేసి ఉండాలి. అందులో డిపిఐటీ రిజిస్ట్రేషన్ చాలా ముఖ్యమైనది. సో డిపిఐటీ రిజిస్ట్రేషన్ అన్నది కంపెనీ ఒక పార్ట్నర్షిప్ అలానే ప్రైవేట్ లిమిటెడ్ అలానే ఎల్ఎల్పి రిజిస్ట్రేషన్ చేసినటువంటి కంపెనీకి డిపిఐటీ సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ డిపిఐటీ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత సో వాళ్ళు దీనికి అర్హులవుతారు. సో ఈ నేను చెప్పిన ఈ కండిషన్స్ అలానే ఇన్నోవేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. సో వాళ్ళు చేసిన ఆవిష్కరణ ఎటువంటి ఈ ఎలక్ట్రానిక్స్ ఐటీలో ఇటువైపు ఒక డివైజెస్ని కనిపెట్టడం అయినా సరే, లేకపోతే ఒక ప్రోడక్ట్ అయినా సరే, అలానే ఒక సాఫ్ట్వేర్ అయినా సరే, AIML ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ లెర్నింగ్తో కూడిన

0: ఒక సాఫ్ట్వేర్ మీరు తయారు చేశారు, లేకపోతే ఒక ఐఓటీ డివైస్ చేశారు, లేకపోతే మీరు ఒక రోబోటిక్ డివైస్ చేశారు. సో ఇప్పుడు ఎక్కువగా పల్లెటూరులో మనం చూస్తూనే ఉంటాము. సో రోబోటిక్ డివైస్లు కూడా మనకు అగ్రికల్చర్లో ఉపయోగిస్తున్నారు. సో ఇవి వాటికి నీళ్లు చల్లడము, తర్వాత బయో ఫర్టిలైజర్స్ ఫర్టిలైజర్స్ చల్లడము, అలానే యువత ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు క్రియేషన్ అండ్ ఇన్నోవేషన్లో. సో యువతకు ఇది ఒక మంచి ఫెసిలిటీ అన్నమాట. దీన్ని వాళ్ళు ఈ స్కీమ్ ద్వారా ఒక ఫాస్ట్గా ఒక తక్కువ స్టేజ్లోనే వాళ్ళకు ముందుకెళ్ళే ఒక మంచి ఆపర్చునిటీ దొరుకుతుంది.
1: మీరు చెప్పిన ఈ అర్హతలు ఉన్నవాళ్ళు ఎలిత్ వీహబ్ అటల్ ఇంక్యుబేషన్ సెంటర్కు వస్తే ఈ పూర్తి వివరాలతో పాటు వాళ్ళని అప్లై చేయటం కానీ వాళ్ళకి ఆ స్కీమ్ అప్లికబుల్ చేసి ఆ అమౌంట్ శాంక్షన్ ఇవన్నీ మన దగ్గర జరుగుతాయా?
0: అవును, తప్పకుండా. సో మేము ఈ ఇప్పటి వరకు ఒక 12 మంది స్టార్టప్లకు ఈ మైటీ జెనెసిస్ గ్రాంట్స్ ఇవ్వడం జరిగింది. సో ఇందులో ఒక 8 స్టార్టప్స్ ఏఐఆర్ గ్రాంట్ 10 లక్షల వరకు ఇచ్చాము. అలానే ఒక 2 స్టార్టప్స్కి పైలట్ స్కీమ్ అన్నటువంటిది వాళ్ళకు సెలెక్ట్ చేయడం జరిగింది. అలానే ఒక 2 స్టార్టప్లకు ఈ ఇన్వెస్ట్మెంట్ మ్యాచింగ్ కాంట్రిబ్యూషన్ని సెలెక్ట్ చేయడం జరిగింది. సో దీని ద్వారా ఈ లేటెస్ట్గా ఒక ఫస్ట్ ఫేజ్లో అని చెప్పొచ్చు. ఇప్పుడు నెక్స్ట్ నోటిఫికేషన్ కోసం కూడా మేము నెక్స్ట్ మినిస్ట్రీ ద్వారా, మంత్రిత్వ శాఖ ద్వారా వెయిట్ చేస్తున్నాము. సో అది మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మేము నెక్స్ట్ నోటిఫికేషన్కి వెళ్తాము. సో ఇందులో ఈ స్టార్టప్స్కి వీళ్ళు మీకు ఒక ఎంక్వైరీ లాగా మీరు మా దగ్గర వచ్చినప్పుడు, నా దగ్గర ఒక ఇన్నోవేషన్ ఉంది, నా దగ్గర ఒక ఐడియా ఉంది, నేను ఇంతవరకు పనిచేశాను, ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ఉంది, లేకపోతే నా దగ్గర ఒక ప్రోడక్ట్ ఉంది, నేను మార్కెట్లోకి వెళ్ళాలి అని చెప్పేసి మీరు మా దగ్గరికి, మా ఆఫీస్కి ఎప్పుడైనా సరే 10 to 6 రావచ్చు. సో మేము ఎలీప్ ఇండస్ట్రియల్ పార్క్ ప్రగతినగర్ మా ఆఫీస్ అక్కడ ఉంది. సో మీరు మా ఆఫీస్కి ఎనీ టైం ఎనీ డే వర్కింగ్ అవర్స్లో రావచ్చు అండ్ మాతో డిస్కస్ చేయొచ్చు. ఆ తర్వాత మేము మీకు ప్రీ ఇంక్యుబేషన్ ప్రోగ్రామ్ అనేటువంటి ద్వారా మేము మీకు సహాయపడతాము. దాని ద్వారా ఒక 3 మంత్స్ వాళ్లకు నర్చర్ చేసి సో ఒక స్టేజ్కి వాళ్ళకి తీసుకుని వస్తాము. సో దాని ద్వారా మళ్ళీ ఇంక్యుబేషన్ ప్రోగ్రామ్ అని చెప్పేసి అందులో కూడా వాళ్లకు నెక్స్ట్ స్టేజ్కి తీసుకురావడం జరుగుతుంది. అంటే ఒక ఐడియా స్టేజ్ నుంచి ఎర్లీ స్టేజ్కి వచ్చిన స్టార్టప్, అలానే ఎర్లీ స్టేజ్ నుంచి నెక్స్ట్ గ్రోత్ స్టేజ్కి తీసుకురావడం జరుగుతుంది మన ఇంక్యుబేషన్ సెంటర్ ద్వారా.
1: ఎలీప్ వీహబ్ అటల్ ఇంక్యుబేషన్ సెంటర్కు చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న డాక్టర్ జహరుల్లా గారు మా ఆకాశవాణి స్టూడియోకు విచ్చేసి మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు.
0: థ్యాంక్ యూ సార్. ప్రజెంట్ జాబ్స్ కోసం అని చెప్పేసి ఎక్కువ మంది ఆలోచిస్తుంటారు. సో మనకు ఇండియాలో ఆపర్చునిటీస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఇందులో ముఖ్యంగా ఇన్నోవేషన్స్ని ఒక నెక్స్ట్ స్టేజ్కి తీసుకుని వెళ్ళాలి, ఒక స్టార్టప్ లాగా మార్చాలి అని అన్నప్పుడే యూత్కి ఎక్కువగా అది ఉపయోగపడుతుంది. ఇందులో ముఖ్యంగా జాబ్స్ అనేటువంటి ఎప్పుడు క్రియేట్ అవుతాయంటే, సో మనకు యూత్ ఇన్నోవేషన్స్ని ఒక స్టార్టప్ లాగా మారినప్పుడు, సో వాళ్ళు ఒక 100,000 మందికి జాబ్స్ ఇవ్వడం జరుగుతుంది, ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో స్టార్టప్స్ అండ్ ఇలాంటి స్కీమ్స్ ఎక్కువగా ఉపయోగపడతాయి దానికోసము. సో యూత్కి నేను ఇచ్చే మెసేజ్ ఏంటంటే, మీరు మీ ఇన్నోవేషన్స్ క్రియేటివిటీ మీరు తీసుకొని రండి మా దగ్గర, మేము మీకు ఒక స్టేజ్కి తీసుకువెళ్ళడం జరుగుతుంది, ఒక మంచి స్టార్టప్ని తయారు చేస్తాము. దీని ద్వారా మీరు డెవలప్ అవుతారు, నెక్స్ట్ మీకు మంచి మీరు ఉపాధి ఇచ్చే వాళ్ళలాగా క్రియేట్ అవుతారు, అలానే మన దేశ ప్రగతికి కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది, దోహదపడుతుంది. మన ఎకనామిక్ కండిషన్, మన కంట్రీ సూపర్ పవర్లో, అలానే 2047 వికసిత్ భారత్ మన మిషన్ అండ్ మిషన్ కూడా ఒక $1 trillion నేషన్గా కూడా మనది డెవలప్ అవడానికి చాలా చాలా దోహదపడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.
2: ఇంతవరకు వికసిత్ భారత్ శీర్షిక విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం విజ్ఞాన మరియు పర్యావరణ శీర్షికన పునరుత్పాదక ఇంధన వనరులతో పర్యావరణ పరిరక్షణ, ఈ అంశం గురించి డాక్టర్ కోదండ రామయ్య గారి ప్రసంగం వింటారు.
4: పునరుత్పాదక ఇంధన వనరులతో పర్యావరణ పరిరక్షణ కేంద్ర పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో గుజరాత్లోని గాంధీనగర్లో 2024 సెప్టెంబర్ 16 నుండి 3 రోజుల పాటు 4వ ప్రపంచపు పునరుత్పాద

దక ఇంధన సమావేశం జరిగింది. దీనినే క్లుప్తంగా ఆర్ఈ ఇన్వెస్ట్ 2024 అంటున్నారు. కేంద్రంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత 100 రోజులలో సాధించిన విజయాలలో ఇది కూడా ఒకటని చెప్పవచ్చు. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ముఖ్య అతిథిగా పాల్గొని సమావేశాన్ని ప్రారంభించారు. ఈ సమావేశపు వివరాల్లోకి వెళ్లే ముందు చాలా కాలంగా వాడుతున్న ముఖ్య ఇంధన వనరులు, వాటి వలన కలిగే వాయు కాలుష్యం, అట్లే పునరుత్పాదక ఇంధన వనరుల గురించి కొంత తెలుసుకుందాం. మనం ప్రస్తుతం ఇంధనాలుగా అధికంగా వాడుతున్న బొగ్గు, చమురు, సహజ వాయువులు కొన్ని మిలియన్ల సంవత్సరాల క్రితం భూమిలో కలిసిపోయిన వృక్ష జంతు జాలాల నుండి భూమి పైపొరలో ఏర్పడ్డాయి. ఇవి ముఖ్యంగా కార్బన్, హైడ్రోజన్ను కలిగి ఉంటాయి. మానవుడు సృష్టించే కార్బన ఉద్గారాలు అంటే కార్బన్ ఆక్సైడులు మరియు నైట్రోజన్ ఆక్సైడులు, సల్ఫర్ డయాక్సైడ్ మొదలైనవి దాదాపు 80% ఈ ఇంధనాల వాడకం వల్లనే ఏర్పడుతున్నాయి. వీటి వల్ల వాళ్ళు కాలుష్యం ఏర్పడుతుంది. మానవులు మరియు ఇతర జీవుల ఆరోగ్యానికి హాని కలిగించే పదార్థాల క్రమరహిత గాఢతలతో వాతావరణం కలుషితం కావటాన్ని వాయు కాలుష్యంగా పేర్కొనవచ్చు. మానవ చర్యల వల్ల వాయు కాలుష్యాన్ని కలిగించే కొన్ని ఉద్గారాల గురించి తెలుసుకుందాం. కార్బన్ ఆక్సైడ్లు, ఇవి కార్బన్ మొనాక్సైడ్ మరియు కార్బన్ డయాక్సైడ్. ఈ కార్బన్ డయాక్సైడ్ వాయువునే బొగ్గు పులుసు వాయువు అని కూడా అంటుంటారు. బొగ్గు, సహజ వాయువు మొదలైన శిలాజ ఇంధనాలు దహన చర్యకు గురైనప్పుడు ఇవి ఏర్పడతాయి. కార్బన్ మొనాక్సైడ్ విషవాయువు, దీన్ని పీలిస్తే శ్వాసక్రియలో శరీర భాగాలకు అందే ఆక్సిజన్ పరిమాణం తగ్గిపోతుంది. దీంతో కళ్ళు తిరగటము, స్పృహ తప్పడం లాంటివి జరిగి మరణం కూడా సంభవించే ప్రమాదం ఉంది. కార్బన్ డయాక్సైడ్ వాతావరణంలో ఉండే సహజ వాయువు. ఈ వాయువు జీవజాతుల మనుగడకు ఎంతో ముఖ్యం. వృక్షాలు వాతావరణంలో ఉండేటువంటి కార్బన్ డయాక్సైడ్ ఉపయోగించుకునే కిరణజన్య సమూహ క్రియ ద్వారా ఆహారాన్ని ఉత్పత్తి చేసుకుంటాయి. శిలాజ ఇంధనాలు మండించడం వల్ల ఇది ఏర్పడి వాతావరణంలో దీని గాఢత పెరగటం వల్ల వాతావరణ కాలుష్యానికి దారితీస్తుంది. వాతావరణంలో ఈ కార్బన్ డయాక్సైడ్ గాఢత 350 పార్ట్స్ పర్ మిలియన్ ఉంటే క్షమకరం, కానీ ప్రస్తుతం ఇది 412 పార్ట్స్ పర్ మిలియన్గా ఉంది. పారిశ్రామిక విప్లవం తర్వాత అంటే సుమారు గత 250 సంవత్సరాలలో వాతావరణంలో దీని గాఢత 47% పెరిగింది. ఇది ఆందోళన కలిగించే విషయం. కార్బన్ డయాక్సైడ్ గ్రీన్ హౌస్ వాయువు, అంటే వాతావరణంలో దీని గాఢత పెరిగే కొద్దీ వాతావరణ ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఉదాహరణకు పారిశ్రామిక విప్లవానికి ముందుతో పోలిస్తే భూమి వాతావరణ ఉష్ణోగ్రత దాదాపు 1.1 డిగ్రీ సెంటీగ్రేడ్ పెరిగింది. ఇలా ఉష్ణోగ్రత పెరగటం వల్ల వాతావరణంలో పెను మార్పులు సంభవిస్తాయి. అధిక ఎండలు, అధిక చలి, అధిక వర్షపాతానికి ఇది దారితీస్తుంది. వాతావరణంలో సదరు మార్పులు వ్యవసాయ రంగంపై కూడా ప్రభావం చూపటం వల్ల వ్యవసాయ ఉత్పత్తులు తగ్గి ఆహార కొరత ఏర్పడవచ్చు. ఉష్ణోగ్రత పెరగటం వల్ల మంచు ఖండాల్లో మంచు కరిగి సముద్ర జలాల నీటి మట్టం పెరుగుతోంది. ఈ కారణంగా ప్రపంచ జనాభాలో 12% వరకు ముంపుకు గురయ్యే ప్రమాదంలో ఉన్నారు. నైట్రోజన్ ఆక్సైడులు మరియు సల్ఫర్ డయాక్సైడ్లు, శిలాజ ఇంధనాల దహనక్రియలో నైట్రోజన్ ఆక్సైడులైన నైట్రస్ ఆక్సైడ్, నైట్రిక్ ఆక్సైడ్ మరియు కొంతమేరకు సల్ఫర్ డయాక్సైడ్లు కూడా ఏర్పడతాయి. ఇవి మరియు కార్బన్ డయాక్సైడ్ వర్షపు నీటిలో కరగటం వల్ల వాతావరణ కాలుష్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఆమ్ల వర్షాలు కురుస్తాయి. ఈ ఆమ్ల వర్షాల వల్ల నేల, భూమిపై నీరు, సముద్ర జలాలు కూడా కలుషితం అవుతున్నాయి. హైడ్రోకార్బన్లు, బొగ్గు హైడ్రోకార్బన్ ఇంధనాలు అసంపూర్తిగా మండటం వల్ల పెట్రోల్, డీజిల్ వాహనాల ఉద్గారాల నుండి ఇవి ఏర్పడి వాతావరణ కాలుష్యానికి దారితీస్తున్నాయి. మీథేన్, బ్యూటేన్ వీటిలో ముఖ్యమైనవి. మీథేన్ గ్రీన్ హౌస్ వాయువు, ఇది భూతాపాన్ని పెంచుతుంది, వాయు నాణ్యతను తగ్గించి జంతుజాలంలో అనేక అనారోగ్య సమస్యలు కలిగించడమే కాక పంటల ఉత్పత్తిని దెబ్బతీసే గుణం కూడా కలిగి ఉంది. మీథేన్ గాఢత ఎక్కువగా ఉన్నప్పుడు మనుషులు ఊపిరి ఆడక మరణించే ప్రమాదం ఉంది. ఇది మండే స్వభావంతో
పేలుడు గుణాన్ని కూడా కలిగి ఉంటుంది.

బ్యూటేన్ కూడా ఇంతే. బ్యూటేన్ పీల్చడం వల్ల స్పృహ కోల్పోవటం, ఫిట్స్ రావటం వంటివే కాక ముక్కు వెంట రక్తం కారడం, నారాలు దెబ్బతినడం జరిగే ప్రమాదం ఉంది. క్లోరోఫ్లోరోకార్బన్ మరియు హైడ్రోక్లోరోఫ్లోరోకార్బన్లు, ఇవి కార్బన్, హైడ్రోజన్, క్లోరిన్ మరియు ఫ్లోరిన్లను కలిగి ఉంటాయి. ఇవి మీథేన్, ఈథేన్, ప్రొపేన్ల యొక్క త్వరగా ఆవిరయ్యే ఉత్పన్నాలు. ఇవి గ్రీన్ హౌస్ వాయువులు, భూతాపాన్ని పెంచుతాయి. అంతేకాక ఇవి ముఖ్యంగా స్ట్రాటోస్పియర్లోని ఓజోన్ పొరను దెబ్బతీస్తాయి. తద్వారా అల్ట్రావైలెట్ కిరణాలు భూమి మీదకు చొచ్చుకు వచ్చే ప్రమాదం ఉంది. ఇది మానవుల ఆరోగ్యానికే కాక భూమి యొక్క సమతుల్య జీవావరణ క్రమానికి కూడా హాని కలిగిస్తుంది. పంటలపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది. శిలాజ ఇంధనాల వాడకం వల్ల ఇంత వాతావరణ కాలుష్య ప్రభావం ఉన్నందువల్లనే ప్రపంచవ్యాప్తంగా పునరుత్పాదక ఇంధన వనరుల వైపు దృష్టి సారించారు. వీటిలో సౌరశక్తి, పవనశక్తి, జల విద్యుత్తు, సముద్ర శక్తి మొదలైనవి కొన్ని ముఖ్యమైనవి. ఇవి ఎప్పటికీ తరిగిపోవు. వీటిని మరల మరల వాడుకొనవచ్చు. అందువల్లనే వీటిని పునరుత్పాదక ఇంధన వనరులని అంటున్నారు. వీటినే ప్రత్యామ్నాయ ఇంధన వనరులని లేదా సాంప్రదాయేతర ఇంధన వనరులని అంటారు. జల విద్యుత్తు గురించి మనకు తెలిసినదే, మిగతా వాటి గురించి కొంతమేర తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సౌరశక్తిలోని ఫోటాన్లు సెమీకండక్టర్ ఉపరితలాన్ని తాకినప్పుడు ఎలక్ట్రాన్లు ఉత్పత్తి అయ్యి విద్యుత్తు జనిస్తుంది. సాధారణంగా ఈ సెమీకండక్టర్ ఉపరితలాలు సిలికాన్తో చేసినవి ఉంటాయి. సౌరశక్తి మనకు సూర్యుడు ఉన్నంతకాలం నిరంతరాయంగా లభ్యమవుతూ ఉంటుంది కనుక ఎంతో ఉపయుక్తం. పవనశక్తి లేదా పవన విద్యుత్తు, గాలి ద్వారా పంకాలను తిప్పి తద్వారా టర్బైన్లను త్రిప్పి ఉత్పత్తి చేసే విద్యుత్తునే పవన విద్యుత్ అంటారు. భారతదేశం ప్రపంచంలో 4వ అతిపెద్ద వ్యవస్థాపక పవన విద్యుత్ సామర్థ్యం కలిగి ఉంది. ఇది 45.88 గిగావాట్లు. పంప్డ్ స్టోరేజ్, ఇది ఒక రకంగా జల విద్యుత్ శక్తి నిల్వ ప్రాజెక్ట్. దీనిలో వేరువేరు ఎత్తులో ఉన్న 2 రిజర్వాయర్లు నిర్మించబడి ఉంటాయి. దీనిలో సూర్యరశ్మి, గాలి ఉన్న సమయాల్లో సౌర విద్యుత్తు లేదా పవన విద్యుత్తు ద్వారా నీటిని దిగువ రిజర్వాయర్ నుండి ఎగువ రిజర్వాయర్కు పంపు చేస్తారు. సౌర విద్యుత్తు లేదా పవన విద్యుత్తు అందుబాటులో లేనప్పుడు ఎగువ రిజర్వాయర్ నుండి దిగువ రిజర్వాయర్కు నీటిని పంపటం వల్ల జల విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది. అధిక మొత్తంలో శక్తిని నిల్వ చేయడానికి పంప్డ్ స్టోరేజ్ మాత్రమే సరైన మార్గం. ఈ ప్లాంటు సామర్థ్యంలో 82% వరకు పనిచేస్తుంది. 80 సంవత్సరాల కంటే ఎక్కువ జీవితకాలం దీని అదనపు ప్రయోజనం. 2024 సెప్టెంబర్ 27 మన రాష్ట్రంలో 5 పంప్డ్ స్టోరేజ్ విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు మన రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన విద్యుత్ సంస్థ ఏపీ జెన్కో మరియు నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ల మధ్య భాగస్వామ్య ఒప్పందం కుదిరింది. వీటి ద్వారా కొత్తగా 5070 మెగావాట్ల విద్యుత్ అందుబాటులోనికి రానుంది. దీని ద్వారా మొత్తంగా 106 కోట్ల రూపాయల పెట్టుబడులు రానున్నాయి. వీటిని నంద్యాల జిల్లాలోని యాగంటి, ప్రకాశం జిల్లాలోని రాజుపాలెం, వైఎస్ఆర్ జిల్లాలోని అరవేటిపల్లి, దినేపల్లి మరియు అన్నమయ్య జిల్లాలో గడికోట వద్ద ఏర్పాటు చేస్తున్నారు. సముద్ర విద్యుత్తు, భూభ్రమణం వల్ల సముద్ర జలాల లవణీయత మరియు ఉష్ణోగ్రతలలో తేడాల వలన సముద్రం అడుగు భాగాన ప్రవాహాలు ఏర్పడతాయి. అందువల్ల సముద్రం అడుగున టర్బైన్లను ఏర్పాటు చేసి విద్యుత్ ఉత్పత్తి చేసే అవకాశం ఉంది. ఇటువంటి ప్రాజెక్టు స్కాట్లాండ్ దేశ సమీపంలో నడుస్తోంది. సముద్ర జలాలపై ఉండే అలల శక్తి నుండి విద్యుత్తు తయారు చేసే సాంకేతికత పైన ఆస్ట్రేలియా, చైనా, డెన్మార్క్, ఇటలీ, పోర్చుగల్, స్పెయిన్, బ్రిటన్, అమెరికా మొదలైన దేశాలు ముమ్మర కృషి చేస్తున్నాయి. భారతదేశ భూభాగానికి 3 వైపులా సముద్రాలు ఉన్నాయి కాబట్టి సముద్రం నుండి విద్యుత్తు ఉత్పత్తికి కృషి చేస్తే బాగుంటుంది. ఈ సముద్ర విద్యుత్తు సూర్యరశ్మి, పవన విద్యుత్తుల కంటే నిరంతరాయంగా ఉంటుంది అనేది గమనార్హం. ప్రధానమంత్రి గారు ప్రారంభించిన 4వ ప్రపంచపు పునరుత్పాదక ఇంధన సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా పాల్గొంది. 2030 దేశంలో పునరుత్పాదక విద్యుత్ లక్ష్యం 500 గిగావాట్లుగా కేంద్ర ప్రభుత్వం నిర్దేశిస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 72.6 గిగావాట్లుగా తన లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ

0: యోజనలో భాగంగా 2026-27 నాటికి రాష్ట్రంలో 10 లక్షల ఇళ్లపై సౌర విద్యుత్ ప్యానళ్లు ఏర్పాటు చేయాలన్నది తన లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ప్రకటించింది. భారత ప్రభుత్వం గత 2024 ఫిబ్రవరి నెలలో ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకాన్ని ప్రకటించింది. దీని ద్వారా 300 యూనిట్ల ఉచిత విద్యుత్తు పొందవచ్చు. పౌరుల గృహాలపై 3 kV వరకు సామర్థ్యం గల సౌర విద్యుత్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవచ్చు. దీనికి అయ్యే ఖర్చులో సామర్థ్యం 2 kV లోపు ఉంటే 60% సబ్సిడీ, 2 kV 3 kV మధ్య అయితే 40% సబ్సిడీ ఉంటుంది. 3 kV పైన అయితే ఏ విధమైన ఆర్థిక తోడ్పాటు ఉండదు. 2026-27 వరకు అమలులో ఉండే ఈ పథకానికి 75,000 కోట్ల రూపాయలు కేటాయించబడ్డాయి. పిఎం కుసుమ్ యోజన కార్యక్రమం కింద వ్యవసాయ విద్యుత్ ఫీడర్లను అనుసంధానం చేస్తూ 3,725 మెగావాట్ల సామర్థ్యంలో మినీ సౌర విద్యుత్ ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తున్నట్లుగా ఆంధ్రప్రదేశ్ పేర్కొంది. ప్రధానమంత్రి కిసాన్ ఊర్జా ఏవం ఉత్థాన్ మహాభియాన్ యోజనను దీన్నే క్లుప్తంగా పిఎం కుసుమ్ అంటున్నారు. భారత ప్రభుత్వం మార్చి 2019 రైతు ఆదాయాన్ని పెంచడానికి, సాగునీటి వనరులను అందించడానికి మరియు వ్యవసాయ రంగంలో డీజిల్ ప్రవేయం లేకుండా చేయడానికి ప్రారంభించింది. ఈ పథకం యొక్క ప్రయోజనాన్ని పొందడానికి రైతులు సాగు కోసం సోలార్ నీటిపారుదల పంపులను అమర్చాలి. దీనికోసం అయ్యే ఖర్చులో 60% కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ కింద అందిస్తుంది. అంతేకాక పంట పండని బంజరు భూముల్లో సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేసుకుని రైతులు 2 మెగావాట్ల వరకు విద్యుత్తు ఉత్పత్తి చేసుకుని మిగులు విద్యుత్తును ప్రభుత్వ గ్రిడ్కు అమ్ముకునే అవకాశం కూడా ఉంది. ఈ పథకాలను ఉపయోగించుకుని గృహ యజమానులు రైతులు ఇతోధికంగా లబ్ధి పొందుతారని, దేశం సోలార్ విద్యుత్ ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకునేందుకు తమ వంతు పాత్ర పోషిస్తారని ఆశిద్దాం.
1: మీరింతవరకు విజ్ఞాన మరియు పర్యావరణ శీర్షికన పునరుత్పాదక ఇంధన వనరులతో పర్యావరణ పరిరక్షణ ఈ అంశం గురించి డాక్టర్ కోదండ రామయ్య గారి ప్రసంగం విన్నారు.
2: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ,
3: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
2: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు,
3: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
2: ఆకాశవాణి
3: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

రంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ. శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట, గీతరచన వేటూరి, సంగీతం ఇళయరాజా.

మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 8:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుండి 2 రోజుల పాటు ఉజ్బెకిస్తాన్లో పర్యటించనున్నారు. ఆకస్మిక వరదల నేపథ్యంలో నేపాల్కు మరింత సహకారాన్ని అందించేందుకు భారత్ కృషి చేస్తోందని విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. గడిచిన 12 సంవత్సరాల్లో జనధన్ యోజన విప్లవాత్మక ఫలితాలను సాధించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. టిబెట్లోని గిరాంగ్ కౌంటీలో ఆకస్మిక వరదలు సంభవించడంతో 260 మంది విదేశీయులతో సహా 558 మంది గల్లంతయ్యారని చైనా వెల్లడించింది. వార్తల వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుండి 2 రోజుల పాటు ఉజ్బెకిస్తాన్లో పర్యటించనున్నారు. ఆ దేశ అధ్యకులు షవకత్ మిర్జియోయేవ్ ఆహ్వానం మేరకు ప్రధానమంత్రి తాష్కెంట్ను సందర్శిస్తారు. ఈ పర్యటనలో 2 దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు నరేంద్ర మోదీ, అధ్యకుడు మిర్జియోయేవ్ మధ్య ప్రతినిధుల స్థాయి చర్చలు జరుగుతాయి. వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, డిజిటల్ అనుసంధానత, ఇంధనం, విద్య, ప్రజల మధ్య సంబంధాల వంటి రంగాలలో సహకారాన్ని ఇరువురు నేతలు సమీక్షించి భవిష్యత్ కార్యాచరణను

0: ఖరారు చేస్తారు. అలాగే వికసిత్ భారత్ 2047, ఉజ్బెకిస్తాన్ 2030 వంటి ఉమ్మడి అభివృద్ది లక్ష్యాలను ముందుకు తీసుకువెళ్లడంపై తమ అభిప్రాయాలను పంచుకుంటారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు నేపాల్ నుండి క్షేమంగా న్యూఢిల్లీకి చేరిన తమిళనాడుకు చెందిన 21 మంది యాత్రికుల బృందాన్ని కలిశారు. ఈ యాత్రికులు నిన్న వరద ప్రభావిత ప్రాంతం నుండి ఖాట్మండుకు చేరుకుని ఈ మధ్యాహ్నం న్యూఢిల్లీకి చేరుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ జయశంకర్ నేపాల్ ప్రభుత్వానికి, సైన్యానికి ధన్యవాదాలు తెలిపారు. అలాగే అక్కడి భారత రాయబార కార్యాలయాన్ని కూడా సామాజిక మాధ్యమ పోస్టులో అభినందించారు. అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, ఆకస్మిక వరదల తరువాత ప్రజల సహాయక రక్షణ చర్యలలో నేపాల్కు మద్దతు ఇవ్వడానికి భారత్ కృషి చేస్తోందన్నారు. జన్ధన్ యోజన గతంలో ఎన్నడూ లేని విధంగా విప్లవాత్మకంగా ఫలితాలను సాధించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈ పథకం ప్రారంభమై 12 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రధానమంత్రి సామాజిక మాధ్యమం పోస్టులో జనధన్ యోజన సాటిలేని ప్రభావాన్ని చూపిందని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఆర్థిక సమ్మిళితాన్ని పెంపొందించడంలోనూ, ప్రజలను సాధికారులుగా తీర్చిదిద్దడంలోనూ జనధన్ యోజన కీలక పాత్ర పోషిందని తెలిపారు. చైనా నేపాల్ సరిహద్దు వెంబడి టిబెట్లోని గిరాంగ్ కౌంటీలో ఆకస్మిక వరదలు సంభవించడంతో 5 మరణించారని, 558 మంది గల్లంతయ్యారని చైనా ఈరోజు తెలిపింది. గల్లంతైన వారిలో 260 మంది విదేశీయులుగా గుర్తించారు. పర్యాటకులు, స్థానిక నివాసితులతో సహా 1000 మందికి పైగా ప్రజలను గిరాంగ్ నుండి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పర్యాటకులెవరూ అక్కడ చిక్కుకుపోలేదని అధికారులు తెలిపారు. కైలాష్ మానస్ సరోవర్ యాత్ర కోసం టిబెట్కు వెళ్లిన పెద్ద సంఖ్యలో భారతీయ యాత్రికులు వరదలు వచ్చినప్పుడు సరిహద్దు ప్రాంతంలో ఉన్నారు. గల్లంతైన వారిని గుర్తించేందుకు విదేశీ రాయబార కార్యాలయాలతో సమన్వయం చేసుకుంటున్నామని చైనా వెల్లడించింది. వరదల కారణంగా రహదారులు, కమ్యూనికేషన్లు, విద్యుత్ సరఫరాకు కూడా అంతరాయం ఏర్పడింది. అధికారులు 100,000 మంది సహాయక సిబ్బందిని, టన్నుల కొద్దీ అత్యవసర సామాగ్రిని ప్రభావిత ప్రాంతానికి తరలిస్తున్నారు. రక్షాబంధన్ పండుగ సందర్భంగా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఆనందకరమైన సందర్భం ప్రేమ, ఆప్యాయత, ఐక్యత బంధాలను బలపరుస్తుందని, అలాగే కరుణ, సామరస్యం, పరస్పర గౌరవం వంటి విలువలను నిలబెట్టడానికి ప్రతి ఒక్కరిని ప్రేరేపిస్తుందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. ప్రతి ఒక్కరికి ఆనందం, శాంతి, శ్రేయస్సు కలగాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. నేపాల్, టిబెట్లలో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా మృతుల సంఖ్య 547 పెరిగింది. 1545 మంది గల్లంతయ్యారు. ప్రభావిత జిల్లాల నుండి నేపాల్ భద్రతా సిబ్బంది 800 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇదిలా ఉండగా నైరుతి చైనాలోని సిచువాన్ ప్రావిన్స్లో ఈరోజు 5.1 తీవ్రతతో భూకంపం సంభవించడంతో నేపాల్లో తాజాగా వరద హెచ్చరిక జారీ అయింది. నదీ మట్టాలు పెరగవచ్చనే హెచ్చరికతో త్రిశూలి ప్రాంతంలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులు ఆదేశించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనస్సులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనస్సులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ అంతటా, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ప్రసారమవుతుంది. అలాగే ఏఐఆర్ న్యూస్, డిడి న్యూస్, పీఎంఓ సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానళ్లలో కూడా ఇది ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. హిందీ ప్రసారం ముగిసిన వెంటనే ఆకాశవాణి ఈ కార్యక్రమాన్ని ప్రాంతీయ భాషల్లో ప్రసారం చేస్తుంది. నేపాల్లో ఆకస్మిక వరదల తరువాత 320 మంది భారతీయ పౌరులు ఇప్పటి వరకు సంప్రదించడానికి అందుబాటులోకి రాలేదని విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది. ఆ శాఖ అధికార ప్రతినిధి రణదీప్ జైస్వాల్ న్యూఢిల్లీలో ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, త్రిశూలి 1 జల విద్యుత్ ప్రాజెక్టులో పనిచేస్తున్న 63 మంది భారతీయ పౌరులను ప్రభావిత ప్రాంతం నుండి రక్షించినట్టు తెలిపారు. చైనా వైపు చిక్కుకుపోయిన మరో 96 మంది భారతీయ పౌరులు సురక్షితంగా భూమార్గం ద్వారా నేపాల్లోకి ప్రవేశించారని, వారిని తరలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొంటూ,
1: Our MEA control room here is working around the clock, as is the case with the control rooms in our embassy in

0: Kathmandu, as also our embassy in Beijing. From on the Chinese side, we have 400 Indian nationals. They are safe. They have been in touch with their family because phones, etc., I'm told, is working on that side. Our embassy has been in touch with several of them, in fact, with their team leaders and their travel agent. Many of their family members also contacted us through the helpline numbers that our embassy is running right now in Beijing.
1: భారత్ కువైట్ సంయుక్త రక్షణ కమిటీ జేడీసీ ప్రారంభ సమావేశం ఈరోజు న్యూఢిల్లీలో జరిగింది. శిక్షణ, సైనిక విన్యాసాలు, సైనిక వైద్యం, అధికార స్థాయి చర్చలు, రక్షణ పరిశ్రమ, పరిశోధన అభివృద్ది వంటి అనేక రంగాలలో ద్వైపాక్షిక రక్షణ సహకారాన్ని మరింత బలోపేతం చేయడానికి ఈ సమావేశంలో ఇరు దేశాలు అంగీకరించాయి. రక్షణ శాఖ జాయింట్ సెక్రటరీ అమితాబ్ ప్రసాద్, ఐదుగురు సభ్యుల కువైట్ ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించిన బ్రిగేడియర్ జనరల్ రాత్ అల్ సక్రాన్ ఈ సమావేశానికి సహ అధ్యక్షత వహించారు. భారత ప్రతినిధి బృందంలో త్రివిధ దళాలు, రక్షణ ఉత్పత్తి విభాగం, రక్షణ పరిశోధన అభివృద్ది సంస్థ, సాయుధ దళాల వైద్య సేవలు, విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధులు పాల్గొన్నారు. పశ్చిమ బెంగాల్లోని మాల్దా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో ఈ నెలలో 60 మంది నవజాత శిశువులు మృతి చెందినట్టు వచ్చిన వార్తలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పందించింది. ఓ మీడియా నివేదికను సుమోటోగా స్వీకరించి ఈ మేరకు పశ్చిమ బెంగాల్ ముఖ్య కార్యదర్శికి నోటీసు జారీ చేస్తూ ఈ అంశంపై 2 వారాల్లోగా వివరణాత్మక నివేదికను సమర్పించాలని కోరింది. వార్తా నివేదికలోని విషయాలు నిజమైతే అది మానవ హక్కుల ఉల్లంఘనకు సంబంధించిన తీవ్రమైన సమస్యలను లేవనెత్తుతుందని కమిషన్ అభిప్రాయం వ్యక్తం చేసింది. టెలికమ్యూనికేషన్ల శాఖ డిఓటి ప్రవేశపెట్టిన సంచార్ సాథి కార్యక్రమం జూలై నెలలో 77,000 కంటే ఎక్కువ మొబైల్ హ్యాండ్సెట్లను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి సహాయపడిందని కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రశంసించారు. దీని ద్వారా పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన మొబైల్ హ్యాండ్సెట్లను తిరిగి స్వాధీనం చేసుకోవడంలో డాట్ కీలక మైలురాయిని అధిగమించిందన్నారు. ఈ కార్యక్రమంపై పెరుగుతున్న ప్రజల విశ్వాసాన్ని ఈ విజయం వెల్లడిస్తుందని పేర్కొన్నారు. దేశ వృద్ధికి కంపెనీ సెక్రటరీలు మరింతగా దోహదపడాలని కేంద్ర ప్రజా ఫిర్యాదులు పెన్షన్ల శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా ఐసీఎస్ఐ ప్రతినిధి బృందంతో ఆయన ఈ రోజు మాట్లాడుతూ భారతదేశ అభివృద్ది ప్రయాణంలో వృత్తిపరమైన నైపుణ్యం, సుపరిపాలన రెండు కలిసి సాగాలన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుండి 2 రోజుల పాటు ఉజ్బెకిస్తాన్లో పర్యటించనున్నారు. ఆకస్మిక వరదల నేపథ్యంలో నేపాల్కు మరింత సహకారాన్ని అందించేందుకు భారత్ కృషి చేస్తోందని విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. గడిచిన 12 సంవత్సరాలలో జనధన్ యోజన విప్లవాత్మక ఫలితాలను సాధించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. టిబెట్లోని గ్రాంగ్ కౌంటీలో ఆకస్మిక వరదలు సంభవించడంతో 260 మంది విదేశీయులతో సహా 558 మంది గల్లంతయ్యారని చైనా వెల్లడించింది. జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం దేశభక్తి గీతం వింటారు.

ఆకాశవాణి శ్రోతలకు కళాభివందనములు. పెద్దలారా, భక్తి వేదాంత తత్వమునకు శ్రీమద్ భాగవతము శిరోవిభూషణము. నవవిధ భక్తి మార్గాలైన శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం, ఈ నవవిధ భక్తి మార్గాల ద్వారా ముక్తిధామం చేరవచ్చునని సాధికారికంగా నిరూపణ చేసిన దివ్య గ్రంథం భాగవతం. అందుకే 7 రోజులలో తనకు మృత్యువు తప్పదని తెలిసిన అభిమన్యు కుమారుడు పరీక్షన్ మహారాజు మోక్ష మార్గంగా భాగవత శ్రవణం చేస్తూ సుఖ యోగేంద్రులను గాంచి, మహాత్మా, గజేంద్ర మోక్ష కథాఘట్టాన్ని తెలియజేసి నన్ను తరింపజేయండి కోరుకున్నాడు. వెంటనే ఆ మహాయోగి వినుడు పరీక్షన జన్మవర్యుడు చుకము

అని పరీక్షత్ మహారాజు వేడుకొనగా సుఖయోగి గజేంద్ర మోక్ష కథాగట్టాన్ని ఈ విధంగా వివరిస్తూ ఉన్నాడు. రాజేంద్ర విను సుధారాజిలోనక పర్వతము త్రికూటం వనదలరు. యోజనాయ తమగున్ను

కాంజరాయ సారకల ధౌతమయములై మూడు శృంగములు మొనసియుండు తట శృంగ బహురత్ర ధాతు చిత్రి చిత్రితములై దిశలు భూనభములు తేజరిల్లు భూరి భూజలత కుంజ పుంజములును మోసి పరదెంచు శలయేటి మొత్తములును మరిగి తిరిగడి దివ్య విమానములును చరులు.

అది పాలసముద్రం. అందు త్రికూటమనే అందమైన పర్వతం. అది 10,000 ఆమడల పొడవు, అంత్య వెడల్పు, ఎత్తులు కలిగి ఉన్నది. బంగారు, వెండి, ఇనుములతో ఏర్పడిన 3 శిఖరాలతో అలరారుతూ ఉన్నది. మహావృక్షములు, పూపొదలు, లతలు, శిలయేళ్లు, దేవతా విమానాలు, కిన్నెరల విహారాలతో నిండి ఉన్నది. అనేక మృగ సంచయంబులు, చెంచులు ఇత్యాది మానవ సంఘంబులతో నిండియున్న ఆ ప్రాంతంలో పగటి వేడిమికి కొండ గుహలలో దాగిన మదపు టేనుంగుల గుంపులు సాయం సమయానికి సూర్యుని శక్తి సన్నగిల్లడంతో వెలుపలికి వచ్చిన చీకటి సమూహాల వలె గుహల నుండి వెలుపలికి వచ్చి ఏనుగు సంచయంబు ఇలా సంచరిస్తూ ఉన్నది.

కొండల వలె వచ్చుచున్న గజగుంపులను గాంచి అటవీ మృగంబులన్నీ భయంతో చల్లా చెదురైపోతూ ఉన్నాయి. పులులు మొత్తంబులు పొదరిండ్లలో దూరు ఘోరబలూకముల్ గుహల జొచ్చు భూదారములు నేర నేల బొరియలలో నాగు హరిదంతములకేగు హరిన జయము మడువుల జొరబారు మహిష సంఘంబులు గండ శైలంబుల కపులు బ్రాగు వల్మీకములు.

మదపుటేరుగుల స్వైర విహారానికి భయపడి పులులు సింహాలు ఇత్యాది క్రూర మృగాలు పొదలలో దూరుతూ ఉన్నాయి. ఎలుగుబంట్లు గుహలలో దాగాయి. అడవి పందులు గోతులలో చేరాయి. జింకలు దిక్కుల కొనలకు పరుగులెత్తాయి. అడవి దున్నలు మడుగులలో జొరబడ్డాయి. కోతులు కొండల బండల నెగబ్రాకాయి. పాములు పుట్టలలో ఒదిగాయి. నెమళ్లు ఆకాశానికి ఎగిరాయి. ఈ విధంగా సకల వన మృగాలన్నిటికీ ప్రాణాంతకంగా వస్తూ ఉన్నాయి. కొండలకే కాళ్లు వచ్చి కదలి వస్తున్నవా అన్నట్లున్నది ఆ దృశ్యం.

కోటి ఆడ ఏనుగులతో ఆ గజేంద్రుడు త్రోవ తప్పి ఫలములు ఫలవృక్షాలతో నిండి ఉన్నటువంటి ఒక గొప్ప అడవిని చూచాడు. చూచి దారి తప్పి నెమ్మదిగా ప్రేయసిలతో సరసాలాడుతూ చిగురాకులు వాడికి తినిపిస్తూ పెళ్లి నడకల నడచుచూ ప్రియలతోడ చిగురుటాకుల విందులు చేసి కొనుచు పెళ్లి నడకల నడచుచు ప్రియలతోడ చిగురుటాకుల విందులు చేసి కొనుచు చలగి బృందావనమున చిన్ని కృష్ణుకరణి చలగి బృందావనమున చిన్ని కృష్ణుకరణి

ప్రియులతో కేళీ విహారం చేస్తూ కాసేపటికి అలసి దప్పికగొని జలమునకై తిరిగి తిరిగి ఆయాసపడి ఒక చోట అడగాంచం కరణీ విభుండు లవ పుల్లాం భోజ కల్హారము అడగాంచన్ కరణీ విభుండు లవ పుల్లాం భోజ

గజరాజు ఒక చక్కని మడుగును చూశాడు. అది ఎలా ఉన్నదంటే విచ్చిన కమలాలు కలువలతో తుమ్మెదల సరాగాలతో సోయగంగా ఉంది. ఆ నీళ్లలో తాబేళ్లు చేపలు పెద్ద పెద్ద మొసళ్ళు తిరుగుతూ ఉన్నాయి. హంసలు చక్రవాకాలు కొంగలు విహరిస్తూ ఉన్నాయి. దాని గట్టుపైన మర్రి తాడి మామిడి మద్ది ఇత్యాది వృక్షాలు వాటిపైన పూల తీగలతో పొదరిళ్ళు ఉన్నాయి. ఆ సుందరమైనటువంటి సరోవర దృశ్యాన్ని నారాయణదాస్ గారు ఇలా వర్ణిస్తూ ఉన్నాడు. సుఖ విభాషణంబు తెరంగున శ్రోత్రోత్సవం వై సుఖ విభాష

ఈ విధంగా ప్రకాశిస్తున్నటువంటి ఆ సరోవరాన్ని చూడగానే దాహంతో అలమటిస్తున్నటువంటి గజేంద్రుడు ఒక్కసారి ఆనందం కలిగి సరోవరము జొచ్చి మదకరి విభుడు.

కొండంబులతో పూరించుచు గండంబుల చల్లుకొనుచు. సరోవరంలో దిగిన తర్వాత ఆ గజ సమూహం ఈ విధంగా చేస్తున్నాయి జలక్రీడలు. తొండంబుల పూరింపుచు గండంబుల చల్లుకొనుచు గళగళ గళగళ రవముల్ గళగళ రవముల్ మెండుకొన

వనుద కడుపులు నిండేటట్లుగా నీరు త్రాగాయి గజ సమూహం. సరోవరంలోనికి తన పరివారంతో దిగిన గజరాజు దాహం తీరిన తర్వాత బయటకు రావచ్చు కదా, కాని అలా రాలేదు. ఆ నీటిలో జలక్రీడలు చేస్తున్నాడు తన ప్రేయసులతో కలిసి. ఈ విధంగా తొండముపై దాచి తోయంబు లోపల చ

ఒడ్డుల బడగోల్చునొక్కమారు తనకునెదురుగా గునికి మేలు పొంగి యోగి ఘీంకరించునొక్కమారు దయితల

సరోవరంలో గజరాజు విహారానికి అడ్డు లేదు. ఆడ ఏనుగులు అతనిపై నీళ్లు తల్లినప్పుడు శిలయేళ్లతో నిండిన నీలగిరిలాగా కనిపిస్తున్నాడు. పద్మాలను అతనిపై విసిరినప్పుడు సహస్రాక్షుడైన దేవేంద్రుని వలె కనిపిస్తున్నాడు. కలువ పుప్పొడి తల్లినప్పుడు బంగారు కొండలా ధగధగా మెరిసిపోతున్నాడు. కలువ తూండను విసిరినప్పుడు సర్పహారాలు ధరించిన శివుని వలె కనిపిస్తున్నాడు. ముత్యాల చెప్పలను విసిరినప్పుడు మెరుపులతో కూడిన మేఘం వలె ప్రకాశిస్తున్నాడు. గజేంద్రుని జలవిహారంతో మడుగు సర్వము మురికిమయంగా మారిపోయింది. జనులారా, ఈ సమస్త సృష్టి భగవంతుడు సర్వజీవుల సంక్షేమం కోసం సృష్టించాడే కానీ

బలవంతుడిదే రాజ్యమని ఏ దేవుడు శాసించలేదు. అలా తన అధికార బలం, తన కండబలంతో ఈ సమస్త జగాన్ని తన గుప్పిట్లో తీసుకోవాలనుకునే

పూపు అనే గంధర్వుడు శాపవశాన ఆ మడుగులో పడి ఉన్నాడు మొసలి రూపంలో. ఈ గజము యొక్క జలవిహారాలకి జలజంతువులన్నీ ప్రాణభయంతో గజ గజ వణుకుతూ ఉంటే అది ఆ దృశ్యాన్ని చూచి ఆవేశంతో తోకను నేలకు తాడించి క్రుద్ధుడై ఈ విధంగా గజరాజు పైకి వస్తూ ఉన్నాడు. భూరి భూద్గార సంభూత గంభీర గుంభద్వానమున శైల పంక్తి వడగా దారుణ బాల సంతాడనోద్భూత తోయక నంబులంబరమంటి కొనగా అతుల హింతాల త్వగంచిత దేగ సంగతి జల జంతు శోణితము కరము కనకర ప్రకర కంపనంబుల కొలను సర్వము పంకిలముగాగా పొంచి మై పెంచి కుప్పించి పొంకరించి ఒక్క మకరేంద్రుడు ఇభరాజు నొడిసి పట్టే పాదము హస్తీంద్రుని కెదలో అడరే భయోత్పాతము గడగడ గడగడ వణుకుచు కరేణువులు సందడి బడి తడబడి

భుగభుగములు చప్పుళ్లతో పెద్ద పెద్ద బుడగలు పుట్టి అలలు ఆకాశానికి ఎగిరేటట్లుగా పైకెగసి భయంకర పూత్కారం చేసి తోక జాడించి హుంకరించి రాహువు సూర్యుని పట్టినట్లుగా గజరాజును ఒడిసి పట్టింది మకరేంద్రము. ఆ దృశ్యాన్ని చూచిన ఆడ ఏనుగులన్నీ కంగారు పడి భయమున వడివడిగా చల్లాచెదురుగా పారిపోయాయి.

బలవంతుని దీర్ఘరోగం పట్టినట్టు, ఉత్తమునికి ఒక దుష్టకామిని సర్వనాశనం చేసినట్లు, ధ్యానంలో కూర్చున్న వాడికి నిద్దుర పట్టి పీడిస్తున్నట్లుగా గజాన్ని మొసలి పట్టి లోనికి లాగింది. అయితే ఆ మదగజం లెక్క చేయకుండా తన తొండంతో మొసలిని గట్టిగా ఒక దెబ్బ వేసింది. ఆ దెబ్బతో మొసలి పట్టు జారి లోనికి పోయింది. వెంటనే గజరాజు గట్టుపైకి రాబోయాడు. అంతలోనే ఆ మొసలి రాజు ఏనుగును గట్టిగా పట్టుకున్నాడు. ఈసారి గట్టిగా లోపలికి లాగాడు. మళ్ళీ ఏనుగు దాన్ని కొట్టింది. ఈ విధంగా అనేక సార్లు ఒకరికి మించి ఒకరు ఈ విధంగా చేస్తున్నారు. కరిదిగుచు మకరి సరసికి కరిదరికి మకరి దిగుచు గరగరి బెరయన్, కరిదిగుచు మకరికి కరిదిగుచు మకరి సరసికి కరిదరికి మకరి దిగుచు గరకరి బెరయన్, కరికి మకరి మకరికి కరి, కరికి మకరి మకరికి కరి, భరమనుచును అదల కుతల భటుల రుదుపడన్. ఒకదానికి ఒకటి తీసిపోకుండా యుద్ధం చేస్తున్నాయి. మొసలి ఏనుగును మడుగులోకి ఈడ్చుతోంది. ఏనుగు వెంటనే మకరిని గట్టుపైకి లాగుతోంది. ఎవరికి ఎవరు తీసిపోరని సమస్త వియచ్చరులందరూ ఆశ్చర్యంతో అంబర మార్గాన చూస్తూ ఉన్నారు. ఈ విధంగా గజరాజు పోరు సాగిస్తూ ఉన్నాడు మకరితో. దుర్రమునరించేంద్రుడు దృఢ బలమున మకరితో, దృఢమునరించేంద్రుడు

ఈ విధంగా 1000 వత్సరాలు ఘోరమైన యుద్ధం చేశాయి. వీరావేశంగా ఢీకొని ముట్టెలతో తాగుతూ వాడిదంతాలతో పొడుచుకొనుచు పరస్పరం గెలుపు కోరికతో నిద్రాహారాలు మరి యుద్ధం సాగిస్తూ ఉన్నాయి. అదిగాంచి గజరాజ భార్యలు మకరితోడపోరు మాతంగ విభుని

ಮಗಲು ದಗುಲುಗಾರೆ ಮಗುವ ನಗು మొసలితో పోరుతున్న తన భర్త గజరాజును వంటిగా విడిచిపోవుటకు కాళ్ళాడక ఆడయేనుగులు దుఃఖిస్తూ చూస్తూ ఉన్నాయి. ఆలుమగల ముడి అంత విడదీయరానిది కదా. మొసలికి జలం జీవనస్థానం అగడం, ఏనుగు యొక్క రక్తమాంసాలు పీల్చుకుంటూ ఉండడం చేత ప్రతి క్షణమూ దాని బలం పెరుగుతూ ఉన్నది. కాని గజరాజు బలం మాత్రం క్షీణిస్తూ కృష్ణపక్ష చంద్రుని వలె అంతకంతకు క్షీణిస్తూ ఉన్నాడు. అది గమనించినటువంటి మకరం తన యావచ్చక్తులను కూడా తీసుకుని పాదద్వంద్వము నేలమోపి పవను బంధించి పంచేంద్రియోన్మాదంబు పరిమా

ಅನಂತ ನಿರ್ವಿಕ್ರಮೈ నేలలో మునిగి మొసలి రెండు కాళ్లను నేలపై మోపి ఊపిరి బిగబట్టి యోగీంద్రుడు పంచేంద్రియాలను అణచి బుద్ధి అనే తీగ కుమారాకునమర్చి పరమాత్మ

పాదాలను పట్టినట్లుగా గజేంద్రుని యొక్క రెండు పాదాలను కదలక మెదలక గట్టిగా పట్టుకున్నాడు. ఇక ఇటు కదలలేక గజేంద్రుని ధీరస్థితి ఎలా ఉన్నదంటే, ఊహకలంగి జీవన పుటోలమునంబడి ఊహగలంగి జీవన పుటోలమునంబడి పోరుచున్ మఘామోఘలతో నిబద్ధ పదమున్ విడిపించుకొన

జీవన పోరాటంలో పడిపోయి మోహమనే పాశానికి బద్ధుడై దాన్ని విడిపించుకోలేక దిక్కుతోచక సంసార చక్రంలో నలిగిపోయే మానవునిలాగా గజేంద్రుడు ఆ మకరి నోటికి చిక్కి విలవిలా కొట్టుకుంటూ ఈ విధంగా విలపిస్తున్నాడు.

అని దుఃఖించి ఎంతకు తప్పించుకునే మార్గం కనుక రోదించి రోదించి హాయిగా అరణ్యంలో తిరుగాడగా ఈ సరోవరానికి ఎందుకు వచ్చారు? వచ్చిన వాడిని దాహాతి తీర్చుకుని పోవగా ఇందు జలక్రీడలు ఎందుకు చేశారు? నా బుద్ధి పెడత్రోవ పట్టి కష్టాలు కొని తెచ్చుకున్నారు. ఇప్పుడు నాకు దిక్కేది, ఇప్పుడు నాకు దిక్కేది అని రోదించి పూర్వపుణ్య జ్ఞానం వల్ల కలిగిన మేలైన యోచన ఆత్మలో పరమాత్ముడు గుర్తొచ్చాడు. లోకంలో దిక్కులేని వారికి దేవుడే దిక్కని చెప్పుకుంటారే, ఆ దేవుడు నన్ను రక్షించకపోతాడా అని మనస్సులోనే గజరాజు ఈ విధంగా పరమాత్మను వేడుకున్నాడు.

పరమేశ్వరుడెవ్వడు, మూల కారణంవెవ్వడు, అనాది మధ్యలయుడెవ్వడు, సర్వము తానయైన వాడెవ్వడు. సర్వము తానయైన వాడెవ్వడు, వానిన్ ఆత్మభవం ఈశ్వరుడే. ఈశ్వరుడే.

ఎవరి వల్ల ఈ జగం పుడుతున్నదో, ఎవరిలో పెరుగుతోందో, ఎవరి యందు లయం పొందుతున్నదో, పరమాత్ముడు ఈ విశ్వానికి మూలకారకుడెవ్వడో, పుట్టుట గిట్టుట పెరుగుట లేనివాడు ఎవ్వడో, తన్ని తనైన వాడు ఆ మహాత్ముడు అట్టి భగవంతుణ్ణి శరణు వేడుకుంటాను అని ప్రార్థించాడు. ఈ విధంగా ఇంకా వేడుకుంటున్నాడు.

0: కలిరాజు హృదయమందు ఈశ్వరుని నిలిపి తన దీన దశను వేడుకుంటూ ఉన్నాడు. మకరి తన దేహమునందలి రక్తమాంసములను పీలుస్తూ ఉన్నది. దుర్భర వేదన తడలేకపోతున్నాడు. మళ్లీ మనసెందుకో సంశయాత్మకమైంది. నిజంగా పరమాత్మ ఉన్నాడా, ఉంటే వస్తాడా అని సంశయంతో
1: కలడందురు దీనులయడ కలడందురు పరమయోగి గణముల పాలన్ కలడందురు అన్ని దిశలన్ కలడందురు దీనులయడ కలడందురు పరమయోగి గణముల బాలం కలడందురు అన్ని దిశలన్

0: ఆర్తుల పాలిటే కామధేనువరడి. ఆ దేవదేవుడు ఉన్నాడా? ఉంటే నా మొర విన్నాడా? వింటే వస్తాడా? ఇలా అనుమానాస్పదమైంది మనస్సు. వెంటనే బుద్ధి మేల్కొని, పిచ్చి మనసా, ఏమిటి సందేహం అంటూ తనకు తానే ఈ విధంగా ధైర్యం చెప్పుకుంటున్నాడు. దేవుడు లేడేమో అనుమానం కలగగానే సర్వశక్తులు క్షీణించిపోయాయి. నిస్సత్తు ఆవరించింది. మకరి తనని లోనికి లాగేస్తున్నది. కాదు కాదు కాదు, ఉన్నాడు పరమాత్మ, ఉన్నాడు, నన్ను రక్షిస్తాడనే ధైర్యం కలగగానే కాస్త శక్తి పుంజుకున్నది. అందుకే తనకు తానే ఈ విధంగా ధైర్యం చెప్పుకుంటున్నాడు.
1: కలడు లేడని సంధియము.

జారిపోతున్న మనోధైర్యాన్ని కూడదీసుకుని ప్రగాఢ విశ్వాసపు వెలుగుతో సందేహ మేఘ సంచయాన్ని పటాపంచలం చేసి లోకరక్షకుడైన పరమాత్ముని వేడుకున్నాడు. తన దీనహీన దశను ఇలా మొరపెట్టి రక్షించు స్వామి అని దివికి తన తొండాన్ని చాచి దీనుడై, లావక్కింతయు లేదు ధైర్యం.

భగవంతుడు, భగవంతుడా, నా శక్తి సన్నగిలింది, ధైర్యం ఆవిరైపోతోంది, మూర్ఛ వస్తోంది, శరీరం నలిగిపోయింది. నీవే తప్ప నాకు దిక్కు లేదు. త్వమేవాచరణం అన్యథాచరణం నాస్తి మమ, పాహిమాం దేవా పాహిమాం అని వేడుకున్నాడు. ఓ కమలాప్త, ఓ వరదా.

చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. గీతాకారుని యొక్క హామీ, ఎవరైతే నిరంతరము నన్నే ధ్యానిస్తూ ఉంటారో వారి రక్షణ బాధ్యత నేను వహిస్తానన్నాడు. అందుకే శ్రీహరి గజరాజు మొరవిన్నాడు. విశ్వవ్యాపకుడైన విష్ణువు వైకుంఠపురంలో, అలా వైకుంఠపురంబులో నగరిలో

మందార వనాంతరామృత శరత్ ప్రాంతేందు కాంతోపల ఉత్పల పర్యంక రమా వినోదియగు ఆపన్న ప్రసన్నుడు విక్వల నాగే.

మధ్యలో ఒక మేడకు దాపుల గల అమృత సరస్సు గట్టున చంద్రకాంత శిలావేదికపై లక్ష్మీదేవితో వినోదిస్తూ గజేంద్ర

యొక్క అర్తనాదం విన్నాడు. వెంటనే అక్కడ నుండి లేచి వేగిరపడుతూ సిరికింజప్పడు శంఖ సిరికింజప్పడు శంఖ

గజరాజును రక్షించే ఆతృతలో లక్ష్మీదేవికి చెప్పలేదు, శంఖ చక్రాది ఆయుధాలు తీసుకోలేదు, సేవకులను పిలవలేదు, గరుడ వాహనాన్ని సిద్ధపరచలేదు, చెవి వరకు జారిన జుట్టుముడిని చక్కదిద్దుకోలేదు. ప్రళయ కలహంలో పట్టుకున్న లక్ష్మీదేవి పైట కొంగును కూడా విడవకుండా హడావిడిగా వస్తూ ఉన్నాడు గజేంద్ర రక్షణ.

0: ఈ విధంగా హడావిడిగా వచ్చేస్తున్నారు. ఆశ్చర్యపోతూ వస్తున్నారు అందరూ కూడా. విహ్వల నాగేంద్రము కావ ఆతురతతో హరి కదలగా ఆయన వెంట లక్ష్మి, ఆమె వెంట అంతఃపుర కాంతలు, వారి వెనుక గరుడు, అతని వెనుక చక్రము, విల్లు, గద, శంఖము ఇత్యాది ఆయుధాలు, నారదుడు, విశ్వక్సేనుడు, ఇలా వైకుంఠంలోని ఆబాల గోపాలము హడావిడిగా ఆయన వెంటే వస్తున్నారు. ఆయన వెంట వస్తున్నటువంటి లక్ష్మీదేవి అనుకుంటున్నదట,
1: తన వెంచేయు పదంబు పే

హడావిడిగా వస్తుందనుకుంటున్నది లక్ష్మీదేవి. ఎక్కడికి బయలుదేరారు ఈయన? ఏమి చెప్పటం లేదే. ఒకవేళ దిక్కులేని స్త్రీలు రక్షించు స్వామి అని వేడుకున్నారా, లేక దుర్మార్గులైన రాక్షసులు వేదాలను అపహరించి పారిపోయారా, లేక స్వర్గపురిపై దుర్మార్గులైన ధనుజులు దాడి చేశారా, లేక భక్తులను పట్టుకుని దుస్తులైన దుర్మార్గులు విష్ణువు చూపరా అని నిలదీశారా, ఎందుకు ఇలా అడావిడి పడుతున్నారు అని ఆశ్చర్యపోతూ ఆయన వెనకే వస్తూ అంటోంది ఆవిడ అనుకుంటోంది. ఈ విధంగా పోతన గారు అద్భుతంగా వర్ణించారు. అడిగదనని కడువ

வேடா வேடா வேடா சிடு முடி தடபட, வேடா வேடா சிடு முடி தடபட, நடுகிடு அடுகிடது ஜடிமா நடுகிடு நெடலன். జలధరము వెంట మెరుపు తీగవలే కోటి చంద్రుల కాంతి ముఖంతో భుజాలపై కొప్పుముడి చిందులాడుతూ ఉండగా వడ్డాణం వదులై నుదుటి పూత చెదిరి వస్తూ ఉన్న విష్ణువుని వినివిధిలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా నారాయణ నమో నమః నారాయణ నమో నమః అని వేడుకుంటూ ఉన్నారు. కానీ వారి నమస్కారాలేమీ స్వీకరింపకయే మనోవేగంతో మొసలి ఏనుగు పోరాడేటటువంటి సరస్సుకు చేరాడు. అది ద్వంద్వాలతో నిండినటువంటి సంసారంలా ఉన్నది. దాన్ని చూడగానే ఈ విధంగా

దయాసముద్రుడైన విష్ణువు మొసలిని చంపుటకు తన చక్రాన్ని పంపగా అది రివ్వు రివ్వున సరస్సును దొచ్చి మొసలి తలను నరికి సంహరించింది. వెంటనే హూహు అనే గంధర్వుడుగా మారి నిజవాసం చేరుకున్నది. శ్రీమన్నారాయణుడు గజరాజు శిరస్సుపై తన హస్తము నుంచి నిమరగా గజేంద్రుడు సేదదీరి కనులు తెరచి శ్రీ మహావిష్ణువు వైపు చూచి సాగిలబడి

ಶ್ರೀಮನ್ನಾರಾಯಣ ವೇದ ಪಾರಾಯಣ ನಮಸ್ತೆ ನಮಸ್ತೆ ನಮಸ್ತೆ ನಮಃ అని వేడు కొరగా శ్రీహరి ఆనందించి ఓ కరిరాజా నీవు గత జన్మలో ఒక మహారాజువయ్య ద్రవిడ దేశపు రాజువి అగస్త్యుని శాపం చేత నీకు ఈ స్థితి కలిగింది కనుక ఇక నీ జన్మ తరించింది అని ఆయనకి ఆశీర్వదించి శివుని యొక్క సాయుజ్ఞాన్ని ప్రసాదించాడు మహానుభావుడు. కనుక భక్తులారా, నిరంతరము సత్యమార్గాన పయనిస్తూ భగవంతునే నమ్ముకుని ధర్మ మార్గాన పయనించే సర్వజనులకు ఆ భగవంతుడు ఎల్లవేళలా అండగా దండగా నిలబడి మనల్ని సత్యమార్గంలో పయనింపజేస్తాడని ఆ మార్గాన పయనించమని వేడుకుంటూ సమస్త ముని బృందము దేవతా బృందము శ్రీ మహావిష్ణువు గిట్లు మంగళ నిరాజనములిస్తూ

మీరింతవరకు గజేంద్ర మోక్షం హరికథ విన్నారు. కథకుడు మడమల రాంబాబు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 11 గంటలకు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలోను, అనంతరం 11:05 ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: families. Mr. Jaiswal said that the government has set up a control room in the Ministry of External Affairs, which is working round the clock. He said both Indian embassies in Kathmandu and Beijing have also set up 24/7 helplines. Prime Minister Narendra Modi will embark on a four-day visit to Uzbekistan and Kyrgyzstan tomorrow. In the first leg of the trip, Mr. Modi will reach Uzbekistan's capital, Tashkent, tomorrow. During the visit, Prime Minister Modi and President of Uzbekistan, Shavkat Mirziyoyev, will review cooperation in different sectors. Prime Minister Narendra Modi will share his thoughts with the people of the country and abroad in the Mann Ki Baat program on Akashvani at 11 a.m. on Sunday. It will be the 137th episode of the monthly radio program. The program will be broadcast across the entire Akashvani and Doordarshan network, the AIR news website and the News on Air mobile app. It will also be live streamed on the YouTube channels of AIR News, DD News, the PMO and the Ministry of Information and Broadcasting. Akashvani will broadcast the program in regional languages immediately after the Hindi broadcast. India's industrial output growth as measured by the Index of Industrial Production IIP expanded by 6.7% in July this year on an annual basis. The July data indicates that industrial activity continued to expand at a healthy pace, although the pace of growth moderated from the revised June level. The government has said that there is no shortage of sugar in the country and all necessary measures will be taken for adequate availability of sugar at reasonable prices. The Consumer Affairs Ministry said that ex-mill sugar prices have declined by around 20% in recent days, while retail sugar prices have also started coming down. And India's Vellavan Saltilkumar will take on Hungary's Balázs Farkas in the final of the PSA Budapest Squash Open tonight. Vellavan stormed into the title clash with a thrilling 3-2 victory over compatriot Vichot Rani in the semi-finals last night. And that is the end of this news bulletin.
1: Akashvani Vijayawada Kendram. ప్రసార విశేషాలు వింటారు. రేపు ప్రసారమయ్యే కార్యక్రమాలలోని కొన్ని ముఖ్యాంశాలు. రేపు ఉదయం 6 గంటలకు సూక్తి సుధా సమర్పణ, డాక్టర్ కేవీఎల్ఎన్ అప్పలాచార్యులు. 6:10 భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం, అలాగే అన్నమాచార్య కీర్తన వింటారు. 7:15 ఉదయరేఖలు కార్యక్రమంలో శతక పద్య సౌరభం, మారణ కవి రచించిన భాస్కర శతక పద్యం వింటారు. సమర్పణ డాక్టర్ చివుకుల సుందర రామశర్మ. తర్వాత గిడుగు రామ్మూర్తి గారి జయంతి సందర్భంగా తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా వాడుక భాష మాతృభాష ఈ అంశం గురించి పివి సుబ్బారావు గారి ప్రసంగం వింటారు. ఉన్నత విద్యారంగంలో మహిళల పాత్ర శ్రీమతి జ్యోతి గారి ప్రసంగం వింటారు. 9:00 కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ అన్నవరపు రామస్వామి గారి వయోలిన్ వాద్య కచేరీ వింటారు. మృదంగం కమలాకరరావు, వయోలిన్ బివి దుర్గాభవాని. 1:30 వనితావాణి కార్యక్రమంలో బి యామిని కృష్ణ గారిచే స్వీయ కవితలు వింటారు. అలాగే లలిత గీతం, చివరిగా పిల్లల పెంపకం తల్లిదండ్రుల బాధ్యత ఈ అంశం గురించి శ్రీమతి వరిగొండ గాయత్రి గారి ప్రసంగం వింటారు. ఇక 4:30 సంధి ఔర్ సమాస్, 9వ తరగతికి హిందీ పాఠం వింటారు. ఉపాధ్యాయురాలు శ్రీమతి టి ఇందిరా, విద్యార్థిని నుజహత్ ఫాతిమా. 6:30 పల్లెసీమలు కార్యక్రమంలో జీడి మామిడి పండ్లతో విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ, యువతకు ఉపాధి ఈ అంశం గురించి డాక్టర్ కె వెంకట సుబ్బయ్య గారితో పరిచయ కార్యక్రమం వింటారు. 7:15 కిసాన్ వాణి కార్యక్రమంలో పశువుల్లో పారాక్వాట్ విష ప్రభావం, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ అంశం గురించి గన్నవరం ఎన్టీఆర్ పశు వైద్య కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జి శ్రీవిద్య గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ నన్నం మధు. 9:30 చిత్ర జగత్, హిందీ చిత్రగీతాలు వింటారు. 10:00 జాతీయ సంగీత కార్యక్రమం వింటారు ఢిల్లీ కేంద్రం నుండి. 11:10 రేపటి ప్రసార విశేషాల అనంతరం ఎఫ్ఎం గోల్డ్ కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ఢిల్లీ కేంద్రం

ఇవి రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల్లోని కొన్ని ముఖ్యాంశాలు. ప్రసార విశేషాలు విన్నారు. తన లోపం ఎరిగినవాడే పరిపూర్ణమైన మానవుడు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 11:12 దాటి 54 సెకండ్లు. ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు 358.4 మీటర్లు అనగా 837 కిలోహెర్ట్స్ పై మీడియం వేవ్పై సమాప్తం. ఎఫ్ఎం 102.2పై మా ప్రసారాలు నిరంతరాయంగా కొనసాగుతాయి. రేపు ఉదయం 5:48 మా ఉదయం ప్రసారమవుతుంది. అంతవరకు సెలవు. నమస్కారం.